ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.8 తరంగ శ్రేణిపై ఈనాటి మా ప్రభాత ప్రసారాలకు స్వాగతం పలుకుతున్నాం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 27వ రోజు, అలాగే ఆంగ్ల సంవత్సరం 2026 జూన్ నెల 16వ తేదీ మంగళవారం. శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇవాల్టి భక్తిరజని కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండం 6వ భాగం వింటారు.

0: సుందరకాండము 6వ భాగం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీ కె రాఘవరెడ్డి గారి వినదగు మాట.
1: కృషి అంటే కష్టపడి పనిచేయడం. దైవకృప ఉండినప్పటికీ మానవుని కృషి సరిగా లేకున్నా కార్యసిద్ధి జరగదు అన్నారు శ్రీ సత్యసాయిబాబా వారు. ఉద్యమేనహి సిద్ధ్యంతి కార్యాని న మనోరథై నహి సుప్తస్య సింహస్య ముఖం ప్రవిశంతి మృగాహ అన్నారు పెద్దలు. కార్యములు ప్రయత్నం చేతనే సిద్ధిస్తాయి, కానీ కేవలం కోరికల చేత కాదు. వేటాడకుండా గుహలో నిద్రపోతున్న సింహము నోటిలోనికి జంతువులు వాటంతటవే వచ్చి ప్రవేశించి సింహం ఆకలిని తీర్చవు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. కృషి లేకుండా విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేడు. కృషి లేకుండా రైతు పంటలు పండించలేడు. శ్రమలు లేక ఫలము

0: నోటిలోనికి జంతువులు వాటంతటవే వచ్చి ప్రవేశించి సింహం ఆకలిని తీర్చవు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. కృషి లేకుండా విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేడు. కృషి లేకుండా రైతు పంటలు పండించలేడు. శ్రమలు లేక ఎఫలములు దుముకబోవు, పిండి కొలది ఎరొట్టె యోపిన విధాన కష్టపడుము కృషి వల కలుగు సుఖము ఉత్తయాసల కన్న మేలుద్యమంబు అని కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి గారు రైతును గురించి చెప్పారు. ఎంతో కృషి చేసి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయినాడు. కృషి చేసి శ్రీ అబ్దుల్ కలాం గారు శాస్త్రజ్ఞులేగాక రాష్ట్రపతి అయినారు. క్రికెట్ రంగంలో కృషి చేసి సచిన్ గొప్ప క్రికెటర్గా నేగాక భారతరత్న బిరుదు పొందారు. రాజ్యసభ మెంబర్ అయినారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. కృషి చేసిన బోయవాడు వాల్మీకి మహర్షి అయినాడు. సుఖాన్ని కష్టంతోనే కొనుక్కోవాలి, ఇదే జీవన సూత్రం. శ్రమపడుటే జాతికి సిరి, శ్రమపడుటే రాజ్యమునకు సంపద, ఎచటన్ శ్రమ కన్పడునో అచ్చట రమ కన్పడు, నకిల సుఖ పరంపరలిడగన్ అన్నారు తుమ్మల సీతారామమూర్తి గారు. జపాను దేశంలో ఆ దేశ ప్రజల శ్రమ ఫలితంగానే ఆ దేశం అభివృద్ధి చెంది అగ్రరాజ్యాల సరసన చేరింది. ఎవరైనా పని చేయకుండా సోమరితనంగా ఉండకూడదు. సోమరితనం దరిద్రాన్ని కలిగిస్తుంది. కష్టపడి సాధించినదే తుష్టిని పుష్టిని ఇస్తుంది. పరుల ధనాన్ని కోరక బ్రతికినంతకాలం సొంత కష్టంతో జీవించేవారు వెలుతురు ప్రపంచంలో స్వయంగా నిలుస్తారు. శ్రమించక పరుల కష్టార్జితాన్ని ఆశించి అనుభవించేవాళ్ళు చీకటి ప్రపంచములో శాశ్వతంగా అలమటిస్తారని వేదమాత చెబుతుంది. రైతు యొక్క గొప్పతనాన్ని గూర్చి కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి గారు ఇలా అంటారు. ప్రొద్దు ఒడిచిన దాదిగా ప్రొద్దు గుంకు వరకు కష్టింతువేగాని ఇరుగు పొరుగు వారి సంపదకై ఈసుగురవోవవు ఎంత నిర్మలమోయని హృదయ కలిక. ఓ రైతా, దినమంతా కష్టపడతావే గాని ప్రక్కవారి సంపదల గూర్చి అసూయపడవు. నీ మనసెంత స్వచ్ఛమైనది. ఆకలితో ఇంటికి వచ్చిన వారికి అన్నం పెడతావు. విదురుని శ్రీకృష్ణుడు వరం కోరుకోమంటాడు. అప్పుడు విదురుడు దైన్యముతో కూడిన జీవితాన్ని వదిలిపెట్టాలి అని కోరుకుంటాడు. గొప్పవారింటి విందుల కన్నా సొంత సంచిలోని రొట్టె ముక్క మేలంటాడు గాలిబ్ మహాకవి. ధర్మాన్ని రక్షించేదానికి శరీరం ఒక ముఖ్య సాధనం. శరీరం ఆరోగ్యంగా దృఢంగా ఉన్నప్పుడే మనిషి ధర్మాన్ని కాపాడగలడు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే శ్రమ అవసరం. ఉపయోగించని ఇనుము తృపు పట్టినట్లే కృషి చేయని శరీరం రోగాల పాలవుతుంది. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగ్రత్తతో భయం. కృషి వలన కరువు, జపము వలన పాపము, మౌనం వలన కొట్లాట, జాగ్రత్త వలన భయము ఉండదు. ఎలా జీవించినా అది జీవితం అనిపించుకోదు. నీతిగా న్యాయంగా జీవించినప్పుడే తల ఎత్తుకొని హుందాగా నడవగలడు. అందరూ కష్టపడి పనిచేయండి, దేశ సంపదను పెంచండి, దేశాన్ని ప్రగతి పదాన నడిపించండి.
1: శ్రీ కె రాఘవరెడ్డి గారి వినదగు మాట విన్నారు. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో ఆముదం సాగు వివరాల గురించి శ్రీ డి ప్రభాకరెడ్డి గారి అందించే వివరాలు విందాం.
2: రైతన్నలకు నమస్కారం. ఈరోజు ఆముదం సాగు వివరాలు తెలుసుకుందాం. ఆముదం ముఖ్యమైన పారిశ్రామిక నూనె పంట. ఆముదం నూనెను వైమానిక రంగంలో, జెట్ మరియు రాకెట్ పరిశ్రమలలో లూబ్రికెంట్గాను, పాలిష్లు, ఆయింట్మెంట్లు మరియు మందుల తయారీల్లోనూ, డీజిల్ పంపు సెట్లలో డీజిల్కు ప్రత్యామ్నాయ ఇంధనంగాను, కాస్మెటిక్స్ రంగాల్లో పరిశ్రమల్లోనూ వాడుతున్నారు. నూనె తీయగా వచ్చిన చెక్కను మంచి సేంద్రియ ఎరువుగా వాడుతున్నారు. అలాగే ఆముదపు ఆకులను ఎరి పట్టు పురుగులకు ఆహారంగా కూడా ఉపయోగిస్తున్నారు. మరి ఇంతటి ప్రాముఖ్యం గల ఆముదం పండించడానికి నేలలు ఎలాంటివి అనుకూలంగా ఉంటాయంటే, దీనిని అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. నీరు బాగా ఇంకే నేలలు ఇంకా అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలల్లో మరియు

నీరు నిల్వ ఉండే నేలల్లో పండించరాదు. నేల తయారీ విషయానికి వస్తే వేసవిలో 2-3 సార్లు కల్టివేటర్ లేదా డిస్క్ నాగలితో దున్ని గుంటకతో చదును చేయాలి. విత్తే దూరాన్ని బట్టి పొలానికి ఇరువైపులా మార్కర్ నడిపించి అచ్చు వేసుకోవాల్సి ఉంటుంది. విత్తన శుద్ధి విషయానికి వస్తే కిలో విత్తనానికి 3 గ్రాముల తైరామ్ లేదా క్యాప్టన్, 2 గ్రాముల సాఫ్ పొడి మందును లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపి లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా హరిజియానం కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఇలా చేయటం వల్ల మొలక కుళ్ళు తెగుళ్ళు, అల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు మరియు కొంతవరకు వడలు తెగులను అరికట్టవచ్చు. వడలు తెగులు ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బనిజం లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేయాలి. లేదా 1 కిలో ట్రైకోడెర్మా హరిజియానం పొడి మందును 90 కిలోల పశువుల ఎరువు మరియు 10 కిలోల వేప పిండితో వారం రోజుల పాటు నీడలో మగ్గనిచ్చి విత్తనం వేసే సమయంలో ఆఖరి దుక్కిలో చల్లుకోవాలి. విత్తనం విత్తే సమయం మరియు పద్ధతి విషయానికి వస్తే ఖరీఫ్లో మే చివరి వారం నుంచి జూలై 31 వరకు తొలకరి వర్షాలకు విత్తాలి. జూలై తర్వాత ఆముదం పంటను ఏకపంటగా వేయాలి. 90x60 సెంటీమీటర్లు కనీస దూరంగా పాటించాలి. ఆగస్టు తర్వాత అయితే 60x40 సెంటీమీటర్లు లేదా 60x30 సెంటీమీటర్లు కనీస దూరంలో వేయవచ్చు. నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో సెప్టెంబర్ అక్టోబర్లో కూడా విత్తుకోవచ్చు. కానీ అక్టోబర్ మొదటి వారంలో ఆముదంను విత్తుకోవడం ద్వారా ఎక్కువ దిగుబడి పొందవచ్చు. ఎద్దుల వెంట గొర్రుతో విత్తటం, బోదల మీద చేతితో విత్తటం మామూలు పద్ధతి. అనంత విత్తు పరికరంతో ఆముదం విత్తుకోవచ్చు. తక్కువ సమయంలో అధిక విస్తీర్ణంలో విత్తవచ్చు. మొక్కలు మొలిచిన 20 రోజులకు 6 సార్లకి 1 మడకసాలు లేదా చివరి అంతరకృషి తర్వాత బోదెలు మరియు కాలువలను వేసుకున్నట్లయితే తేమ మరియు మట్టి సంరక్షణ జరుగుతుంది. ఆముదంను ఆముదం వేరుశనగ, ఆముదం నువ్వులు, ఆముదం పొద్దుతిరుగుడు, ఆముదం ఉలవ పంటలతో అధిక దిగుబడి సాధించవచ్చు. పోగుంతలు మరియు ఒడుపు మొక్కలు పీకివేయటం. విత్తిన 7 నుంచి 10 రోజుల్లో మొలక వస్తుంది. విత్తిన 15 నుంచి 20 రోజులకు కనుపుకు ఒకే మొక్క ఉండే విధంగా ఒత్తు మొక్కలను పీకివేయాలి. అదే సమయంలో విత్తనం మొలవని చోట కొత్త గింజలు విత్తుకోవాలి. నీటి వసతి ఉన్న సారవంతమైన భూముల్లో ఆముదం మొక్క తలను చేతితో కానీ కత్తితో కానీ 1 మొగ్గను ఉంచి మిగిలిన కొమ్మలను త్రుంచివేయటం వల్ల మొగ్గ బాగా పెరుగుతుంది. మొదటిసారి ఆముదం విత్తిన 40 నుంచి 50 రోజులకు మొదటి కొమ్మను ఉంచి మిగిలిన కొమ్మలు తీసివేయాలి. వారం తర్వాత 2వ గెలను ఉంచి మిగిలిన కొమ్మలను తీసివేయాలి. విడతలుగా 5 నుంచి 6 గెలలు ఉంచి మిగిలినవి తీసివేయాల్సి ఉంటుంది. దీనివల్ల అనవసర కొమ్మల పెరుగుదలను ఆపి కనుపుల మధ్య దూరం తగ్గి మొక్క ఎత్తు తగ్గుతుంది. గెల పొడవు గింజ లావుగా ఉండి తూకం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. పంటకాలం కూడా తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల దాదాపు 40 రోజుల వరకు పంటకాలం తగ్గుతుంది. మొక్క ఎత్తు తక్కువగా ఉంటే పిచ్చికారి కూడా సులువుగా చేసుకోవచ్చు. మంచి దిగుబడి కోసం ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువును దుక్కిలో వేసి కలిగి దున్నాలి. రకాలను సాగు చేసేటప్పుడు 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం మరియు 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను విత్తేటప్పుడు వేసుకోవాలి. పైపాటుగా 6 కిలోల నత్రజని విత్తిన 30 నుంచి 35 రోజులకు, మిగిలిన 6 కిలోల నత్రజనిని విత్తిన 60 నుంచి 65 రోజులకు వేసుకోవాలి. సంకరజాతి రకాలు సాగు చేసేటప్పుడు అదనంగా 6 కిలోల నత్రజనిని విత్తిన 90 నుంచి 95 రోజులకు వేసుకోవచ్చు. ఇక ఫర్టిగేషన్ విషయానికి వస్తే ఎకరా ఆముదానికి 1 కిలో మోనో అమ్మోనియం ఫాస్ఫేట్, 2.5 కిలోల యూరియా మరియు 1 కిలో సల్ఫేట్ ఆఫ్ పొటాష్ను 6 రోజుల వ్యవధిలో విత్తిన 30 రోజుల వరకు 6 దఫాలుగా, 30 నుంచి 90 రోజుల పంటకాలంలో 12 దఫాలుగా మరియు 90 నుంచి 20 రోజుల పంటకాలంలో 6 దఫాలుగా డ్రిప్పు ద్వారా నీటిలో కరిగే ఎరువుల రూపంలో ఇవ్వాలి. 2 గంటలు నీరు ఇచ్చిన తర్వాత ఎరువులను పంపి 1/2 గంట నీటిని ఇస్తే ఎరువులు బాగా ఉపయోగపడతాయి. ఇక ప్రధాన సమస్య కలుపు నివారణ విషయానికి వస్తే విత్తిన 40 నుంచి 60 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూడాలి. పెండిమిథాలిన్ 30% 1.8 నుంచి 1.6 లీటర్లు లేదా అలాక్లోర్ 50% తేలిక నీళ్ళల్లో 800 మిల్లీలీటర్లు, బరువు నీళ్ళల్లో అయితే 1 లీటర్ చొప్పున విత్తిన వెంటనే కానీ మరుసటి రోజున కానీ పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఫినాక్సిపాప్ ఇథైల్ లేదా క్విజలోపాప్ ఇథైల్ లేదా ప్రొపాక్విజోపాప్ ఇథైల్ లేదా సైహలోపాప్ పి డబ్ల్యూ

0: 1.25 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసి గడ్డి జాతి కలుపును నివారించవచ్చు. తర్వాత దశల్లో వచ్చే కలుపును గుంటక లేదా గొర్రుతో అంతర్కృషి చేసి నివారించుకోవచ్చు. సస్యరక్షణ విషయానికి వస్తే ఎర్రగొంగల పురుగు, దాసరి పురుగు లేదా నామాల పురుగు ఇవి ఆశిస్తూ ఉంటాయి. ఇంకా పొగాకు లద్దె పురుగు, కొమ్మ మరియు కాయతోల్చే పురుగులు, పచ్చ దీప పురుగులు, పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగులు, ఆకుతోల్చే పురుగు. తెగుల విషయానికి వస్తే వడలు తెగులు, ఎండు తెగులు, కాయకుళ్ళు లేదా బూజు తెగులు, మొలకకుళ్ళు తెగులు ఇవి ఆశిస్తూ ఉంటాయి.
1: ముందుగా ఎర్రగొంగల పురుగు గురించి తెలుసుకుందాం. ఈ పురుగు ఉధృతి జూన్ జులై మాసాల్లో పైరు మొలిచిన వెంటనే అధికంగా ఉంటుంది. ఇందుకు గాను వేసవిలో భూమిని లోతుగా 15 నుంచి 80 సెంటీమీటర్లు దున్నుకోవాలి. లోతు దుక్కులు చేయడం వల్ల కోశిస్త దశలో భూమి లోపల పొరల్లో దాగున్న ఎర్రగొంగల పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు మరియు వేరు పురుగులు బయటపడి ఎండ తీవ్రతకు కానీ పక్షుల బారిన పడిని కానీ చనిపోతాయి. గొంగల పురుగుల నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఎదిగిన గొంగలి పురుగులు ఒక పొలం నుంచి వేరొక పొలంలోకి పోకుండా పొలం చుట్టూ లోతైన నాగటి చాలును తీసి అందులో మిథైల్ పెరాథియన్ 2% లేదా క్వినాల్ఫాస్ 1.5% పొడి మందును చల్లి పురుగులు నివారించవచ్చు. ఇక దాసరి పురుగు లేదా నామాల పురుగు, ఈ పురుగు గురించి తెలుసుకుందాం. ఈ పురుగు ఆగస్టు, సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసాల్లో తీవ్ర నష్టాన్ని కలుగు చేస్తుంది. దీని నివారణకు గాను ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా నోవాల్యూరాన్ 1 మిల్లీలీటర్ లేదా థయోడీకార్బ్ 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. పొగాకు లద్దె పురుగు విషయానికి వస్తే పొగాకు లద్దె పురుగు ఆగస్టు మాసం నుంచి ఆశించి అక్టోబర్ మరియు నవంబర్ మాసాల్లో తీవ్ర నష్టాన్ని కలుగు చేస్తుంది. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. నివారణకు గాను క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. తొలి దశలో లద్దె పురుగుల నివారణకు వేప నూనె 5 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. పురుగు మధ్య దశలో ఉన్నప్పుడు తక్కువ గాఢత కలిగిన ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఇండాక్సా కార్చ్ 1 మిల్లీలీటరు లేదా నోవాల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదా లూఫెన్యూరాన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక కొమ్మ పురుగు లేదా కాయతోల్చే పురుగు విషయానికి వస్తే నివారణకు పూత దశలో 20 రోజులకు మరొకసారి ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఇండాక్సా కార్చ్ 1 మిల్లీలీటరు లేదా ప్రొఫినోఫాస్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. పచ్చ దీప పురుగులు లేదా పచ్చదోమ విషయానికి వస్తే నివారణకు గాను లీటర్ నీటికి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథియట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ప్రొఫినోఫాస్ 1 మిల్లీలీటరు లీటర్ నీటి కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచేలా పిచికారీ చేయాలి. తెల్లదోమ విషయానికి వస్తే వీటి ఉధృతి జనవరి నుంచి మార్చి వరకు ఎక్కువగా ఉంటుంది. పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల ఆకులు మసిబారినట్లుగా మారుతాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైఫెన్థియూరాన్ 1 గ్రాము లేదా బుప్రోఫెజిన్ 1.5 మిల్లీలీటర్లు లేదా ఫ్లోనికామిడ్ 0.2 గ్రాములు లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. ఇక తామర పురుగుల విషయానికి వస్తే నివారణకు గాను మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథియేట్ 1.7 మిల్లీలీటర్లు లేదా ప్రొఫినోఫాస్ 1 మిల్లీలీటరు లేదా ఎస్టామి.
2: శ్రోతలు, ఇంతవరకు సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో ఆముదం సాగు వివరాల గురించి శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నాం.
3: ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని

0: సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేస్తున్న నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. 2వ రోజైన ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి అభివృద్ది, సెమీకండక్టర్ రంగ విస్తరణ లక్ష్యంగా అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చలు జరపనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి వరల్డ్ సిటీస్ సదస్సులో కీలకోపన్యాసం చేయనున్నారు. మధ్యాహ్నం సింగపూర్ ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యోంగ్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంకాలం సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొని పెట్టుబడిదారులతో ముఖాముఖి సమావేశమవుతారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉదయం వన్టౌన్లోని వాజ్పేయి పార్కును సందర్శించి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు మొక్కలు నాటనున్నారు. అనంతరం స్థానిక ప్రజలతో ఛాయ్పై చర్చ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ది చేసిన రాయనపాడు రైల్వే స్టేషన్ను సందర్శించి అక్కడి సౌకర్యాలు, అభివృద్ది పనులను పరిశీలిస్తారు. కేంద్ర మంత్రికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ అంత్యోదయ సిద్ధాంతంతో ప్రభుత్వ ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన సాగుతోందని అన్నారు.
1: आज प्रधानमंत्री नरेंद्र मोदी जी ने प्रधानमंत्री बनते हुए पूरा 12 साल हुआ है. कंटिन्यूअसली सर्विंग इलेक्टेड प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी है. यह रिकॉर्ड है. प्रधानमंत्री जी ने देश में एक बहुत बड़ा बदलाव लाया है. वो इंफ्रास्ट्रक्चर में हो, हमारे ओवरऑल पॉवर्टी इरेडिकेशन में हो, और ऐसे सभी क्षेत्रों में बहुत बड़ा बदलाव लाया है. उसमें तो एक हमारा डिप्लोमेटिक रिलेशन है और विश्व स्तर भारत
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియచేయాలని అన్ని శాఖల అధికారులను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాల జాబితాను సిద్ధం చేసి కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే విద్య, వైద్య శాఖల్లో ముఖ ధృవీకృత హాజరు విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఎల్సీకేపురం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు సహాయ ఉపకరణాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన వారు స్వావలంబంతో జీవించేలా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య అభియాన్ ద్వారా చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం పిల్లల ఆరోగ్య కార్యక్రమం తీసుకొచ్చి 6 నెలల పిల్లల నుంచి 12వ తరగతి చదువుతున్న పిల్లల వరకు ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి భవిష్యత్తులో 4 రకాల డి అంటే పుట్టినప్పుడు డెఫిషియన్సీస్ కానీ, డిఫెక్ట్స్ కానీ, పెరుగుదలలో ఇబ్బందులు కానీ, డిసీజెస్ కానీ, ఏదన్నా రోగాలు బారిన పడతాడు పరీక్షలు చేసి వాటిని గుర్తించడానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ 4Ds కారణంగా 44 రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ లో 36 సెంటర్లు పెట్టాం ఈ రాష్ట్రంలో. పిల్లలకి కావాల్సిన చికిత్స అందించి భవిష్యత్తులో
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి జూలై 31వ తేదీ వరకు స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 5 ఏళ్లలోపు 37,53,850 మంది చిన్నారులకు ఉచితంగా 2 ORS ప్యాకెట్లు, 14 జింక్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నారులు ఉన్న ఇళ్లకు, అంగన్వాడీ కేంద్రాలకు ఆశా కార్యకర్తలు వెళ్లి వీటిని అందజేస్తారని చెప్పారు. అతిసార నివారణపై అవగాహన కల్పించేందుకు సబ్బుతో చేతులు

0: కడుక్కోవడం, సురక్షిత తాగునీటి వినియోగం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంత ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ లిఫ్ట్ సాధన కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మాజీ మంత్రి సాకే శైలజనాథ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతంలో సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు కీలకమని పేర్కొన్నారు. రాయలసీమలో నీటి వనరుల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. కర్నూలులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, గాజుల దిన్నె, వేదవతి, గురు రాఘవేంద్ర వంటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి శాశ్వతంగా సాగు తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. తుంగభద్ర డ్యాం గేట్ల పునరుద్ధరణ, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, హంద్రీనివా ప్రాజెక్టు అభివృద్ది పనులను ప్రభుత్వం చేపట్టిందని మంత్రి వివరిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా మనం సస్యశ్యామలం చేస్తూ ఉన్నాం. ఒక్క కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ నుండి ఇతరత్ర అంశాల వల్ల కొంతమేర అక్కడ సాగునీరు త్రాగునీరు అందించడంలో మరి ఇంకా మనం పనిచేయవలసిన అవసరం ఉందనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రాధాన్యతను ఇమ్మని, అటువంటి వెస్ట్ ప్రాంతానికి పూర్తి స్థాయిలో సాగు త్రాగునీరు అందించడానికి ఒక రూపాయి ఎక్కువ ఖర్చు అయినా సరే ఒక బ్లూ ప్రింట్ మేము అందజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాయలసీమకి ఇవాళ చాలా ప్రాధాన్యత ఇస్తుంది ఇవాళ కూటమి ప్రభుత్వం.
0: వర్షాకాలంలో ప్రబలే కాలానుగుణ వ్యాధులను అరికట్టేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో కాలానుగుణ వ్యాధులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాధులు ప్రబలిన తర్వాత చికిత్స అందించడం కంటే వాటి వ్యాప్తిని ముందుగానే అరికట్టడమే ఆరోగ్య శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీమల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, ఆ తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యంలో చిన్నపిల్లల ఆహారపు అలవాట్ల గురించి డాక్టర్ కె సదాశివరావు గారు అందించే వివరాలు. అనంతరం రసనీ కుంజం కార్యక్రమంలో నిత్య జీవితంలో యోగా ప్రత్యేక కార్యక్రమంలో ఈ కార్యక్రమం సహకారం శ్రీమతి పి అనురాధ.

నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్త ప్రసారం. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ రచన ఎస్ స్వామినాథ్. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 9:00 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు తేజం దామోదరం సంజీవయ్య గారి గురించి ఆకాశవాణి అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు తెలియజేస్తున్న వివరాలు. అనంతరం మైథిలి శరణ్ గుప్తా, జంధ్యాల పాపయ్య శాస్త్రి తులనాత్మక పరిశీలన, డాక్టర్ వి నాగరాజు గారి ప్రసంగం. 9:30 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం అభిలాష. 10:00 ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగ అంశంపై ప్రత్యేక కార్యక్రమం. ఇంకా 10:15 నుండి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:00 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం లేపాక్షి. 5:30 మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్త ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార విశేషాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 వ్యవసాయదారుల కార్యక్రమం కిసాన్ వాణిలో ఖరీఫ్ వేరుశనగ రకాలు సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రసంగం. భూగర్భజల చైతన్య గీతం, రైతులకు సూచనలు, అనంతరం వాతావరణ వివరాలు. 8:45 వికసిత్ భారత్. 8:00 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. ఎనిమిది తెలుగులో జాతీయ వార్తలు. 8:45 శ్రీమతి కె ఆదమ్మ బృందం పాడిన జానపద గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక రాత్రి 10:00 హరికథ కాలక్షేపం. 11:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు.

లలిత గీతం విన్నారు. సమయం 7:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ సంబంధంలో ప్రత్యేక ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈరోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వార్తల వివరంగా

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియాన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యక్షులు మాక్రాన్ ఇచ్చే అధికార విందుకు మోదీ హాజరవుతారు. ఇమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఈ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన ఎంతో ఫలప్రదంగా విస్తృత చర్చలతో సాగుతుందని భావిస్తున్నారు. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా, మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రపంచ శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి అంతర్జాతీయ సవాళ్లు పరిష్కరించడంలో భారత్ అందిస్తున్న సహకారానికి దక్కుతున్న గుర్తింపుకు ఈ పర్యటన ఒక నిదర్శనంగా నిలుస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ హోస్ట్ క్లాస్ నా దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని బహుకరించారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి గాను స్లోవేకియా అధ్యక్షుడు, ప్రభుత్వం, అక్కడి ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు స్వీకరిస్తూ 140 కోట్ల మంది భారతీయ ప్రజలకు భారత్ స్లోవేకియా దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహబంధానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య ఉన్న నమ్మకాల నిదర్శనమని, రాబోయే తరాలు ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు స్ఫూర్తినిస్తుందని మోదీ ఆకాంక్షించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమైక్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుకు గాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ పికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలు సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించారు.
1: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की. ऑटोमोबाइल, रेलवे, एडवांस मैन्युफैक्चरिंग और ग्रीन टेक्नोलॉजीज, इन सभी विषयों में आज हमने दोनों देशों के लोगों की भलाई के लिए कई महत्वपूर्ण निर्णय लिए.
0: ఇరు దేశాల భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికతపై కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణల ఆధారిత సహకారంలో సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సహకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి, వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है. मुझे खुशी है कि इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया. इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్భంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికో మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ 3వ సమావేశానికి అధ్యక్షత వహించారు. భారతదేశ ఫార్మాస్యూటికల్ విద్య, పరిశోధన, ఆవిష్కరణల, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన కీలక కార్యక్రమాలు సమీక్షించినట్టుగా మంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. వయోశక్తి కార్యక్రమం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, పరిశ్రమ, విద్యా సంస్థల సహకారం, పాలనా సంస్కరణలు, అన్ని నైపుణ్యాలు, సామర్థ్య విస్తరణ వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి సంస్థలు నిర్మించేందుకు, అత్యాధునిక పరిశోధనలు ప్రోత్సహించేందుకు, భవిష్యత్కు అవసరమయ్యే నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన

0: బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ ప్రారంభించిన అనంతరం జోషి మాట్లాడుతూ, ఎంఎన్ఆర్ఈ ఐడబ్ల్యూటీఎంఏ సంయుక్తంగా అభివృద్ది చేసిన ఈ పోర్టల్ విండ్ ఎనర్జీ సరఫరా క్రమబద్దీకరించేందుకు, ఆత్మ నిర్భర్ భారత్ విజన్ ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మొదటి డిజిటల్ ప్లాట్ఫామ్ అని, 2025-26లో భారత్ రికార్డు స్థాయిలో 6.1 GW పవన విద్యుత్ సామర్థ్యాన్ని జోడించిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 46% వృద్ధి అని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో విండ్ టర్బైన్లు విడిభాగాల ఎగుమతులు 12,000 కోట్లు దాటాయని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ నెట్ జీరో కార్బన్ ఉద్గారాల సాధనకు తన నిబద్దతను చాటి చెప్పారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫ్రాన్స్లో మొనాకో ప్రతినిధులతో సమావేశమయ్యారు. మొనాకో స్టేట్ మంత్రి క్రిస్టోఫ్ మిర్మన్, విదేశ వ్యవహారాల సహకారాల శాఖ మంత్రి ఇస్తాబిల్లే బెర్రో అమడేయి, ఆర్థిక శాఖ మంత్రి ఫ్రెడరిక్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతం చేయడం, పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక సహకారం మరింత పటిష్టం చేయడంపై చర్చలు జరిగాయని తన సోషల్ మీడియా వేదికగా గోయల్ పేర్కొన్నారు. భారత్ మొనాకో ఆర్థిక బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ చర్చలు ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, విలువైన వస్తువులు దుర్వినియోగ ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఈ సిట్లో ఐజీ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. నిన్న అయోధ్య కమిషనర్ డీఎంతో కలిసి ఆలయ ప్రాంగణం సందర్శించారు. ఆలయ విరాళాల నిర్వహణలో అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు రావడంతో రాష్ట ప్రభుత్వం ఈ సిట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ విచారణకు సంబంధించి అధికారులు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కమిటీ 7 రోజుల్లో ప్రాథమిక నివేదిక, 15 రోజుల్లో తుది నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు రామ్ ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ రూపేంద్ర మిశ్రా అయోధ్యలో ఉన్నారు. విచారణలు ఎలాంటి అలసత్వం ఉండదని, సిట్ కోరిన అంతరకాల సహకారాన్ని జిల్లా యంత్రాంగం, ఆలయ అధికార యంత్రాంగం అందిస్తుందని స్పష్టం చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ఫలితాలు నిన్న విడుదల చేస్తుంది. మొత్తం 1000కి పైగా ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఈ ప్రిలిమ్స్ పరీక్షలో మెయిన్స్ పరీక్షకు 13,000కు పైగా అభ్యర్థులు అర్హత సాధించినట్టుగా యూపీఎస్సీ ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన మార్కులు, కటాఫ్ మార్కులు, అధికారిక కీ వివరాలు తుది ఫలితాలు విడుదల చేసిన తర్వాత కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారని స్పష్టం చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ అయిన upsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీట్ ఈజీ పునఃపరీక్షకు ముందు భద్రతా రవాణా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సౌకర్యం, భద్రతా ఏర్పాట్లు, పరీక్షా ప్రక్రియ పారదర్శకతపై ప్రత్యేక దృష్టి సారించి నీట్ యూజీ రీఎగ్జామినేషన్ 2026 కోసం రాష్ట ప్రభుత్వాల సన్నద్ధత సమీక్షించారు. ఇరాన్తో కీలక ఒప్పందం ప్రకటించాక G7 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్ చేరుకున్నారు. వివాదానికి తాత్కాలిక విరామం ఇస్తూ హర్ముజ్ జలసంధి తిరిగి తెరుస్తామని ట్రంప్ తెలిపారు. ఇందులో భాగంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈరోజు ఈశాన్య భారతం, బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారికేల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి ఋతుపవనాలు రాబోయే 4 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట, కర్ణాటక మిగిలిన ప్రాంతాలు, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈరోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 43వ శ్లోకం.

ಸ್ವಭಾವಶ್ಚ ಕ್ಷಾತ್ರಂ ಕರ್ಮ ಸ್ವಭಾವಜಂ. ಶೌರ್ಯಂ ಪರಾಕ್ರಮಮು, ತೇಜ ಗಡುಸುತನಮು, ಧೃತಿ ಪಟ್ಟು ಸಡಲನಿ ಉತ್ಸಾಹಮು, ದಾಕ್ಷ್ಯಂ ಚ ಕಾರ್ಯಸಮರ್ಥತ లేదా దక్షత, మరియు యుద్ధే అపి ప్రాణాంతకమైన యుద్ధంలో కూడా, అపలాయనం పక్కకు తొలగని తెగుంపు, దానంచ వితరణ గుణము మరియు ఈశ్వరభావ శాసించగల శక్తి అనేవి స్వభావజం స్వభావసిద్ధమైన క్షాత్రం కర్మ అనగా క్షత్రియ కర్మలు.

कौरवश्च क्षात्रं कर्म स्वभावजम्। अर्जुन, పరాక్రమము, ఇతరులు జంకేటట్లు చేసే గడుసుతనము, పట్టు సడలని ఉత్సాహక శక్తితో కూడిన ధైర్యము, కార్యనిర్వహణలో దక్షత, యుద్ధాలలో ప్రాణం పోతున్నా పారిపోకుండా నిలబడి యుద్ధం చేయగలిగే తెగింపు, వితరణశీలము, జనసమూహాలను శాసించి నిలబెట్టగల సత్తా, ఇవన్నీ కూడా స్వభావసిద్ధమైన క్షత్రియ కర్మలు.

0: सर्वश्च क्षात्रं कर्म स्वभावजम्।
1: భగవద్గీతా పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమం.

హేమవతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ మధుసూదన్ రెడ్డి. ఇవాల్టి హేమవతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆరోగ్యమే మహాభాగ్యం, రసనీకుంజం పాటలు ప్రకటనలు వింటారు. ముందుగా సమాచార వేదిక. నీట్కు పగడ్బందీ ఏర్పాట్లు. ప్రతిష్టాత్మక ఎంబీబీఎస్ ప్రవేశానికి జరిగే నీట్ యూజీ 2026 పునః పరీక్ష నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే నిర్దేశిత సౌకర్యాల కల్పన, సిబ్బంది నియామకం వంటి కీలక ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నెల 21న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 దాకా ఈ పరీక్ష జరగనుంది. అనంత గుత్తి కలిపి 9 కేంద్రాల్లో 3,959 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకే అభ్యర్థులకు సంబంధిత కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వనున్నారు. ఆదివారం నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి ఎన్టీఏ అవకాశం కల్పించింది. ఈ ఏడాది 3న ఇదే నీట్ యూజీ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న కారణంతో ఆ పరీక్షను రద్దు చేశారు. ఇప్పుడు అదే పరీక్షను మళ్ళీ నిర్వహిస్తున్నారు. మొన్నటి పరీక్షతో పోలిస్తే ఈ దఫా ఒక పరీక్షా కేంద్రం అదనంగా పెరిగింది. పరీక్షా సమయాన్ని మరో 15 నిమిషాలు అదనంగా కేటాయించడం విశేషం. నీరు నిలిచింది, కష్టం తీరింది. జల సంరక్షణ పనుల్లో భాగంగా అడవుల్లో కందకాలు, కుంటలు, పూడికతీత పనులకు సత్ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అటవీ శాఖ ఆధ్వర్యంలో వర్షపు నీటిని సంరక్షించేందుకు, భూగర్భజల జలాలను పెంపొందించేందుకు అడవుల్లో కందకాలు, కుంటల పూడికతీత పనులు చేపట్టింది. అనంతపురం, కళ్యాణదుర్గం, గుత్తి రేంజ్ పరిధిలోని మొత్తం 18.71 లక్షలతో అడవుల్లో కందకాలు, కుంటల పొడుగుతీత పనులు చేపట్టారు. 7.5 లక్షలతో

0: 9226 రన్నింగ్ మీటర్ల కందకాలు తవ్వారు. 11,00,000తో 14,615 క్యూబిక్ మీటర్ల కుంటలో పూడికతీత పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కుంటలు కందకాల్లో నీరు చేరి కలకలలాడుతున్నాయి. రికార్డు స్థాయిలో 700 అర్జీలు కిక్కిరిసిన కలెక్టరేట్ ప్రాంగణం. నానాటికి అర్జీలదారులు సంఖ్య పెరుగుతోంది. ఎన్నడూ లేని విధంగా సోమవారం రికార్డు స్థాయిలో ఏకంగా 700 అర్జీలు దాఖలు కావడం విశేషం. జిల్లా విభజన తర్వాత ఈ సోమవారమే అత్యధిక వినతులు వచ్చాయి. వందలాది మంది బాధితులు తరలి రావడంతో కలెక్టర్ కార్యాల ప్రాంగణం, రెవెన్యూ భవన్ కిక్కిరిసిపోయింది. కలెక్టర్ ఆనంద్, జేసి విష్ణుచరణ్, డిఆర్ఓ మాలోల, ప్రత్యేక ఉప కలెక్టర్ ఆనంద్, మల్లికార్జునరెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు అర్జీలు తీసుకున్నారు. జనం ఎక్కువ రావడంతో బాధితుల గోడు సరిగా వినకపోవడంతో అసంతృప్తి వ్యక్తమైంది. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల సంతృప్త స్థాయి 80% పైగా రాకపోతే జిల్లా అధికారులతో బాధ్యత అని అన్నారు. శ్రోతలు ఇంతవరకు వివిధ వార్తా పత్రికల ఆధారంగా రూపొందించిన కార్యక్రమం సమాచార వేదిక విన్నారు.
1: ముఖాన మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల సైబాల్, నడుగుల తామర సైబాల్, బురద పుల్ల
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సూత్రధారులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ గానం విన్నాం. రచన మాడ్గుల నాగఫణి శర్మ, సంగీతం కెవి మహదేవన్.
1: ముఖాన మొటిమల
2: సాయి బాల్,
1: గజ్జా బొబ్బల
2: సాయి బాల్.

0: దానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇప్పుడు విందాం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన చిన్నపిల్లల ఆహారపు అలవాట్ల గురించి డాక్టర్ కె సదాశివరావు గారు అందించే వివరాలు విందాం.

నమస్కారం. నా పిల్లల డాక్టర్ ప్రాక్టీస్లో చాలామంది తల్లిదండ్రులు నన్ను ఎప్పుడూ ఎక్కువసార్లు అడిగే ప్రశ్న ఏమంటే, ఏ ఆహారం తింటే పిల్లలకు మంచిది, ఏది తింటే మా పిల్లాడు లావెక్కుతాడు, మంచి ఆహారం అంటే ఏమిటి అని. వీటి ఈ ప్రశ్నలకు జవాబుగా నేను కొన్ని విషయాలు మీకు స్పష్టం చేయదలుచుకున్నాను. మొట్టమొదటిది, ఏదైతే ఎక్కువ ఖరీదు ఉంటుందో అది చాలా మంచిది అనే అభిప్రాయంలో చాలామంది ఉంటున్నారు. అది చాలా తప్పుడు అభిప్రాయం. మన ఇంట్లో మనం చేసుకొని రోజు తినే ఆహారం ఏదైతే ఉందో అది మనం కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం ఈ ఆహారం తింటూ వస్తున్నాం. మన తాతలు ముత్తాతలు తండ్రుల దగ్గర నుంచి అదే ఆహారం తిన్నారు, అదే ఆహారంతో వాళ్ళు ఆరోగ్యవంతులుగా పెరిగారు. నిజానికి దక్షిణ భారతదేశంలో తీసుకునే ఆహారాన్ని పేగులు సంబంధించిన జబ్బులు రాకుండా బెస్ట్ ఆహారంగా మంచి ఆహారంగా పరిగణిస్తారు, ప్రపంచమంతా పరిగణిస్తారు. మన సౌత్ ఇండియన్ డైట్ ఈజ్ ది బెస్ట్ డైట్ టు ప్రివెంట్ ఇంటెస్టైనల్ డిసీజెస్ అని. అందుకని మనం పిల్లలకి ఇవ్వదలుచుకున్నా కూడా మనతో పాటే చిన్నప్పటి నుంచి మనం తినే ఆహారం వారికే అలవాటు చేయడం నేర్చుకోవాలి. అంట్లో మనతో పాటు పొద్దున ఇంట్లో చేసిన టిఫిన్ ఏదన్నా కానీ టిఫిన్ చేసింటే అది, మధ్యాహ్నం ఒక భోజనం, రాత్రి ఒక భోజనం, సాయంకాలం పండు. పండు అంటే కనీసం వీలుంటే రోజుకు రెండు మూడు రకాల పండ్లు తినడం మంచిది. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, పండ్లు అంటే ఖరీదైన యాపిల్ పండ్లే తినాలని లేదు. ఏ సీజన్లో దొరికే పండు ఆ సీజన్లో తింటే చాలు. జామ పండు సీజను కర్బూజా బొప్పాయి ఆ పండు సీజన్లో మంచిది. కాబట్టి జామ పండు, బొప్పాయి, ఈ బత్తాయి పండు, చీనా పండు ఇవన్నీ కంపారిటివ్గా అగ్గువ చీప్ అయినా కూడా వాటిలో ఉన్న పోషకాహార విలువలు ఎక్కువ ఖరీదైనటువంటి యాపిల్ లాంటి పండ్లలో ఉండవు. అందుకు ప్రతిసారి ప్రతిరోజు కనీసం ఒక రెండు మూడు రకాల పండ్లన్న పిల్లలు తినడానికి ట్రై చేయాలి. అట్లాగే మనం చేసుకునే చిరుతి ఇంటిలో చేసుకునే తిరుదండ్రులు ఉన్నాయి. ఇంట్లో వడియాలు, అప్పడాలు, నిప్పట్లు, చెక్కిలాలు ఇవన్నీ చాలా మంచి ఆహారం. మనం దాన్ని గమనించాం కానీ వీటన్నిటిలోనూ ప్రతి దాంట్లోనూ రైస్ ఉంటుంది, బియ్యం అంటే కార్బోహైడ్రేటు, అట్లే ఫ్యాటు అంటే నూనె నెయ్యి ఉంటుంది, ప్లస్ ప్రోటీన్ అంటే బ్యాడ్లు ఉంటాయి. పేరుకు చిరుతిండ్లైనా మూడిట్లోనూ కార్బోహైడ్రేటు, ప్రోటీను, ఫ్యాటు పరిపూర్ణమైన ఆహారం ఉంటుంది. పిల్లలు కూడా వాటిని మీరు మార్చి మార్చి ఇస్తూ ఉంటే ఇష్టపడతారు. వాటితో పాటు భోజనం టైంకి మధ్యాహ్నం కానివ్వండి, రాత్రి కానివ్వండి, రెండు గంటల ముందు నుంచే చిరుతిండ్లు ఇవ్వడం ఆపేయాలి. ఎస్పెషలీ బిస్కెట్లు లాంటివి, సాఫ్ట్ డ్రింక్స్ అంటే ఈ పెప్సీలు, కోకోకోలాలు, థమ్సప్ లాంటివి, ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి ఏవి తినకూడదు. ఇవి తినడం వల్ల మీరు దేహానికి పోషక పదార్థాలు ఇవ్వకుండా ఊరికే క్యాలరీలు మాత్రమే ఇస్తారు. వీటివల్ల పిల్లలు ఓవర్వెయిట్ అయ్యే అవకాశం ఉంటుంది, గుండెకు సంబంధించిన జబ్బులు 20-30 ఏళ్ళకే వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటినీ వదిలేసి తినాల్సిన ఆహారం అంటే మనం తినే ఆహారము తాజా పళ్ళు, కాయగూరలు సాధ్యమైన ఎక్కువసార్లు తినేటట్లుగా చేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి, మా పిల్లాడు చాలా సన్నగా ఉన్నాడు, వాడు లావు కావడం లేదని చాలామంది అడుగుతుంటారు, లావు చేయడానికి ఏదైనా మందులు చెప్పండి లేదా లావు చేయడానికి ఏదైనా ఆహారం చెప్పండి అని. పిల్లవాడు సన్నగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు అనేది ఎక్కువసార్లు జీన్స్ మీద, జెనెటిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. వాడి తల్లి తండ్రి ఎట్లా ఉన్నారు, వాళ్ళు తర్వాత వాళ్ళు కొద్దిగా మామూలు కన్నా ఎక్కువ లావుగా ఉంటే అదే టెండెన్సీ పిల్లవాడికి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు సన్నగా ఉంటే పిల్లలు కూడా సన్నగా ఉండే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఉండవలసిన వెయిట్ కన్నా కొద్దిగా తక్కువ ఉండడం ఎప్పటికైనా మంచిది, దాని నుంచి నష్టం ఏం లేదు. ఎక్కువగా ఉండడమే సమస్యలకు దారితీస్తుంది. పిల్లవాడు లావుగా ఉన్నాడా సన్నగా ఉన్నాడా అని చూడకుండా ఎంత చురుగ్గా ఉన్నాడు, ఎంత సంతోషంగా ఉన్నాడు, ఎంత మంచిగా ఆహారం అంటే పౌష్టికాహారం తీసుకుంటున్నాడు ఇవి చూస్తే చాలు. ఇవన్నీ బాగుంటే బరువు ఒక్కదాన్నే పట్టుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అంటే పిల్లల డాక్టర్ల యొక్క సంఘం అఖిల భారత స్థాయిలో పిల్లలకు వేయించాల్సిన టీకాల గురించి కొన్ని రికమెండేషన్లు చేసింది. వాటి గురించి కొంచెం మీకు వివరిస్తాను. పుట్టినప్పటి నుంచి నెల లోపల వయసులో బీసీజీ టీకా ఒక్కసారి వేయించాలి. 1.5 నెల, 2.5 నెల, 3 నెలల వయసులో నోటి పోలియో చుక్కలు, పోలియో ద్వారా నోటి ద్వారా వేసే పోలియో

0: చుక్కలు ప్లస్ డిపిటీ ఇంజెక్షన్లు మరియు హెపటైటిస్ బి కామెన్లు రాకుండా ఇంజెక్షన్, ఓరల్ పోలియో, డిపిటీ, హెపటైటిస్ బి 1.5 నెల, 2.5 నెల, 3.5 నెల 3 సార్లు నెలకు ఒకసారి చొప్పున 3 సార్లు వేయించాలి. తర్వాత 9 పూర్తయి 10వ నెల పడగానే మీజిల్స్ వ్యాక్సిన్ అంటే తట్టు రాకుండా ఒక సూది వేయించాలి. తర్వాత 16వ నెలలో ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేయించాలి. తర్వాత 18 నెలలు 24 నెలల మధ్యలో ఓరల్ పోలియో, నోటి ద్వారా వేసే పోలియో చుక్కలు మరియు డిపిటీ బూస్టర్ వేయించాలి. తర్వాత 5 ఏళ్ల వయసు పూర్తయ్యేటప్పుడు నోటి ద్వారా పోలియో చుక్కలు మరియు డిపిటీ ఇంజెక్షన్ 2వ బూస్టర్ వేయించాలి. తర్వాత 10 ఏళ్లు పూర్తయ్యేటప్పుడు టీడీ వ్యాక్సిన్ అని ఒకసారి వేయించాలి. తర్వాత 15 ఏళ్లు పూర్తయ్యేటప్పుడు మళ్ళీ టీడీ వ్యాక్సిన్ అని వేయించాలి. ఇది కాక 2 ఏళ్లు పూర్తయినాక ప్రతి 3 ఏళ్లకు ఒకసారి టైఫాయిడ్ వ్యాక్సిన్ వేయించాలి. ఇది కాక కొంచెం తాహత్ ఉన్నవాళ్ళు హిబ్బు వ్యాక్సిన్ అని ఒకటి వస్తుంది, అది ఒక్కొక్క డోసే 400 వరకు అవుతుంది. 1.5 నెల, 2.5 నెల, 3 నెలలో వీటితో పాటు ఇంతకుముందు చెప్పిన పోలియో, డిపిటీ, హెపటైటిస్ బితో పాటు వేయించి మళ్ళీ 15-18 నెలల మధ్యలో ఇంకొకసారి బూస్టర్ వేయించాలి. ఇవన్నీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ చెప్పేటువంటి అందరూ ప్రతి ఒక్కళ్ళు వేయించాల్సిన వ్యాక్సిన్స్.
1: శ్రోతలు, ఇంతవరకు చిన్నపిల్లల ఆహారపు అలవాట్ల గురించి డాక్టర్ కె సదాశివరావు గారు అందించిన వివరాలు విన్నాం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: సొమ్మొకటిది సోకొకటిది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇవాల్టి రసని కొంచెం ప్రత్యేక కార్యక్రమంలో నిత్య జీవితంలో యోగా. ఈ కార్యక్రమ సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక.

0: రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం.
1: నిర్వహణ కె శృతి ప్రియాంక, సహకారం శ్రీమతి పి అనురాధ.
0: వినండి రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం.

ఆరోగ్యమే మహాభాగ్యం అనేది మనకు అనాదిగా వస్తున్న నానుడి. జీవన విధానంలో ఆరోగ్యాన్ని ఎంత కాపాడుకుంటే అంతకాలం మనం సంతోషంగా ఆనందంగా జీవిస్తాం. కానీ నేటి వేగవంతమైన జీవనశైలిలో నిరంతరం ఒత్తిడికి లోనవుతున్నాం. జీవనశైలి రుగ్మతలు, మానసిక ఒత్తిడి అంతకంతకు అధికమవుతున్న నేటి ప్రపంచంలో నిజమైన ఆరోగ్యం కేవలం మందులతో నయం కాదు. శరీరానికి క్రమశిక్షణ, వ్యాయామం, యోగా వంటివి చాలా అవసరం. మానవ నాగరికతకు భారతదేశం అందించిన అత్యంత అమూల్యమైన కానుకల్లో యోగా ఒకటి. భౌతిక క్రమశిక్షణకు యోగా చక్కటి వ్యాయామం. నిత్య జీవితంలో యోగా సాధన అనేది మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడానికి ఎంతో అవసరం. ఇది కేవలం శరీరానికి వ్యాయామం మాత్రమే కాకుండా మనస్సు, ఆత్మల మధ్య సమతుల్యతను పెంపొందించే ఒక జీవన విధానం. ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచి, రోజంతా మనకు అవసరమైన శక్తిని అందిస్తుంది. యోగా అనే పదం యుజ్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. దీని అర్థం కలపడం లేదా ఏకం చేయడం. యోగా పితామహుడు అని సముచితంగా పిలువబడే మహర్షి పతంజలి తన యోగా సూత్రాలలో యోగాలోని వివిధ అంశాలను క్రమ పద్ధతిలో సంకలనం చేసి మెరుగుపరిచారు. మానవుల సర్వతోముఖాభివృద్ధి కోసం అష్టాంగ యోగాగా ప్రసిద్ధి చెందిన అష్టాంగ యోగాన్ని ఆయన ప్రతిపాదించారు. దానినే అష్టాంగ

అష్టాంగ యోగా అని అంటారు. వాటిలో యమ నియంత్రణ, నియమ నియమాలు, ఆసన భంగిమ, ప్రాణాయామం శ్వాస నియంత్రణ, ప్రత్యాహార ఇంద్రియ నిగ్రహం, ధారణ ఏకాగ్రత, ధ్యాన ధ్యానం, సమాధి పరిశుద్ధమైన ఆలోచన, దుఃఖం నుండి విముక్తిని పొందడం కోసం నైతికంగా జీవించడానికి, శరీరం శ్వాసతో పనిచేయడానికి, ధ్యానం ద్వారా మనస్సుకు శిక్షణ ఇవ్వడానికి అష్టాంగ యోగం ఒక చట్రంగా ఉద్దేశించబడింది.

అన్ని వయసుల వారికి శారీరక మరియు మానసిక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా అనారోగ్యంతో బాధపడుతున్న, శస్త్రచికిత్స లేదా దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న, యోగా మీ చికిత్సలో ఒక అంతర్భాగంగా మారి వేగవంతమైన ఉపశమనం కలిగిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం యోగా చేయడం వల్ల ఒత్తిడి నివారణ, మానసిక ఆరోగ్యం, ఆరోగ్యకరమైన ఆహారం, అధిక బరువు తగ్గడం, నాణ్యమైన నిద్ర కలుగుజేస్తాయని శాస్త్రీయ ఆధారాలు చూపిస్తున్నాయి. యోగా అనేది భారతదేశపు ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వం. ఇది ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపే మార్గాన్ని వివరిస్తుంది. యోగా సుమారు 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉద్భవించింది అని నమ్ముతారు. ప్రపంచవ్యాప్తంగా యోగా జన్మస్థలంగా గుర్తింపు పొందిన భారతదేశానికి ఉన్నటువంటి చరిత్ర, సంస్కృతి, భౌగోళిక ప్రామాణికత మరే దేశానికి లేదు. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లకు పైగా యోగా సాధకులు ఉన్నారు. 86% యోగా సాధకులు ఒత్తిడిని తగ్గించడాన్ని అనుభవిస్తున్నారని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ప్రపంచ యోగా మార్కెట్ 2030 నాటికి $20 కోట్ల చేరుకుంటుందని అంచనా. యోగా హిందూ తత్వశాస్త్రంలోని 6 ప్రధాన శాఖలలో ఒకటి. వేదాలు, భగవద్గీత వంటి ప్రాచీన హిందూ గ్రంథాలలో దీని ప్రస్తావన ఉంది. అయితే యోగా మతపరమైన సరిహద్దులను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా వివిధ విశ్వాసాలు మరియు సంస్కృతులకు చెందిన ప్రజలచే అభ్యసించబడుతోంది.

యోగా అనేది శతాబ్దాలుగా ఆసనాలు అని పిలువబడే శారీరక భంగిమలు, శ్వాస పద్ధతులు, మానసిక ఏకాగ్రత వ్యూహాలను కలిగి ఉన్న వివిధ రూపాలుగా పరిణామం చెందింది. నేడు ఆరోగ్యం మరియు శ్రేయస్సు పట్ల మారుతున్న దృక్పథాల కారణంగా యోగాకు ప్రజాదరణ లభించిందని చెప్పవచ్చు. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అవిశ్రాంత కృషి ఫలితంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. మొట్టమొదటి యోగా ప్రధాన కార్యక్రమం న్యూఢిల్లీలోని రాజ్పథ్లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 84 దేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొని 35 నిమిషాల పాటు 21 యోగాసనాలను ప్రదర్శించారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ప్రముఖులలో ఇంద్రాదేవి ఒకరు. ఆమెను ఫస్ట్ లేడీ ఆఫ్ యోగా అని పిలుస్తారు. మైసూర్ ప్యాలెస్లో ప్రసిద్ధ యోగా గురువు టి కృష్ణమాచార్య వద్ద యోగా నేర్చుకున్న మొదటి విదేశీ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.

యోగా జీవితంలోని అన్ని అంశాల మధ్య సమతుల్యతను సాధించడంతో పాటు ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు ఒక సంపూర్ణమైన విధానాన్ని అందిస్తుంది. యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాల గురించి సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడం ప్రపంచ జనాభా ఆరోగ్యానికి మేలు చేస్తుంది అని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఇది సంపూర్ణ ఆరోగ్య విప్లవానికి నాంది పలికింది. దీనిలో వ్యాధి నివారణ కంటే నిరోధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. శతాబ్దాల క్రితం అత్యంత ప్రజాదరణ పొందిన సంస్కృత కవులలో ఒకరైన భర్తృహరి యోగా యొక్క ప్రత్యేకతను వివరిస్తూ ఇలా తెలియజేశారు. ధైర్యం యస్య పితా క్షమా చ జనని శాంతిశ్చిరం గేహిని సత్యం సునూరయం దయా భగతా మనః శయ్యా భూమితలం దిశోస్పి వసనం జ్ఞానామృతం భోజనం ఏతే యస్య కుటుంబిన దశః భయం యోగినః. అంటే క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేయడం ద్వారా ఒక వ్యక్తి తండ్రిలా రక్షించే ధైర్యం, తల్లిలాంటి క్షమాగుణం, శాశ్వత స్నేహితునిగా నిలిచే మానసిక ప్రశాంతత వంటి ఎన్నో ఉత్తమ గుణాలను అలవర్చుకోగలడు. యోగాభ్యాసం వల్ల సత్యం మన బిడ్డగా, కరుణ మన సోదరిగా, ఆత్మనిగ్రహం మన సోదరుడిగా, భూమి మన పడకగా, జ్ఞానం మన ఆకలి తీర్చేదిగా మారుతుంది.

0: యోగా అనేది ఒక మతానికో లేదా ఒక వర్గానికో పరిమితమైనది కాదు. ఇది మానవాళికి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన మరియు ఉత్సాహభరితమైన జీవితాన్ని గడపవచ్చు. యోగాతో ఆరోగ్యం, ఆరోగ్యంతో ఆనందం అనే సూత్రాన్ని నిత్య జీవితంలో పాటిద్దాం.
1: రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం విన్నారు.

0: आकाशवाणी न्यूज दिल्ली।
1: U.S. President Donald Trump has said a preliminary deal to end the war with Iran has already been signed and suggested that details of the agreement are set to be published pretty soon. Trump said this during his talks with French President Emmanuel Macron at the G7 summit last night. More from our West Asia correspondent.
2: The announcement of a U.S.-Iran peace framework has triggered cautious optimism across West Asia, with regional governments welcoming efforts to end months-long conflict. The agreement, which is due to be formally signed in Switzerland on Friday, includes plans to reopen the Strait of Hormuz and extend a ceasefire while negotiations continue. Oil markets reacted positively, with prices falling on expectations of improved energy supplies. Despite the breakthrough, major challenges remain. The full text of the agreement has not been released, and disagreements persist over sanctions relief, Iran's nuclear program, and future navigation rules in Strait of Hormuz. Regional tensions also remain high, particularly in Lebanon, where Israel has indicated that it will maintain military positions in certain areas despite the broader diplomatic initiative. The coming days will determine whether the framework can evolve into a durable peace agreement for the region. Vinod Kumar for Akashvani News from Dubai.
1: In the FIFA World Cup 2026, tiny Cape Verde, making its historic first appearance at the World Cup, produced an extraordinary performance to secure a 0-0 draw with global heavyweights Spain. Cape Verde's 40-year-old goalkeeper, Vizinha, delivered a heroic performance as his side held Spain to a 0-0 draw. Earlier, Belgium and Egypt also drew 1-1 in their Group G opening match at Seattle Stadium. Egypt came close to securing their first ever World Cup victory, but were denied by a quick response from Belgium's substitutes under the intense heat. Saudi Arabia and Uruguay also drew 1-1 in their opening match of Group H in Miami Stadium in the US this morning. Abdullah Al-Amri scored on a rebound in the 41st minute for Saudi Arabia, and Uruguay's Maxi Araujo responded with an equalizer in the 80th minute. And now, for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
3: Thank you, Sunil. The peace deal between U.S. and Iran is prominently noted on the front pages of dailies. U.S. and Iran reach deal to end war, reopen Hormuz, headlines the Indian Express. U.S.-Iran strike tentative peace deal as Israel refuses land pullback, reads the headline in the Statesman. Prime Minister Modi will lead the main event of the International Day of Yoga 2026 celebrations in Kolkata on June 21, writes the Asian Age. In its editorial piece title labeled Truth, the Tribune argues that FSSAI's action against misleading food labels is necessary, but only a first step. And that is back to you, Sunil.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Slovakia confers its highest honor, Order of the White Double Cross, first class, on Prime Minister Narendra Modi. Prime Minister Modi to participate in G7 summit in Avignon, France today to hold bilateral meetings with Prime Ministers of Canada and UK and UAE President. And in football, Cape Verde stunned Spain in scoreless draw at FIFA World Cup. Belgium also settled for 1-1 draw with Egypt. And with that, we end the morning news. Have a nice day.
4: Akashvani బాపట్ల జిల్లా సమాచారాలకు వింటారు రచన శ్రీ ఎస్ స్వామినాథ్.
5: బాపట్ల జిల్లా సమాచార లేఖను వింటారు. జిల్లాలో పలువురు మంత్రుల పర్యటన, జిల్లా వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం, కలెక్టర్ అధ్యక్షతన పరిశ్రమల ప్రోత్సాహక జిల్లా స్థాయి కమిటీ సమావేశం తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లాలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ చీరాల ప్రభుత్వ వైద్యశాల సముదాయంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా 23.75 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న అత్యాధునిక ఐసీయు విభాగ నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు ఎంఎం కొండయ్యతో కలిసి పరిశీలించారు. కార్యక్రమానికి ముందుగా ఆసుపత్రిలోని వైద్య సేవల గురించి మంత్రి ఆరా తీశారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి పర్యటించారు. నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాల భూమి పూజ, ప్రారంభోత్సవాలలో కలెక్టర్ వినోద్ కుమార్, స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ముఖ్యంగా బాపట్ల పురపాలక సంఘంలో 1.20 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

తోని ప్రతి ఒక్కరూ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా జిల్లాలోని అమృతలూరు మండలం గోవాడ గ్రామంలోని చెరువుగట్టుపై కలెక్టర్ వినోద్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించవలసిన బాధ్యత ఉందన్నారు. పర్చూరు నియోజకవర్గంలోని రహదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కోరారు. రాష్ట్ర రోడ్లు భవనాల

0: వర్గంలోని రహదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కోరారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసిన ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా రైల్వే ఓవర్ వంతెనలు, ప్రధాన రహదారుల అభివృద్ది, సైడ్ డ్రైన్లు, హైలెవల్ వంతెనల నిర్మాణాలకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు సమర్పించారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు జీవన విధానంలో సానుకూల మార్పులు వస్తాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా శనివారం జిల్లాలోని పర్చూరులో యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవన శైలిలో యోగా ఓ భాగంగా అలవాటు చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వేతో పాటు ఈకేవైసీ ప్రక్రియలను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని బాపట్ల, కారంచేడు, ఇంకొల్లు గ్రామాలలో విలేజ్ సర్వేయర్ లాగిన్ జరుగుతున్న రీసర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. నియోజకవర్గంలోని మండూరులో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందజేయనున్నట్టు తెలిపారు. తద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపామని తెలిపారు. పారిశ్రామిక రంగంగా బాపట్ల జిల్లా అభివృద్దికి, పరిశ్రమల స్థాపనకు అధికారులు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహక జిల్లాస్థాయి కమిటీ సమావేశం జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది విధానంలో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు విరివిగా రాయితీలు కల్పిస్తున్నాయని అన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో మహిళల భద్రత, సాధికారతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ దండాయన గోడపత్రికను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం కల్పనా మదిర. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: మీరు ఇంతవరకు బాపట్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఎస్ స్వామినాథ్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్ర తరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: మీ మార్కెట్ రిటర్న్స్ నువ్వు.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా

0: చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా విన్న పాట టూ టౌన్ రౌడీ. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం విన్నాం. సాహిత్యం దాసరి నారాయణరావు, సంగీతం రాజ్ కోటి.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: తర్వాత ఉగాది చిత్రం కోసం ఉన్నికృష్ణన్ పాడిన సీతారామ శాస్త్రి సాహిత్యం ఇది. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: పి సుశీల గానం విన్నాం. ఉండమ్మ బొట్టు పెడతా చిత్రం కోసం సాహిత్యం దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం కెవి మహాదేవన్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

కొత్త బంగారు లోకం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మిక్కీ జే మేయర్.

ఉయ్యాల జంపాల చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం విన్నాం. తర్వాత

0: విన్న పాట ఆలు మగలు. చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం టి చలపతిరావు. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇప్పుడు విందాం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు తేజం దామోదరం సంజీవయ్య గారి గురించి ఆకాశవాణి అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు తెలియజేస్తున్న వివరాలు విందాం.
1: దామోదరం సంజీవయ్య. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించటానికి కులమతాలు అడ్డురావని నిరూపించిన వారు దామోదరం.

సంజీవయ్య. స్వయం కృషితో మెట్టుమెట్టుగా పై పదవులను అందుకున్నారు. దేశ రాజకీయాలలోనూ రాష్ట్ర రాజకీయాలలోనూ తనదైన ముద్ర వేశారు సంజీవయ్య. పదవులు ఆయనను వరించాయి, కానీ వాటి వెంబడి తాను పరుగులు తీయలేదు. పరిపాలనా దక్షుడిగా, ప్రజాసేవా దురంధరుడిగా ఆయనకు మంచి పేరు. సాహిత్యం అంటే ఆయనకు మక్కువ. భారత భాగవత రామాయణాదులలోని పద్యాలను శ్రావ్యంగా ఆయన సభావేదికలపై ఉపన్యాసాల మధ్య వినిపించేవారు. సాహితీ ప్రియులు ఆయనకు సన్నిహిత మిత్రులు. మనసున్న మనిషిగా ప్రజల మనసులు చూరగొన్న విశిష్ట వ్యక్తి ఆయన. 1921 ఫిబ్రవరి 14 కర్నూలు జిల్లా పెదపాడు గ్రామంలో పేద కుటుంబంలో జన్మించారు. కర్నూలు మున్సిపల్ హైస్కూలులో, అనంతపురం కళాశాలల్లో విద్యాభ్యాసం చేశారు. మద్రాస్ లా కళాశాలలో బిఎల్ పూర్తి చేశారు. వెంటనే ప్రభుత్వోద్యోగంలో చేరారు. ఉద్యోగం చేస్తున్న ఆయన క్రమంగా రాజకీయాలలో ప్రవేశించారు. 1953-60 మధ్య రాష్ట్ర మంత్రిగా ప్రకాశం పంతులు, బెదవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి మంత్రివర్గాలలో సంజీవయ్య ప్రముఖ శాఖలు నిర్వహించారు. వీరి ధర్మపత్ని కృష్ణవేణమ్మ గారు సంజీవయ్య మరణానంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేశారు. 1950 పార్లమెంట్ సభ్యత్వానికి ఖాళీ ఏర్పడినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవయ్య ఎన్నికయ్యారు. 52 అవిభక్త మద్రాసు రాష్ట్ర శాసనసభకు అతి చిన్న వయస్సులో ఎన్నికయ్యారు. ఆయనలో చరవను గమనించిన రాజాజీ తన మంత్రివర్గంలో సంజీవయ్యకు స్థానం కల్పించారు. అది ఆయన రాజకీయ జీవితంలో ఒక మలుపు. రాజాజీ వంటి ఉద్దండుల శిక్షణ తరువాత ఆయన రాజకీయ జీవితానికి స్వయంగా బాటలు వేసుకున్నారు. 1953-60 మధ్యకాలంలో వివిధ ముఖ్యమంత్రుల వద్ద ఆరోగ్యం, ప్రణాళిక, సహకారం, సాంఘిక సంక్షేమం, న్యాయ దేవాదాయ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. ఆయా శాఖల అభివృద్ధికి అవిరళ కృషి చేసి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. 1960 జనవరిలో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి రావడంతో సంజీవయ్యను అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. దేశంలోనే మొట్టమొదటి హరిజన ముఖ్యమంత్రి సంజీవయ్య. 2 ఆయన ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులుగా 1962 జూన్లో ఎన్నికయ్యారు. అదే సంవత్సరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. 62 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవికి పోటీ అనివార్యమైంది. సంజీవరెడ్డి ముఖ్యమంత్రి కావటానికి సంజీవయ్య అధిష్టానం మాటను అంగీకరించి వైదొలిగారు. 64 కేంద్ర కార్మిక శాఖ మార్చలుగా నియమితులవ్వటంతో కేంద్రంలో ఆయనకు ప్రాతినిధ్యం లభించింది. మళ్లీ 2 పరిశ్రమల శాఖ. 1970 ఫిబ్రవరిలో కేంద్ర కార్మిక మంత్రిగా మళ్లీ పదవి స్వీకారం. 2 పదవీ చలనం ఆయన రాజకీయ జీవితంలో జాతకంలో విచిత్రం. 1971 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎంపికయ్యారు. నిస్వార్థ రాజకీయ జీవితానికి, ప్రజాసేవకు నిదర్శనంగా ఆయనకు పదవులు తమంత తామే వెదుక్కుంటూ వచ్చాయి. రాయలసీమ బిడ్డగా రాయలసీమ అభివృద్ధికి ఎన్నో పథకాలు సూచించారు. 72 మేలో అనారోగ్యంతో సంజీవయ్య 51 సంవత్సరాలకే మరణించినప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పివి నరసింహారావు ఇలా శ్రద్ధాంజలి ఘటించారు. సామాన్య ప్రజలు సంజీవయ్య గారి పట్ల ఎంతో ప్రేమాభిమానాలు ప్రకటించారు. అంతగా ప్రజాభిమానం చూరగొన్న సంజీవయ్య గారు అనేక ఘనకార్యాలు సాధించటంలో ప్రథమ స్థానం వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన హరిజన నాయకులలో ఆయనే ప్రథములు. 2 కేంద్రమంత్రిగా, 2 కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన మంచి సంస్కారవంతుడు, గొప్ప వక్త, కరుణాహృదయుడు. క్లిష్ట సమయాలలో ఆయన దేశానికి చేసిన సేవ చిరస్మరణీయం అని నరసింహారావు గారు ప్రస్తుతించారు. ఆ వాక్యాలు సంజీవయ్య ఘనతకు నిదర్శనాలు. అతి సామాన్య పేద కుటుంబంలో జన్మించి స్వశక్తితో, కార్యదీక్షతో జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగటం కష్టసాధ్యం. మంత్రి పదవిని అలంకరించినా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించినా ప్రజాహిత చింతన ఆయన ప్రధాన ధ్యేయం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు

0: వారు అప్పటి వరకు వచ్చిన వారు అతి చిన్న వయస్సులో 40 ఏళ్ళు నిండకముందే ఆ పదవిని ఆయన చేపట్టారు. ఆయన సాహిత్యాభిమాని, ఎన్నో గ్రంథాలు ఆయనకు అంకితమయ్యాయి. కళాభిమాని, నిరాడంబరజీవి, అనారోగ్యంతో సతమతమవుతున్న ప్రజాసేవను ఎన్నడూ మరువలేదు. నెహ్రూ, రాజాజీ, ప్రకాశం వంటి జాతీయ నాయకుల సాహచర్యం లభించటం ఆయన అదృష్టం. ఆ సాహచర్య ఫలమే అగ్రశ్రేణి జాతీయ నాయకుడిగా ఆయన ఎదగటానికి దోహదపడింది. ప్రజా సమస్యల్ని స్వయంగా తాను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాన్ని అన్వేషించేవారు. భూ సంస్కరణల అమలు పట్ల శ్రద్ధ, తెలుగు భాష పరిపాలనా భాషగా మారాలనే సంకల్పం, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి ఆయన లక్ష్యాలు. ఆయన పాలనలో స్వతంత్ర పారిశ్రామిక కార్పొరేషన్ సంస్థలు ఎన్నో నెలకొల్పబడ్డాయి. అభ్యుదయ భావాలు గల అగ్నిపర్వతం ఆయన, అడుగు లోకాలు వెలిగించిన అపూర్వ జ్యోతి ఆయన. 1962 జూన్లో ఆయన అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులుగా దేశ రాజధాని ఢిల్లీలో నివాసం ఏర్పరచుకున్నారు. జంతర్మంతర్లోని వారి నివాసం సాహిత్య కళా అభిమానులకు స్థావరమైంది. సాహిత్య సాంస్కృతిక కార్యకలాపాలు వికసించాయి. 60 వరకు ఆయన రాష్ట్ర మంత్రిగా 8 ఏళ్లు పనిచేసిన అనుభవంతో ముఖ్యమంత్రిగా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. బడుగు వర్గాల సంక్షేమానికి పథకాలు రచించి అవి అమలు కావడానికి ప్రయత్నించారు. 2 ఏళ్ల ముఖ్యమంత్రి పదవిలో ఆయన అధికార ప్రతిపక్ష పార్టీల మన్ననలు అందుకున్నారు. ప్రధానిగా ఉన్న నెహ్రూ సంజీవయ్యను ముఖ్యమంత్రిగా ఎంతగానో ఆదరభావంతో చూసేవారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనా వ్యవహారాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన సంజీవయ్య కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోరిక మేరకు పార్టీ అధ్యక్ష స్థానాన్ని అలంకరించవలసి వచ్చింది. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న తరుణంలో పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టడం అంటే గురుతర బాధ్యత. దానిని సమర్థవంతంగా నిర్వహించి పార్టీ కార్యకర్తలకు ఉత్సాహ ప్రోత్సాహాలను వర్ణించారు ఆయన. పార్టీ పదవుల తర్వాత ఆయన 4 ఏళ్లు కేంద్రంలో కార్మిక శాఖను సమర్థవంతంగా నిర్వహించడం గమనించదగ్గ విషయం. 64-66 మధ్యకాలంలో ఆయన ఆ శాఖను తొలిసారిగా చేపట్టారు. శాస్త్రీజీ పాలనలో కార్మిక సంక్షేమానికి ఉజ్వలమైన బాటలు వేశారు. తిరిగి శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధాన పదవిని అలంకరించినప్పుడు 70-71 మధ్యకాలంలో కార్మిక శాఖను మళ్లీ చేపట్టారు. అదే కార్మిక శాఖను 52-54 మధ్య కాలంలో తెలుగువారైన వివి గిరి నిర్వహించారు. ఆ శాఖకు కేబినెట్ మంత్రిగా పనిచేసిన తెలుగువారు వీరిద్దరే. బడుగు వర్గాల సంక్షేమం, కార్మికుల బాగోగులు నిరంతరం ఆయన పాలనా వ్యవస్థలో ప్రాధాన్యత అంశాలు. తాను నమ్మిన గాంధేయ సిద్ధాంతాలకు అనుగుణంగా తాను పనిచేసిన అన్ని మంత్రిత్వ శాఖలలోనూ సంజీవయ్య అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలోనూ ఉన్నతాధికారులతోనూ ప్రతిపక్షాలతోనూ అధికార పక్షంతోనూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. 51 సంవత్సరాలకే ఆయన అనారోగ్యంతో మరణించటం ఆయన రాజకీయ జీవితంలో ఒక కొరత.
1: తెలుగు తేజం దామోదరం సంజీవయ్య గారి గురించి ఆకాశవాణి అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు తెలియజేసిన వివరాలు విన్నాం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15-6-2026 నుండి 14-7-2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇప్పుడు విందాం మైథిలి శరణ్ గుప్తా జంధ్యాల పాపయ్య శాస్త్రి తులనాత్మక పరిశీలన. డాక్టర్ వి నాగరాజు గారి ప్రసంగం విందాం.
3: హిందీ సాహిత్యాకాశ

ప్రదేశంలో తమ ప్రతిభా పాటవాలతో విభిన్న రచనా రీతుల ద్వారా జిగిబిగి వెలుగుల నింపిన దివ్యతార శ్రీ మైథిలి శరణ్ గుప్త గారు. అదే రీతిగా తెలుగు సాహిత్య రంగంలోన తన బహుముఖ ప్రతిభ ప్రదర్శించి చిరస్మరణీయుడిగా నృతింపదగిన మహామహనీయుడు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. సాకేత్, యశోధర, ఊర్మిళ, భారత్ భారతి, జయద్రత్ వధ్, రంగ్ మే భంగ్, తిలోత్తమ, శకుంతల, పంచవటి లాంటి మహత్తరమైన కృతులను వెలుగులోకి తెచ్చి అజరామర కీర్తిని పొందిన రాష్ట్ర కవి మైథిలి శరణ్. కరుణశ్రీ, ఉదయశ్రీ, విజయశ్రీ, వీరభారతి, ధనుర్భంగము, నేతాజీ, బాలకోటీశ్వర తారావళి, కరుణామయి, బీదపిల్ల, శివపార్వతి మొదలైన రచనల ద్వారా ఎనలేని కీర్తి ప్రతిష్టలు పొందినవాడు అభినవ పోతన తెలుగుదండి అయిన శాస్త్రి గారు. వీరిరువురూ కూడా తమ రచనలో సమాన భావాలను వ్యక్తీకరించిన వారే. వీరిరువురి వ్యక్తిత్వాన్ని గురించి, కృతిత్వాన్ని గురించి ఎంత ఎక్కువ వివరించి చెప్పినా అది కొంచెమే అవుతుంది. సమయాభావాన్ని, స్థలాభావాన్ని దృష్టిలో ఉంచుకొని మచ్చుకు కొన్ని విషయాలను మాత్రమే ఇక్కడ ఉదహరించడానికి వీలవుతున్నది. బహు సరళమైన పదాలతో అద్భుతమైన భావ వ్యక్తీకరణ చేయడం మైథిలి శరణ్ గుప్త గారికి వెన్నతో పెట్టిన విద్య. గోదావరి తటపారు ప్రభునే, పంచవటీమే వాసికీయ, ఉచ్చ ఆర్య సంస్కృతినే, అపనావహ అబాధి వికాసికీయ. మరోపక్క కరుణశ్రీ కూడా కూర్చుండ మాయింట కుర్చీలు లేవు, ప్రణయాంకమే సిద్ధపరచనుంటి, పాద్యమునిడ మాకు పన్నీరు లేదు, నా కన్నీళ్లతో కాళ్ళు కడగనుంటి అని అంటూ భక్తి విశిష్టను తెలియజెప్పారు. భారతీయ సాంస్కృతిక చైతన్యాన్ని ఈ ఇరువురు కవులు తమ రచనలో బహుచక్కగా ప్రతిబింబింపజేసిన వారే. కృష్ణ, బుద్ధ, కింవా, ఈసాక, మిలితా, కహా, దరసు హంకో, తాత్ యహా, తుజిమే, తీనోంకా, మిలా, పునీత్, పరసు హంకో అని అంటూ మైథిలి శరణ్ కృష్ణుడు, బుద్ధుడు, క్రీస్తు వీరి మూవరి అభేదభావాన్ని స్పష్టం చేసినారు. మరోవైపు కరుణశ్రీ, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజముగా ప్రేమ నీలోన చచ్చనేమి, అందమును హత్య చేసడి హంతకుండ మైలబడిపోయేనోయి నీ మనుజ జన్మ అని మానవుడి హృదయహీనతను ఎద్దేవా చేసినారు. గుప్త, కరుణశ్రీ తమ రచనలో వీరరసాన్ని కూడా చక్కగా నిరూపించినారు. అబు భీ స్వతంత్ర హై అనంత నిజశక్తిసే, మేరీ యహ జన్మభూమి జననీ జగత్ మే, మేరే ప్రాణరహతే రహేగి మహారాణీహి, కింకరీ నహోతీ కిసీ వీరి నరపాలికి అని అంటూ ఒక వీరుడి వీరావేశంతో పాటు రాజభక్తిని మైథిలి శరణ్ విశదపరిచినారు. కరుణశ్రీగారేమో విజయభేరి మ్రోగింపుమురా, విజయశ్రీ వరింపుమురా, హిమాలయం వలె నిలిచి శత్రువుల హిమాలయానికి పంపుమురా అని అంటూ భారతీయుడికి వీరరసాత్మక ఉద్బోధ చేసినారు. స్త్రీల పట్ల గుప్త, కరుణశ్రీ ఇరువురు శ్రద్ధాభావాలు కలవారే. ఒక ప్రక్క స్త్రీశక్తిని ప్రశంసిస్తూ మరో ప్రక్క సమాజములో ఆవిడ దయనీయ స్థితి పట్ల తమ కారుణ్య భావాన్ని హృద్యంగమంగా వ్యక్తపరిచినారు. అబలా జీవన హాయ్ తుమ్హారీ యహీ కహాని, ఆంచలిమే హై దూధ్ ఔర్ ఆంఖోమ్మే పాని అని గుప్తగారు నారీ జీవిత గాథను సూక్ష్మంలో విస్తారంగా వివరించారు. ప్రసిద్ధ కావ్యాల్లో ఉపేక్షింపబడిన కైకేయి, ఊర్మిళ, యశోధర మొదలైన స్త్రీ పాత్రలకు వీరు తమ రచనలతో ప్రశస్తమైనట్టి స్థానాన్ని పదిలపరిచారని ఇక్కడ చెప్పడం అప్రస్తుతం కానేరదు. దిక్కులను చూచి, భూదేవి దిక్కు చూచి, గంగదశ చూచి, బిడ్డ మొగమ్ము చూసి, సజల నయనాలతో ఒక్కసారి కలువకంటి తల ఎత్తి బాలభాస్కరుని చూచే అని కరుణశ్రీ కుంతి యొక్క కరుణామయ దీనస్థితిని సహజరీతిలో వివరించినారు. శృంగార వర్ణంలో ఇరువురు కవులు స్వాభావిక పద్ధతిలో రచన సాగించిన వారే. తుమ్ రహో మేరే హృదయమే దేవీ సదా, మై తుమ్హారాహు ప్రణయ సేవీ సదా అని మైథిలి శరణ్గుప్త పవిత్ర ప్రేమను నిరూపిస్తే, కరుణశ్రీ శైలసుత కడకనుల శంభునవలోకించే, శంభు హృదయము పూల సరసి అయి వికసించే, శైలసుత అరగనుల శంకరుని దర్శించే, శంకరుని హృది నదీ సదృశ్యమై ప్రవహించే అని పలుకుతూ ఆది దంపతుల ఉదాత్త ప్రేమను భవ్యముగా తెలియజెప్పారు. జాతిపిత మహాత్మా గాంధీ పట్ల ఇరువురు కవులకు ఎనలేని గౌరవ ప్రపత్తులు కలవని చెప్పడానికి ఉదాహరణ. బడే లోగు హీ కర్ సక్తే హై కోయి బడా సమర్పణతో, ఛోటాబీ శ్రద్ధాళు బడోంకా కర్ సక్తా హై తర్పణతో అని గుప్తాగారు బాపు పట్ల భక్తిపూర్వక శ్రద్ధాంజలి సమర్పించితే,

0: ఇది ఏమి నిజమా? మహాత్ముడిక లేనే లేడా? ఈ వార్త ఒట్టిది కాదా? కరుణాసముద్రుండగు తండ్రిని హత్య గావించారా అని కరుణశ్రీ స్తంభీభూతులై గాంధీ హత్య పట్ల శోకపూరితమైన ఆశ్చర్యాన్ని ప్రకటించినారు. రైతుల దీనస్థితిని ఇరువురు కవులు ఎంతో చక్కగా సహజంగా వర్ణించినారు. ఏకు సమయథ కృషక ఆర్యథే సమజే జాతే భారతమేథే హమీ అన్నదాత పదపాతే అని గుప్త రైతుకు ఒకనాడు ఉన్న స్థానాన్ని గొప్పగా తెలియజెప్పగా కరుణశ్రీ, గాదెలు నింపే కమ్మని దినములు కదిలిపోయినండి, అన్నము పెట్టే రైతుకు తినుటకు అన్నము లేదండి, గతిని చూపించు రైతు నేడధోగతిలో పడనండి అని నేటి రైతు దీనావస్థనకు కళ్ళకు కట్టినారు. సాంఘిక ప్రగతికి స్వదేశాభిమానం ఎంతో అవసరమైనట్టిది. త్యాగం వలన దీని విలువ ఎంతో ఇనుమడిస్తుంది. రహే కహీన కం ఉంచా సిర్ హోగా కారాగార్ కృష్ణ మందిర్ హోగా శూలీ వహ్ ఈసాకీ శోభ ప్రస్తుత హూమై సఖీ పుకార్. దేశసేవకై జైలునే శ్రీకృష్ణ జన్మస్థానముగా మారుద్దామనే బోధ ఇందులో ఉండగా జననీ జన్మభూమి స్వర్గము కంటేను గొప్పవనుచు బుధులు చెప్పినారు. మాతృదేశ సేవా మానవత్వపు త్రోవ విశ్వయోగి మాట వెలుగుపాట అని కరుణశ్రీ జననీ జన్మభూమి ప్రాశస్త్యాన్ని వివరించారు. భాషాభిమానం ఇరువురు కవుల్లోనూ మెండుగనే గోచరిస్తున్నది. హై రాష్ట్ర భాషాభీ అభీ తక్ దేశమే కోయీ నహి హమ్ నిజ విచార బనాసకే వస్నే పరస్పర్ సబ్ కహీ ఇస్వి యోగ్య హిందీ హై తదపి అబ్ తబ్ నిజ పద పాసకీ భాషా బినా భావైకత అబ్ తక్ న ఇస్మే ఆసకీ అని అంటూ హిందీకి గల రాజభాషా గౌరవాన్ని ఉద్ఘాటించారు మైథిలీశ్వరన్. తెలుగుదనం వంటి తీయందనము లేదు, తెలుగు కవుల వంటి ఘనులు లేరు, తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా, లలిత సుగుణజాల తెలుగు బాల, మధురముగా మన తెలుగు అధికార భాషయై అవధరించిన అదే అభ్యుదయ సంస్కృతి అని కరుణశ్రీ తెలుగు భాష పట్ల తనకు గల విశేషాభిమానాన్ని చాటినారు. అస్పృశ్యత నివారణ ఆవశ్యకతను ఇరువురు కవులు తీవ్రంగా ప్రతిపాదించినారు. కర్ అచూతోంకా ఉద్ధార్ ఉన్హే శిఖావో శుద్ధాచార్ వే సమాజికే రక్షక అంగ్ హోసే పావే వికృతన భంగ్ అని గుప్త అస్పృశ్యులుగా భావించకుండా వారిని దరుజేర్చుకోవాలని సూచించగా, పాకీ పిల్లవటంచు నిన్ను నిరసింపజూతురమ్మ, స్వయం పాకస్వాములు కొంతమంది ఇది ఏమి పాపంబు, వడగాల్పులో శోష వచ్చి నాలుక ఎండి చెరువులో దేవుడిచ్చిన నీళ్లు తాగేనని కళ్ళెర్రజేశారటే, తండ్రిపై రాళ్ళని రువ్వారటే అని పాకీ పిల్ల పట్ల తన సానుభూతిని ప్రకటించినారు కరుణశ్రీ. బిచ్చగాడి దీనస్థితిని కూడా ఇలాగే, హయ్యేక్ ముట్టి అన్నకో వే ద్వారు ద్వారు పుకారితే కహీతే హుయే కాతరు వచని సబు ఓర్ హాత్ పసారితే వివరిస్తూ, పిడికడన్నము కోసము పడరాని పాటలు పడే బిచ్చగాడిని మనం ముందు ఉంచారు మైథిలీశ్వరన్. మరోవైపు కరుణశ్రీ, ఈనాటికీ రోడ్ల మీద రోదిస్తున్నారు బీదవాళ్ళు, ఈనాటికీ ఎంగిలాకుల కోసం ఎగబడుతున్నారు బిచ్చగాళ్ళు. నడుము వంగెను ముడుతలు పడే మొగం నడక తడబడే గుంటలు పడెను కనులు గడగడమటంచు వడుకుచు కర్రపట్టి వచ్చుచున్నాడు చెన్న ఈ వ్యక్తి చూడు అని నిర్భాగ్య దామోదరుల పట్ల మన దృష్టిని ఆకర్షిస్తూ కరుణావర్షం సృష్టిస్తాడు. ఇలా ఎన్నో దృష్టాంతాలు శ్రీ మైథిలీశరణ్ గుప్త గారి రచనలోనూ కరుణశ్రీగారి కృతుల్లోనూ మనకు విరివిగా కనపట్టుతాయి. ప్రపంచములో ఏ మూలకేగినా సాధు పురుషుల్లోనూ సాహితీవేత్తల్లోనూ కవిసత్తముల్లోనూ సమాన భావాలు సమాన దృక్పథాలు కనవస్తాయనే విషయం ఇందు మూలంగా స్పష్టమే కదా.
1: ఇంతవరకు మైథిలి శరణ్ గుప్త, జంధ్యాల పాపయ్య శాస్త్రి తులనాత్మక పరిశీలన, డాక్టర్ వి నాగరాజు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని లలిత గీతాలు వింటారు.

శ్రోతలు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం అభిలాష. కార్యక్రమంలో ముందుగా

0: వడ్డేపల్లి కృష్ణ సాహిత్యం విన్నారు. పెద్దరికం చిత్రం కోసం పాడినవారు కేజేఎస్ దాస్, స్వర్ణలత. ఈ పాటకు సంగీతం కోటి.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: పెద్దరికం చిత్రం పాటను కోరినవారు అనంతపురం రాణినగర్ గుత్తి రోడ్డు నుండి బొజ్జబ్బ గారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు మూరిని రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్షస్మిత మరియు నందీశ్వర్, మరుట్ల కరుణాకర్, చంద్రిక వీరందరి కోసం ఈ పాట విన్నాం.

0: విచిత్ర కుటుంబం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం విన్నాం. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టీవీ రాజు. ఈ పాట వినిపించమని పెద్దవడుగురు మండలం ఇందిరమ్మ కాలనీ నుండి చందా శ్రీనివాసులు, రామాంజనమ్మ, కుమారి, చౌడమ్మ మరియు అన్నయ్య వీరందరి కోసం ఈ పాట విన్నాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: నా ముందోళ్ళు నీటుగాను చదివినోళ్ళు,
1: నీటుగాను చదివినోళ్ళు,
0: ఫస్ట్ క్లాసులో డిగ్రీ పట్టాలు తీసినోళ్ళు,
1: పట్టాలు తీసినోళ్ళు,
0: నిరుద్యోగులై నేడు నేరసపడి ఉన్నారని,
1: నేరసపడి ఉన్నారు.

స్వరాజ్యం చిత్రం కోసం రాజేశ్వరరావు బృందం గానం విన్నాం. సాహిత్యం అదృష్ట దీపక్, సంగీతం చక్రవర్తి. ఈ పాట వినిపించమని బుకరాయ సముద్ర మండలం దండువారిపల్లి నుండి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, కాంతమ్మ, కవిత, శ్రీకాంత్, శ్రీహరి, ఇంద్ర, శకుంతలమ్మ, కిట్టప్ప, మునేంద్ర, ఆదమ్మ, దేవమ్మ మరియు చరిత వీరందరి కోసం ఈ పాట విన్నాం.

తరంగిణి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం జేవి రాఘవులు. ఈ పాట వినిపించమని కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్ మరియు మన్విత్ వీరందరి కోసం ఈ పాట విన్నాం.

విన్న పాట సంసారం ఒక చదరంగం చిత్రం కోసం పి సుశీల గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి. అభిలాష కార్యక్రమంలో చివరిగా

అభిలాష కార్యక్రమంలో చివరిగా వింటున్న పాట ముఠా మేస్త్రి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం వింటున్నారు. సాహిత్యం వేటూరి, సంగీతం కోటి. ఈ పాట వినిపించమని కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడోన గ్రామం నుండి హరినాథ్ రెడ్డి, శ్రీలత, మారుతాత్మజ రెడ్డి, మనోరమ, రుక్మాంగద రెడ్డి, సౌదామణి, అజిత్ కుమార్ రెడ్డి, మరియు నవీన్ కుమార్ రెడ్డి, సాయి రూపేష్ కుమార్ రెడ్డి వీరేంద్ర కోసం ఈ పాట విన్నాం.

వృద్ధాప్యం ప్రతి మనిషి జీవితంలో సహజమైన దశ. అయితే వయసు పెరగడం అనివార్యమైనప్పటికీ ఆరోగ్యంగా, చురుకుగా, ఆనందంగా జీవించడం మన నేటి ప్రపంచంలో వైద్య రంగం అభివృద్ధి చెందడంతో ప్రజల సగటు ఆయుష్ పెరుగుతోంది. కానీ అదే సమయంలో జీవనశైలి మార్పులు, ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో వృద్ధాప్యంలో అనేక ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన వృద్ధాప్యం ప్రపంచ దేశాల ముందున్న ఒక ప్రధాన సవాలుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ యోగా ప్రపంచానికి ఒక సమగ్ర ఆరోగ్య మార్గాన్ని చూపిస్తోంది. శరీరాన్ని దృఢంగా, మనస్సును ప్రశాంతంగా, జీవనాన్ని సమతుల్యంగా ఉంచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో ఎంపిక చేశారు. వృద్ధాప్యాన్ని భారంగా కాకుండా ఆరోగ్యంతో కూడిన సంతోషకరమైన జీవిత దశగా మార్చడంలో యోగా ఎంతటి శక్తివంతమైన సాధనమో ప్రపంచానికి తెలియజేయడమే దీని ప్రధాన ఉద్దేశం. యోగా కేవలం వ్యాయామ పద్ధతి మాత్రమే కాదు, అది శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత, సామాజిక అనుబంధాలను పెంపొందించే జీవన విధానం. వృద్ధాప్యంలో స్వయం సమర్థతను కాపాడుకోవడం, దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడం, జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవడం వంటి లక్ష్యాలను సాధించడంలో యోగా ఒక ప్రభావవంతమైన సాధనంగా నిలుస్తోంది. అందుకే నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగాను ఒక సహజమైన, సురక్షితమైన, అందుబాటులో ఉన్న పరిష్కారంగా గుర్తిస్తున్నారు. వైద్య రంగంలో వస్తున్న పురోగతి, జీవన ప్రమాణాల మెరుగుదల, ఆరోగ్య అవగాహన పెరగడం వంటి కారణాలతో ప్రజలు గతంలో కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. అయితే ఎక్కువ సంవత్సరాలు జీవించడం మాత్రమే కాదు, ఆ జీవితాన్ని ఆరోగ్యంగా, స్వతంత్రంగా, ఆనందంగా గడపడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తాన్ని ప్రకటించారు. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం వృద్ధాప్యంలోనూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో ప్రపంచానికి తెలియజేయడం. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు

0: మహిళల జనాభా పెరుగుదల, జీవనశైలి సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో యోగా కేవలం వ్యాయామ విధానంగా కాకుండా సమగ్ర ఆరోగ్య సంరక్షణకు తోడ్పడే జీవన విధానంగా గుర్తింపు పొందుతోంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం అంటే కేవలం ఎక్కువ కాలం జీవించడం మాత్రమే కాదు, శారీరక సామర్థ్యాన్ని, మానసిక ప్రశాంతతను, సామాజిక అనుబంధాలను, స్వయం సమర్థతను కాపాడుకుంటూ జీవన నాణ్యతను మెరుగుపరచుకోవడం కూడా అంతే ముఖ్యమైన అంశం. వయసు పెరిగే కొద్దీ రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, కీళ్లనొప్పులు, నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. వీటిని నియంత్రించడంలో యోగా సానుకూల ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. యోగ సాధన ద్వారా శరీరంలో దృఢత్వం పెరుగుతుంది, కండరాలు బలపడతాయి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, శ్వాసక్రియ సక్రమంగా సాగుతుంది. అంతేకాకుండా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ధ్యానం, ప్రాణాయామం వంటి యోగ విధానాలు మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. వృద్ధాప్యంలో తరచూ ఎదురయ్యే ఆందోళన, ఒంటరితనం, నిరాశ వంటి మానసిక సమస్యలను తగ్గించడంలో కూడా యోగా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా మరియు వృద్ధాప్య ఆరోగ్యంపై జరుగుతున్న పరిశోధనల సంఖ్య గత దశాబ్దంలో గణనీయంగా పెరిగింది. వయసు పెరిగే కొద్దీ ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యలను తగ్గించడంలో యోగా ప్రభావాన్ని అధ్యయనం చేసే పరిశోధనలు మరింత వేగంగా సాగుతున్నాయి. సమతుల్యతను మెరుగుపరచడం, పడిపోవడం వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించడం, కీళ్ల కదలికలను పెంచడం, జ్ఞాపక శక్తిని మరియు ఏకాగ్రతను మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాలను పరిశోధకులు గుర్తించారు. విజయవాడకు చెందిన యోగా గురువు శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా అనేది వయసుతో సంబంధం లేని సాధన అని చెబుతున్నారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ శారీరక సామర్థ్యానికి అనుగుణంగా యోగా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతిరోజు కొద్దిసేపు యోగా ప్రాణాయామం చేస్తే శరీరం చురుకుగా ఉండడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయన వివరించారు.
1: ఐక్యరాజ్య సమితిలో మోడీ గారు యోగా గురించి తెలపడం వల్ల ఆల్మోస్ట్ 180 కంట్రీస్లో యోగా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఈ యోగాని ఈ మంత్లో వరల్డ్ వైడ్గా వరల్డ్ ఛాంపియన్షిప్ అని చెప్పి ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేయడం, యోగాని ఒక స్పోర్ట్స్లా కన్సిడర్ చేయడానికి మన మోడీ గారు చాలా ప్రయత్నిస్తున్నారు. సో ఈ యోగా అనేది స్పోర్ట్స్గా ఇంక్లూడ్ చేస్తే యూత్ అనేవాళ్ళు దాని మీద ఎక్కువ మొగ్గు చూపడానికి ఉంటుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏదైనా ఇల్నెస్ వస్తే, ఏదైనా జబ్బు వస్తే మీకు క్యూర్ ఉంటుంది. సో యోగాలో మీకు జబ్బు రాకుండానే ముందే ప్రివెన్షన్కి ఉంటుంది. పిల్లల్లో స్ట్రెంత్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, హైట్ ఇంక్రీజ్ అవుతారు, సో మైండ్ కామ్ అవుతుంది. సో మైండ్ కామ్ అయితే ఆబ్వియస్గా వాళ్ళు అకాడమిక్స్లో కూడా చాలా బాగా బెటర్గా పర్ఫామ్ చేస్తారు.
0: యోగ సాధన చేస్తున్న వెంకటేశ్వరరావు తన అనుభవాన్ని పంచుకుంటూ మొదట్లో యోగా కొంత కష్టంగా అనిపించినప్పటికీ క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శరీరంలో గణనీయమైన మార్పులు కనిపించాయని తెలిపారు. నడుము నొప్పి తగ్గడం, నిద్ర మెరుగుపడడం, రోజంతా ఉత్సాహంగా ఉండగలగడం వంటి ప్రయోజనాలను పొందినట్లు చెప్పారు.
2: ప్రతిరోజు స్టేడియంకి వస్తాము. మేము ఒక అసోసియేషన్లా టీంలా ఫామ్ అయ్యి గత 10 ఇయర్స్ నుంచి ఇక్కడ ఇదే ప్లేస్లో చేస్తున్నాము. అంతేకాకుండా ప్రధానమంత్రి మోడీ గారు కానీ మంచి అవేర్నెస్ తీసుకొచ్చి ఒక యోగా డే వరల్డ్కి దీన్ని అంకితం చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నిత్య సాధన చేస్తూ ఆరోగ్యాన్ని, హెల్త్ని కాపాడుకోవాలని చెప్పి చూపిస్తాము. సూర్య నమస్కారాలు ప్రాథమిక సాధన మరియు ఇంకా మిగతా ఆసనాలు కూడా ప్రతిరోజు చేస్తాము. మన జీవితంలో 24 అవర్స్ ఉంటాయి. 24 అవర్స్లో 1 అవర్ కనుక యోగా కేటాయిస్తే 23 గంటలు మనం హ్యాపీగాను ఆనందంగా ఉంటాము. ఆనందంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి యోగా కానీ యోగ సాధన కానీ చేయటం ఎంతో ముఖ్యమని చెప్పి చెప్తున్నాము. మనం ఆనందంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే మన పిల్లలు కానీ, మన ఇంట్లో కానీ, మన భవిష్యత్తు కానీ అన్నిటికీ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీని మీద గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ మంచి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చే అవేర్నెస్ని మిగతా వాళ్ళు కూడా ఆచరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
0: యోగా సాధకురాలు దివ్య మాట్లాడుతూ యోగా వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకోవచ్చని తెలిపారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆమె సూచించారు.
3: నేను రోజు మార్నింగ్ యోగా మా పేరెంట్స్తో పాటు వస్తాను. యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ అందరు చెప్పినట్టు ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అనేది ఉంటుంది. బట్ మార్నింగ్ ఇక్కడ లైక్ మంచి సన్ రైజ్తో పాటు మేము చేస్తాము, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ యోగా చేసిన తర్వాత మేము చాలా యాక్టివ్గా ఉంటాం. ఇక్కడ లైక్ స్మాల్ ఏజ్ నుంచి ఓల్డర్ ఏజెస్ వరకు లైక్ 60

0: ఇయర్స్ వరకు వస్తూ ఉంటారు. వాళ్ళు చాలా బాగా చేస్తారు. వాళ్ళని చూస్తుంటే లైక్ మేము కిడ్స్కి మాకు మోటివేటెడ్గా ఉంటుంది. చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద ఏజ్ వరకు వాళ్ళ బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. ఎందుకంటే యోగా అనేది మన బాడీలో ఉన్న లైక్ అన్ని మజిల్స్ని లైక్ అంత ఆర్గన్స్ని మూవ్ చేస్తుంది. మేము ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేస్తాము. చాలా యాక్టివిటీస్ చేస్తారు ఇక్కడ, మేమే కాకుండా చాలామంది ఉంటారు. సో ఐ సజెస్ట్ లైక్ ఎవ్రీవన్ యోగా చేయాలి.
1: యోగా సాధకులు మురళీకృష్ణరాజు మాట్లాడుతూ నిరంతర సాధన ద్వారా శరీరం మనస్సుపై నియంత్రణ సాధించవచ్చని పేర్కొన్నారు. యోగా కేవలం ఆరోగ్య సాధన మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి కూడా తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
2: వేదకాలం నుండి అందించబడినటువంటి వైద్య విద్య యోగ విద్య. యోగా ద్వారా మాత్రమే అన్ని అవయవాలకి వైద్యం అందేటువంటి పరిస్థితి. ఏదైనా మెడిసిన్ వాడిన దానికి యోగ విద్యలో నిత్యము కృషి చేసిన వారికి కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ డిఫరెన్స్ని అనుభూతిగా పొందుతూ నేను యోగా చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా యోగా అనేది ఋషుల కాలం నుండి కూడా మనకి వంశ పారంపర్యంగా మనకి అందించినటువంటి వైద్య విద్య. ఈ విద్యలో అన్ని అవయవాలు, అన్ని ఆర్గాన్స్ కూడా ఏదైతే ఈ యోగాలో అన్ని ఆర్గాన్స్ మీద ప్రెజర్ పడుతుంది. ఈ ప్రెజర్ కారణంగా రోజంతా యాక్టివ్గా ఉండడానికి, మన దైనందిన కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా వీలవుతుంది. ఇక ఆయుర్వేదంలోనే యోగ విద్యని నేర్పిస్తున్నటువంటి ప్రభుత్వాలు నేడు అందరికీ కూడా యోగ విద్యను అందించేందుకు యోగా గురువులను తయారు చేయాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఏర్పడుతుంది.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల నుంచి నగరాల వరకు అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. యోగా పట్ల అవగాహన పెంచేందుకు 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగాంధ్ర కార్యక్రమంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఆనందకరమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంత అవసరమని తెలిపారు. శరీరం మనస్సును నియంత్రణలో ఉంచుకోవడానికి యోగా సమర్థవంతమైన సాధనమని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని వెల్లడించారు. ప్రతిరోజు 45 నిమిషాల పాటు యోగాసనాలు చేయడం ద్వారా అనేక అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కూడా యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఒత్తిడిని తట్టుకుని నిలబడే శక్తిని యోగా అందిస్తుందని, అందువల్ల అన్ని వర్గాల ప్రజలు యోగాంధ్రంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి యోగా ప్రతీక. యోగాసనాల ద్వారా అనారోగ్యాలు, మానసిక సమస్యలకు దూరంగా ఉండొచ్చు. కోటి మందిని యోగా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం అని ఆయన తెలిపారు. యోగాంధ్ర పోర్టల్ ద్వారా తొలి రోజే 25,000 మంది నమోదు చేసుకోవడం ప్రజల్లో యోగా పట్ల ఉన్న ఆసక్తికి నిదర్శనమని వీరపాండ్యన్ అన్నారు.
3: ప్రతి ఒక్క జిల్లాకి ఒక థీమ్ చొప్పున ప్రతిరోజు రెండు జిల్లాల్లో రెండు థీమ్లో మనకు యోగా కార్యక్రమాలు అక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. ప్రతిరోజు జిల్లాలో 6 ప్రాంతంలో 2 థీమ్ బేస్డ్ యోగా, 4 టూరిస్ట్ లొకేషన్ యోగా అనేది ఏర్పాటు చేస్తున్నాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ రకంగా జూన్20 నాటి దాకా ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో దాదాపు 2.5 లక్షల ట్రైనర్లు, 5,000 మాస్టర్ ట్రైనర్లు, 350 యోగా గురువులు, 21 యోగా ఆర్గనైజేషన్ పాల్గొంటున్నాయి. దీంట్లో అన్ని శాఖ అధికారులు, అన్ని శాఖ సిబ్బందులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ఇది ఆయుష్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఏర్పాటు చేసిన. దీంతోపాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ 21 నాటికి అమరావతిలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, బాబా రామదేవ్ గారు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అది ఈ రకంగా మొత్తం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఇది కాకుండా ప్రతి ఒక్క గ్రామంలో యోగా సంబంధించిన కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మళ్ళీ 21 నాటికి దాదాపు 1 కోటి మందితో యోగా కార్యక్రమం చేయాలని కూడా ప్లాన్ చేసుకున్నాము. సో దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కోరుతున్నాను.
1: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యోగా ఆరోగ్య సంరక్షణలో ఒక ముఖ్యమైన సాధనంగా మారుతోంది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, వృద్ధాశ్రమాలు సైతం యోగాను పోషిస్తున్నాయి. శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమన్వయాన్ని పెంపొందించే ఈ భారతీయ సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకర్షిస్తోంది. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తం.

0: తం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనేది ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తోంది. పెరుగుతున్న వృద్ధ జనాభా నేపథ్యంలో యోగా వంటి సులభమైన అందుబాటులో ఉండే సమగ్ర ఆరోగ్య పద్ధతులు భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషించనున్నాయని ఈ థీమ్ తెలియజేస్తోంది. వృద్ధాప్యం అనివార్యమైనదే అయినప్పటికీ దానిని ఆరోగ్యంగా చురుకుగా గడపడం మన చేతుల్లోనే ఉందని గుర్తు చేస్తోంది. రోజుకు కొద్దిసేపు యోగాను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనసు, ఆనందకరమైన జీవితం సాధ్యమవుతుంది. అందుకే యోగా కేవలం ఒక సాధన కాదు, ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి మార్గదర్శకంగా మారుతుంది. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, జీవనోత్సాహం ఈ మూడు సమతుల్యంగా ఉన్నప్పుడే వృద్ధాప్యం భారంగా కాకుండా ఒక సంతోషకరమైన జీవనంగా మారుతుంది. ఈ సమతుల్యతను సాధించడంలో యోగా ఒక సమగ్ర మార్గంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తం ఇచ్చిన సందేశం కూడా ఇదే. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని కాపాడుకోవడం మాత్రమే కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, జీవితాన్ని సానుకూల దృక్పథంతో చూడడం ఎంత ముఖ్యమో ఈ ఇతివృత్తం గుర్తు చేస్తోంది. రోజుకు కొద్దిసేపు యోగ సాధన ద్వారా అనేక శారీరక రుగ్మతలను నియంత్రించడమే కాకుండా ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసుకుని నూతన ఉత్సాహంతో జీవించవచ్చు. అందుకే యోగా కేవలం ఒక వ్యాయామ విధానం కాదు, అది ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన, ఆనందకరమైన వృద్ధాప్యానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. యోగాని జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ప్రతి వ్యక్తి తన వృద్ధాప్యాన్ని ఒక నూతన శక్తితో, ప్రశాంతతతో, గౌరవంతో గడపగలడు. ఇదే ఈ 2026 యోగా దినోత్సవం మన అందరికీ అందిస్తున్న ప్రధాన సందేశం. ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన కె. నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి, NTR జిల్లా. వ్యాఖ్యానం కె. సుగుణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటారు. మీరు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866248812 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి చిత్రగీతాన్ని వినిపించడం జరుగుతుంది. మరి ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట రోజులు మారాయి చిత్రం నుంచి ఘంటసాల పాడారు గీత రచన కోసరాజు. మరి పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్దకల్లేపల్లి నుండి గంధం మాణిక్యాలరావు, వజ్రమ్మ, స్వాతి, శ్రీకృష్ణ, తనుశ్రీ, కీర్తిశ్రీ మరి వీరందరి కోసం ఈ పాట. అలాగే కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి కోనప్పరెడ్డి రమేష్ బాబు వీరి కోరికపై కూడా ఈ పాట వినిపించడం జరుగుతుంది. మరి వీరందరి కోరికపై ఈ పాట

వెల్కమ్ బ్యాక్ టు హరివిల్లు. మరి హరివిల్లులో మనమైతే ఉన్నాం కదా, మరి జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి ఎవరు అని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి లాల్ బహదూర్ శాస్త్రి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా లాల్ బహదూర్ శాస్త్రి అంటూ అబ్దుల్ కలాం పెద్దపరిమి నుండి మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం నుండి మెసేజ్ పంపించారు, సేమ్ ఆన్సర్ పంపించారు. ఇంకా భాస్కర్ గారు పంపించారు చెరుకుపల్లి నుండి లాల్ బహదూర్ శాస్త్రి అంటూ. ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి కూడా సేమ్ ఆన్సర్ పంపించారు. అలాగే మల్లికార్జున్ విజయవాడ నుండి కూడా సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా దివ్య సుజిత్ ఫ్రమ్ చెన్నై నుండి లాల్ బహదూర్ శాస్త్రి అంటూ మెసేజ్ పంపించారు. అలాగే శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి ఫ్రమ్ చల్లపండి అండ్ మోనిషా మధురై తమిళనాడు అంటూ మెసేజ్ పంపించారనమాట. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి కూడా సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ పెడ నుండి కూడా లాల్ బహదూర్ శాస్త్రి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుండి కూడా మెసేజ్ పంపించారు, గుడ్ మార్నింగ్ సార్ అంటూ. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి కూడా సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే కుసుమ అంబటి నగర్ నుండి కూడా సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. శుభోదయం మధుగర్ అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా భవనిపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి కూడా లాల్ బహదూర్ శాస్త్రి అంటూ మెసేజ్ పంపించారు. సాయి శిరీష తిరుపతి బ్యాంక్ కాలనీ నుండి అంటూ మెసేజ్ పంపించారు లాల్ బహదూర్ శాస్త్రి అంటూ. జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాన్ని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చారు అని చెప్పి పోలవరం నుండి భాస్కర్రావు రాణి మెసేజ్ పంపించారనమాట. ఇంకా శ్యామ్ కుమార్ బెంగిరి ఫ్రమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుండి కూడా సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ట్ నుండి కూడా సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ రాఘవకి గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ నేనైతే రివీల్ చేసేస్తున్నాను. జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు. మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది హరివిల్లులో. మరి హరివిల్లులో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. సో మరి ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది, ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది ఆన్సర్ తెలిస్తే కనుక, ఆ ఇయర్ తెలిస్తే కనుక 8662438814 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది మహానటి మూవీ నుండి అనురాగ్ కులకర్ణి శ్రేయ ఘోషల్ పడిన. ఈ పాటకు మ్యూజిక్ మిక్కిజే మేయర్, లిరిక్స్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో మరి నెక్స్ట్ క్వశ్చన్ నేనైతే అడిగాను కదా, ప్లాజీ యుద్ధం ఎప్పుడు జరిగిందని చెప్పి చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో. భాస్కర్ పెడ నుండి మెసేజ్ పంపించారు, జూన్ 23 నుండి ఆ ఇయర్ అయితే పంపించారనమాట. ఇయర్ అయితే నేనైతే చెప్పను. ఇంకా నెక్స్ట్, హాయ్ మై నేమ్ ఈజ్ చంద్రమౌళి ఫ్రమ్ ధర్మవరం నుండి అంటూ మెసేజ్ పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కోనేరు విష్ణునగర్ పంపించారనమాట, అయ్యప్ప నగర్ నుండి, విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు మెసేజ్ పంపించారు, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా భాస్కర్ టైలర్స్ చెరుకుబల్లి నుండి కూడా మెసేజ్ పంపించారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారనమాట. మరి ఆన్సర్ అయితే మెసేజ్ పంపించలేదు. ఇంకా నెక్స్ట్, రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అబ్దుల్ కలాం పెద్దపరిమి నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మోనిషా మదురై తమిళనాడు నుండి ఫ్రమ్ చల్లపండి అంటూ మెసేజ్ పంపించారనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కుసుమ అంబటి నగర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా శ్యామ్ కుమార్ బెంగ్రి ఫ్రమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పోలవరం నుండి భాస్కర్రావు రాణి కూడా మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. లత ఫ్రమ్ ముయూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారనమాట. ఇంకా శోభా తిరుపతి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే బ్రిటిష్ ఇండియన్ బెంగాల్ నవాబు అంటూ మధ్యలో జరిగింది, ఆ టైంలో జరిగింది అంటూ మల్లికార్జున్ విజయవాడ నుండి మెసేజ్ పంపించారు, కానీ ఇయర్ అయితే రాంగ్ పెట్టారు, చూద్దాం. ఇంకా అనంతపురం నుండి అనురాధ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ నవాబు సిరాజౌద్దుల్లా మధ్య జరిగిందనమాట అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోష్ని రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా సునీల్ అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అన్నమాట. చాలామంది అయితే రైట్ ఆన్సర్ ట్రై చేశారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఒకరిద్దరు తప్ప ఇయర్ అయితే కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ప్లాసీ యుద్ధం 1757లో జరిగిందనమాట. సో మరి చాలామంది రైట్ ఆన్సర్ పంపించినందుకు మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. భారతదేశంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662438144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ అల్లుడు అదర్స్ మూవీ నుండి పడిపోయా అనే పాట అయితే వస్తుంది, జావేద్ అలీ పడిన. ఈ పాటకు మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
4: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్తా, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా.
3: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, భారతదేశంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది అని చెప్పి. సో మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ బెనారస్ హిందూ యూనివర్సిటీ అంటూ చంద్రమౌళి ఫ్రమ్ ధర్మవరం నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా తక్షశిలా విశ్వవిద్యాలయం అంటూ అప్పలరాజు పెడ నుండి మెసేజ్ పంపించారు. నలంద విశ్వవిద్యాలయం అంటూ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ పంపించారు. ఇంకా తక్షశిల అంటూ సునీల్ మెసేజ్ పంపించారు. ఇంకా వడ్డేరంగ ఖదర్బాద్ ప్రొద్దుటూరు నుండి మెసేజ్ పంపించారు. రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గడిగే తిమ్మప్ప గడిగే సరోజ రాఘవేంద్ర కాలనీ ఎమ్మిగ్నోర్ నుండి రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా బీహార్లో ఉంది అంటూ మల్లికార్జున్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. చూద్దాం. ఇంకా అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి తక్షశిల విశ్వవిద్యాలయం అన్నారు రాంగ్ ఆన్సర్. ఇంకా శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుండి గుడ్ మార్నింగ్ బ్రో అంటూ మెసేజ్ పంపించారనమాట, రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా చిత్రియాల గ్రామం నుండి నల్గొండ జిల్లా అంటూ మెసేజ్ పంపించారు దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే శ్యామ్ కుమార్ బెనిగిరి ఫ్రమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పోలవరం నుండి భాస్కర్రావు రాణి ఇందాక అడిగిన దానికి మెసేజ్ పంపించారు. అలాగే ఇప్పుడు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ అనమాట. ఇంకా అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం నుండి సతీష్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ పంపించారు అనమాట, రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వేమూరి రాధాకృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పోరంకి నుండి వీరరాఘవమ్మ సాయిరేఖ మోనిక హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపించారు, ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మల్లికార్జున్ అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా అంటూ. ఇంకా కాదు, శ్రావణి ఫ్రమ్ అనంతపురం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా శోభ తిరుపతి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ నేనైతే రివీల్ చేస్తున్నాను. భారతదేశంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది అంటే నలంద యూనివర్సిటీ అనమాట. సో మరి నలంద యూనివర్సిటీ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో మరి చాలామంది ట్రై చేశారు, చాలామంది రైట్ ఆన్సర్ కూడా మెసేజ్ పంపించారు. సో మరి భారత జాతీయ క్యాలెండర్ ఏది, మరి ఆన్సర్ తెలిస్తే గనక 8662438141 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. భారతదేశ జాతీయ క్యాలెండర్ ఏది ఆన్సర్ తెలిస్తే గనక రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించేస్తే మరి నేనైతే రైట్ ఆన్సర్ ఎవరెవరు చెప్పారో చెప్పేస్తాను. మరి నెక్స్ట్ మీకోసం సాంగ్ అయితే వస్తుంది, అర్ధశతాబ్దం మూవీ నుండి ఏకన్నులు చూడని అనే పాట అయితే వస్తుంది, సిద్ధి శ్రీరామ్ పడిన. ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హార్విల్లో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, భారతదేశ జాతీయ క్యాలెండర్ ఏది అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారో చూద్దాం. పెడన జోగనంద్రం కాలనీ నుండి అప్పలరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మల్లికార్జున్ అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా శ్రావణి అనంతపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అంటూ ఎల్బి శ్రీరామ్ పాపారావు టీ నర్సాపురం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు.

0: పంపించారు. అలాగే నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి కూడా దమ్మోజు వెంకటచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రాఘవేంద్ర కాళీ ఎమ్మిగనూరు నుండి తిమ్మప్ప సరోజ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నరేంద్ర రెడ్డి, స్వరూప సాయి, పూజ్య, దిలీప్, అన్విత అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు చిత్తూరు నుండి. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా ఇందాక అడిగిన క్వశ్చన్కి కూడా. ఇంకా గురుస్వామి నాయుడు, ధనలక్ష్మి, రొంపిచర్ల నుండి ఎన్బి గోపాల్ అందుకో అంటూ మెసేజ్ పంపించారు అనమాట. రైట్ ఆన్సర్ ఎండ్ అనేది ఇంకా ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే వేమూరి రాధాకృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మల్లికార్జున విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. లీలావతి గారు సే హై టు అంటూ మెసేజ్ పంపించారు. రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారనమాట. ఇంకా శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మస్తాన్ సాహెబ్ ఢిల్లీ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ గ్రిగోరియన్ క్యాలెండర్ అంటూ మెసేజ్ పంపించారనమాట, భారతదేశ క్యాలెండర్ని. ఇంకా పోలవరం నుండి భాస్కర్ రాణి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అబ్దుల్ కలాం పెద్దపరిమి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి సెక్క క్యాలెండర్ అనమాట, భారతదేశ జాతీయ క్యాలెండర్ సెక్క క్యాలెండర్ అనమాట. మరి చాలామంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ నేను మీ అజయ్ రాకింగ్ మధు సైన్ అప్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మరి నెక్స్ట్ ఆర్జీ కూడా మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు. మరి నేనైతే సైనింగ్ ఆఫ్ టైట్ ఆఫ్ బై బై చెప్పేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.
1: తింటికి పప్ప దిగిడి దిగిడి తింటికి పప్ప తింటికి పప్ప దిగిడి దిగిడి తింటికి పప్ప.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్ బే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఎవియన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. కొత్త భాగస్వాముల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావాన్ని పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో పాల్గొంటారు. పలు దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. డీటీయూజీ పునః పరీక్షకు ముందు భద్రత, రవాణా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నతస్థాయి సమీక్షా సమాపేశాన్ని నిర్వహించారు. విద్యార్థుల సౌకర్యం, భద్రతా ఏర్పాట్లు, పరీక్షా ప్రక్రియ పారదర్శకతపై ప్రత్యేక దృష్టి సారించి నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ 2026 కోసం రాష్ట ప్రభుత్వాల సన్నద్దతను సమీక్షించారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. వన్ టౌన్లోని వాజ్పేయి పార్కులో ఛాయ్పే చర్చలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ది చెందుతోందని, రైల్వే ఎలక్ట్రిఫికేషన్, ఎలక్ట్రానిక్స్లో ప్రగతి సాధించామని తెలిపారు. అమరావతి నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని ఈ సందర్బంగా రైల్వే మంత్రి పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంలో సాధించిన అభివృద్దికి మంగళగిరి ఎయిమ్స్ నిదర్శనమని 20 సూత్రాల కార్యక్రమాల చైర్మన్ లంకా దినకర్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ను సందర్శించిన ఆయన వైద్య సేవలను పరిశీలించి రోగులతో మాట్లాడారు. దేశంలోని ఎయిమ్స్లో మంగళగిరి 8వ స్థానంలో నిలిచిందని అన్నారు. రోజుకు సగటున 4000 మంది ఓపీ సేవలు పొందుతున్నారని, అత్యాధునిక స్కానింగ్, క్యాన్సర్ చికిత్స సేవలతో పాటు తక్కువ ధరలకు మందులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి జూలై 31వ తేదీ వరకు రాష్టంలో స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్టంలోని

ఐదేళ్లలోపు 37,53,850 మంది చిన్నారులకు ఉచితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు 14 జింక్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నారులున్న ఇళ్లకు, అంగన్వాడీ కేంద్రాలకు ఆశా కార్యకర్తలు వెళ్లి వీటిని అందజేస్తారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జీ సమత. మరి 11:06 అయిపోయిందనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఒక మంచి విషయం గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. అంటే మన డైలీ లైఫ్ లో మనం ఎన్నో డే స్పెషాలిటీస్ కానివ్వండి, ఎన్నో సిచ్యుయేషన్స్ ఇలా చూస్తూ ఉంటాం కదా. అయితే వీటన్నీ కూడా చాలా వరకు రియల్ లైఫ్ నుంచే ఇన్స్పైర్ అయ్యి అలా జరిగినటువంటి వాటిని ఇన్స్పైర్ గా తీసుకొని, ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎన్నో సినిమాలను అయితే నిర్మించారనమాట. అలాంటి ఒక విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మన సినిమా కబుర్లో. అదేంటి అంటే బాల కార్మిక వ్యవస్థ గురించి. ఎస్, బాల కార్మిక వ్యవస్థ అనేది మన సమాజంలో ఇంకా కనిపించేటువంటి ఒక ప్రధాన సమస్య అని చెప్పుకోవచ్చు. తెలుగు సినిమాలు కూడా ఈ అంశాన్ని ఎన్నోసార్లు చిత్రీకరించాయి. అయితే కొన్ని సినిమాలు ఏంటంటే నేరుగా బాల కార్మిక వ్యవస్థ గురించి మాట్లాడితే, కొన్ని సినిమాలు అంటే ఇతర విషయాలు లైక్ బాలల దోపిడీ కానివ్వండి, అంటే చిన్నతనంలో చిన్న పిల్లల్ని వాళ్ళు ఎలా యూటిలైజ్ చేస్తున్నారు, అండ్ లేదా పేదరికం వల్ల పిల్లలు ఎదుర్కొనేటువంటి కష్టాలు,

అండ్ విద్యకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఇట్లా ఎన్నో అంశాలను ఎన్నో సినిమాల్లో చూపించాయన్నమాట. అలాంటి కొన్ని సినిమాల గురించి అదే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. మరి ఇంతకీ మరి ఆలస్యం ఎందుకు, ఇంకా ఏమేమి సినిమాల్లో మరి ఈ బాలకార్మిక వ్యవస్థ గురించి కానీ విద్య గురించి విద్యకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ గురించి చిత్రీకరించాయో తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. ఒక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది గోవిందుడు అందరి వాడేలే ఈ చిత్రం నుంచి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు విత్ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

ఎస్, ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో మనం ఏది మాట్లాడుకోబోతున్నాం కదా. సో మరి బాల కార్మిక వ్యవస్థ గురించి, మరి మన తెలుగు సినిమాల్లో ఏ సినిమాల్లో చూపించారు అనే విషయం గురించి అనమాట. అండ్ ఇందులో మాట్లాడగలంటే ఫస్ట్ నాకైతే గుర్తొచ్చేది రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి ఛత్రపతి సినిమా. సో ఆ సినిమా గుర్తుందా? ఆ సినిమాలో వైజాగ్ పోర్ట్ దగ్గర బాజీరావు అండ్ గ్యాంగ్, సో వాళ్ళందరూ ఏంటంటే చిన్నపిల్లల్ని స్కూళ్ళకి పంపకుండా ఇసుక మూటలు సిమెంట్ బస్తాలు మోయిస్తూ సో వాళ్ళని చాలా చిత్రహింసలు పెడుతూ ఉంటారు. అండ్ తర్వాత అంటే ప్రభాస్ వచ్చిన తర్వాత ఆ దౌర్జన్యాన్ని బద్దలు కొడతాడనమాట. అండ్ అంతేకాదు ప్రభాస్ కూడా, అంటే ఆ సినిమాలో హీరో కూడా చిన్నప్పుడే కుటుంబానికి దూరమై కష్టాలు పడతాడనమాట. అండ్ అంతేకాకుండా అక్కడక్కడ చిన్న అంటే కొన్ని భాగాల్లో చిన్నపిల్లలను బలవంతంగా పనులకు ఉపయోగించడం అండ్ పేద పిల్లలపై జరుగుతున్నటువంటి దోపిడీని ఈ సినిమాలో చూపించారు.

ఎస్, మనమైతే చూసుకుంటే మరి ఇలాగా సమాజంలో ఎన్నో చోట్ల బలహీన వర్గాల పిల్లలపైన చూపిస్తుంటారు. అంటే వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు, వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు ముఖ్యంగా మనం చూసేవి విద్య, విద్య లేకపోవడం వల్లనే కదా. అండ్ అంతేకాకుండా వాళ్ళకున్నటువంటి హక్కుల గురించి తెలియదు, వాళ్ళకి బాలల హక్కుల గురించి. అండ్ పిల్లల అభివృద్ధికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండవు. ఇవంతా కూడా మనకి ఎంత ముఖ్యమో అదే హీరో వచ్చిన తర్వాత. తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్ళడం, లేకపోతే ఇంకా మంచిగా ఇంకా డెవలప్ అవడం, ఇలా చూపిస్తారు కదా. అలాగా రియల్ లైఫ్లో అంటే సినిమాల్లో అయితే అలా హీరోస్ వచ్చి కాపాడతారు, మరి రియల్ లైఫ్లో ఎవరు కాపాడాలి? మనమే కాపాడాలి. ఎందుకంటే ఎక్కడైనా సరే ఇలాగా చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకున్నారు అని చెప్పి తెలియగానే వెంటనే గవర్నమెంట్కి కనుక మనము తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళని ఆ చర్య నుంచి విముక్తి కలిగించి ఆ పిల్లలకి చక్కగా చదువే కాదు, వాళ్ళు ఉండడానికి వసతి, భోజన సదుపాయం ఇవంతా కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అండ్ మరి ఇంకా ఇలాంటి మరిన్ని విషయాల గురించి, మరిన్ని సినిమాల గురించి అయితే మనం అయితే తెలుసుకునే ముందు ఛత్రపతి చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వినేద్దాం. వింటూ ఉండండి విద్ భారతి ఎఫ్ఎం.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

మరి సినిమా కబుర్ల ప్రోగ్రాంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం. మరి బాలకార్మిక వ్యవస్థని నిర్మూలించడానికి మన సినిమాలో అసలు ఎలా చూపించారు ఏంటి అనేటువంటి విషయం గురించి, అలాంటి మరొక సినిమానే భద్రం కొడుకు అనమాట. సో తెలుగులో బాలకార్మిక వ్యవస్థను నేరుగా ప్రస్తావించినటువంటి ప్రముఖ చిత్రాల్లో ఈ చిత్రం కూడా ఒకటి అని చెప్పొచ్చు. అనాథ పిల్లలు, చిన్న వయసులో పనులు చేయాల్సి వచ్చిన పిల్లలు వాళ్ళ జీవితాలను ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించింది ఈ సినిమా. అలాగే బొమ్మలాట ఈ చిత్రం కూడా. అండ్ ఈ సినిమాలో అయితే పిల్లల ప్రపంచాన్ని చాలా అందంగా చూపిస్తూ వారికి విద్య, స్వేచ్ఛ అవసరమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది. అండ్ బాలలపై, అంటే బాలల పట్ల సమాజం యొక్క బాధ్యతను గుర్తు చేసే విధంగా ఈ సినిమా రూపొందించబడింది. అండ్ ఇంకా ఎన్నో సినిమాలు ఉన్నాయన్నమాట మన తెలుగులో. అండ్ ఇందులో చాలా సినిమాల పేర్లు కూడా మనకి చాలా వరకు తెలియకపోవచ్చు, ఎందుకంటే అవి ఎన్ని నేషనల్ అవార్డ్స్ పొందినా కూడా వాటిని అంత ఎక్కువగా ఆదరించినటువంటి వారు లేరనమాట. సో అలాంటి మరికొన్ని సినిమాలు అయితే ఉన్నాయి. సో వాటన్నిటి గురించి కూడా నేను మీతో షేర్ చేస్తాను ఈరోజు మన సినిమా కబుర్ల ప్రోగ్రాంలో. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత మీ అందరి కోసం ఇప్పుడైతే మనం మీ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. హరిచరణ్ గారి వాయిస్లో అన్న ప్రొవెన్స్ మ్యూజిక్ అందించినటువంటి చంద్రబోస్ గారి గీతం. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను. అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

సినిమా కబుర్ల ప్రోగ్రాంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి బాల కార్మిక వ్యవస్థ గురించి, అలాగే మరొక సినిమా గురించి కూడా మనం మాట్లాడుకోవాలన్నమాట. అదే రాజన్న చిత్రం నుంచి. సో ఈ చిత్రంలో కూడా గ్రామీణ పేదరికం ఎలా ఉంటుంది, అలాగే అణచివేత గురైనటువంటి పిల్లలు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ విద్య కానీ స్వేచ్ఛ కోసం వాళ్ళు పడేటువంటి కష్టాలు ఈ సినిమాలో చూపించారు. సో ఈ సినిమాలో మల్లమ్మ అనే ఒక చిన్న పాప ఉంటుంది. సో ఆ పాప, ఆ ఊరిలో ఉన్నటువంటి పిల్లలు, ఆ పాపే కాదు వాళ్ళ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. అండ్ అప్పట్లో ఎలా ఉండేది, దొరల ఇళ్ళలో గడ్డి కోయడం, పశువులు కాయడం, బానిసల్లా రాత్రింబాళ్ళు పనులు చేయడం, ఇట్లాంటి పనులు పిల్లలతో బలవంతంగా చేయించేవారనమాట. అండ్ అప్పట్లో అంటే ఎడ్యుకేషన్ అనేది అందరికి ఇంకా అందుబాటులో లేని టైంలో కూడా అసలు పిల్లలకు కూడా ఆ పాలనలో ఉండేటువంటి పిల్లల్ని కూడా చదువుకొని ఇవ్వకూడదని, కనీసం పాటలు కూడా పాడకూడదు అనేటువంటి కఠినమైన ఆంక్షలు ఉంటాయి. అయితే మళ్ళీ ఆ పాపకి ఎంత చక్కటి గాత్రం ఉన్నా కూడా చదువుకోవాలని ఆశ ఉన్నా, సో అక్కడ ఉన్నటువంటి దొరలు ఆమెను హింసిస్తారు. ఆ తర్వాత ఆ పాప తన హక్కుల కోసం చిన్నారి ఏకంగా ఢిల్లీ దాకా ప్రయాణం చేసి మరి పోరాడి తన హక్కును తను సాధించుకుంటుందన్నమాట. సో ఇలాంటివే ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు కూడా చాలా ఉన్నాయి. మళ్ళీ ఈ బాల కార్మిక చట్టం అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే పిల్లల్ని పనులలో పెట్టుకుంటారు, వాళ్ళని చదువుకోనివ్వరు, ఇలాంటి వాళ్ళకి అందరికీ వ్యతిరేకంగా ఉందన్నమాట. ఆ చట్టాల గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇంకా ఉన్నాయి సినిమాలు లైక్ మిన్నుగురులు. ఈ చిత్రంలో కూడా అనాథలుగా ఉన్నటువంటి పిల్లలు, నిర్లక్ష్యానికి గురైనటువంటి పిల్లలు జీవితాలపై ఈ చిత్రం దృష్టి సారించింది అని చెప్పచ్చు. పిల్లల హక్కులు, విద్య, వాళ్ళ ఆత్మగౌరవం గురించి బలమైన సందేశాన్ని అందించింది ఈ సినిమా. అలాగే దాసి మరొక సినిమా కూడా. ఈ సినిమా కూడా ప్రధానంగా వెట్టి చాకరీ గురించి, చిన్న వయసు నుంచే పిల్లలు ఇట్లా సేవకులుగా పనిచేయాల్సి వస్తే మరి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సినిమాలో చూపించారు. అండ్ ఇంకా ఇలాంటి మరికొన్ని సినిమాలు అయితే ఉన్నాయి. సో వాటన్నిటి గురించి, అలాగే మరి ఈ బాలకార్మిక వ్యవస్థని అంటే పిల్లల్ని చక్కగా చదువుకోవడానికి ప్రోత్సహించేటువంటి చట్టాలు ఏంటి, అండ్ ఎవరైతే ఇలాంటి పనులు చేపిస్తున్నారో వాళ్ళకి అగేన్స్ట్ ఉన్నటువంటి చట్టాలు ఏంటి, అవన్నీ కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ అల్లుడు సీన్ అయితే

ఎస్, ఇంకా మరికొన్ని సినిమాలు అయితే ఉన్నాయన్నమాట విముక్తి కోసం. సో ఈ సినిమా ఏంటంటే సామాజిక పరమైనటువంటి అన్యాయాలు, వెట్టి చాకరి, పేదల దోపిడీ, వీటన్నిటి గురించి ఈ చిత్రం అయితే ప్రస్తావించింది. అలాగే పిల్లలు కూడా ఈ వ్యవస్థ పట్ల ఎలాంటి ప్రభావానికి గురవుతారో కూడా ఈ సినిమాలో చూపించారన్నమాట. అలాగే పలాసా 1978 ఈ సినిమాలో కూడా సామాజిక అసమానతల గురించి, పేదరికం కారణంగా చిన్న వయసులో కూలి పనులకు పిల్లలు కనుక వెళ్లాల్సి వస్తే సో వాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తారు, పరోక్షంగా ఎలా ఉంటుందని చెప్పి మనకి ఈ సినిమాల ద్వారా అయితే చూపించారన్నమాట. అండ్ ఇంకా ఇవే కాకుండా మరి ఈ బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడానికి, పిల్లలు రక్షించడానికి, మంచి భవిష్యత్ అందించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొన్ని పథకాల గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం. సో అందులో ముఖ్యంగా చెప్పాల్సింది పెన్సిల్ పోర్టల్ గురించి అన్నమాట. అంటే ఇది కేంద్ర

కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే ఎవరైనా సరే, సో pencil.gov.in అనేటువంటి వెబ్సైట్లో మీరు ఫిర్యాదు చేయొచ్చు. సో ఫిర్యాదు అంటే అందిన వెంటనే ఆ జిల్లా నోడల్ ఆఫీస్ అలర్ట్ అయ్యి పోలీసులతో కలిసి దాడి చేసి అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని రక్షిస్తారు. సో రక్షించినటువంటి పిల్లలకి చదువు చెప్పించి పూర్తిగా సెటిల్ అయ్యేంత వరకు ఈ పోర్టల్ ద్వారా మనం ట్రాక్ చేసేయచ్చు. అండ్ ఇంకా చెప్పాలంటే నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ NCLP స్కీమ్ అంటారు. సో ఈ స్కీమ్ ద్వారా కూడా బాల కార్మికులను రక్షించి వాళ్ళకి తిరిగి చదువు చెప్పించడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మరొక పథకం అన్నమాట. సో దీన్నే సమగ్ర శిక్ష అభియాన్ ఈ పథకంతో కలిపి నడుపుతున్నారు. అంటే 9 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లల వాళ్ళకి కొన్ని బ్రిడ్జ్ కోర్సు లాగా ఏర్పాటు చేసి, సో వాళ్ళకి వాటి చదువుతో పాటు వృత్తి విద్య, శిక్షణ, ఉచిత భోజనం అండ్ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు కూడా చేపిస్తారనమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే రిహాబిలిటేషన్ ఫండ్, పునరావాస నిధి అంటారు. ఎవరైనా సరే పిల్లలతో కనుక బలవంతంగా పనిచేయించినందుకు ఆ యజమానులకి 20,000 నుండి 50,000 వరకు జరిమానాను విధించి ఆ డబ్బును ఈ ఫండ్లో వేస్తారనమాట. అండ్ దీనికోసం ప్రతి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో నిధిని కేటాయిస్తుంది చాలా. అండ్ అంటే ఈ నిధిని బాలకార్మికుడి పేరు మీద ఫిక్స్ చేసి, అంటే పిల్లలకే సొంతంగా అనమాట 15,000 నుంచి ఇలాగ కొంత అమౌంట్ని అయితే వాళ్ళ పేరు మీద ఫిక్స్ చేసి ఆ పిల్లలకి ఉన్నత చదువులకు లేదా భవిష్యత్ అవసరాలకు వాడుకునేలాగా చూస్తున్నారు. వీటితో పాటు మనకి తెలిసినటువంటి మరికొన్ని పథకాలు కూడా ఉన్నాయన్నమాట, సమగ్ర శిక్ష అభియాన్. సో ఈ చట్టం ద్వారా ఏంటంటే 6 సంవత్సరాల నుంచి 14 ఏళ్ళ పిల్లలందరికీ కూడా పూర్తి ఉచిత నిర్బంధ విద్యను అందిస్తున్నారు. అలాగే పిఎం పోషన్ అంటే ఇది మధ్యాహ్న భోజన పథకం, స్కూళ్ళలో నాణ్యమైనటువంటి భోజనం పెట్టడం ఇలా చేయడం ద్వారా ఏంటంటే పిల్లలు పనులకు వెళ్లకుండా కనీసం భోజనానికైనా ఖచ్చితంగా బడికి వస్తారు అనేటువంటి ఒక చిన్న ఆశతో ఇలా బడిలోనే ఉండేలా చేస్తుంది ఈ పథకం ద్వారా. అండ్ ఇంకా చెప్పాలంటే పిఎం కౌశల్ వికాస్ యోజన, PMKVY. సో ఈ పథకం ద్వారా కూడా 14 నుండి 18 ఏళ్లలోపు ఉన్న వారికి ఏదైనా ప్రమాదకర పనుల నుండి తప్పించి సురక్షితమైనటువంటి రంగాల్లో ఉపాధి పొందేలా టెక్నికల్ స్కిల్స్ని అందిస్తారు.

సో మరి ఇన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం. అయితే ఒకవేళ మీరు ఎక్కడైనా ఇలాంటి పిల్లల్ని మీరు కనిపిస్తే మరి మీరేం చేయొచ్చు అంటే, దానికోసం భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ లేదా కష్టాల్లో వేధింపులకు గురవుతున్నటువంటి పిల్లలను రక్షించడానికి ప్రభుత్వం కేటాయించినటువంటి అధికారిక జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1098. సో ఇది చైల్డ్ లైన్, అంటే చైల్డ్ లైన్ ఇండియా అంటారనమాట, 1098 అని పిలుస్తారు. సో ఈ నెంబర్ ద్వారా ఏంటంటే ఏ సమయంలోనైనా 24/7 మీరు కాల్ చేయొచ్చు. ఎక్కడైనా అంటే మీ పేరు వివరాలు కూడా చెప్పకుండా, అంటే రహస్యంగా ఎక్కడైనా పిల్లల్ని ఇలాగా బాలకార్మికులుగా నియమించినా లేకపోతే ఎక్కడైనా కష్టంకి గురి చేస్తున్నా, ఇలాగా ఎక్కడైనా సరే పిల్లలు ఇబ్బంది పడుతున్నారన్న చోట మీరు కాల్ చేసి చెప్పచ్చు అనమాట, వారికి రహస్యంగా సమాచారం అందించవచ్చు. అండ్ ఎవరైనా సరే కాల్ చేసి సమాచారం అందించవచ్చు. అండ్ మీరు సమాచారం అందించిన వెంటనే స్థానిక చైల్డ్ లైన్ బృందాలు, పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు వీళ్ళు సంయుక్తంగా దాడి చేసి ఆ పిల్లలను సురక్షితంగా అండ్ రక్షిస్తారు, వాళ్ళని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలిస్తారు. అండ్ ఇది ఇవాళ మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్. మరి తెలిసింది కదా, మరి మీరు కూడా ఎక్కడైనా ఇలాంటి పిల్లల్ని కనుక బాలకార్మికుల్ని మీరు అబ్జర్వ్ చేసినా, లేదా ఎక్కడైనా పిల్లల్ని ఇలాగా చదివించకుండా పనుల్లో పెట్టేస్తున్నా కూడా మీరు అయితే గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయొచ్చు 1098 అనేటువంటి హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా. సో ఇది వాళ్ళకి మనం మరి మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అనమాట. అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ లెజెండ్ అండ్ ఆకాశమంతా. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.

0: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
0: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: semi-finals of the FIH Hockey Nations Cup in Auckland, New Zealand. India defeated Japan 2-1 in their second Pool A match. Captain and player of the match, Salima Tete and Larum Siami, netted the goals for India. In the FIFA World Cup 2026, Cape Verde displayed an extraordinary performance to secure a goalless draw with global heavyweights Spain. Benchmark domestic equity indices were trading moderately up in the forenoon session today. The Sensex rose 318 points to 76,582, while the Nifty added 66 points to 23,920 when reports last came in. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లాహిరి లాహిరిలో ఈనాటి కార్యక్రమంలో ఏకచిత్ర గీతాలు వింటారు. భార్యాభర్తల చిత్ర నుంచి పాటలు వినండి.

0: 1961 సంవత్సరంలో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ద్వారా విడుదలైన భార్యాభర్తల చిత్రం నుంచి పాటలు మీరు ఇంతవరకు విన్నారు. సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియాన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వ సారి కాగా, మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 భాగస్వాములతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ స్వాతంత్ర్యం వచ్చాక ప్రజల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు, అభివృద్ది చెందిన భారతదేశ లక్ష్యం సాధించేందుకు ప్రజాస్వామ్యంలో క్రియాశీలక సమగ్ర భాగస్వామ్యం ఎంతో అవసరమని లోక్సభ స్పీకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన భారత్ స్లోవేకియా భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో సిబి జార్జ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా కుదిరిన అవగాహన ఒప్పందాలు రక్షణ రంగ ఉత్పత్తి, వాణిజ్యం, పెట్టుబడులు అనేక ఇతర రంగాల్లో సహకారం పెంపొందిస్తాయన్నారు. ఉగ్రవాద నిరోధక సహకారంపై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక గ్రూప్ ఏర్పాటు చేసేందుకు, ఇరుదేశాల మధ్య కౌన్సిలర్ చర్చలు జరిపేందుకు భారత్ స్లోవేకియా అంగీకరించాయని గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కోసం స్లోవేకియా తన మద్దతు పునరుద్ఘాటించిందని సిబి జార్జ్ పేర్కొన్నారు.
2: Agreed to have a joint working group on cooperation in counter-terrorism, also establishment of a consular dialogue between India and Slovakia. It's also pertinent to mention that Slovakia reiterated its support for India's permanent membership in the UN Security Council, in an expanded UN Security Council.
1: ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ఐటీ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్వాగతించింది. పరీక్షల లీకేజీకి సంబంధించి తప్పుడు ఆధారాలు సృష్టించకుండా నిరోధించేందుకు ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలు సవరించే ఫీచర్ కూడా ఈ నెల 30వ తేదీ వరకు నిలిపేయాలని టెలిగ్రామ్ను ఆదేశించారు. అభ్యర్థులు మోసం చేసే ముఠా నుంచి విద్యార్థులను రక్షించేందుకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ రక్షణ చర్యలు తీసుకున్నారు. పరీక్షను సురక్షితంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఎన్టీఏ తెలిపింది.

2026 నీట్ యూజీ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ ప్రారంభమైన 24 గంటల్లోనే 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేస్తున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. అభ్యర్థులందరికీ ఎలాంటి అంతరాయం లేకుండా వెబ్సైట్ అందుబాటులో ఉండేలా చూసేందుకు తమ బృందం నిరంతరం సర్వర్ల లోడ్ పర్యవేక్షిస్తున్నాయని ఏజెన్సీ పేర్కొంది. అభ్యర్థులందరికీ పరీక్షా సమయానికి ముందే అడ్మిట్ కార్డు అందేలా ఏజెన్సీ చర్యలు తీసుకుంది. అమెరికా చికాగోలో భారత రాయభార కార్యాలయంలో స్వామి వివేకానంద కాంస్య విగ్రహాన్ని అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఆవిష్కరించారు. సేవ సామరస్యం గురించిన సందేశాన్ని అందించిన స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరించడం గర్వకారణమని క్వాత్రా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా బోధనలు వ్యాప్తి చేసిన ప్రముఖ తత్వవేత్త చింతనపరుడైన వివేకానంద 1893లో చికాగోలో జరిగిన పార్లమెంటులో చేస్తున్న చారిత్రాత్మక ప్రసంగం ద్వారా అమెరికాలో బాగా ప్రసిద్ది చెందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్

0: మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా బోధనలు వ్యాప్తి చేసిన ప్రముఖ తత్వవేత్త చింతనాపరుడైన వివేకానంద 1893లో చికాగోలో జరిగిన పార్లమెంటులో చేస్తున్న చారిత్రాత్మక ప్రసంగం ద్వారా అమెరికాలో బాగా ప్రసిద్ది చెందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణల్లో భాగంగా కేవలం తాత్కాలిక సభ్యత్వాల సంఖ్యను మాత్రమే పెంచితే ఆ ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశముందని భారత్ హెచ్చరించింది. భద్రతా మండలి సంస్కరణలపై జరిగిన అంతర్ ప్రభుత్వ చర్చల సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పర్వత్నేని ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం తాత్కాలిక సభ్యత్వ రంగానికి విస్తరణ పరిమితం చేస్తే భద్రతా మండలి సంస్కరణలు చాలా అసంపూర్ణంగా ఉండే అవకాశం ఉందన్నారు.
1: Reflecting expansion of the category of two-year term non-permanent category as a convergence portrays only a part of the picture. Groups and member states add qualifiers and attach other interlinked parameters as they endorse expansion in the non-permanent category. UNSC reform would be grossly inadequate, bordering on failure, if expansion is limited only to the non-permanent category, as it would fundamentally not change the decision-making power structure of the P5. Groups and member states have waited this long for real and meaningful reforms.
0: భారత్కు చెందిన దిశ ఎల్ఎన్జీ రవాణా నౌక హర్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించింది. పశ్చిమాసియాలు యుద్దం ప్రారంభమయ్యాక ఈ మార్గం దాటిన మొదటి భారతీయ ఎల్ఎన్జీ ట్యాంకర్ ఇదే. అమెరికా ఇరాన్ల మధ్య ప్రాథమిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించాక ఈ జలసంధి గుండా పయనించిన మొదటి వాణిజ్య నౌకల్లో ఇది కూడా ఒకటి. ఈ నౌక ఈ నెల 18వ తేదీన గుజరాత్లో దహేజ్కు చేరుకుంటుందని నౌకాయాన జలమార్గాల మంత్రిత్వశాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ తెలిపారు. దక్షిణ కాలిఫోర్నియాలో నిన్న రాత్రి మొజావో ఎడారిలో ఉన్న అమెరికా వైమానిక దళ స్థావరం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే B-52 బాంబర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్బేస్ రన్వే సమీపంలో ఎడారి నుంచి నల్లటి పొగలు రావటం వైమానిక దృశ్యాల ద్వారా స్పష్టమైంది. అయితే విమాన ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు దాదాపు 4 నెలల ఘర్షణకు ముగింపు పలికేలా అమెరికా ఇరాన్ దేశాలు ఒక సమగ్ర ఒప్పందాన్ని ప్రకటించాయి. ఇప్పటికే ఇరు దేశాల అధికారులు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయగా శుక్రవారం స్విట్జర్లాండ్లో జెనీవాలో అధికారిక సంతకాల కార్యక్రమం జరగనుంది. ఈ ఒప్పందం ద్వారా హర్ముజ్ జలసంధి తిరిగి తెరిచి సముద్ర రవాణా పునరుద్ధరించనున్నారు. అలాగే ఇరాన్ అణు కార్యక్రమం ఇతర వివాదాలపై 60 రోజుల పాటు చర్చలు జరపనున్నారు. ఈ పరిణామంతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ అధికారిక కార్యక్రమం తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ దీన్ని శాంతి వైపు ముఖ్యమైన అడుగ్గా అభివర్ణించారు. అయితే ఈ జలసంధిలో ఎలాంటి సుంకాలు ఉండకూడదని అమెరికా అంటుంటే భవిష్యత్తులో వసూలు చేసే యోచనలు ఇరాన్ ఉంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ ఈ ఒప్పందం స్వాగతించినప్పటికీ తుది ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడులో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, తెలంగాణ, పంజాబ్, మహారాష్ట సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు తెలంగాణ, విదర్భలో వడగాలులు, గోవా, ఒడిస్తాలో ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా స్పెయిన్, కేప్ వెర్డే జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేప్ వెర్డే అసాధారణ ప్రదర్శన కనబరిచి ప్రపంచ దిగ్గజమైన స్పెయిన్తో జరిగిన మ్యాచ్ను 0-0 డ్రాగా ముగించింది. మరోవైపు గ్రూప్ జీలో ఇరాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ ఉదయం జరిగిన మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఇక సియాటిల్ స్టేడియంలో జరిగిన గ్రూప్ జీ మ్యాచ్లో బెల్జియం, ఈజిప్ట్ 1-1 డ్రా చేసుకున్నాయి. అమెరికాలో మియామీ స్టేడియంలో ఈ ఉదయం జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియా, ఉరుగ్వే కూడా 1-1 డ్రా చేసుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జీవనలహరి. ఈనాటి కార్యక్రమంలో ఆకాశవాణి శ్రోతగా నా అనుభవాలు ఆర్ రఘువీర్ సింగ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
1: శ్రోతలు లేనిదే రేడియో లేదు. ఆకాశవాణికి శ్రోతలే జీవనాడి. శ్రోతలు ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఆకాశవాణి 90 వసంతాలు నింపుకున్న నేపథ్యంలో దశాబ్దాల తరబడి సుదీర్ఘకాలంగా ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు వింటూ నిన్న మొన్నటి వరకు తమ అనుభవాల్ని ఉత్తరాల ద్వారా పంపేటువంటి శ్రోతల్లో సీనియర్ మోస్ట్ శ్రోత ఏలూరు నుంచి ఆర్ రఘువీర్ సింగ్ గారు తన అనుభవాల్ని మనకు పంచడానికి ఆకాశవాణి విజయవాడ స్టూడియోలో ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. అయ్యా నమస్కారం. ఆర్ రఘువీర్ సింగ్ గారు
2: నమస్కారం. ఆకాశవాణికి 90 సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంగా మా శుభాకాంక్షలు ఆకాశవాణి వారికి అందజేసుకుంటున్నాం.
1: చాలా చాలా సంతోషం రఘువీర్ సింగ్ గారు. ఎందుకంటే ముఖ్యంగా మిమ్మల్ని ఈరోజు చూడగానే నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ఆకాశవాణిలో రకరకాల విభాగాల్లో పనిచేసినటువంటి అనుభవం దృష్ట్యా, ఎందుకంటే మీరు ప్రతి కార్యక్రమాన్ని విని మీ యొక్క అభిప్రాయాన్ని చక్కటి విశ్లేషణతో, చక్కటి దస్తూరితో, ఆ కార్డుల్లో మీరు రాసేటువంటి ఉత్తరాల్లో మంచి రకరకాల రంగులు, హంగులు, మరి పువ్వులు, ఇలా రకరకాల బొమ్మలు వేస్తూ మరి పంపిస్తూ ఉండేవారు మీరు. మేము ఎంతో ఆనందించేవాళ్ళం. అంటే ఉత్తరాల కార్యక్రమాలు చదువుతూ ఉండేవాళ్ళం కదా, అలాగే శ్రోతలు కోరినటువంటి పాటలని, ఇలాంటి వాటిలో మీ పేరు లేని కార్యక్రమ ఉత్తరమే ఉండేది కాదు. చాలా ఆనందంగా ఉంది రఘువీర్ సింగ్ గారు. మీరు అసలు రేడియో ఎప్పటి నుంచి వినేవారండి?
2: నేను దగ్గర 40 సంవత్సరాల నుంచి రేడియో వింటున్నానండి. నా నాన్నగారు కూడా రేడియో వినేవారు. అక్కడి నుంచి అది నాకు దొరికింది ఆ ఛాన్సు. నాకు పెద్ద రేడియో ఒకటి కొనేవారు అండి మా నాన్నగారు. ఆ రేడియోలో పాటలు వినేసి వెంటనే రేడియోకి స్పందించి నేను లెటర్స్ రాసేవాడినండి. అప్పటి నుంచి నాకు అలవాటు అయిందండి. నేను దగ్గర 40 సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్స్ వింటున్నాను. ఇటు ఆకాశవాణి, విశాఖపట్నం, విజయవాడ, కడప, అప్పట్లో ఈ 4 స్టేషన్సే ఉండేవండి. ఇప్పుడు మాత్రం ఇప్పుడు చాలా స్టేషన్స్ వచ్చేసినాయి. ఎఫ్ఎంలు, మార్కాపురం ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ప్రస్తుతం విజయవాడలో నేను నివసిస్తున్నాను. విజయవాడ కార్యక్రమాలు వింటున్నానండి.
1: 40 ఏళ్ళ నుండి వింటున్నారు కదా?
2: అవునండి.
1: ప్రస్తుతం మీ యొక్క వయసు ఎంత?
2: నా వయసు 78 సంవత్సరాలండి.
1: ఓ,
2: నేను దగ్గర 40 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ ప్రోగ్రామ్, ప్రతి ప్రోగ్రామ్ని అటెండ్ అవుతుంటాను. అన్ని ప్రోగ్రామ్లు వింటుంటాను. ఉదయం భక్తి రంజన కాడి నుంచి సూక్తి ముక్తావళి ఇవన్నీ వింటుంటానండి. తర్వాత ఉదయ రేఖల కార్యక్రమం, మన ఆకాశవాణి వారు ప్రసారం చేసే ఉదయ రేఖల కార్యక్రమాల్లో డాక్టర్ గారితో సలహాలు మొత్తం ఇవన్నీ వింటుంటానండి. వెంటనే స్పందించి మీకు లెటర్స్ రాస్తుంటానండి. అది మా శ్రోతలందరికీ తెలుసును, ఆకాశవాణి వారికి కూడా తెలుసునండి.
1: మీరు మాత్రమే వినేవారా, మీ కుటుంబ సభ్యులు కూడా వినేవారా?
2: మా కుటుంబ సభ్యులు అంటే మా మేడం గారు వినేవారు అండి. ఆవిడ సుగుణాబాయి.
1: పిల్లలు కూడా వినేవాడు?
2: వినేవారు అండి. పిల్లలు వరకు నేను వాళ్ళ బాత్రూంలోకి వెళ్ళినా ఆ పోగ్రాం ఆవిడ కూడా రాసి నాకు అప్పచెప్పేదండి. అప్పుడు మళ్ళీ నేను రాసేవాడి.
1: అయితే రఘువీర్ సింగ్ గారు, మీరు ఎంతవరకు చదువుకున్నారండి?
2: నేను పీయూసీ చదివానండి. ఓల్డ్ పీయూసీ చదువుకున్నానండి.
1: పీయూసీ,
2: ఓల్డ్ పీయూసీ. ఆవిడేమో 10th క్లాస్ చదివిందండి మేడం గారు.
1: పీయూసీ అంటే ఏంటండి?
2: పీయూసీ అంటే అప్పుడు పి యూనివర్సిటీ ఏదో అనేవారు అండి. నాకు అంతగా జ్ఞాపకం లేదు.
1: ఇప్పుడున్న ఇంటర్మీడియట్
2: ఇంటర్మీడియట్ సమానం అండి. తర్వాత నేను ఐటీఐలోకి చేరానండి. ఐటీఐలో చేరి మా ఏలూరు జూట్ మిల్లో నేను మెకానిక్గా వర్క్ చేశానండి. ఆ వర్క్ చేస్తూను రేడియో వినేవాడిని అండి. ఆ టైమింగ్స్ కాకుండా వచ్చి వెంటనే రేడియో పెట్టుకుని వెంటనే మీకు లెటర్స్ రాసేవాడిని అండి. కార్మికుల కార్యక్రమం వినేవాడిని, తర్వాత వనితావాణి వినేవాడిని, తర్వాత పసిడి పంటలు కూడా వినేవాడిని. నేను కార్మికుల కార్యక్రమం మాత్రం బాగా వినేవాడిని అండి. తర్వాత మన వివిధ భారతిలో వచ్చే ప్రోగ్రామ్స్ కూడా చాలా ప్రోగ్రామ్స్ విన్నానండి. వాటికి వెంటనే స్పందించి లెటర్స్ రాసేవాడినండి.
1: మీరు జూట్ మిల్లులో ఐటీఐ చదివిన తర్వాత మెకానిక్ గా చేరాని అన్నారు?
2: అవునండి.
1: సో ఒక పరిశ్రమలో పనిచేస్తున్నారంటే కార్మికులు ఎక్కువ ఉంటారు.
2: అవునండి.
1: సో ఆ కార్మికులలో మీరు ఒక కార్మికుడిగా అనుకోవచ్చు.
2: అవునండి.
1: మరి మీ తోటి కార్మికులు కూడా కాస్త ఎప్పుడన్నా మంచి రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంది
2: చెప్పేవాడిని కానండి, వాళ్ళు అంత పట్టించుకునే వాళ్ళు కాదండి. ఎందుకంటే
1: వినేవారు, కొందరు
2: వినేవాళ్ళు కాదండి. ఇప్పుడు రేడియో అంటే రఘువీర్ సింగ్ గారే, ఆయనే.

0: ఆయనే చెప్పాలి మగానే అనే ధోరణిలో ఉండేవారు అండి. చాలా
1: వాళ్ళు
0: అయ్యా నువ్వు చెప్తున్నావు కదా మాకు చాలా సంతోషం అనేవారు అండి.
1: ఎవరన్నా వాళ్ళల్లో రేడియో రఘువీర్ సింగ్ గారు ఇలా అన్నారని అనేవారు ఏమన్నా?
0: లేదండి, అది ఇంకా అంత దూరం రాలేదు. మా శ్రోతలకి ఇంకా మా మిత్రులకి ఇంకా అంత నాలెడ్జ్ రాలేదండి. రేడియో వింటాడు సింగ్ గారు, అంతవరకు తెలిసినండి.
1: ఇప్పుడు ఏం చేస్తున్నారండి?
0: ప్రస్తుతం ఖాళీ అండి, 78 సంవత్సరాలండి నాకు.
1: విశ్రాంతి తీసుకుంటున్నా?
0: విశ్రాంతి తీసుకుంటున్నానండి.
1: ఇప్పుడు కూడా రేడియో వింటున్నారా? మరి
0: ఇప్పుడు కూడా రేడియో వింటున్నానండి, కాలక్షేపం చేస్తూ ఉంటానండి. ఇప్పుడు నా దగ్గర రేడియోలు 2 ఉన్నాయండి. మా అమ్మగారి ఇంట్లో ఒకటి ఉంటుంది, మా అబ్బాయి గారి ఇంట్లో ఒకటి రేడియో ఉంటుందండి. 7 నుంచి రావటం, ఆ రేడియోలో బ్యాటరీలు వేసుకుంటాం వింటాం అండి, అలాగే వింటుంటాను.
1: ఒకే రేడియో ఎక్కువ కాలం, ఎంతకాలం ఉంది రేడియో మీ దగ్గర? ఒక 25 ఏళ్ళు పైగా ఉందా?
0: ఉంది, నా దగ్గర దగ్గర 7-8 రేడియోలు పాడైపోయి ఉన్నాయండి. అవి అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని రాక దాన్ని చాలా చెంచులు పెట్టేసి ఆ రేడియోలు అన్నీ పాడైపోయినాయండి. ప్రస్తుతం 2 రేడియోలు మాత్రం ఉన్నాయండి, అవే వింటుంటానండి.
1: అయితే రఘువీర్ సింగ్ గారు రేడియోలో కార్యక్రమాలు విని నిన్న మొన్నటి దాకా కూడా ఉత్తరాల ద్వారాగా అభిప్రాయాలు రాసి పంపేవారు మీరు.
0: అవునండి.
1: మీరు ఆకాశవాణికి ఉత్తరాలు చాలా కాలం నుంచి రాస్తూ ఉన్నారని చెప్పారు కదా?
0: అవునండి.
1: వీటిల్లో సినిమా పాటలు కూడా కోరుకునేవారు?
0: కోరుకు జనరంజని అని ఉండేదండి అప్పట్లో, జనరంజనికి రాసేవాడిని. తర్వాత ప్రస్తుతం ఇప్పుడు కల్పరాత నడుస్తుందండి, నా కల్పరాత కూడా రాస్తుంటానండి. ప్రతి వారం నా పేరు రేడియోలో రావాల్సిందేనండి. ఏదో ఒక పాట వేసేవారు, మా నా రఘువీర్ సింగ్ గారు అంటే ఒక పాట వేస్తారండి ఇప్పుడు కూడా. అది నా మీద దయతోనో మరి నా అదృష్టమో తెలియదండి, రఘువీర్ సింగ్ గారి పాట అటు రావాల్సిందండి రేడియోలో.
1: అంటే ఒకళ్ళ మీద దయ అనేది కాదు, కానీ మీరు దాదాపు ఒకేసారి ఒక 1-2 డజన్ల ఉత్తరాలు వస్తూ ఉండేవి మీ?
0: అవునండి, రాస్తుంటానండి నేను.
1: రెండోది ఏంటంటే మీ దస్తూరి చూడగానే హత్తుకునేది, చాలా అందంగా ఉండేది, ఆ స్వాతి ముత్యాల్లా ఉండే అక్షరాలు.
0: ఓకే సార్, థ్యాంక్ యూ.
1: సో అక్కడ కొంచెం ఆ అట్రాక్షన్ కొంత పనిచేసిందేమని నేను అనుకుంటున్నాను.
0: అవునండి, అవునండి,
1: మంచిది. రఘువీర్ సింగ్ గారు, గత రోజుల్లో ఎంతో మంది ఆకాశవాణిలో ఉద్యోగం చేసినటువంటి ఉద్ఘోషకులు అంటే అనౌన్సర్లు అంటాము, అలాగే ప్రయోక్తలు అంటే ప్రొడ్యూసర్స్, రేడియో నాటికలు, రూపకాలు, సంక్షిప్త రకరకాల కళారూపాల్లో కార్యక్రమాలు అందించేటువంటి వారు.
0: అవునండి.
1: మరి వాళ్ళల్లో అబ్బా ఇదిగో ఫలానా వారు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా బాగుంది అని కానీ వాళ్ళ పేర్లు మీకు ఎవరు కొన్ని తెలిసిన వాళ్ళని కానీ ముఖ్యమైన వాళ్ళు?
0: కోక సంజయరావు గారు, తర్వాత బందా కనకలింగేశ్వరరావు గారు, వీళ్ళు నాటికలు అవి వింటుంటానండి, అవి వెంటనే స్పందించి రాస్తుంటానండి. తర్వాత మన రామకృష్ణ గారు ఎవరు ఉండేవారండి.
1: అయితే రఘువీర్ సింగ్ గారు, ఎక్కువగా మీకు ఇదిగో జానపద గేయాలు బాగా ఉంటాయి, నాటికలు బాగా ఉంటాయి, భక్తి రంజని బాగా ఉంటుంది, ఇలా ఏదన్నా ఉండేదా? అన్ని సమపాళ్లలోనే ఒకటి బాగు ఒకటి బాగు లేదు అనేది ఏమి ఉండదా?
0: అలాంటిది ఏమి లేదు సార్, నేను ప్రతి కార్యక్రమం వింటాను రాస్తాను. ఇంకా ఈ కార్యక్రమం బాగాలేదు, విమర్శ మాత్రం ఎక్కువ చేయనండి, నాకు తెలిసినంత మట్టుకు విమర్శ ఎక్కువ చేయను, ఇలా చేయాలని కూడా చెప్పనండి రేడియో వాళ్ళకి. ఎందుకంటే నా మనసులో ఉన్నది రాసేస్తానండి, నా మనసులో ప్రకారం ఎలా నడిస్తే అలాగా నేను లెటర్స్ రాస్తుంటానండి. ఇప్పుడు వాట్సాప్లు పెడుతున్నాము, అయినా కానీ కార్లు మాత్రం వదులుతలేదండి. నాకు ఇంట్లో డజన్ కార్లు పెట్టుకుంటానండి కొనుక్కొని, ప్రతి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి, నా పోస్ట్ ఆఫీస్ కూడా నాకు ఏలూరులో ప్రతి పోస్ట్ ఆఫీస్ కూడా తెలిసినండి, ఈయన రేడియోకి లెటర్స్ కొంటాడు అని నేను రంగాన్ని ఇచ్చేస్తాడండి కార్లు. నాకు
1: పోస్ట్ కార్డులు ఇప్పటికీ మీరు కొని
0: రాస్తున్నానండి,
1: చాలా అభినందనీయం.
0: ఓకే సార్, థ్యాంక్ యూ,
1: చాలా సంతోషం రఘువీర్ సింగ్ గారు.
0: ఓకే సార్.
1: ఇప్పుడు ఆకాశవాణి విజయవాడకు దశాబ్దాల తరబడి కొన్ని వేల మంది శ్రోతలు ఉంటారు, ఈ శ్రోతలు కూడా ఒకళ్ళనొకళ్ళు పరిచయాలు పెంచుకుంటూ ఉత్తరాలు రాసుకుంటూ ఉంటారనే
0: అవునండి
1: విషయం కూడా నా దృష్టికి వచ్చింది.
0: అవునండి, రాస్తుంటామండి, మాట్లాడుతుంటామండి ఫోన్లో. నాకు బాగా క్లోజ్ మిత్రులు కూడా చాలా మంది ఉన్నారండి, మన ఉప్పులూరు నుంచి ఆయన గణపవరపు మల్లేశ్వరరావు గారు, తర్వాత పాలకొల్లు నుంచి రాఘవేంద్రరావు గారు, ఇలాగ చాలా మంది శ్రోతలు ఉన్నారండి. వాళ్ళ పేర్లు గబగబా రావాలంటే నాకు జ్ఞాపకం రావట్లేదండి.
1: వయసు రీత్యా
0: కొంత ఇంకా ఉన్నారండి, చాలా మంది ఉన్నారు, రాంబాబు అని వీళ్ళంతా ఉన్నారండి. వాళ్ళు కూడా నాతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు.
1: మీ తరం శ్రోతలు ఉంటారు, అలాగే యుక్త వయసులో శ్రోతలు ఉంటారు,
0: ఉంటారు
1: వీళ్ళు కూడా మిమ్మల్ని పరిచయం
0: చేసుకుంటుంటారండి. తర్వాత రామారావు గారు ఉన్నారండి, ఇక్కడ మేము విజయవాడ నుంచి రామారావు గారు ఉన్నారు. తర్వాత మచిలీపాటు మన రమేష్ గారు, వీళ్ళు కూడా లెటర్స్ రాస్తూ ఉంటారు, ఫోన్లు మాట్లాడుకుంటుంటాం మేము. మేము మమ్మల్ని చాలా ఆదరిస్తుంటారండి, మా శ్రోతలు కూడా మమ్మల్ని ఒక మిత్రుడిగా ఆదరిస్తూ ఉంటారు వాళ్ళు. మేము కూడా అలాగే ఫోన్లు అయితే చేస్తుంటాను, ఏమన్నా ఒకేషన్స్ అయి వచ్చినప్పుడు శుభాకాంక్షలు అయితే చెప్పటం నాకు హాబీ అండి ఇది బాగా.
1: మరి శ్రోతలు అందరూ ఇలా ఒకళ్ళనొకళ్ళు ఉత్తరాల ద్వారా

0: కానీ ఫోన్ల ద్వారా కానీ మాట్లాడుకుంటూ ఉంటారు కదా.
1: అవునండి.
0: కార్యక్రమాలు ఏదైనా ప్రసారం అయిన తర్వాత అబ్బా ఈ కార్యక్రమం చాలా బాగుంది, దీన్ని ఇంకొంచెం దీన్ని మలచి ఇది కూడా కలిపి జోడించి రూపొందించి ఉంటే ఇంకొంచెం బాగుండేది అని ఏమైనా చర్చించుకుంటారా?
1: చర్చించుకుంటుంటాం, డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయండి. ఏదైనా ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు అన్నారా అంటే ఎలా ఎలా సాగింది ప్రోగ్రామ్, ఇలా ఉంటే బాగుండేది కదా అని మేము చర్చించుకుంటుంటాం. కార్యక్రమాల గురించి మా డీప్గా కాకపోయినా మా మాదిరిగా మేము చర్చించుకుంటూ ఉంటాం కార్యక్రమాల మీద.
0: మీరు చర్చించుకోవడమే కాకుండా రాసి ఉంటే
1: లేదండి, అప్పట్లో బాగా చిన్నప్పుడు బాగా షార్ట్ టైంలో రాసేవారు అండి. ఇప్పుడు కూడా నా దగ్గర జాగ్రత్త దాచానండి, నేను హ్యాపీ న్యూ ఇయర్ ఎన్ని రాస్తుంటానండి, సంక్రాంతి శుభాకాంక్షలు ఎన్ని రాస్తుంటానండి. నా కార్డ్స్ కూడా మా మిత్రుల దగ్గర చాలా మంది దగ్గర ఉన్నాయండి. అండి
0: మరి ఎప్పుడన్నా శ్రోతలందరూ కలిసి ఏదైనా కలుసుకొని ఒక సభలాగా నిర్వహించడం ఇలా కూడా
1: చేస్తుంటామండి. అప్పుడప్పుడు మన రామారావు గారు వాళ్ళు మిత్రులతో అంత కలయిక ఒకసారి రెండుసార్లు కలయిక జరిగిందండి.
0: తర్వాత రఘువీర్ సింగ్ గారు ఆకాశవాణి 90 ఏళ్ళు నింపుకుంది.
1: అవునండి.
0: ఈ నేపథ్యంలో ఏమైనా మీరు అబ్బా 90 ఏళ్ళు ఆకాశవాణికి అని చెప్పి ఇలా అంటే ఇప్పుడు మేము రేడియోల్లో కూడా అన్ని భారతదేశంలోని అన్ని రేడియోల్లో కూడా ఇది ఒక వేడుకగా నిర్వహిస్తున్నారు అన్ని రకాల కార్యక్రమాల రూపంలో అయితేనేమి, అలాగే ఆహుతుల సమక్షంలో ఏర్పాటు చేసే కార్యక్రమాలు అయితేనేమి, అలాగే వాక్థాన్ అని చెప్పి అయితేనేమి ఇలా జరుపుతూ అందరికీ తెలుసు కూడా ఈ విషయాలు రేడియో ద్వారా వాటిని తెలియపరుస్తున్నాం కూడా. సో మీరేమైనా ఒకసారి అలా ఆకాశవాణికి వెళ్ళి ఉద్యోగుల్ని వాళ్ళని అభినందిద్దాము అని ఏమైనా అనుకున్నారా శ్రోత?
1: 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి వారందరికీ నమస్కారాలు శుభాకాంక్షలు చెప్తా ఉంటానండి.
0: ఇప్పుడు ఎక్కువగా అంటే ఒక 40 ఏళ్ల నుంచి వింటున్నామని అన్నారు.
1: అవునండి.
0: 40 ఏళ్ల క్రితం రోజుల్లో కార్యక్రమాలు ఒక రకంగా ఉండేవి.
1: అవునండి.
0: అంటే ఇప్పుడు కాలం గడిచే కొద్దీ అన్ని రంగాల్లోనూ మార్పులు చేర్పులు అనేటువంటిది సర్వసాధారణం, సహజం కూడా.
1: అవునండి.
0: అప్పుడు ఎక్కువగా నాటికలు రేడియో ఆకాశవాణి విజయవాడ నుంచి ప్రసారం అయ్యే నాటిక అంటే అసలు చెవులు కోసుకునేవారు శ్రోతలు చాలా మంది.
1: అవునండి.
0: బాగా నచ్చిన నాటిక లాంటిది ఏదన్నా గుర్తుందా?
1: కన్యాశుల్కం అలాంటి నాటకాలు వింటానండి. అవి ఎప్పుడు మనసులో గణపతి ఈ నాటికలు ఎప్పుడు అవి ఎప్పుడు జీవం ఉంటాయండి ఆ నాటకాల్లో. వాళ్ళ పాత్రలదారులు అందరూ చక్కగా నటించేవారు కాబట్టి అలాగే ఇప్పుడు బామ్మగారు బొమ్మలు పెట్టి అలాంటి నాటకాలు చక్కగా సరదాగా ఉంటాయండి. ఇప్పుడు మాత్రం అలాంటి నాటకాలు ఎవరు చేయట్లేదేమో అనుకుంటున్నానండి. చేస్తే ఇప్పుడు కూడా సరదాగా హాస్యం అనేది మనకి ప్రస్తుతం కావాలండి. ఈ హార్డ్ డేస్లో ఈ హాస్యం అనే నాటకాలు కూడా రూపొందించి ఆకాశవాణి వారు ప్రసారం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి.
0: రెండోదండి, చాలా గొప్ప గొప్ప వాళ్ళు నటులు అవనివ్వండి, కళాకారులు అవనివ్వండి, గొప్ప గొప్ప వాళ్ళు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో కార్యక్రమాలు ఇచ్చారు.
1: అవునండి.
0: మీకు అబ్బా ఓహో వీరు మాట్లాడుతున్నారు, వీరి కార్యక్రమం వస్తుంది అని కొంచెం ఆశ్చర్యంగా ఆనందంగా వినేటువంటి సందర్భాలు ఉండుంటాయి.
1: ఉన్నాయండి, అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయండి. కానీ వెంటనే నేను అది స్మరణకి రావట్లేదండి. వస్తే మాత్రం ఇంకా చెప్పగలను, కానీ ప్రస్తుతం చెప్పలేనండి. అది
0: వయసు రీత్యా
1: జ్ఞాపక శక్తి తగ్గిందండి, వినికిడి శక్తి కూడా తగ్గిందండి. ఇంకా అందుకని ఇంకా ఆకాశవాణి వారితో ఈ పరిచయం ఇలా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఆకాశవాణి వారికి.
0: ఎప్పుడన్నా ఇప్పుడు అంటే 40 ఏళ్ళు మీరు ఆకాశవాణి శ్రోతగా ఉంటూ ఇన్నేళ్లకు రేడియోలో మాట్లాడిచ్చే అవకాశం వచ్చింది.
1: అవునండి.
0: ఎంతో ఆనందిస్తూ ఉంటారు.
1: చాలా సంతోషంగా ఉందండి నాకు.
0: అంతకుముందు ఎప్పుడన్నా రేడియోలో మాట్లాడడం లాంటి అవకాశం ఏమైనా వచ్చిందా?
1: వచ్చిందండి. ఇది వరకు ఎప్పుడోసారి మన వివిధ భారతిలో నాకు ఈ వారపు శ్రోతని ప్రోగ్రామ్ చేశారండి. అప్పట్లో వచ్చానండి. అప్పట్లో కూడా నాకు ఎమ్యునేషన్ ఏదో ఇచ్చారండి, నాకు జ్ఞాపకం లేదు. తర్వాత మళ్ళీ ఇదేనండి, అది ఫస్ట్ ఇది లాస్ట్ అనుకుంటానండి. అప్పట్లో రేలు నుంచి వచ్చి చేశాను, ఎలాగే మాట్లాడామండి, మాట్లాడితే రికార్డ్ చేశారండి పంపి. అప్పుడు వివిధ భారతి ఉండేదండి, 200 మీటర్స్ ఉండేది. సరిగ్గా వచ్చేది కాదు మా ఊరు, మీ ఊళ్ళోనే ఇనే వెళ్ళే ఉండండి. విజయవాడ మా సిస్టర్ ఉందండి, వాళ్ళ ఇంటికి వచ్చి రేడియో ఇని వెళ్ళే ఉండండి. అప్పుడు వివిధ భారతి వచ్చేది కాదండి మాకు, 200 మీటర్స్. అవునండి. ఇప్పుడంటే ఈ న్యూస్ ఆన్ ఎయిర్ ఉంది కాబట్టి మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయినా మేనల్లో పెట్టుకున్నా వస్తుందండి.
0: ఇప్పుడు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఎఫ్ఎం కార్యక్రమాలను కూడా ప్రసారం చేస్తోంది.
1: అవునండి.
0: రెయిన్బో కృష్ణవేణి అని కొంతకాలం అలా పిలిచాము, ఇప్పుడు ఎఫ్ఎం రెయిన్బో 102.2 అంటున్నాము.
1: అవునండి.
0: అలాగే వివిధ భారతి కూడా ఎఫ్ఎం గా మార్చడం జరిగింది.
1: అవునండి.
0: 101.3 అనేటువంటి మెగా హెడ్స్ మీద మార్చడం కూడా జరిగింది. ఈ ఎఫ్ఎం కార్యక్రమాలు కూడా మీరు వినేటువంటి అవకాశం ఉందా ఏలూరులో?
1: ఉందండి.

0: వివిధ భారతి కార్యక్రమాలు, వివిధ భారతి మన ఎఫ్ఎం మన ఆర్జీఆర్ అంతా చేస్తున్నారు కదా ప్రోగ్రాములు, సందడి సందడి అలాంటి ప్రోగ్రామ్స్, అవి అందులో పాల్గొంటానండి, వింటుంటానండి.
1: శ్రోతగా అందులో పాల్గొంటుంటాను,
0: శ్రోతగా పాల్గొంటుంటాను.
1: అది వాట్సాప్ రూపంలో కానివ్వండి.
0: అవునండి, మా మనసులో మనసు ఇలాంటి కార్యక్రమాలు వస్తున్నాయండి, అవి కూడా వింటానండి. విజయవాడ కార్యక్రమాలు వింటానండి, అన్నిటికీ అటెండ్ అవుతానండి. ఎందుకంటే మొత్తం రకరకాల పనులు ఉంటాయి కదా, మా పనులకి వెళ్ళిపోవాలి, దానికి అటెండ్ అవ్వాలి, దీనికి అటెండ్ అవ్వాలి.
1: ఆకాశవాణిలో సంగీతం, సాహిత్యం, సమాచారం వీటిని ఎప్పుడు నిరంతరం అందిస్తూనే ఉంటుంది.
0: అవునండి.
1: సో ఉన్నంతలో, మీకు అవకాశం కుదిరినంతలో సంగీత సాహిత్య కార్యక్రమాలు కూడా వినేవారా?
0: వింటానండి. ఇప్పుడు కూడా 9 గంటలకు వచ్చే కర్ణాటక సంగీతం మాత్రం తప్పకుండా వింటానండి. ఒక లెటర్ రాస్తానండి, ఈ కర్ణాటక సంగీతం బాగుంది, ఇది కలన కీర్తన, ఈ కీర్తన మాకు ఎంతగానో నచ్చింది, ఇలాగ ప్రతి ప్రతి మన రామ మల్లాజీరు రాంప్రసాద్ గారు ఉన్నారు కదా, వాళ్ళ గాత్రం అన్నీ వింటుండానండి. మొత్తం 9 o'clockకి నేను రేడియో దగ్గర పెట్టుకుని ఈ పోగ్రామాలు వింటుంటానండి. ఈ మా కోడలు అంటారు, మామయ్య గారు అండి, టిఫిన్ చేద్దాం రండి అన్న, అమ్మ ఒక్క నిమిషం ఉండు, కీర్తనే వస్తానని చెప్పేసి కీర్తనే వెళ్తానండి.
1: ఒకప్పుడు బావగారి కబుర్లని బాగా ఫేమస్.
0: అవునండి.
1: అలాగే ఉషశ్రీ గారి
0: రామాయణం అది కూడా విన్నానండి. అది కూడా విన్నానండి, అది కూడా విన్నాను, అది కూడా జ్ఞాపకం. అందులో నా పేరు కూడా వచ్చేదండి. అప్పుడు నేను ప్రశ్నలు వేసేవాడినండి, వేస్తే ఆయన ఉషశ్రీ గారు జవాబు చెప్పారండి, మరి అందుకు అది ప్రోగ్రాం రాలేదండి.
1: మీకేమైనా రంగస్థల నాటక అనుభవం ఏమైనా ఉందా?
0: లేదండి. రంగస్థలం ఎంతానండి, రంగస్థలం మాత్రం ఎంతానండి, రంగస్థల కార్యక్రమాలు కూడా ఎంటానండి. పద్యాలు సత్యహరి చంద్ర బాలనాగమ్మ ఇలాంటి పద్యాలు అవి ఉంటానండి.
1: మరి ప్రస్తుతం కాలక్షేపం ఏంటి మీకు?
0: ప్రస్తుత కాలక్షేపం రేడియో అండి. రేడియోతోనే నా జీవనం సాగిపోతుందండి. ఇంకేమైనా లైఫ్ ఏమైనా ఉంటే ఇంకా అలాగే వెళ్ళిపోవాలని నేను ఆకాశవాణి వారికి కోరుకున్నాను.
1: ఆకాశవాణి బాధ్యతల్లో కూడా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలిగా, అటు కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు, అమ్మ ఇలా చదువుకోండి, చక్కగా ప్రయోజకులు అవ్వండి.
0: చెప్తున్నానండి, అన్నీ అన్నీ వాళ్ళు కూడా చెప్తానండి. మీరు కూడా అప్పుడప్పుడు రేడియో ఏమి అంటారా అని చెప్తానండి. వాళ్ళు ఖాళీ ఎక్కడండి వాళ్ళకి, వాళ్ళకి వాళ్ళ పనులు చేయడానికే ఖాళీ లేదండి.
1: ఉరుకుల పరుగుల జీవితం,
0: ఉరుకుల పరుగుల జీవితం అయిపోయిందండి.
1: అంటే వాళ్ళ తప్పు కాదు, అది సమాజం అలా అయిపోయింది.
0: అంతేనండి, అంతేనండి, సమాజంలో ఉన్నందుకు అలా చేయాల్సిందేనండి, లేకపోతే బండి లాగదండి. అదండి.
1: మరి మిమ్మల్ని వయోధికులుగా అందరూ కుటుంబ సభ్యులు అందరూ చక్కగా
0: చూసుకుంటున్నారండి
1: మిమ్మల్ని, మీ శ్రీమతి గారిని. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వయోధికులైనటువంటి తల్లిదండ్రులు.
0: అలాంటివి లేదండి, ప్రస్తుతం అందరూ కొడుకులు కోడళ్ళు అంత బాగా చూసుకుంటున్నారండి, బాగా చూసుకుంటున్నారు, టైంకు భోజనం అయి పెడతారు, హాయిగా చూసుకుంటున్నారు, అంత బాగుంది, ఏం అందులో ఏం తేడా లేదండి. సంసారం నిత్యా మాత్రం అంతా హ్యాపీగా జరిగిపోతుందండి.
1: రఘువీర్ సింగ్ గారు, ప్రస్తుతం రేడియో వినే శ్రోతలు, విన్న కార్యక్రమాల మీద ఉత్తరాలు రాసే శ్రోతల సంఖ్య తగ్గుతోంది అన్నట్టుగా వినిపిస్తోందండి, మరి మీరేమంటారు?
0: ఏమంటాను సార్, అంతా ఎఫ్ఎంలోకి వచ్చేసారండి.
1: టెక్నాలజీ పెరిగింది,
0: టెక్నాలజీ పెరిగిపోయిందండి. రాయటానికి ఖాళీ లేదు, ఉత్తరాలు రాయటానికి ఖాళీ లేదు. అయ్యా అదండి.
1: వాట్సాప్లు,
0: వాట్సాప్లు అంతా వాట్సాప్లో జరిగిపోతుంది. ఏదో ఖాళీ ఉంటే ఉరుకులు పరుగుల మీద రాస్తున్నారు, వస్తే అంటున్నారు, లేకపోతే లేదండి.
1: చాలా చాలా సంతోషం రఘువీర్ సింగ్ గారు, ఎందుకంటే మీలాంటి సుదీర్ఘకాలంగా ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ ఈ రోజుకి కూడా ఉత్తరం పోస్ట్ కార్డు రాస్తూ ఉన్నారు అంటే నిజంగా నేనెంతో ఆనందిస్తున్నాను, చాలా గర్వంగా ఉంది.
0: చాలా సంతోషం.
1: మీలాగా ప్రతి ఒక్క శ్రోత కూడా, ఎందుకంటే శ్రోతలు ఆదరిస్తేనే రేడియో అండి,
0: అంతే కదా,
1: కాబట్టి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికీ కూడా అవసరాన్ని బట్టి, ఎందుకంటే కార్డులు ఎలాగో దొరుకుతున్నాయి పోస్ట్ ఆఫీసులో,
0: దొరుకుతున్నాయండి, దొరుకుతున్నాయి,
1: అభిప్రాయం రాయొచ్చు,
0: రాయొచ్చునండి. కానీ ఇప్పుడు టైం వేస్తారు, ఉరుకు పరుగులు మీ జీవితంలో ఈ కార్డులు రాసేది లేదు, అంత మెసేజ్లు పెట్టేస్తున్నారండి. ఇంకా కొంతమంది ఉన్నారండి, కొంతమంది శ్రోతలు ఇంకా వాళ్ళు అలా కార్డులు రాస్తున్నారండి, అవి మీకు చేరుతానే ఉన్నాయి, మీరు చదువుతానే ఉన్నారు, ఇట్లా జరుగుతానే ఉందండి ప్రోగ్రామ్ అంతాను.
1: ధన్యవాదాలు రఘువీర్ సింగ్ గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి, ఆకాశవాణి వారికి నమస్కారం.
2: జీవనలహరి కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆకాశవాణి శ్రోతగా నా అనుభవాలు ఆర్ రఘువీర్ సింగ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. దేశంలోని అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాష్ట్రంలో నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని తెలిపిన హోంమంత్రి వి అనిత. రొయ్యల మేతకు పారదర్శకమైన ధరల నిర్ణయానికి రాష్టస్థాయి శాశ్వత కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. ఇక వార్తల వివరాలు. దేశంలోని అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ చాయ్ పే చర్చా కార్యక్రమాల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని అన్నారు. రాజధాని అమరావతి సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ కి జనతా కో భీ నివేదన్ కర్తా థా, పార్టీ కా డిమాండ్ థా అమరావతి కో క్యాపిటల్ పర్మనెంట్లీ అగ్రిమెంట్ మే బిల్ పారిత్ కర్కే ఇస్కో 15,000 కరోడ్ రూపాయ హమ్నే శురువాత్ మే అభీ మాన్య మోదీ జీ నే దియా హై, 11,000 కరోడ్ హడ్కో సే పైసా దియా హై. అమరావతి క్యాపిటల్ బన్నే కే బాద్ కనెక్టివిటీ కే లియే, రోడ్ కనెక్టివిటీ కే లియే, రేల్ కనెక్టివిటీ కే లియే బడీ మాత్రా మే పైసా దియా హై. చంద్రబాబు గారు కాలఖండ్ మే ఆనే వాలే దినో మే మోదీ జీ కే మార్గదర్శన్ మే ఔర్ ఇదర్ ఆంధ్ర మే వరల్డ్ క్లాస్ సిటీ కర్కే డెవలప్ హోగా, ఇస్ సబ్ కే లియే మే
0: అనంతరం విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ఆయన దర్శించుకున్నారు. సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సింగపూర్లో నిర్వహించిన సెమికాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించామని తెలిపారు. వేగవంతమైన వాణిజ్య విధానంతో పారిశ్రామిక అనుమతులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. వచ్చే 30 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను సందర్శించి రాష్ట పారిశ్రామిక విధానాలు, అవకాశాలను పరిశీలించాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. సింగపూర్లో నిర్వహించిన వరల్డ్ సిటీస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతిని ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ది, అత్యుత్తమ జీవన ప్రమాణాలతో కూడిన ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 9 ముఖ్యమైన రంగాల అభివృద్ది ద్వారా పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలను కల్పించనున్నామని పేర్కొన్నారు. అమరావతిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ నగరాల సరసన నిలిచే విధంగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: Amaravati is envisaged to be a happy city with the highest standards of livability, sustainability and experiences. It will have world-class infrastructure facilities and economic opportunities for all. 9 thematic schemes we are working, pillars of economic growth, sports city, convention, financial, knowledge, justice, electronics, tourism, health, media, these are all various concepts we are taking for building the city.
0: మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలోని డోర్నాల మండలం కొత్తూరు వద్ద జరుగుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వాహనంలో సొరంగంలోకి వెళ్లిన మంత్రి 2వ సొరంగంలో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే టన్నల్ బోరింగ్ మిషన్ తొలగింపు ప్రక్రియతో పాటు సొరంగం లైనింగ్ పనులను మంత్రి పరిశీలించి అధికారులు, ఇంజనీర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ల వినియోగం, సీసీ కెమెరాల వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా రాష్ట్రంలో నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని హోంమంత్రి వి అనిత తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే నేరాల సంఖ్య 14% కంటే

0: ఎక్కువగా తగ్గిందని వివరించారు. మహిళల చిన్నారుల భద్రతకు శక్తి యాప్ ద్వారా అత్యవసర సేవలు మరింత సమర్థవంతంగా అందుతున్నాయని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వివిధ జిల్లాల్లో అధికారులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈరోజు పాల్గొని యోగాభ్యాసం చేశారు. ఏలూరు జిల్లాలోని వట్లూరులో జిల్లా అధికారులు, సిబ్బంది సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోట పర్యాటక క్షేత్రంలో పర్యాటక యోగా ఇతివృత్తంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సి ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విడవలూరు మండలం రామతీర్థం బీచ్ వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఈరోజు మారుతున్న మన జీవన ప్రమాణంలో ప్రతి ఒక్కరూ యోగా చేయాలి, పనిలు ఒత్తిడి నుంచి బయటికి రావాలి, ప్రజలందరూ బాగుండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ యోగా, మెడిటేషన్ ఇటువంటివన్నీ మన భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు అందుబాటులో ఉన్న యోగాని ప్రాక్టీస్ చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
0: రాష్ట్రంలోని ఆక్వా రైతుల ప్రయోజనాల దృష్ట్యా రొయ్యల మేతకు పారదర్శకమైన ధరల నిర్ణయానికి శాశ్వత రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర రొయ్యల మేత పదార్థాల ధరల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఆక్వా రంగంలో మేత ధరల నియంత్రణ, పారదర్శకత, నాణ్యతా ప్రమాణాల పరిరక్షణే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పారు. ఆక్వా రైతుల ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం, ఆక్వా రంగాన్ని మరింత లాభదాయకంగా తీర్చిదిద్దడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో గత 12 సంవత్సరాల్లో విశేషమైన పురోగతి సాధించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 12 ఏళ్ల నవభారత నిర్మాణం అంశంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ దేశ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. జాతీయ రహదారుల పరిధి 146,572 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. దేశంలో మెట్రో రైలు మార్గాలు 1,155 కిలోమీటర్లకు విస్తరించాయని, గ్రామీణ ప్రాంతాల్లో 790,000 కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మితమయ్యాయని వివరించారు. మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడంతో పాటు అభివృద్ది ఫలాలు గ్రామీణ ప్రాంతాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన ఇన్స్టాగ్రామబుల్ ల్యాండ్స్కేప్గా గుర్తింపు పొందుతూ ఇండియన్ రూట్స్ ఎడిటర్స్ ఛాయిస్ జాతీయ పురస్కారానికి ఎంపికైందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గోవాలో జరిగిన పర్యాటక జాతీయ సదస్సులో ఈ అవార్డును కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా సంబంధిత అధికారిని పద్మారాణి అందుకున్నారు. దీనిపై మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ ఈ అవార్డు రాష్ట పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల ప్రచార కార్యక్రమాల ఫలితంగానే ఈ జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోనే అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాష్ట్రంలో నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని తెలిపిన హోంమంత్రి వి అనిత. రొయ్యల మేతకు పారదర్శకమైన ధరల నిర్ణయానికి రాష్ట్రస్థాయి శాశ్వత కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మహిళల్లో మానసిక ఒత్తిడి వలన కలిగే ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశంపై డాక్టర్ వీరమాచినేని పద్మజ గారితో పరిచయం వింటారు.
6: నమస్కారం డాక్టర్ వీరమాచినేని పద్మజ గారు. మీరు విజయవాడలో ప్రముఖ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులుగా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ఇటీవల కాలంలో ముఖ్యంగా విద్యార్థినులు, ఉద్యోగినులు, గృహిణులు మొదలుకుని వయోధికుల వరకు చాలామంది మహిళలు రకరకాల ఒత్తిడికి లోనవుతూ శారీరక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి మీరేమంటారు?
7: నమస్కారం అండి. ఇప్పుడు స్ట్రెస్ అనేది న్యాచురల్గా బాడీ రెస్పాన్స్ అండి. ఇంతకుముందు ఏదన్నా స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉందనుకోండి, ఇమ్మీడియట్గా ఏమవుతుంది అంటే బ్రెయిన్లో ఉండే న్యూరోనల్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది. అక్కడి నుంచి వచ్చే సిగ్నల్స్ ఇక్కడ డేంజర్ ఉంది అని చెప్పిందనుకోండి, అప్పుడు మనకి ఆ డేంజర్ని విత్స్టాండ్ చేయడానికి చాలా ఎనర్జీ కావాలి. సో అంటే అప్పుడు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? గ్లూకోజ్ కాల్చి దాంట్లో నుంచి ఏటీపీ అనే మాలిక్యూల్స్ మన బాడీలో కరెంట్ లాంటిది అన్నమాట. సో ఫాస్ట్గా పరిగెత్తాలనుకోండి చాలా ఏటీపీ కావాలి. సో ఏటీపీ చాలా కావాలి అంటే చాలా గ్లూకోజ్ కావాలి. సో అందుకు కార్టికోస్టీరాయిడ్స్ ఏం చేస్తాయి అంటే రక్తంలో గ్లూకోజ్ని ఫాస్ట్గా పెంచుతాయి, ఎనర్జీ ఎక్కువ ఉంది. అండ్ ఆ ఎనర్జీని వాడుకుని మనం పరిగెత్తాలి అంటే మన మసిల్స్ ఫాస్ట్గా వర్క్ చేయాలి. అండ్ అవి ఫాస్ట్గా వర్క్ చేయాలంటే వాడికి ఆక్సిజన్ కావాలి, అందుకు రెస్పిరేటరీ రేట్ పెరగాలి. అండ్ ఆ ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుంచి కండరాల దాకా చేరుకోవాలి అంటే హార్ట్ ఫాస్ట్ కొట్టుకోవాలి. సో అలా ఈ మేజర్ ఈ సిస్టమ్స్ అన్ని కోఆర్డినేటెడ్గా ఆ డేంజర్ నుంచి మనము పారిపోయి బ్రతకటానికి బ్రెయిన్ సిగ్నల్స్ అన్ని సిస్టమ్స్కి పంపించేస్తుంది.
6: బ్రెయిన్ చెప్పినవన్నీ సిగ్నల్స్ ఇవి ఫాలో అవుతాయి,
7: అవన్నీ ఫాలో అవుతాయి. అండ్ అవన్నీ ఒకదానికొకటి కోఆర్డినేటెడ్గా ఉంటాయి. సో వన్ రెస్పాన్స్ ఏంటి అంటే దిస్ ఇస్ కాల్డ్ ఫ్లైట్ రెస్పాన్స్. ఇంకోటి ఏంటి, ఏదైనా డేంజర్ని మనం విత్స్టాండ్ చేయాలనుకోండి, వీ కెన్ ఆల్సో ఫైట్ ఇట్. సో దానికి కూడా ఈ సిస్టమ్స్ అన్ని సరిగ్గా పనిచేయాలి. సో ఈ స్ట్రెస్ ఉన్నప్పుడు బాడీ ఇమ్మీడియట్గా ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ని క్రియేట్ చేసేస్తుంది. సో దాట్ ఈస్ లైఫ్ సేవింగ్ అనమాట. ఎందుకంటే ఏదైనా సడన్గా పడిపోతున్నాం అనుకోండి, ఇమ్మీడియట్గా మనం నిలదొక్కాలి అంటే మనం ఏదైనా కావాలి. ఇఫ్ ఇంతకుముందు కాలంలో
6: మన బాడీ మనకి సహకరించాలి పడిపోకుండా.
7: ఇంతకుముందు ఏంటి, మనం అందరము అడవుల్లో జీవించాలి.

వాళ్ళం. సో అడవుల్లో మనీ మనకి బోల్డెన్ థ్రెడ్స్ ఉండేవి. ఇప్పుడు టైగర్ మనీ చేజ్ చేస్తాను అనుకోండి, పారిపోతే పోతే వెడ్డేట్ కదా. సో అందుకు దానికి హెల్ప్ చేసేది. సో ఆ అక్యూట్ స్ట్రెస్ అంటే షార్ట్ టైంలో ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది. కానీ ప్రతి నిమిషము అదే మోడ్లో పనిచేయాలి అనేసరికి ఆ క్రానిక్ స్ట్రెస్తో ఏమవుతుంది అంటే విత్స్టాండ్ చేయలేదు కనుక అందుకు ఈ సిస్టమ్స్ అన్నిటి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, గ్లూకోజ్ లెవెల్స్ క్రానిక్గా ఎక్కువ ఉంటే డయాబెటీస్ వస్తుంది,

0: కనుక అందుకు ఈ సిస్టమ్స్ అన్నిటి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, గ్లూకోజ్ లెవెల్స్ క్రానిక్గా ఎక్కువ ఉంటే డయాబెటీస్ వస్తుంది, ఈ రెండు వచ్చిన వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తాయి, అండ్ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వస్తుంది, బ్రెయిన్లో స్ట్రోక్ వస్తుంది. సో ఇలా అందరికీ కూడా క్రానిక్ సిస్టమిక్ డిజీజెస్ ఎక్కువ అవుతున్నాయి. ఇన్ఫ్లమేషన్స్ అవి ఎక్కువ ఉన్నప్పుడు గ్యాస్ట్రైటిస్ ఉంటుంది, ఫుడ్ తింటే అరగదనిపిస్తుంది. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా అది బాడీ మీద ఎఫెక్ట్ అయ్యి బయటపడుతూ ఉంటుంది.
1: అంటే పిల్లల్లోనూ పెద్దవాళ్ళల్లోనూ కూడా ఇవన్నీ ఒకే విధంగా పనిచేస్తుంది అంటారా?
0: స్ట్రెస్ బేసిక్ మెకానిజం ఒకలాగానే ఉంటుందండి, కానీ మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది, మన ఆర్గన్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి అని దాన్ని బట్టి. కొంతమంది ఏంటి, స్ట్రెస్లో ఆకలి ఎక్కువ వేస్తుంది, సో ఎక్కువ తింటారు, బరువు పెరుగుతారు. కొంతమందికి స్ట్రెస్, ఎగ్జామ్స్ వస్తున్నాయి, సో వాళ్ళు అస్సలు తినలేరు, అందుకు వాళ్ళు వెయిట్ లూజ్ అయిపోతారు. కొంతమందికి ఆ స్ట్రెస్ వల్ల మన సర్కేడియన్ రిథమ్స్ అబ్నార్మల్ అయిపోతాయి. సర్కేడియన్ రిథమ్ అంటే బాడీ లోపల ప్రతిదీ ఒక రిథమ్ లాగా పనిచేస్తుంది. ఎట్లా అయితే నేచర్లో ప్రొద్దున్నే సూర్యోదయం అవుతుంది, తర్వాత సాయంత్రం వల్లసరికి ద సన్సెట్స్, సో మన మెటబాలిజం డే టైంలో ఎక్కువ ఉండాలి, రాత్రి అయినప్పుడు స్లో ఉండాలి, అండ్ అప్పుడు కామ్ అయ్యి చక్కగా నిద్రపోగలగాలి. సో ఈ సర్కేడియన్ రిథమ్స్ అన్ని డిస్టర్బ్ అయిపోయినాయి అనుకోండి, ఒక పక్కన నిద్రపట్టదు, అండ్ ఇప్పుడు రాత్రి నిద్రపట్టలేదు అనుకోండి, పొద్దున్నే లేగలేరు. కానీ తప్పదు లేవాలి, ఇప్పుడు జాబ్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, అన్ని మార్నింగ్ టైమే కదా ఉండేది. సో అందుకు ఏంటి, డే టైం అంతా డ్రౌజీగా ఉండి తిక్కుతిక్కుగా ఉంటూ ఉంటుంది. సో అట్లా కొంతమందికి ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అలాగే కొంతమందికి ఫుడ్ ఎక్కువ తినేస్తారు, కొంతమంది అస్సలు తినలేరు, గ్యాస్ట్రైటిస్ ఉంటుంది, కొంతమంది కాన్స్టిపేషన్ ఉంటుంది, కొంతమందికి పొట్టలో ఇమీడియట్గా క్రాంప్స్ లాగా వచ్చేసి లూజ్ మోషన్స్ అవుతాయి. సో ఇట్లా డిఫరెంట్ సిస్టమ్స్ డిఫరెంట్ విధానాలుగా రెస్పాండ్ అవుతాయి కొంతమందికి. అండ్ ఎస్పెషలీ ఇవన్నీ కూడా హార్మోన్స్తో కూడా రిలేటెడ్ ఉంటాయి. సో కొంతమంది ఆడవాళ్ళకి స్ట్రెస్ పడగానే నెలసరులు తొందరగా వచ్చేస్తాయి అంటారు, కొంతమంది ఏమంటారు అసలు రావంటారు. అండ్ ఇది ఎస్పెషలీ ఇప్పుడు ఇంట్లో పెళ్ళి ఉందనుకోండి, అందరూ ఎంత స్ట్రెస్కి, ఆ పీరియడ్ లేట్ అవుతుంది, వీళ్ళేమో పెళ్ళి పెట్టుకున్నది నెలసరి ఆడడం రాకుండా ఉండటానికి, ఇప్పుడు రాలేదు రాలేదు అని టెస్ట్, అవసరమై పెట్టుకున్న రోజు వస్తుందేమో అంటే స్ట్రెస్,
1: చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది మా అమ్మాయి రాలేదు అంటుంటారు.
0: సో ఇలా డిఫరెంట్ ఇంపాక్ట్స్ ఉంటూ ఉన్నాయన్నమాట. అండ్ ఏంటంటే మనము మన మైండ్ లో మన లైఫ్ లో గోల్స్ ఏంటి అనేది క్లియర్ గా లేకుండా, ఇప్పుడు ప్రతి దాంట్లోనూ ప్రతి ఒక్కళ్ళు అందరికన్నా ఎక్సలెంట్ ఉండలేరు కదా. ఇప్పుడు ఎప్పుడైనా ఒక రేస్ ఉందనుకోండి, దాంట్లో విన్నర్ ఒకటే ఉంటారు, మరి క్లాస్ లో ఉన్న 100 పిల్లలు మేము అందరం విన్నర్స్ అనుకుంటే దెన్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపన్ కదా. సో అలాంటి అన్రియలిస్టిక్ టార్గెట్స్ పెట్టుకున్నప్పుడు కూడా మన కెపాసిటీ ఏంటి, మనం ఏం ఎంజాయ్ చేస్తున్నాము, మనకి లైఫ్లో ఏం కావాలి అనేది కాకుండా ఏదో ఆర్టిఫిషియల్ గోల్ పెట్టుకుని ఇదే సాధించకపోతే ఇంకా లైఫ్లో మీనింగే లేదు అనుకున్నారనుకోండి, ఇంకా దట్ కాజెస్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్.
1: అంటే చిన్న మాట అండి, అంటే ఇదివరకు రోజుల్లో, ఇప్పుడు ఇంచుమించుగా 40-50 ఉన్న వాళ్ళందరూ కూడా ఇదివరకు రోజుల్లో ఎప్పుడు వినలేదు ఈ స్ట్రెస్ అనే మాట. కానీ ఇప్పుడు జనరేషన్లో చిన్నపిల్లల దగ్గర నుంచి, అంటే వాళ్ళు ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా, అమ్మ చాలా స్ట్రెస్గా ఉందమ్మ, మాకు రేపు ఏదో సబ్మిట్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు కార్పొరేట్లో ఉద్యోగాలు చేసే వాళ్ళ వరకు కూడా ప్రతి వాళ్ళు అనే మాట ఏంటి అంటే బాగా స్ట్రెస్గా ఉంది అంటారు. దాని నుంచి మీరు చెప్పినట్లు ఇందాక ఎక్కువ తినడం కానీ ఎక్కువసేపు నిద్రపోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఈ స్ట్రెస్ అనేది ఎందుకు ఫీల్ అవుతున్నారంటారు, అంటే ఇది సైకాలజీ మీద వాళ్ళు సైకలాజికల్గా ఫీల్ అవుతున్నారా, కానీ నిజంగానే ఉంటుందా ఏంటంటారు?
0: అంటే ఇంతకు ముందు కాలంలోనండి ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క కపుల్కి 3-4 పిల్లలు ఉండేవాళ్ళు, అండ్ వాళ్ళకి కజిన్స్, ఆ పేరెంట్స్ 3-4 కలిపి ఉన్నారు. సో జాయింట్ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఇంచుమించుగా అటు ఇటుగా చూసుకుంటే ఒక 20 పిల్లల దాకా ఉండేవారు. సో అందుకు వాళ్ళల్లో వాళ్ళు ఆడుకోవటము, కొట్టుకోవటము, అడ్జస్ట్ అవటము, నేర్చుకోవటము, షేరింగ్ అది అని ఉండేది. సో వాళ్ళల్లో కాంపిటీషన్ నేనొక్కడే అనేది ఉండేది కాదు. ఇప్పుడు ఉంటే ఒకళ్ళు లేకపోతే ఇద్దరు ఉంటున్నారు. సో అందుకు పేరెంట్స్ కూడా వాళ్ళ విషెస్ ఎలా ఉంటున్నాయి అంటే ద బెస్ట్ పాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ దే షుడ్ హ్యావ్ అని. సో ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉండేసరికి ఆ గివింగ్, షేరింగ్, అండర్స్టాండింగ్, యాక్సెప్టెన్స్ ఇవన్నీ చాలా తగ్గుతున్నాయి అనిపిస్తుంది నాకు.
1: అవునండి, ఎందుకంటే

0: ఇప్పుడు అసలు పిల్లలకి ఫెయిల్యూర్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదండి. మెయిన్ అక్కడ వాళ్ళ థింకింగ్ అసలు నో అనేసరికి, ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా వాళ్ళు అడిగింది ఏదైనా కొనివ్వకపోయినా, వాళ్ళు ఏదైనా టీవీలో ఏదైనా చూస్తున్నా కానీ సెల్లులో ఏదైనా చూస్తున్నా కానీ కాదు అనేసరికి వాళ్ళు అసలు చాలా, కొంతమంది అయితే నాన్న గొడవ చేస్తూ ఉంటారు పిల్లలు పెద్దగా అరవటం, ఏదో వాళ్ళని వాళ్ళు రక్కేసుకోవటం ఇలా చేస్తూ ఉంటారు. అంటే వీటన్నిటికీ ఏంటి అంటే ఆ నో అనే మాటని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది.
1: అవును. అండ్ ఇంకోటి ఏంటంటేనండి, మనకి జనరల్ లైఫ్లో కాన్స్టెంట్గా ఎక్సైట్మెంట్ అంటూ ఉండదు. ఇప్పుడు రోజంతటికి వావ్ అనుకునే మూమెంట్స్ కొన్ని ఉంటాయి,
0: అవును,
1: కానీ ఇట్స్ నాట్ అ కాన్స్టెంట్ వావ్. సో అలా అప్పుడు, కానీ ఏంటంటే ఇప్పుడు మనము ఇన్స్టాలో కానీ వీటిల్లో కానీ ఏదైనా రీల్స్ చూస్తున్నారనుకోండి, ప్రతి నిమిషము సంథింగ్ ఎక్సైటింగ్ ఇస్ హ్యాపెనింగ్. సో ఆ బ్రెయిన్ ఏంటి అంటే ఆ ఎక్సైట్మెంట్కి ఎడిక్ట్ అయిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది చిన్నపిల్లల్లో ఇంకా వాళ్ళు నేర్చుకోలేదు. సో అలా చిన్నప్పటి నుంచి సెల్ ఫోన్స్, ఈ ఎంటర్టైన్మెంట్ ఆన్ టీవీ ఇవన్నీ ఉండేసరికి స్వతహాగా వాళ్ళ మైండ్ డెవలప్మెంట్ మీద కూడా చాలా చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఏదైనా సరే టెక్నాలజీ ఇస్ గ్రేట్, కానీ అది ఎప్పుడు ఎంతవరకు వాడాలి
0: అది
1: అనేది కూడా కొంతవరకు ఉండాలి. అందుకనే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా వీక్లీ ఒకసారి డిజిటల్ డీటాక్స్ అని చెప్పి ఒక రెండు రోజులు సెల్ ఫోన్ పట్టుకోకపోతే ఎంత హాయిగా ఉందో చెప్తున్నారు.
0: అవును, ఇప్పుడు బాగా వింటున్నాం పిల్లల్లో కూడా. అందుకనే ఇప్పుడు చాలామంది ఏంటి అంటే, మనం వింటాం ఇప్పుడు చాలామంది డాక్టర్స్ కానీ పెద్ద పెద్దవాళ్ళు కానీ కూడా వారంలో ఒకరోజు అసలు పిల్లలతో స్పెండ్ చేయండి, పిల్లలు మీరు కలిసి ఎక్కడికన్నా వెళ్ళండి, సరదాగా గడపండి అనేది చెప్పే కారణాలు కూడా మెయిన్ ఏంటంటే మన మైండ్ డైవర్ట్ చేయడానికే అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఆలోచన ధోరణి మారుతుంది ఇంట్లో పేరెంట్స్తో కలవటం అనేది. పెద్దవాళ్ళు కూడా ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న సొసైటీలో ప్రతిదీ కూడా మనమే ముందుండాలి, మన పిల్లలు ముందుండాలి అని ఇందా మీరు చెప్పారు. ఆ ఆలోచన మారి పక్క వాళ్ళతో కలవడం కానీ పక్క వాళ్ళని కూడా చూసి నేర్చుకోవడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు.
1: డెఫినెట్గా ఉండాలండి. అందుకనే ఇంతకు ముందు ప్రతి స్కూల్లో కూడా సోషల్ యాక్టివిటీస్ ఉండేవి, మోరల్ సైన్స్ క్లాసులు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అది స్పోర్ట్స్ పీరియడ్స్ ఉండేవి, ఒక పూట ఒక వీక్లో ఒక హాఫ్ డే ఓన్లీ గేమ్స్. సో ఏంటంటే ఈ చదువులు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ పెట్టుకుని అదంతా టైం వేస్ట్ అని చాలామంది ఆలోచిస్తున్నారు. కానీ దట్ ఈస్ ఆల్సో నెసెసరీ ఫర్ ద బాడీ అండ్ డిస్ట్రెస్ అనే అండర్స్టాండింగ్ ఉండట్లేదు.
0: అవును అవునండి. ఇదివరకు రోజుల్లో కంపల్సరీగా, ఎందుకంటే పిల్లల గురించే కేవలం ఆలోచించేవాళ్ళు. స్కూల్లో పిల్లలు ఉంటున్నారంటే మరి పిల్లల గురించి ఆలోచన. ఇప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఓన్లీ అంత సిస్టమ్స్ మీదను ఈ ఫోన్లలోనే కదా. దాంతో పిల్లల బుర్ర కూడా హీట్ ఎక్కిపోయి అసలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది లేకుండా పోతుంది. మీరన్నట్టు కొంచెం అది దూరంగా పెడితేనే కొంతవరకు బాగుంటుందేమో అనిపిస్తుంది.
1: డెఫినెట్గా. అందుకనే ఎర్లీ బ్రెయిన్ ఫార్మేషన్ అయ్యే వరకు అట్లీస్ట్ టిల్ ద ఏజ్ ఆఫ్ 15 ఇయర్స్. అందుకనే ఇప్పుడు చూడండి ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ ఇది రియలైజ్ అయ్యి టీన్స్ కి సోషల్ మీడియా బ్యాన్ అని పెడుతున్నారు. సో మరి ఐ ఫీల్ ఏంటంటే ప్రతిదీ కూడా మోడరేషన్ లో లైఫ్ ఉంటే అన్ని బ్యాలెన్స్డ్ గా ఉంటాయి, ఏది అతిగా వెళ్లకుండా ఉండాలి.
0: అవునండి. ఎందుకంటే మీరు చెప్పినట్టు నిజమే అది. ఒకటి ఆ టైంలో వరకు చూడకుండా ఉంటే పిల్లలకి ఆల్రెడీ వాళ్ళు ఎదగాల్సిన బ్రెయిన్ ఎదుగుతుంది కదా. చాలా బాగా చెప్పారండి. మరి ఇప్పుడు చాలామంది బయటకు వస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వీళ్ళు కాకుండా ఇళ్లల్లో ఉంటున్నారు కదా గృహిణులు, మరి వీళ్ళు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు.
1: ఎందుకంటే ఓవరాల్గా మనము ఇంతమంది ఉన్నా కూడానండి దట్ సెన్స్ ఆఫ్ లోన్లీనెస్ ఉండిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో గృహిణులు ఉన్నారనుకోండి, పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, తర్వాత హస్బెండ్స్ జాబ్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళు మైండ్ కన్స్ట్రక్టివ్గా ఏదో ఒకటి చేద్దాము అనే దానికన్నా ఎంతసేపు టీవీ చూడటము, టీవీ సీరియల్స్లో కూడా నాకు మోర్ దెన్ పాజిటివ్ థింగ్స్ అండ్ నెగిటివ్ పోర్ట్రేయల్స్ ఎక్కువైపోతున్నాయి. అండ్ ఇన్ ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్స్ దట్ హ్యాపెండ్ ఈ హ్యూమన్ సైకాలజీ వాజ్ డ్యూరింగ్ కోవిడ్. సో కోవిడ్లో ఒకళ్ళనొకళ్ళని కలవలేకపోవటము, ఎవరికి వాళ్ళు ఆ ఇంట్లోనే ఉండటము, రోజు ఆ న్యూస్, ఆ డెత్, ఇవి అన్నీ చూసేసరికి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. సో దాట్ టీచెస్ అస్ హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడు కూడా సోషల్ యానిమల్స్. అంటే

0: నక్కి ఎవరో ఒకళ్ళు షేర్ చేసుకోవటానికి చాలా చాలా కావాలి. ఊరికనే కబుర్లు చెప్పుకోవటానికి, కొంచెం సేపు మనసారా నవ్వటానికి, మనకి ఏదన్నా ఉంటే మనని సపోర్ట్ చేసేవాళ్ళు. అండ్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఈస్ రియలీ రియలీ బీయింగ్ అడ్వకేటెడ్ ఇస్, ఇప్పుడు మనం ఎవరితోనో ఇంటరాక్షన్ చేసామనుకోండి, వాళ్ళతో ఇంటరాక్షన్ చేసిన తర్వాత, మనం బయటకు వచ్చిన తర్వాత మన మూడ్ ఎలా ఉంటుంది, ఆర్ యూ ఫీలింగ్ బెటర్, ఆర్ యూ ఫీలింగ్ వర్స్. కానీ ఇట్లా ప్రతిసారి కలిసినప్పుడల్లా మనకి సాడ్నెస్సే ఇచ్చేవాళ్ళని, ఆ కంపెనీ మనమంతటి మనమే అవాయిడ్ చేసుకోవాలి. సో హూ ఎంకరేజెస్, హూ సపోర్ట్ అస్, అలా ఉంటే మనం కూడా అదే ముందుకు వెళ్తాము.
1: ఏమీ తోచకపోతే కాసేపు సినిమాలకు వెళ్ళేవాళ్ళు సరదాగా, ఎందుకు అంటే కొంచెం మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు రాను రాను వచ్చే అవి కూడా మీరు చెప్పినట్టు ఏదో అర్థం కాకుండా అదొక పజిల్లాగా వచ్చే సినిమాలు ఉంటున్నాయి, కానీ దానివల్ల కూడా చాలామంది తగ్గించేశారు. అలాగాక మీరు చెప్పినట్టు టీవీలో వచ్చే సీరియల్స్ కానీ ఏదైనా ఎంటర్టైన్మెంట్గా ఉంటే బాగుంటుంది, కానీ ఒక మూసపోసిన ధోరణిలో వెళ్ళేసరికి ఈ మైండ్కి డైవర్ట్ అనేది రావట్లేదు, ఎంతసేపు ఒకే దానిలో వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తుంది గృహిణులు కూడా.
0: అవునండి, అందుకనే గార్డెనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మైండ్ సూదింగ్ థింగ్స్ అన్నమాట. ఎందుకంటే ఫ్రెష్గా మన గార్డెన్లో మనం పెంచుకున్న మొక్కల్లోంచి ప్రతి పువ్వు ప్రతి మొగ్గ హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఫిజికల్గా మనం గార్డెన్లో వర్క్ చేస్తూ ఉంటే మనకి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. ఆ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండి మన కళ్ళ ముందు పెరుగుతూ ఉంటే ఆ గ్రీనరీ, ఆ ఆక్సిజన్ ఇవ్వటము, ఆ పాజిటివ్ మైండ్ సెట్ మనకు కూడా చాలా ఉంటుంది. సో అట్లాంటిది ఏదన్నా హాబీ ఏదైతే కన్స్ట్రక్టివ్ ఉంటుందో అది ఫాలో అవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు న్యూస్ పేపర్లో కూడా రకరకాల ఆర్టికల్స్ వస్తాయి, కానీ దేర్ ఆర్ ఆల్వేస్ బ్యాలెన్స్ చేసే ఆర్టికల్స్, కొంచెము ఆధ్యాత్మికంగాను, కొంచెము ట్రావెల్ అని, కొంచెము ఫుడ్ సెక్షన్ అని, ఇప్పుడు కొన్ని వాటిల్లో ముగ్గులని, అట్లా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అండ్ వాటిల్లో ఇన్స్పిరేషనల్ స్టోరీస్, ఎవరైతే మనకి ముందుకు వెళ్ళి వాళ్ళు ఇచ్చే ఇంపాక్ట్, హౌ దే ఫేస్ ద డిఫికల్టీస్, సో ఇట్లాంటి వాటిని కూడా మనం బ్యాలెన్స్డ్గా చదువుతూ ఉండాలి, రాదర్ దాన్ ఓన్లీ టాక్సిక్ మెటీరియల్ కాకుండా.
1: ఇప్పుడు అంటే అందరూ ఎవరికి వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి పరుగులు పెడుతున్నారు, కానీ పూర్వం అలా కాదు, కొంతమంది మాత్రమే బయటకు వచ్చేవాళ్ళు, మిగతా వాళ్ళు ఏంటి అంటే ఇంట్లో పని చేసుకున్నంతసేపు చేసుకుని కాసేపు ఏదో రామాయణం అని ఏదో ఇలా ఆధ్యాత్మికంగా కొంచెం సేపు చదువుకోవడం కానీ ఏదైనా నేర్చుకోవడం కానీ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇంట్లో పెరట్లో ఉన్న మొక్కల్ని పాదు తీయటం, నీళ్లు పోయటం, మళ్ళీ రేపటికి చేయవలసిన పనుల గురించి ఆలోచించుకుంటూ వాటికి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. దానివల్ల వాళ్ళకి చాలా రిలాక్స్డ్గా ఉండేవాళ్ళు. కానీ ఇవన్నీ ఇవాళ రోజుల్లో మెకానిజం అయిపోయినాయి. ఎవరికి వాళ్ళు రావటం, రెడీమేడ్గా రేపు వచ్చేటప్పుడు రేపటికి కావాల్సిన కూరలు అవి రెడీమేడ్గా తెచ్చేసుకోవటం, తినటం, వీటి వల్ల ఇంటి దగ్గర కూడా వాళ్ళకి పని కల్పించుకోవాలన్నా కొంతమందికి పని అనేది లేకపోయేసరికి మైండ్ కొంచెం ఒక రకమైన ఇదిలో ఉంటుంది.
0: అవునండి, సో అందుకనే ఎప్పుడైనా సరే మేము కూడా హెల్త్ అంటే ఫిజికల్, మెంటల్, సోషల్ వెల్బీయింగ్, దట్ ఈస్ వాట్ వీ మీన్ బై బీయింగ్ హెల్దీ అనమాట. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబ్సెన్స్ ఆఫ్ డిజీజ్, అంటే జబ్బు లేకపోవటం ఈజ్ నాట్ హెల్దీ. హెల్దీ అంటే ఈ కాంపోనెంట్స్ ఆఫ్ అవర్ లైఫ్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండి హ్యాపీగా ఉండగలిగినప్పుడే హెల్దీ పర్సన్ అని అంటాం అనమాట.
1: చాలా బాగా చెప్పారండి డాక్టర్ గారు. అంటే మహిళలు కానీ, యువతులు కానీ, వృద్ధులు కానీ ఎవరైనా సరే మానసిక ఒత్తిడి అనేది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ ఆలోచన ధోరణి వల్లే మానసిక ఒత్తిడి అనేది కలుగుతోందని చాలా బాగా చెప్పారు. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే గార్డెనింగ్ కానీ అలాగే ఆధ్యాత్మికంగా కానీ కొంచెం ఏదైనా వాళ్ళకు ఒక రకమైన యావగేషన్ కలిగించుకుంటే దానివల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అని చెప్పి చాలా బాగా చెప్పారు. నమస్కారం డాక్టర్ గారు.
2: నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరింతవరకు మహిళల్లో మానసిక ఒత్తిడి వలన కలిగే ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ వీరమాచినేని పద్మజ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన వింటారు.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

ఆరోగ్యాన్ని పెంచే అక్రోటు గురించిన విశేషాలు ఇప్పుడు వింటారు. ఏ పళ్ళు తీసుకున్నా, ఏ డ్రైనట్స్ తీసుకున్నా ఒక్కో దానికి ఒక్కో రుచి ఉంటుంది. అయితే వాటికి ఉండేటటువంటి ఆకర్షణీయమైన రంగు రూపాన్ని చూసి కొందరు, ఇంకా కొందరైతే రుచి కారణంగా వాటిని ఇష్టంగా తినేస్తూ ఉంటారు. కానీ అందంగా ఆకర్షణీయంగా లేకున్నా, పెద్దగా రుచి కూడా లేకున్నా, ఆరోగ్యపరంగా అందరూ ఇష్టంగా తినే నట్ ఒకటి ఉంది. అదే వాల్నట్, అక్రోట్ అని కూడా అంటారు. ఇది ఒక్క ఆరోగ్యాన్ని అందించే పోషకాహారం మాత్రమే కాదు, ప్రత్యేకించి మెదడు యొక్క పనితీరుని పెంచే మంచి ఆహారమనే చెప్పాలి. అసలు ఇది చూడ్డానికి అష్ట వంకరలతో ఒకలాంటి వగరు రుచితో ఉండే ఈ అక్రోట్ వాడకం ఒకప్పుడు మన దగ్గర చాలా తక్కువగా ఉండేది. రానురాను ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడం వల్ల నట్స్లో భాగంగా వీటిని తీసుకునే వారి సంఖ్య ఇప్పుడు ఎక్కువగానే ఉంది. అంటే తినేవారి సంఖ్య పెరిగిందనే చెప్పాలి. నిజంగా మనిషికి ప్రకృతి ప్రసాదించిన దివ్యమైన ఔషధం ఈ అక్రోటు. ఇది చూడటానికి అచ్చం మన మెదడు ఆకృతిలా ఉంటుంది. కాబట్టి ఇది మన మెదడు పనితీరును ఆరోగ్యాన్ని పెంచుతుందని పరిశోధనల్లో తేలింది. స్టోన్ ఫ్రూట్లో ఒకటైన ఈ అక్రోటు కాయలు ఆకుపచ్చ

0: పచ్చరంగులో ఉంటాయి. పక్వానికి వచ్చినప్పుడు దాని తొక్క పగిలిపోయి లోపల గింజ కనిపిస్తుంది. ఇలాంటి ఈ దశలోనే వాటిని కోసి ఆ గింజలని పగలగొట్టి పప్పును బయటకు తీస్తారు. అయితే ఈ పప్పుల మీద కవచంలా ఒక పలుచని పొరలాంటిది ఉండి గాల్లోని ఆక్సిజన్ వల్ల ఆ పప్పు పాడవకుండా అది రక్షణ కల్పిస్తుంది. ఈ పప్పుని ఒలిచినప్పుడు మాత్రం ఈ పై పొర చెదరడం వల్ల ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అందుకే పెంకుతో ఉన్న అక్రోట్ని ఎక్కువగా విక్రయిస్తారు. అసలు ఈ వాల్నట్ అంటే అక్రోటు స్వస్థలం పర్షియా అమెరికా దేశాలైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా పండుతున్నటువంటి 45 లక్షల టన్నుల అక్రోటులో 56% వాటా చైనాదే. అయినప్పటికీ కిర్గిస్తాన్లోని అడవులు సహజమైన అక్రోటుకు పెట్టింది పేరు. అక్కడ ఉన్న చెట్ల నుంచి ఏటా సుమారుగా 1500 టన్నుల అక్రోట్లు పండుతాయట. వీటిని రాయల్ నట్స్ అని కూడా పిలుస్తారు. కొద్దిపాటి వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కూడా వీటిలో అనేక రకాలు ఉన్నాయి. ఎరుపు, వంకాయ రంగు, పసుపు, గోధుమ, తెలుపు ఇలా భిన్న రంగుల్లోనూ ఛాయల్లోనూ కూడా కనపడతాయి ఈ అక్రోట్లు. మిగిలిన వాల్నట్స్ కన్నా కూడా వీటిలో ఔషధ గుణాలు ఎక్కువట. రకవేదైనా కానివ్వండి, అక్రోట్లని 25 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత దగ్గర తేమ లేకుండా నిల్వ చేయాలి. లేదంటే ఫంగస్ చేరిపోయి పాడైపోతుంది. మన దగ్గర కాశ్మీర్లోనూ అక్రోట్లు పండుతున్నాయి. వీటిని స్నో వైట్ వాల్నట్స్గా పిలుస్తారు. అక్రోట్లని నేరుగా తింటున్నారు. అయితే మరికొన్ని చోట్ల వీటిని కేకులు, కుకీలు, సూపుల్లోనూ ఎక్కువగా వాడుతున్నారు. ఇక ఇరాన్ వాసులైతే ఈ అక్రోట్లను సాస్ల తయారీలోనూ నాన్ వెజ్ కూరల్లోనూ వేసుకుంటారు. అంతేకాదండి, ఐస్ క్రీంలో కూడా వాడతారు. ఇక వీటి నుండి నూనెను తీసి మందుల్లో కూడా వాడతారట. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే శాస్త్రజ్ఞుల పరిశోధనలో తేలిందేంటంటే అన్ని రోగాలకు కొంతవరకు ఇది మంచి మందులా పనిచేస్తుందట. రోగాలకు మూలమైనటువంటి ఇన్ఫ్లమేషన్ను తగ్గించే గుణం వీటిలో ఎక్కువగా ఉందట. ఇంకా అక్రోట్లు కడుపులో మంచి బ్యాక్టీరియాను పెరిగేందుకు దోహదం చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచి తద్వారా హృద్రోగ సమస్యల్ని తగ్గిస్తాయి. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండటమే కాకుండా రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్లకు గడ్డలు కూడా తగ్గాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు. అక్రోట్లు క్రమం తప్పకుండా తినేవాళ్లలో పిత్తాశయ వ్యాధుల శాతం కూడా తక్కువేనట. ఈ అక్రోటుల్లో అధిక శాతంలో కాపర్, మెగ్నీషియం, కాల్షియం ఉండటం వల్ల ఎముకల వ్యాధులు రాకుండా కాపాడతాయట. వీటిని తినడం వల్ల మెదడు పనితీరు సక్రమంగా జరిగి మతిమరుపు వంటి సమస్యలను దూరం చేస్తుంది. మ్యాంగనీస్ లోపం వల్ల కలిగే మూర్చ సమస్యకి ఈ వాల్నట్స్ మంచి మందులా పనిచేస్తుంది. వృద్ధులు కూడా వీటిని ఎక్కువగా తినటం వల్ల వారి ఆలోచన శక్తి పెరిగిందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక వీటిల్లో బయోటిన్, విటమిన్ ఈ సమృద్ధిగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకి, చర్మ ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. కంటి చూపును పెంచి యూవీ కాంతి నుండి చర్మాన్ని రక్షిస్తాయట ఈ అక్రోట్లు. బీపీని అదుపులో ఉంచుతుంది. మరి అష్ట వంకర్లతో ఉన్నా కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దీని పాత్ర ఎక్కువగా ఉందని ఒప్పుకోక తప్పదు కదా.
1: మీరింతవరకు విశేషాలు విన్నారు.

0: వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Prime Minister Narendra Modi to participate in G7

14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: विविध भारती एफ एम 101.3
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

ఎస్ మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఎల్పిజి సిలిండర్లో ప్రధానంగా ఉండేటువంటి వాయువు ఏంటి అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారంటూ, పెడన నుంచి జోగానంద్రగాల నుండి అప్పల్ రాజ్ గారు, ఎస్ మీ పాటల సెలక్షన్ బాగుంది అంటూ పంపించారు. అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ మహమ్మద్ జైదీన్ స్నేహభాను గారు సో ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. అండ్ కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు, కనకారావు గారు పెడ నుంచి, కర్నూలు గోనెగా

బెంగళూరు నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కనకారావు గారు పెడన్ నుంచి, అండ్ రాజోల్ నుంచి జయన్న గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి, గూడూరు చౌటప్పల్ నుంచి సుకుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ అలాగే దస్తగిరి సంధ్య పొదుటూరు కడప నుంచి, తాడేపల్లి నుంచి నాగమణి గారు, అండ్ లతా గారు ఉయ్యూరు నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కొంకల్ నుంచి గురు లహరి అరవింద, అండ్ అలాగే వీర కనకారావు గారు, పార్వతీ గారు వీరభద్రాపురం నుండి పంపించారు ఆన్సర్. ఓకే, కాళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి, అండ్ ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్. కమ్మతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి, శ్రీరామారావు అపరాజిత పెనమలూరు నుంచి, గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి, అండ్ అలాగే పంపించారు ఆన్సర్. అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు. ఓకే, అండ్ ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి విలేజ్ నుంచి, దేవనూరు మజిలా చిన్నపల్లి నుంచి అష్టదిగ్గజాలు, సో కరెక్ట్ ఆన్సర్ అండి. దమ్మోజు వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ గారు, ఓకే మా అమ్మ అంటూ పంపించారు. ఓకే, అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి, అండ్ పెనమలూరు నుండి చక్రధర్ మహిధర్ శ్రీధర్ శశిధర్ గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలక నారాయణ అనసూయ యమున జాన్కంపేట్ నుంచి, అండ్ రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, అలాగే సిహెచ్ వేణు గారు జయంపు గ్రామం నుంచి, అండ్ అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ గారు, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా అక్కరపాకు నుంచి రమా గారు, కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, నున్న నుండి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందని, అవినాష్, రియాష్, రుత్విక, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు, ఓకే ఓకే. అండ్ వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. కడప నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజుల నుంచి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్, రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ గారు పంపించారు. అండ్ నల్గొండ జిల్లా, ఇందాక మీరు రెండు మూడు మెసేజ్లు పంపిస్తే ప్రతిసారి ఎలా చదువుతారండి, ఓకే సో ఊరి పేరు చదవట్లేదు అని పంపిస్తున్నారు. ఓకే, కృష్ణబాబు గారు అనంతపురం నుంచి, అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. యాక్చువల్గా ఏంటంటే ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అని అంటారు కదా, అయితే దాంట్లో సిలిండర్లో ఉండేటువంటి ప్రధానంగా ఉండేటువంటి వాయువులు మాత్రం పెట్రోలియం కాదు, ప్రొపేన్ అండ్ బ్యూటేన్ ఉంటాయన్నమాట. సో ఈ రెండు ఉంటాయి, సో ఇది కరెక్ట్ ఆన్సర్, ప్రొపేన్ అండ్ బ్యూటేన్ రైట్ ఆన్సర్స్. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా తెలుసుకుందాం. సో మ్యారేజెస్ జరిగేటప్పుడు కొన్ని దోషాల వల్ల అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ మొదట అరటి చెట్టు, రావి చెట్టు లేదా ఇట్లా మట్టి కుండతో పెళ్లి చేస్తారట అనమాట. సో దీనివల్ల దోషం పోతుందని నమ్ముతుంటారు. ఇంతకీ వారి ఈ వివాహాన్ని ఏమంటారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. వివాహంలో ఏదన్నా దోషాలు ఉంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ మొదట అరటి చెట్టుతో కానీ, రావి చెట్టుతో కానీ లేదంటే మట్టి కుండతో కానీ పెళ్లి చేస్తారు. సో దీనివల్ల దోషం పోతుందని నమ్ముతారు. మరి ఇలా చేసేటువంటి వివాహాన్ని ఏమంటారు? మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 08662488814 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ అల్లుడా మజాకా.

0: రాజుల నుంచి. కరెక్ట్ ఆన్సర్ శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు. ఓకే రైట్ ఆన్సర్. అలాగే కనకారావు గారు పెడన్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు. సో ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. అండ్ పెడన్న జోగానంద్రగా నుండి అప్పలరాజు గారు సూపర్. అండ్ అలాగే కృష్ణబాబు గారు అనంతపురం నుంచి పంపించారు ఆన్సర్. అలాగే ఓకే తాడేపల్లి నుంచి నాగమణి గారు ఎక్స్ప్లెనేషన్ అయితే పంపించారు, కానీ ఆ వివాహాన్ని ఏమంటారు అనేది పంపించలేదు. నో ప్రాబ్లం. సో నేను అయితే రివీల్ చేస్తాను. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి గారు. సో కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి నుంచి. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి. అండ్ బిజిలీ వెంకటేష్ శ్యామల గారు. అలాగే కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. రాజన్ నుంచి జయన్న గారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ వెంగమాంబ గారు పంపించారు హాయ్ అంటూ. నున్న నుండి శుభారాణి గారు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భాస్కర్ గారు పెడ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అనంతపురం నుంచి రమేష్ గారు పంపించారు. ఓకే శ్రీరామరావు అపరాజిత పెనంబ్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ వీర కనకారావు గారు పార్వతీ గారు వీరభద్రాపురం నుంచి. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదండ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఉన్నాయి ఆన్సర్స్ అయితే చూసేద్దాం.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

Mukti FM 101.3. ఎస్ మరి ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, చూసేద్దాం. దస్తగిరి సంధ్యా గారు పొద్దుటూరు కడప నుంచి, మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి, అలాగే గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి, జాన్సన్ గారు విజయవాడ నుంచి, జాప భూమేశ్వర్ గారు వెల్లుల్లో నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దమ్మోజ్ వెంకటాచార్య గారు, వరలక్ష్మి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చిత్రియాల నల్గొండ నుంచి పంపించారు ఆన్సర్. అలాగే నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుండి, చక్రధర్ మహిధర్ శ్రీధర్ శశిధర్ గారు పెనవలూరు నుంచి, అలాగే రఘువీర్ సింగ్ గారు సుగుణాబాయి గారు ఏలూరు నుంచి, అండ్ అలాగే అనురాధ, మదన్ కుమార్, రాఘవ, లహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ముజఫర్ నగర్ నుంచి, అండ్ అలాగే కొంకల నుండి గురు, లహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్. ఓకే. అండ్ అనసూయ చిలుక నారాయణ గారు, అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, అనంతపూర్ నుంచి, అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల గారు సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే సిరిగిరి హరికృష్ణ నంద్యాల నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రామానగర్ బొడు బాలసుబ్రహ్మణ్యం గారు.

చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు, ధన్యవాదాలు అంటూ పంపించారు. అలాగే గనగలూరు నుండి రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, అండ్ అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప గారు ముద్దులూరు కడప నుంచి, అండ్ అలాగే కట్ల సతీష్ సుమలత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భద్రాద్రి కోతగూడెం జిల్లా నుంచి, అండ్ రాజుల నుంచి సంధ్యా గారు, అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు, పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నుంచి, చిన్నకాక నుంచి సుమ గారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. సో మాంగళ్య దోషం అంటే ఏదన్నా ఇలాంటి దోషాలు ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మొదట ఒక వస్తువుతో కానీ చెట్టుతో కానీ పెళ్లి చేస్తారనమాట. సో దాన్ని కుంభ వివాహం అని అంటారు. సో ఇందులో మొదటగా ఏం చేస్తారంటే వాళ్ళకి అరటి చెట్టుతో కానీ రావి చెట్టు కానీ మట్టి కుండతో కానీ పెళ్లి చేస్తారనమాట. సో దీనివల్ల దోషం పోతుందని నమ్ముతారు. సో కుంభ వివాహ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ దీనికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ మన లిజినెస్ అందరు పంపించేశారు. సో అందరు కూడా కరెక్ట్గానే ఆన్సర్ పంపించారు. అండ్ మరి మన లాస్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం. సో మామూలుగా మనం ఊదేటువంటి బెలూన్స్ ఎగరవు, కానీ ఒక రకమైనటువంటి వాయువుని నింపితే ఖచ్చితంగా బెలూన్స్ అయితే ఎగురుతాయి అన్నమాట. మరి ఇలా బెలూన్స్ ఎగరడానికి ఉపయోగపడేటువంటి వాయువు ఏమిటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. బెలూన్స్ ఎగరడానికి ఉపయోగపడేటువంటి వాయువు ఏమిటి? మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ ఘర్షణ.

ఎస్, మరి మన లాస్ట్ క్వశ్చన్కి చూసేద్దాం. ఆన్సర్స్ ఎవరు పంపించారంటే, పెడన జోగనంద్రా కాలనీ నుండి అప్పలరాజు గారు, కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి, శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు, మైదుకూర్ నుండి జాఫర్ గారు, అలాగే శ్యామ్ గారు, కూర్నతల్లు ఒక సారీ కూర్నతల్లు సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి, అలాగే అఖిల్ శ్రీనివాసులు గారు పొద్దుటూరు నుండి, కర్నూలు జిల్లా గోనెగొండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి గారు, రాజోల నుంచి జయన్న గారు, సూర్యప్రకాష్ గారు పెనుకొండ నుంచి, గూడూరు చౌటపల్లె పాలెం నుంచి సుకుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహేష్ రెడ్డి గారు వాయల్పాడు నుంచి, మదనపల్లి నుంచి, ఓకే, అక్కరపాక నుండి రమా గారు, అనంతపురం నుండి అనురాధ గారు, భద్రాద్రి కొత్తగూడెం నుండి, రాంపురం నుండి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ కొంకల గ్రామం నుండి గురు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సిహెచ్ వేణు గారు జయంపు గ్రామం నుండి, భాస్కర్ గారు పెడన్ నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదండ్ నుంచి, అలాగే హాయ్ మ్యామ్ అంటూ పంపించారనమాట టి పాపారావు గారు, సారీ పాపారావు గారు టీ నరసాపురం నుంచి. సో రైట్ ఆన్సర్. అలాగే నాసిక వేణు గారు దేశాయపేట నుంచి, లతా గారు ఉయ్యూరు నుంచి, అనంతపురం నుంచి రమేష్ గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రజనీకాంత్ గారు నంద్యాల నుంచి, అండ్ పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి, ఎందుకు అని కూడా పంపించారు. సూపర్. అలాగే సిరిగిరి హరికృష్ణ గారు పంపించారు ఆన్సర్, ఓకే. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి సూపర్ సాంగ్స్ వినిపించారు అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ అండి. అలాగే మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి, అండ్ అలాగే వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ గిద్దలూరు నుంచి రాములు గారు, అలాగే నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి జాప భూమేశ్వర్ గారు, విలియం వెల్లుళ్ళ నుంచి పంపించారు, అండ్ అలాగే పాలోజు గోపాలకృష్ణమాచారి గారు నాయుడుపేట దమ్మపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, అండ్ అలాగే వీర కనకారావు గారు, పార్వతి గారు వీరభద్రాపురం నుండి, రాజేష్ రెడ్డి గారు ఆదోర నుంచి, అండ్ అలాగే రఘువీర్ సింగ్ గారు, సుగుణబాయి గారు ఏలూరు నుంచి, కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, కర్నూలు ముజఫర్ నగర్ నుంచి, మదన్ కుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఉమ్మడి నిజామాబాద్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు, గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే కడప నుంచి అనంత్ నాగ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో వీరందరూ కూడా సూపర్ సూపర్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. దమ్మోజు

వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ చిత్రియాల నుంచి, అండ్ అలాగే దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, తిరుపతి అమ్మ అండ్ కుటుంబ సభ్యులు, రాజుల నుంచి సంధ్య గారు. సో వీరందరూ కూడా సూపర్బ్గా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. సో ఈరోజు సందడి సందడి మంచి సూపర్ హిట్ సాంగ్స్తో వినిపించారు అంటూ పంపించారు అప్పలరాజు గారు పెడన్న నుంచి. థ్యాంక్ యూ అండి. అండ్ మరి రైట్ ఆన్సర్ అయితే హీలియం, మనకు తెలుసు కదా. సో హీలియం బెలూన్స్ అనమాట, హీలియం గ్యాస్ బెలూన్స్ ఎగరడానికి ఉపయోగించేటువంటి వాయువు. అండ్ ఇది వాళ్ళది మన సందడే సందడి అండి. ప్రతి మీ అందరి కోసం మరొక సూపర్ ట్రాక్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ క్రిమినల్. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ವಾರ್ತೆ ಮುಖ್ಯಾಂಶಾಲು చదువుతున్నది కేసుగుణ. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన ఈ రోజు పాల్గొన్నారు. సింగపూర్లో నిర్వహించిన వరల్డ్ సిటీ సమ్మిట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతిని ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ది, అత్యుత్తమ జీవన సౌకర్యాలతో కూడిన ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో హోంశాఖ మంత్రి వి అనిత ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్టంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే నేరాల సంఖ్య 14% కంటే ఎక్కువగా తగ్గిందని వివరించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకులోయ దేశంలోని

అత్యంత ఆకర్షణీయమైన ఇన్స్టాగ్రామబుల్ ల్యాండ్స్కేప్గా గుర్తింపు పొందుతూ ఇండియన్ రూట్స్ ఎయిటర్స్ ఛాయిస్ జాతీయ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ ఈ అవార్డు రాష్ట పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో మౌలిక సదుపాయాల రంగం గత 12 సంవత్సరాల్లో విశేషమైన పురోగతి సాధించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 12 ఏళ్ల నవభారత నిర్మాణం అనే అంశంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ దేశంలో జాతీయ రహదారుల పరిధి 146,572 కిలోమీటర్లకు పెరిగిందని, మెట్రో రైలు మార్గాలు 1,155 కిలోమీటర్లకు విస్తరించాయని, గ్రామీణ ప్రాంతాల్లో 790,000 కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మితమయ్యాయని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజల తమ సూచనలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు లేదా 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశం లింక్ ద్వారా ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని కోస్తా రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: TFM 101.3
1: Veena Veenu Veena Sarigama Vinnava
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
5: నాలుగంటల 5 నిమిషాలు అయింది మన స్టూడియోస్ లో టైం, అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. సో దానికంటే ముందు కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, చూసేద్దాం. రాజుల నుంచి జయన్ నగర్ సందడి సందడి సూపర్ అంటున్నారు. అండ్ మోహన్ రావు, లీలావతి, హేమప్రియ, అమృత కప్పుల దొడ్డి నుంచి. సో ఇందా క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. అలాగే ఈ రోజు సందడి సందడి చాలా హాఫ్ సాఫీగా సాగిపోయింది అండ్ హాయిగా మంచిగా సాగింది అంటున్నారు పాలెం పోలే గారు ఆడగడ్డ నుంచి. అండ్ అలాగే బిజిలీ వెంకటేష్ శ్యామల గారు మంచి మంచి పాటలు వినిపించారు, థ్యాంక్ యూ అంటూ పంపించారు. అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి ఇందాక క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించేశారు. అండ్ మరి ఈ రోజు మన వివిధ ప్రోగ్రాంలో ఏం వినబోతున్నాం అంటే, ఈ రోజు 1 లిరిసిస్ట్ సాంగ్స్ అయితే వినబోతున్నాం. సో ఈ రోజు వేటూరి సుందర రామ్మూర్తి గారు లిరిక్స్ అందించినటువంటి సాంగ్స్ అయితే వినేస్తున్నాం. అండ్ మరి మీ అందరి కోసం అతి చక్కటి పాటలు, తెలుగు చలనచిత్ర చరిత్రలోనే తెలుగు సాహితీ ప్రపంచంలోనే ఒక ధ్రువతార అయినటువంటి వేటూరి సుందర రామ్మూర్తి గారి సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ ఉండండి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు,

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
4: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: నాలో నీకు నచ్చిందేంటి?
5: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా

0: ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందా. ఆ నదిలో

0: కబుర్లు చెప్పే నువ్వు. ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
0: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
0: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: చూడండి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ రాజే సమత. మరి 4:48 అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి ఇప్పటి వరకైతే మీరైతే విన్నారు వివిధ ప్రోగ్రామ్ ని. సో ఈ రోజు మన వివిధ ప్రోగ్రామ్ లో వేటూరి సుందర రామ్మూర్తి గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైన అమోఘమైనటువంటి పాటలు అయితే వినేసాం కదా.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ at 7:15.
5: సో మరి సమయం చూస్తే 4:50 అయితే కావస్తుంది. మరి కొద్దిసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా, అండ్ అలాగే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి. సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్. అండ్ ఇప్పుడైతే మీరు వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా.

Hello, dear friends. Welcome to Venana program with me, your RJ Chetan. ఓసారి కిడ్నీల పనితీరు తగ్గి అవి ఫెయిల్ అయితే వాటిని తిరిగి బాగు చేయడం కష్టం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా. కిడ్నీ ఫెయిల్ అయితే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి. దీనినే డయాలసిస్ అంటారు. దీనికి దాదాపు నెలకు 4 నుండి 5 వేల వరకు ఖర్చుంటుంది. ఇతర సమస్యలు కూడా వస్తాయి. ఇంత చేశాక కూడా కిడ్నీ హెల్తీగా మారదు. గుండె జబ్బులు, అవయవాలు దెబ్బతినడం జరుగుతాయి. దెబ్బతిన్న కిడ్నీలను మార్చుకోవాలంటే దాతలు దొరకాలి. అది మరీ కష్టం. ఎలాగో అలాగా ఈ ఆపరేషన్ అయితే ఆ తర్వాత తీసుకోవాల్సిన మెడిసిన్స్ ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. అన్నీ జరిగాక కూడా కొన్నిసార్లు లైఫ్ స్పాన్ తగ్గొచ్చు. అందుకే ముందు నుండే కిడ్నీస్ పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అని 100 సార్లు చెప్పినా, 1000 సార్లు చెప్పినా గానీ మనం ఏంటంటే ప్రివెన్షన్నే వదిలేస్తాం, తర్వాత బాధపడతారు. మన దేశంలో రోజు రోజుకి షుగర్ వ్యాధి పెరుగుతూనే వస్తుంది. దీంతో పాటే కిడ్నీ ఫెయిలియర్ కేసులు కూడా పెరుగుతున్నాయి. టైప్ 1 డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో 10 నుండి 30%, టైప్ 2 షుగర్ వ్యాధిగ్రస్తుల్లో 40% మంది కిడ్నీ సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందట. ఒక్కసారి కిడ్నీ ప్రాబ్లం మొదలైతే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం కష్టమే. అందుకే ముందుగానే సమస్యను గుర్తిస్తే కంట్రోల్ చేసే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. సో షుగర్ లెవెల్స్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ షుగర్ రాకుండా చూసుకోవాలి.

టైప్ 1 డయాబెటీస్ ఉన్నవారు 5 ఏళ్లకోసారి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. టైప్ 2 వారై దాని గురించి వెంటనే టెస్ట్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కనీసం 1 సంవత్సరానికి ఒకసారైనా క్రమం తప్పకుండా రెగ్యులర్ గా టెస్ట్ చేయించుకోవాలి. దీంతో సమస్యల గురించి ముందుగానే తెలుస్తుంది. ఆల్బుమిన్ అనేది ఓ రకం ప్రోటీన్. యూరిన్ లో శుద్ధ ఎక్కువగా బయటికి పోతే కిడ్నీలు ఫిల్టర్ కాసేపటికి తగ్గినట్లే. అందుకే ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఈ టెస్ట్ చేయించుకోవాలి. దట్ ఈస్ ఆల్బుమిన్ టెస్ట్. ఇది మీ యూరిన్ టెస్ట్ లో నిర్ధారిస్తారు. కిడ్నీల ఫిల్టర్ కాసేపట్లో ఎలా ఉందో చెప్పేందుకు ఈ టెస్ట్ చేస్తారు. దీని కారణంగా వడపోత సామర్థ్యాన్ని అంటే ఎస్టిమేట్ గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ EGFR ను లెక్కించి కిడ్నీల సమస్య వచ్చే అవకాశం ఉందో లేదో అంచనా వేస్తారు. సాధారణంగా 110 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. 60 మిల్లీలీటర్ల కన్నా తక్కువగా ఉంటే కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కేవలం ఈ టెస్ట్ చేయించుకుంటే సరిపోదు. కిడ్నీ 50% దెబ్బ తినే వరకు ఈ సీరం క్రియాటినిన్ పెరగకపోవచ్చు. కాబట్టి EGFR ని చూడడం ముఖ్యం. ఇది వయసు, బరువు, ఎత్తు ప్రకారం చూస్తారు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే షుగర్ BP కంట్రోల్లో ఉండాలి. షుగర్ ఉన్నవారు HbA1c 7 కన్నా తక్కువగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. గత 3 నెలల్లో షుగర్ కంట్రోల్లో ఉందా లేదా చెప్పే విషయమే ఈ టెస్ట్. షుగర్, హై BP కలిసి చివరికి కిడ్నీలను దెబ్బతీస్తాయి. అందుకే BP కూడా 130/80 ఉండేలా చూసుకోవాలి. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా, రక్తహీనత లేకుండా చూసుకోవాలి. మూత్రంలో శుద్ధ పోతుంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకుని రెగ్యులర్ గా చెకప్ చేసుకోవాలి. కిడ్నీల విషయంలో ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు. కానీ కొంతమంది నిర్లక్ష్యం చేసేసరికి అది ప్రాణాల మీదకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అనే వ్యాధి గురించి తెలుసుకుందాం. కిడ్నీలో పెరిగే తిత్తులనే ఈ సమస్య అంటారు. పూర్తి వివరాలు వెన్నెల ప్రోగ్రామ్ లో వినండి మీ RJ చేతంతో. మీ అమూల్యమైన ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ PKD వివిధ వయసులు, జాతుల వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. పురుషులు, మహిళలు

0: ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ పీకేడి వివిధ వయసులు జాతుల వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. పురుషులు మహిళలు ఇద్దరు కూడా ఈ పరిస్థితికి ఇబ్బంది పడతారు. పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనేది చాలా ప్రపంచాల్లో 400 నుండి 1000 మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. ఇది పిల్లల్లో కూడా కనిపిస్తుంది. ప్రతి 20,000 మంది యువకుల్లో ఒకరు పీకేడి ద్వారా ఇబ్బంది పడతారు. పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వంశపారంపర్యంగా వచ్చే సమస్య. మూత్రపిండాలు అనేక ద్రవాలతో కూడిన తిత్తులను ఏర్పడతాయి. ఈ తిత్తులు కిడ్నీలను కూడా ప్రభావితం చేస్తాయి. బొబ్బలు పెద్దవిగా అయి వాటి ఆకారాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. దీన్ని అదనంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి అంటారు. ఇది మూత్రపిండాల సామర్థ్యాలను ప్రభావితం చేస్తుంది. ఇది కాకుండా పీకేడి సంబంధించిన అనేక ఫలితాలు సమస్యలున్నాయి. ఇందులో హైపర్ టెన్షన్, లివర్ సెరబ్రమ్, గుండెలో సిరులు, హార్ట్ డిజీజ్ ఇవన్నీ కూడా వాటి కారణాలు అవుతాయి. మూత్రపిండాల్లో తిత్తులు రావడం వల్ల పీకేడి వస్తుంది. వంశ పారంపరంగా ఇది రావడం కూడా ఒక కారణమే. ఈ వ్యాధి రావడానికి కారణమైన జన్యువులు మీ కుటుంబ సభ్యులు కలిగి ఉందో లేదో నిర్ధారించుకోవచ్చు. ఈ సమస్య కేవలం కిడ్నీలు కాకుండా ఇతర అవయవాలు కూడా ప్రభావితం చేయవచ్చు. పీకేడి ఉన్న వ్యక్తుల్లో కాలేయం, ప్యాంక్రియాస్, స్ప్లీన్, ఓవరీస్, లార్జ్ ఇంటెస్టైన్ ఈ అవయవాల్లో బొబ్బలు సాధారణంగా సమస్యలు కలిగించవు, కానీ అవి నిర్దిష్ట వ్యక్తుల్లో ఉంటాయి. ఎక్స్పర్ట్స్ ప్రకారం వ్యక్తులు తమకు పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ ఉందని గుర్తించుకోవడానికి చాలా రోజులు గడుపుతారు. ఎవరైనా ఆ లక్షణాలుంటే ముందుగా ఆ వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. 30 నుంచి 40 సంవత్సరాల వయసున్న వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అసలు లక్షణాలు ఏమిటంటే వెన్ను నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, మూత్రంలో రక్తం, పల్స్ ఎక్కువగా ఉండడం. హై బీపీ ఉన్నవారికి ఈ రిస్క్ ఎక్కువ. దీని కారణంగా వారు మరికొన్ని ఆరోగ్య సమస్యల్ని కూడా అనుభవిస్తారు. హైపర్ టెన్షన్ తగ్గించుకునేందుకు రెగ్యులర్ గా డాక్టర్ సలహా మేరకు మందులు వాడడం కూడా ముఖ్యమే. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాను. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్యన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం, గమనించగలరు. ఇట్లు ద యూనిట్ ఆఫ్ వెన్నెలా ప్రోగ్రామ్. అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సేయింగ్ బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతీ కార్యక్రమాలు విన్నారు. 101.7 మెగాహెడ్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఆకాశవాణి

లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం తిమ్మన చెరువు గ్రామం నుండి శ్రోతలు ఎం కంబయ్య, సావిత్రి, కామేశ్వర్, అశ్విని కోరుతున్నారు. ఈడియట్ చిత్రం నుంచి పాటను వినిపించమని. గానం శంకర్ మహదేవన్, సంగీతం చక్రి. వీరందరి కోసం ఈడియట్ చిత్రం నుంచి ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: అష్టాచమ్మ చిత్రం నుంచి పాటను వినిపించమని అనంతపురం గుత్తిరోడ్ రాణీనగర్ నుండి శ్రోతలు బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, ఎల్లమ్మ, నీలకంఠయ్య, పోలేరయ్య, శివగాని సుధాకర్, పూజారి ధనుంజయ్య, శైలజ శంకర్, వడియంపేట నాగార్జున, యంగముని, మేకల వెంకటరమణ, పుల్లమ్మ, కొడిమి సర్దానప్ప శ్రోతలు కోరుతున్నారు. ఈ చిత్రంలోని పాటకు గానం శ్రీరామచంద్ర, సంగీతం కళ్యాణ్ మాలిక్, గీతరచన సీతారామశాస్త్రి. వీరందరి కోసం అష్టాచమ్మా చిత్రం నుంచి ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: కేజే యేసుదాస్ పాడిన పాటను వినిపించమని అనంతపురం సిండికేట్ నగర్ నుండి శ్రోతలు పూజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ చంద్రకళ, పూజారి ఆంజనేయులు ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ్ చౌడమ్మ, వరలక్ష్మి శైలజ శంకర్, రామ్మూర్తి, యంగముని, బాలాజీ, హేమంత్ సాయి శ్రోతలు కోరుతున్నారు. చిత్రం మేఘ సందేశం, గీతరచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం రమేష్ నాయుడు. వీళ్ళందరి కోసం కేజే యేసుదాస్ పాడిన మేఘ సందేశం చిత్రం నుంచి ఈ పాట.

మైనర్ బాబు చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట ఇది. గీతరచన ఆత్రేయ, సంగీతం టి చలపతిరావు. ఈ పాటను కోరిన శ్రోతలు అనంతపురం సింగరమల్ నుండి ఎం లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి. ఈ ఉత్తరం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి రాస్తున్నారు శ్రోతలు గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు. పచ్చని కాపురం చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. గానం కేజే యేసుదాస్, జానకి, గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి. వీరందరి కోసం పచ్చని కాపురం చిత్రం నుంచి ఈ పాట.

గుండమ్మ కథా చిత్రం నుంచి పాటను వినిపించమని సంగారెడ్డి జిల్లా చిద్దుల నాగారం నుంచి శ్రోతలు దొడ్ల దుర్గయ్య, లావణ్య లక్ష్మణ్, మీనా లోకేశ్వర్, విక్రాంత్ రాజేశ్వర్, లక్ష్మీ లావణ్య, జగన్ దుర్గారావు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం గుండమ్మ కథా చిత్రం నుంచి ఈ పాట

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. మరి మొదటి కాలర్ని పలకరిద్దామండి. హలో.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: బాగున్నాను మేడం.
0: బాగున్నామండి. మీ పేరండి?
1: మేడం అనంతపూర్ ఆర్టీసీ ఆఫీస్ జబ్బార్ మేడం.
0: జబ్బార్ గారు బాగున్నారండి? అవునండి. చెప్పండి మంచి జోకు జబ్బార్ గారు.
1: చెప్తాను
0: చెప్పండి.
1: మేడం చేసేదో అడుగుతుంది మేడం. లేదు అవి రామదాస్ అంటే ఎవరు అని అడుగుతుంది మేడం. ఈ స్టూడెంట్ ఉండుకొని టీచర్ రామదాస్ అంటే నాగార్జున నాకు తెలుసు ఆ సినిమా నేను 3 సార్లు చూసినాను టీచర్ అని అంటారు మేడం.
0: ఓకే బాగుందండి.
1: బాగుందండి మేడం. చిన్నది ఇంకో చిన్నది చెప్తాను మేడం.
0: చెప్పండి.
1: ఓ తండ్రి కొడుక్కి ట్యూషన్ చెప్తాను మేడం. బ్రహ్మరాక్షస్ అంటే ఎవరు రా అని అడుగుతాడు. వాళ్ళు వాళ్ళ అమ్మకాల చూసేద్దు అంటారు. అదో అక్కడ చూడొద్దురా అమ్మకాల మళ్ళీ రాత్రికి మనకి భోజనం ఉండదు.
0: బాగుందండి మీ జోక్స్.
1: బాగున్నాయి మేడం. నా మనోరాలు మాట్లాడుతుంది మేడం.
0: అండి
1: పేరు చెప్తుంది మేడం.
2: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అమ్మా. నీ పేరు నాన్న?
2: అఫ్సా సుల్తానా మేడం.
0: ఓకే చెప్పు నాన్న ఏం చదువుతున్నావు?

0: క్లాస్ మేడం.
1: ఫిఫ్త్ క్లాస్. ఓకే, ఏ పాట పాట వినిపించమంటావా నాన్న? హలో హలో హలో
2: నమస్కారం మేడం.
1: నమస్తే అండి.
2: రాప్తాల్ మండలం భూమి పడుతుంది, ఇరిసాం రెడ్డి మేడం.
1: ఇరిసాం రెడ్డి. ఓకే, బాగున్నారండి?
2: బాగున్నాం. మీరంతా బాగున్నారా మేడం?
1: అవునండి, చెప్పండి
2: మేడం.
1: చెప్పండి.
2: నలుగురు ఐదు మంది ఐదు మంది కలిసి యాత్ర పోయినారు మేడం, ఊరు నుంచి. ఇక్కడ అయోధ్య, కాశీ, ప్రయా అట్లా అక్కడ పోయినారు మేడం. ఐదు మంది తప్పైనారు, రాలేదు అనమాట. ఇంకా రాకపోతే నలుగురు ఏడుస్తున్నారు, రాలేదే రాలేదే అని భార్యలో. ఒక ఆమె ఏడ్చుకోకుండా ఉంటుంది. పక్కింటి వాళ్ళు కొంతమంది వచ్చి, ఏం మా వాళ్ళంతా ఏడుస్తున్నారు, నువ్వెందుకు ఏడ్చలేదంటే, ఆ వాళ్ళు వాళ్ళంతా ఏడుస్తున్నారు, వాళ్ళ మొగుళ్ళు వచ్చి నా మొగుడు రాడా, దానికంతా ఏడ్చాలేమంటుంది. పాట వేస్తారా మేడం? సతీ సుమతిలో సతీ సుమతి దానం మహాదానం అనే పాట మేడం.
1: ఓకే,
2: సతీ సుమతి.
1: అవునండి, వినిపిస్తానండి, తప్పకుండా వినిపిస్తానండి.
2: ఓకే, థ్యాంక్ యూ.
1: కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.

0: నమస్తే మేడం గారు.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
0: పుల్లన్న మేడం గారు, హనప గ్రామం. బాగున్నారా మేడం గారు?
1: బాగున్నామండి, చెప్పండి పుల్లన్న గారు.
0: చెప్తా మేడం గారు,
1: చెప్పండి.
0: ఇద్దరు స్నేహితులు ఏం మాట్లాడుతున్నారంటే సంభాషణ, వాళ్ళ సంభాషణ, మీ గురువుతో చర్చించుకోరా సరిగ్గా అని అంటున్నాడు అతను. ఇతను ఏమంటున్నాడు?

0: శివగా ఉండే సన్నమని చేయమంటున్నాడు, చెప్పించుకొని నేనేం చేయలేరా, చెప్పు ఇప్పించుకొని నేనేం చేయలేరా అని అంటున్నాడు మేడం గారు.
1: ఓకే,
0: అతను ఏమంటున్నాడు, నీ గురువుతో ఇప్పించుకోరా అంటున్నాడు, చెప్పు ఇప్పించుకొని నేనేం చేయలేరా, ఇప్పించుకొని నేనేం
1: బాగుందండి.
0: ఇంకొకటి వచ్చి డాక్టర్ పోయినారు కడుపు నొప్పి, డాక్టర్ ఏమనుకున్నాడు, ఏరా నీకు గ్యాస్ ఉందా అంటున్నాడు, ఉండేకేముంది మేడం అని ఇంట్లో ఉంది ఇల్లేదు, నీ కడుపులకు గ్యాస్ తగ్గుతురా నేను అడిగేదంటే అది నువ్వు చెప్పాల్సిందే సార్.
1: అదే కదా
0: అనార్కల్లో పాట ఇచ్చించండి మేడం గారు.
1: అనార్కలి ఓకే.

0: వాళ్ళకి జాతర గిట్ల నేను అడిగానండి, అది నువ్వు చెప్పాల్సిండి సార్.
1: అదే కదా,
0: అనార్కల్లో ఫాక్ ఇచ్చండి మేడం గారు.
1: అనార్కలి ఓకే,
0: అందరాలు మేడం ఉంటాం మేడం గారు.
1: ఓకే అండి, ధన్యవాదాలండి.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: నేను కృష్ణమేడిపల్లి నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: పోలేరే గారు, బాగున్నారా? బాగున్నామండి. అవునండి, చెప్పండి పోలేరే గారు.
1: అదే పెళ్లిలో పురుషుడు భార్యాభర్తని బయట తీసుకొచ్చి అరుణ్ చరణ్ చూపిస్తాడు కదా, తాళిపోయిన తర్వాత అరుణ్ అంటే పైన చూడండి అరుణ్ కనిపిస్తుంది అని అంటాడు అనమాట.
0: అవును,
1: ఈ పెళ్లి కూతురు ఏం మొక్కొని మౌనంగా ఉండిపోతుంది. పెళ్లి కూతురు ఏమయ్యా నీకు అరుణ్ నక్షత్రం కనిపిస్తుందా అంటే, ఏమో స్వామి నాకు పెళ్లికి చేసింది ఒక 6 లక్షలు అప్పు కనపడుతుంది కానీ అరుణ నక్షత్రమే నాకు కనపడలేదని అంటాడు అనమాట.
0: బాగుందండి. పాపం
1: మేడం, భార్యాభర్తలు ఇంట్లో మా సహజీవనం చేస్తూ ఉంటారు, వాళ్ళు భోంచేసి పడుకుంటారు అనమాట. ఈ పొద్దుగడ భర్తను లేపి ఏమండి భర్తను లేపుతున్నాడు, ఏమేమంటే ఏం లేదు మన ఇంట్లో ఏదో దయ్యం తిరుగుతున్నట్లు నాకు అనుమానంగా ఉందని ఆమె అంటుంది. 35 ఏళ్ళ నుంచి దయ్యంతో దయ్యం వచ్చేగా
0: బాగున్నాయండి, బాగున్నాయండి.
1: మొన్న కార్యక్రమం మన నాగేశ్వర సార్ బాగా చక్కగా జరిగింది మేడం ప్రోగ్రాము.
0: అవునండి, అవునండి.
1: అధికారులందరూ బాగా చక్కగా వచ్చినారు, మన వ్యాఖ్యాతలందరూ.
0: అవునండి,
1: వ్యాఖ్యాతల బృందానికి ధన్యవాదాలు మేడం.
0: అవునండి,
1: అందరూ నన్ను ఆహ్వానించి నాకు వేదిక పైన మాట్లాడే అవకాశం నాగేశ్వరరెడ్డి గారు కల్పించినారు.
0: అవునండి,
1: చక్కగా పదవేరు మంది చక్కగా సాగింది, ఆయనకి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు అండి మీకు కూడా.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.
0: ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి.

0: భాషా గారు చెప్పండి. భాషా గారు హలో
1: మేడం
0: చెప్పండి, జోక్ చెప్పండి.
1: స్టూడెంట్ పిల్లలు జెండా పండుగ రోజు జెండా ఎగరేస్తారు కదా మేడం, ఆ రోజు పప్పులు బరుగులు ఉపరమెంట్లు అన్ని పంచుతారు కదా, అయ్యవారు అంటాడే ఊపుకొని తినద్దండి మీరు, ఊపుకొని తింటే ఉపరమెంట్లు ఒకటే మిగులుతాయి అన్నాడంట. ఊపుకుంటే ఏమవుతుంది సార్ అని ఒకడు అడిగినాడు. ఏమి లేదురా అవన్నీ వెళ్ళిపోతాయి అంటే ఎక్కడ వెళ్ళిపోతాయి సార్, ఇంకే కదా పోయేది అన్నారంట.
0: ఓకే అండి చెప్పండి.
1: అంతే మేడం.
0: ఓకే చెప్పండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి భాషా గారు. హలో
2: నమస్తే సార్. నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ హాస్యం మా గీతం. మీ పేరండి?
2: వీరభద్రరావు అండి.
0: చెప్పండి వీరభద్రరావు గారు, బాగున్నారా?
2: బాగున్నామండి.
0: చెప్పండి జోకులు.
2: మాకు చుట్టాలు ఉన్నారు జాగ్రత్త చిత్రంలో పాట కావాలండి.
0: ఏమండి?
2: చుట్టాలు ఉన్నారు జాగ్రత్త.
0: ఓకే తప్పకుండా వినిపిస్తాను.
2: అప్పన్న తన మనను పాట.
0: ఆహా ఓకే చెప్పండి జోక్ చెప్పండి వీరభద్రరావు గారు.
2: జోక్ చెప్పాలండి, జోకులు రావండి.
0: రావా? అలా అంటారా?
2: మళ్ళీ సరే ట్రై చేస్తాం.
0: ఓకే మరి నేను ఒక జోక్ చెప్పనా అండి?
2: చెప్పండి చెప్పండి, ఆలకిస్తాం.
0: మరి వాళ్ళ నాన్నగారిని ఒక అబ్బాయి అడుగుతున్నాడు, నాన్న నాన్న ఒకటి పెద్దదా 40 పెద్దదా అని. మళ్ళీ వాళ్ళ నాన్నగారు 40 పెద్దది అన్నాడు. నాకు క్లాస్లో 40 ర్యాంక్ వచ్చిందిలే అందుకే అన్నాడనమాట.
2: బాగుంది.
0: ఓకే అండి, మీరు కోరుకున్న పాట విందాంలేండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. హలో
3: నమస్తే అమ్మా.
0: నమస్తే అండి.
3: అనంతపురం నుంచి రమేష్ మాట్లాడుతున్నామ్మా.
0: రమేష్ గారు చెప్పండి. రమేష్ గారు ఎక్కడుంటారండి అనంతపురంలో?
3: అనంతపురంలో వేణుగోపాల్ నగర్ మేడం.
0: ఓకే.

0: నీ బాయ్ ఫ్రెండ్ నీ పుట్టినరోజుకి రింగ్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా అని అడుగుతాడు. అంటే ఇచ్చినాడు అంటుంది. ఏ రింగ్, ఏ డైమండ్ రింగ్ ఇచ్చినాడు అంటే, వాడు బొంద వాడి కాల్ వాడి సెల్లో నుంచి నా సెల్లుకి రింగ్ ఇచ్చినాడు, బ్యాలెన్స్ అయిపోయిమని అంటాడు.
1: బాగుందండి, మంచి జోకులు, చక్కని జోకులు వినిపించారు. థ్యాంక్ యూ అండి.
0: చాలా రోజులకు కలిసింది మేడం. ఓ అమ్మయ్యా,
1: అవునా?
0: ఎప్పుడో సంవత్సరం కింద చేసింది మేడం.
1: అవునా, అన్ని రోజులు గ్యాప్ తీసుకున్నారా
0: మేడం?
1: ఫోన్లేండి, సంతోషం. ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.

0: హలో హలో
1: హలో
0: నమస్తే అండి, మీ హాస్యం మా గీతం
1: గారు నమస్కారం.
0: నమస్తే అండి.
1: సంగారెడ్డి జిల్లా సిద్ధుల నాగారం నుంచి
0: దుర్గేష్ గారు. ఓకే చెప్పండి దుర్గేష్ గారు, చెప్పండి. హలో
1: చెప్పండి. మేడం గారు బాగురా?
0: బాగున్నామండి, మీరు బాగున్నారా? మంచి జోక్ వినిపించండి దుర్గేష్ గారు.
1: గారు మనుషులు దొంగతనానికి వెళ్తారండి కందిసేనులకు. కందిసేను తెలుసా మేడం మీకు?
0: తెలుసు.
1: చెవిటి ఆటను మళ్ళా ఇప్పుడు ఇది నత్తి ఆటను, నత్తి ఆట సరిగా మాటలు రావండి. ఆయన ఇద్దరు దొంగతనానికి వెళ్తే తెంపుతా ఉంటే నత్తి ఆటను సత్తరా అన్నాడు. అంతా కిత్తులు పట్టలేవన్నట్టు కాయకు. ఈ నత్తి ఆతను సత్తరా అంటే ఈ చెవిటి ఆతను ఏమన్నాడు, వచ్చారా అన్నట్టు ఇంటి వచ్చిందట చేనైనా. ఈ నూరుక ఒక కిలోమీటర్ దూరం పోయిరు మేడం. పోయి కూర్చున్నాక ఏం కాయదం దొంగతానికి పోతే మేము కాయ లేదు ఏం లేదు అని అడిగితే, అరే నువ్వు సత్త అంటే గారు వచ్చారా అన్నాడు నాకేం వచ్చింది అని ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇక ఇద్దరు కొట్టుకొని మళ్ళా కలిసి మళ్ళా ఇంటికి వస్తారు. ఇక దొంగతనం పేలైపోయింది. అది మేడం జోక్.
0: ఓకే అండి, బాగుందండి, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. దుర్గేష్ గారు నమస్తే అండి. నమస్తే.

0: ஹலோ ஹலோ ஹலோ நமஸ்தே அண்டி. హలో, మీ వాయిస్ క్లియర్గా లేదండి.
1: అవునా?

0: 나.
1: హలో,
2: గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి. మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం.

0: ఎవరు మాట్లాడుతున్నారండి?
1: మాది ఉల్లికల గ్రామం, సింగవాల మండలం. వెంకటకృష్ణమూర్తి మేడం నా పేరు.
0: వెంకటకృష్ణ గారు.
1: కృష్ణమూర్తి మేడం.
0: కృష్ణమూర్తి గారు.
1: అవును మేడం.
0: చెప్పండి కృష్ణమూర్తి గారు, బాగున్నారా?
1: బాగున్నారు మేడం. మీరు బాగున్నారు మేడం?
0: బాగున్నామండి.
1: మేడం ఏం లేదు, తల్లి తండ్రికి కొడుకు మేడం. చూడరా పట్టింటి అమ్మాయి బాగా పాస్ అయింది, నువ్వు ఫెయిల్ అయినావు అంటే ఆ అమ్మాయిని చూసే కదా రెడ్డి నేను ఫెయిల్ అయినది అంటాడు మేడం.
0: బాగుందండి
1: మేడం. మేడం మీ పేరు మేడం?
0: పద్మలత అండి.
1: మేడం ఇది ఏ మేడం?
0: ఏమండి?
1: ఇది ఆదివారం ఆదివారం చేస్తాను చూడు మేడం. గుర్తు కాలే మేడం.
0: అభిలాష
1: కాదు మేడం. ఇది ఆదివారం 7:30 మేడం. ఇది వల్ల అన్ని అయితే
0: ఏదైనా పాట వినిపించమంటారా కృష్ణమూర్తి గారు?
1: వినిపించండి మేడం.
0: ఏదిమ్మా? ఏది?
1: దసరా బుల్లోడు మేడం.
0: దసరా బుల్లోడు. ఓకే.
1: థ్యాంక్స్ మేడం.
0: ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. హలో,
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ హాస్య మా గీతం.
2: మేడం మేము ఊరుకోండి, ఇంకా సంజీవిని మాట్లాడుతున్నాను మేడం.
0: సంజీవిని చెప్పండి.
2: మీ హాస్య మా గీతం.
0: అవునండి మేడం. అవునండి
2: మేడం. భార్య భర్తల జోక్ మేడం.
0: చెప్పండి.
2: భార్య భర్తలు తరచు కొట్లాడుకుంటుంటారు మేడం. కొట్లాడుకుంటా అంటే భర్త కోపం వచ్చి రెండేళ్ళు కొట్టాడు మేడం భార్యని.
0: అయ్యో.
2: ఆ రెండేళ్ళు ఆమె పుట్టింటికి వెళ్ళిపోతుంది మేడం. అట్లా వాళ్ళు 2-3 సార్లు జరిగిన తర్వాత ఇదేమో జబ్బేమో అని దారి దగ్గర తొలగిపోతాడు. దారి దగ్గర తొలగిపోతే సారీ ఇట్లా అయితే జరుగుతాను సార్ అని చెప్పినాడు. 2-3 సార్లు అయింది సార్ అయింది అని చెప్పినాడు దారి దగ్గరికి. అదేం జబ్బు ఏం కాదయ్యా, నువ్వు భార్యని కొడితే పుట్టింటికి వెళ్ళిపోతుంది, అదే మీ ఆవిడ నిన్ను కొట్టిందా సరిపోతావు అని చెప్పి పంపించినాడు. అందుకనే భార్యని కొట్టద్దు ఆమెను కొట్టద్దు అని చెప్పి పంపించినాడు.
0: కరెక్ట్.
2: థ్యాంక్స్ మేడం.
0: బాగుందండి జోకు. థ్యాంక్ యూ.
2: మంచి భక్తి పాట అయింది మేడం.
0: భక్తి పాట తప్పకుండా
2: మేడం
0: వినిపిస్తా. హలో
3: మేడం. గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి.
3: అనురాధ మేడం. ముడిగుబ్బ బాగున్నారా మేడం?
0: బాగున్నామండి అనురాధ గారు.
3: మేడం
0: చెప్పండి.
3: జోక్ చెప్తా మేడం.
0: చెప్పండి.
3: హస్బెండ్ మధ్య ఇది జరిగేటువంటి జోక్. భార్య భర్తలు ఇద్దరు రెడీ బయటికి పోవాలని ఇక్కడ పోవాలనుకుంటారు మేడం ఈవినింగ్ టైంలో. ఆమె నువ్వు రెడీ కాపో, ఇంక జంట తొందరగా రెడీ అయ్యాడు, నువ్వు రెడీ కాపో అండి అని చెప్తే ఆమె కొంచెం లేట్గా రెడీ అవుతా ఉంటుంది లోపలి. ఇతను ఇంకా గ్యాప్ లో ఆ రోజు సండే అయితే సండే బుక్ రాశి ఫలాలు వస్తాయి కదా, అందులో అతని రాశిలో ఏమని ఉంటుంది, ఈ రోజు చివరి దశలో మీరు ప్రయాణాలు పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది అని అతని రాశిలో ఉంటుంది
0: అన్నమాట.
3: ఆమె రెడీ బయటకు వస్తుంది, అతను బుక్ పక్కన పెట్టేసి ఏం బయలుదేరదామా అని అడుగుతాది. లేదు, నా రాశిఫలంలో పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి, మా నేను రాశి ప్రకారం ఉంది, దాని ఎందుకు అబద్ధం
0: చేయాలా,
3: పోస్ట్ పోన్ చేసినా నో షాపింగ్.
0: బాగుందండి అనురాధ గారు.
3: షాపింగ్ ఏం లేదు, ఏం లేదు, ఇంకా నువ్వు పోయి ఇంకా మేకప్ అంతా తీసేసి ఇంక రెడీ మామూలు గుండు పంట చేయపో అని చెప్పి పంపిస్తాడు మేడం. అది మేడం జోక్.
0: బాగుందండి అనురాధ గారు.
3: మేడం బాగున్నారా మేడం?
0: అవునండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.
3: ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ.

మీరింతవరకు మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులను ఈరోజు కలిశారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు త్వరితగతిన తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. ప్రపంచంలో పూర్తి స్థాయిలో రైల్వే లైన్ల విద్యుదీకరణ చేసిన దేశాల్లో భారత్ రెండవ స్థానంలో ఉందని కేంద్ర ఆహార శుద్ది నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రగతియాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న ఆయన ఈ సాయంత్రం రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్ను సందర్శించారు. బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి రైల్వే స్టేషన్లో సదుపాయాలను పరిశీలించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహాయం చేస్తుందన్న ఆయన ఇప్పటికే 15,000 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. రాజధాని అమరావతి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ చేస్తామని చెప్పారు. అంతకుముందు ఇంద్రకీలాద్రిపై

0: కనకదుర్గమ్మను ప్రహ్లాద్ జోషి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
1: I have come here for the 12th year celebration of to communicate the achievement of the 12 years of Prime Minister Shri Modi government. I am here today. Some transformation what has happened, mind-boggling transformation in India has happened in many such development issues and in decision-making. Many milestones have been achieved. So also Prime Minister has completed 12 years as a head of the country, continuously serving first Prime Minister.
0: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భూమి, నీరు, మౌలిక వసతులు పరంగా పెట్టుబడులకు ఎంతో సురక్షితమని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఈ ఏడాది జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కు సన్నాహకంగా సింగపూర్లో సీఏఐ నిర్వహించిన బిజినెస్ రోడ్ షోలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. సింగపూర్తో భారత్కు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు మంచి సంబంధాలున్నాయని చెప్పారు. 3 దశాబ్దాలుగా సింగపూర్తో కలిసి పనిచేస్తున్నామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో హైదరాబాద్లో సింగపూర్ టౌన్షిప్నే నిర్మించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చిందన్నారు. సింగపూర్ పారిశ్రామికవేత్తలు అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులను ఈరోజు కలిశారు. ఈ మధ్యాహ్నం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి జూలై 1వ తేదీన విబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకం జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో నిర్వహించాలని కోరారు. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి విబీజీ రామ్జీ ప్రారంభోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడంతో పాటు తాను కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతానని చెప్పారు. అనంతరం పవన్ కళ్యాణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల పరిధిలో రాష్ట్రంలో చేపడుతున్న పనుల గురించి ఆయనకు వివరించామని తెలిపారు. అదేవిధంగా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ నుంచి రాష్ట్రానికి రావలసిన నిధుల విడుదలపై చర్చించామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. అనంతరం కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అభివృద్దికి సంబంధించి గ్రేట్ గ్రీన్ వాల్ మానిటరింగ్ సెంటర్కు సహకారం అందించాలని, అదేవిధంగా రాష్ట్రంలో పులుల సంరక్షణ కోసం బేస్ క్యాంపుల సంఖ్య 90 నుంచి 150కి పెంచాలని పవన్ కళ్యాణ్ కోరారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సహాయం త్వరితగతన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఆయన నివాసంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య శాఖాధికారులతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం, బడి పిలుస్తోంది, షైనింగ్ స్టార్స్, మెగా పీటీఎం, యోగాంధ్ర, టెట్ నిర్వహణ అంశాలపై అధికారులు మంత్రికి వివరించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, జూలై 3వ వారంలో ఈ పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థుల ప్రవేశాల పెంపుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఈ నెల 29వ తేదీన షైనింగ్ స్టార్స్ కార్యక్రమం, జూలై 3వ వారంలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో కొత్త ఆలోచనలతో చాలా అభివృద్ది పనులు చేశామని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ దేశంలోని ఏ రాష్టంలో లేదని, ఒక కొత్త వరుడితో ప్రత్యేకమైన మార్గదర్శకాలను అనుసరించి ఈ శాఖను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్టంలో తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. ఎంఎస్ఎంఈ పార్కులతో పాటు ప్రైవేటు ఇండస్ట్రీ పార్కులను తీసుకువస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరిస్తూ,
2: వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ అనే కొత్త విధానం తీసుకురావడం జరిగింది. ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక అభివృద్ధి కలవర్చాలి, సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం జరిగింది. దేశంలో ఎక్కడా లేదు, జనరల్ గా ఇండస్ట్రియల్ పాలసీ అంటారు. ఇండస్ట్రియల్ పాలసీలో ఏ ఇండస్ట్రీ అయినా కూడా అందులోనే ఫిట్ ఇన్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం వల్ల ప్రతి సెక్టర్ కి కూడా ఏ ఇన్సెంటివ్

0: ఇన్సెంటివ్ ఇస్తే వాడు సస్టైన్ అయ్యి ఇంకా బెటర్ ప్రోగ్రెస్ కి వెళ్తాడు, కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ ఎలా తగ్గించవచ్చు అనే విధానం మీద చాలా వరకు ఈరోజు సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం జరిగింది.
1: విశాఖపట్నంలో ఏర్పాటవుతున్న డేటా సెంటర్లపై కొందరు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్థానిక పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ అన్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కమిషనర్ కేతన్ గార్గ్తో కలిసి ఆయన ఈరోజు మాట్లాడారు. డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల విశాఖలో నీటి కొరత ఏర్పడుతుందని, పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ప్రచారం చేయటం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న నీటి వనరులు, భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న పోలవరం జలాలు, ప్రతిపాదిత డీసాలినేషన్ ప్లాంట్లను పరిగణలోకి తీసుకుంటే విశాఖ నగర భవిష్యత్ అవసరాలకు మించి నీటి లభ్యత ఉండనుందని స్పష్టం చేశారు. విశాఖపట్నం ప్రాంతంలో సుమారు 410 ఎమ్మెల్డీ నీటి సరఫరా జరుగుతోందని ఎంపీ భరత్ వివరిస్తూ,
2: ఇక్కడున్న టౌన్షిప్స్, ఇండివిజువల్ హోమ్స్ అన్ని కలుపుకుంటే ఇంచుమించు మనకి డిమాండ్ ఒక 470-480 మిలియన్ లీటర్స్ పర్ డే. దాంట్లో మనము ఆల్రెడీ ఒక 410 మిలియన్ లీటర్స్ పర్ డే సప్లై చేస్తున్నాం. 2026లో మనకి 25 లక్షల జనాభా ఉంటే ఇంచుమించు 2047 లేదా 2040 కల్లా మనం డబుల్ అవుతుందని ఎస్టిమేట్, అంటే చాలా అగ్రెసివ్ తవ్వకపోవచ్చు కానీ 2040కి 50 లక్షల జనాభా ఇక్కడికి వస్తారు. దానికి మనకి ఎంత వాటర్ కావాలి? సో ఆ క్యాల్కులేషన్ వాళ్ళు ఇక్కడ చేస్తే మనకి ఆల్రెడీ 1243 ఎమ్మెల్డీ సప్లై చేసే కెపాసిటీ ఇవాళ విశాఖపట్నానికి ఉంది.
1: రాష్ట్రంలో రైతాంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆక్వా రైతులు, ప్రాన్ ప్రొడక్షన్ ప్రతినిధులతో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈనాటి కిసాన్ వాణిలో ఖరీఫ్ వేరుశనగ రకాలు, సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. అనంతరం భూగర్భ జల చైతన్య గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు ప్రసారమవుతాయి. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. 7:45 వికసిత్ భారత్ కర్నూలు కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 పాలనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 శ్రీమతి కె ఆదెమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రసీమ సినిమా పాటలు, 10:00 హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి, 10:00 చిత్రసీమ సినిమా పాటలు, 11:00 చిత్రసీమ సినిమా

పాటలు. 11:10 12 ఏండ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈ సాయంత్రం ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ గణేశ్వర స్తోత్రం వింటారు, 6:30 వినదగుమాట వ్యాఖ్యాత డాక్టర్ సి పద్మావతమ్మ, 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో పంట వ్యర్థాలను పొలంలో కాల్చడం వల్ల కలిగే నష్టాలు ప్రమాదాలు శ్రీకృష్ణదేవరాయ అగ్రికల్చరల్ కాలేజ్ అనంతపురం అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఏ విద్యాశ్రీ గారు అందిస్తున్న వివరాలు వింటారు.

రేపటి ఉదయం ప్రసారంలో 6:45 ప్రాంతీయ వార్తలు, 7:00 లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక చావడి సంభాషణ. అంశం ప్రపంచ యోగా దినోత్సవం. సంభాషణ శ్రీయుతులు బి మధుసూదనరెడ్డి మరియు వి చలపతి. అనంతరం న్యాయ సలహాలు కార్యక్రమంలో మానవ అక్రమ రవాణా గురించి న్యాయవాది విజయ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ, రచన ఎంవిఎస్ ప్రసాద్. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. రేపు ఉదయం 10:00 ఎన్డీఏ ప్రభుత్వ 12 పాలనలో సాధించిన విజయాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. సాయం ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు. 5:30 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 6:00 లలిత గీతం, 6:20 ప్రసార వివరాలు. రేపటి సాయం ప్రసారంలో 6:30 ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026 ఇండియా నెదర్లాండ్స్ జట్ల మధ్య జరగబోయే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 ఇండియా నెదర్లాండ్స్ జట్ల మధ్య ఐసీసీ మహిళల T20 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, అనంతరం క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్. 9:30 ప్రపంచకప్ ఐసీసీ మహిళల T20 ఇండియా నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. మ్యాచ్ ముగిసే వరకు కొనసాగుతుంది. రేపు రాత్రి 11:00 చిత్రసీమ. 11:10 12 పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.

రేపు యాప్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు 6:30 చిత్రసీమ సినిమా పాటలు, రేపటి సాయం ప్రసారంలో 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు. రంగస్థల శీర్షికన శ్రీనివాస కళ్యాణం హరికథ, కథకులు శ్రీ జి నాగసుబ్బయ్య. 7:45 వికసిత్ భారత్. ఈ కార్యక్రమంలో రైతు సేవలో ఎస్ఆర్ఎఫ్ ఎంటీ అండ్ టిఐ ట్రాక్టర్ నగర్ డైరెక్టర్ డాక్టర్ పిపిరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 రసధుని, అలనాటి మధుర గీతాలు. 8:15 రైతులకు వరం, కేంద్ర ప్రభుత్వ పథకాలు. కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 రుద్రాక్ష పిల్లి సంగీత రూపకం, రచన డాక్టర్ మహీధర్, నళిని మోహన్ రావు, నిర్వహణ శ్రీమతి తురగా జానకీరాణి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. ఢిల్లీ కేంద్రం నుండి 9:30 నాటిక ప్రసారమవుతుంది. 10:00 రాగం తానం పల్లవి. 10:45 ఇంద్రధనుస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. 11:00 చిత్రసీమ సినిమా పాటలు. 11:10 12 పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపు యాప్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు వినండి చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వాల్తేరు వీరయ్య చిత్రం నుండి రామ్ మిరియాల పాడిన పాట, రచన రీడి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

Hey, don't stop dancing. Poonagalu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయి.
2: Hey, don't stop dancing. Bonakalu Lord.

Hey, don't stop dancing! Bonacalo loading!

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన పాట విన్నారు. రచన సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ, చిత్రం వంశీ.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

0: వారసుడు చిత్రం నుండి పాట విన్నారు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు

విచిత్ర సోదరులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట విన్నారు. రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 18వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో గొర్రెలు, మేకలు, కోళ్లను లాభసాటిగా పెంచుకోవడం ఎలా, పశుగ్రాసాల రకాలు ప్రాధాన్యత గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం సిద్ధరాంపురం పశు పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ హెచ్ శ్రీనివాసనాయక్ గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు ఈ గురువారం అంటే 18వ తేదీ రాత్రి 7:15 2255533 మరో నెంబర్ 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు.

త్రిశూలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట అది. రచన ఆత్రేయ, సంగీతం కేవి మహదేవన్. ఇప్పుడు వినండి ఉత్సాహం చిత్రం నుండి ఈ పాట.

మీరింతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:00. ఇప్పుడు విందాం లలిత గీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తున్నది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యల గురించి ప్రస్తావిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలు అందించడంలో భారత్కు సామర్థ్యం ఉందని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై వ్యవసాయ శాఖ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలు అందించడంలో భారత్కు సామర్థ్యం ఉందని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్షించారు. ఫీఫా ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్ జట్లు తలపడతాయి. G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియాన్ నగరానికి చేరుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిన్న ప్రారంభమైంది. ఏవియాన్ చేరుకున్న అనంతరం ప్రధానమంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో వ్యాఖ్యానిస్తూ ప్రపంచ నేతలతో చర్చలు జరిపేందుకు, కీలక అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకునేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. మరింత స్థిరమైన, సుసంపన్నమైన భూగ్రహం కోసం సామూహిక ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లడానికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. అంతకుముందు ఏవియాన్ వెళ్లే మార్గంలో ప్రధానమంత్రి స్విట్జర్లాండ్లోని జెనీవాలో దిగారు. విమానాశ్రయంలో ఆయనకు స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గే ఫార్మలిన్ ఘనస్వాగతం పలికారు. ఇరు దేశాల నేతలు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకుని భారత స్విట్జర్లాండ్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే తమ కృత నిశ్చయాన్ని చాటారు. క్లుప్తమైన ఈ సమావేశం అనంతరం జెనీవా నుంచి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏవియాన్కు ప్రధానమంత్రి బయలుదేరి వెళ్లారు. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి పాల్గొనడం ఇది వరుసగా 7వ సారి కాగా, ఈ వేదికపై భారత్ భాగస్వామిగా పాల్గొనడం ఇది 13వ సారి. ఈ సదస్సులో భారత్ నిరంతర భాగస్వామి కావడం అనేది ప్రధాన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో, అలాగే శాంతి, భద్రత, స్థిరమైన అభివృద్ది, ఆర్థిక వృద్ధిని పెంపొందించే దిశగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలకు తన వంతు సహకారాన్ని అందించడంలో మన దేశం పెరుగుతున్న పాత్రను ప్రతిఫలిస్తోంది. ప్రపంచ వేదికపై అభివృద్ది చెందుతున్న దేశాల స్వరాన్ని, వారి సమస్యలను ప్రధానమంత్రి వినిపిస్తారని భావిస్తుండటంతో భారత్కు ఈ సదస్సు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఈ సాయంత్రం ప్రధానమంత్రికి అధికారికంగా స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావ పునర్నిర్మాణం అనే అంశంపై జరిగే ఉన్నత స్థాయి వర్కింగ్ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల నేతలు, భాగస్వామ్య దేశాల అధినేతలు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉన్నతాధికారులు ఒకే వేదికపై చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్లతో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం ఈ రాత్రి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. రేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరపబోయే సమావేశం కూడా అత్యంత

కీలకమైనదిగా భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చిస్తారు. G7 దేశాల శిఖరాగ్ర సదస్సులో యుక్రెయిన్ సంక్షోభంపై అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని మార్చేందుకు అమెరికా మిత్ర దేశాలు ప్రయత్నించనున్నాయి. 4 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఈ యుద్దాన్ని సదస్సు ప్రధాన ఎజెండాలోకి తీసుకురావాలని మిత్ర దేశాలు పట్టుబడుతున్నాయి. యుక్రెయిన్కు అమెరికా మద్దతును కొనసాగించేలాగా, అలాగే శాంతి ఒప్పందం కోసం వచ్చేలా రష్యాపై ఒత్తిడి పెంచేలాగా డొనాల్డ్ ట్రంప్ లోపించేందుకు తాను ప్రయత్నిస్తానని ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ప్రకటించారు. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యుక్రెయిన్కు సహాయాన్ని తగ్గించిన నేపథ్యంలో ప్రస్తుతం ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ దేశాలే యుక్రెయిన్కు సైనిక ఆర్థిక రంగాల్లో అతిపెద్ద మద్దతుదారులుగా నిలిచాయి. ఫ్రాన్స్లో నీస్ మసేనా నగరంలో మన దేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన ఈ విషయం తెలియజేస్తూ, అంతర్జాతీయ స్థాయి డిజిటల్ చెల్లింపుల వేదికను ఫ్రాన్స్లోని ఒక ప్రముఖ రీటైల్ కేంద్రానికి పరిచయం చేయడం యూపీఐ ప్రపంచ వ్యాప్త విస్తరణలో మరొక కీలకమైన మైలురాయి అని గోయల్ అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలను అందించడంలో మన దేశానికి ఉన్న సామర్థ్యాన్ని యూపీఐ ప్రత్యేకంగా చాటి చెబుతుందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ సరికొత్త సేవలు భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక బంధాలను మరింత బలోపేతం చేస్తాయని, వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతాయని కేంద్ర మంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ సమగ్ర సమీక్ష జరిగింది. రానున్న కాలంలో ఎదురయ్యే అవకాశం ఉన్న ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచడం, పప్పు ధాన్యాల సాగులో స్వయం సమృద్ధి సాధించడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయడంపై వ్యవసాయ మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. రైతుల ప్రయోజనాలు కాపాడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో తలెత్తే ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచైనా వ్యవసాయాన్ని, రైతులను రక్షించడానికి అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తక్కువ లేదా అసమానమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాల్లో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. భారతీయ వైద్య విధానం హోమియోపతి ఫార్మకోపియా కమిషన్ చైనాలో ఈవేళ నుంచి ప్రారంభమైన 5వ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ హెర్బల్ ఫార్మకోపియా అభివృద్ది నిపుణుల సమావేశంలో పాల్గొంటోంది. మూలిక ఔషధాల అంతర్జాతీయ ప్రమాణాలపై చర్చించేందుకు WHO సభ్య దేశాల నుంచి వచ్చిన ప్రముఖ నిపుణులు ఈ సదస్సులో ఒక వేదికపైన చర్చలు జరుపుతున్నట్లు ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో PCIMHH డైరెక్టర్ డాక్టర్ రమణ్ మోహన్ సింగ్ నిపుణులైన సభ్యుడిగా భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంప్రదాయ మూలిక వైద్య రంగంలో భారతదేశానికి పెరుగుతున్న నాయకత్వ పాత్రను, సాక్ష్యాధారాలతో కూడిన అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ పెంపొందించడంలో మన దేశానికి ఉన్న నిశ్చయాన్ని ఆయన వివరించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాణ్యత, భద్రత, స్వచ్ఛత పరంగా భారతీయ సంప్రదాయ వైద్య ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అనుసంధానం చేయడానికి, అలాగే ప్రపంచవ్యాప్త ఫార్మకోపియాలతో సమన్వయం సాధించడానికి ఇది ఒక కీలకమైన సందర్భం అని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్, సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రభుత్వ నిర్ణయాన్ని పట్ల హర్షం ప్రకటిస్తోంది. ఈ నెల 30వ తేదీ వరకు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ లో ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలను సవరించే ఫీచర్ను కూడా నిలిపివేయాలని సదరు సంస్థను ఆదేశించినట్లు ఎన్టీఏ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2027 జనగణన మొదటి దశలో భాగంగా హిమాచల్ ప్రదేశ్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ గడువు ముగియడంతో ఇవాళ నుంచి గృహాల జాబితా నమోదు, గృహ గణన క్షేత్రస్థాయి పరిశీలనలు ప్రారంభమయ్యాయి.
ఎన్యూమరేటర్లు చేపట్టే ఇంటింటి సర్వే వచ్చే నెల

0: పదిహేను తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్లో కొనసాగుతోందని కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా కేరళ నాగాలాండ్ రాష్టాల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9వ జిల్లా కలెక్టర్ల పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. జల జీవన్ మిషన్ 2.0 అమలును వేగవంతం చేయడంపై, అలాగే ఉత్తమ పద్దతులను పరస్పరం పంచుకోవడంపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల కలెక్టర్లతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో ఈ రాత్రి అమెరికాలో న్యూజెర్సీలో జరిగే గ్రూప్ ఐ మ్యాచ్ లో ఫ్రాన్స్ సెనెగల్ దేశాలు తలపడతాయి. అర్ధరాత్రి 12:30 భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్ లో నార్వే ఇరాక్ జట్లు బోస్టన్ స్టేడియంలో తలపడతాయి. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ది చెందుతున్న దేశాల సమస్యలను ప్రస్తావించనున్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్దతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో ఈరోజు ఫ్రాన్స్ సెనెగల్ నార్వే ఇరాక్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
1: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
2: రైతన్నలకు నమస్కారం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్.

0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ముందుగా ఖరీఫ్ వేరుశనగ రకాలు, సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రసంగం విందాం.
3: అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఖరీఫ్ వేరుశనగ సాగులో మనము పాటించవలసిన ముఖ్యమైన మెలకువల గురించి చూద్దాము. దాదాపు ఇప్పుడు కన్నా చూస్తే కనుక మనకు ఖరీఫ్ సీజన్ దాదాపు స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు పడుతున్న వర్షాలతో దాదాపు సాగు దుక్కులన్నిటివి చేసుకున్న తర్వాత వచ్చిన వర్షంతో మనము దాదాపు విత్తనం అనేది వేసుకుంటే కనుక మనకు చాలా అనుకూలమైన దిగుబడులు అనేది రావడం జరుగుతుంది. మనకు వేరుశనగ సాగులో కనుక చూస్తే కనుక మనకు పంట విత్తుకునే కాలం గురించి కనుక చూస్తే కనుక జూన్ 2వ పక్షం నుంచి జూలై 1వ పక్షం వరకు మిక్కిరి అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు. జూలై ఒకవేళ వర్షాల పడడంలో ఎక్కడన్నా మనకు ఇబ్బంది ఉంది, వర్షాలు ఈ కాలంలో పడడం లేదు అంటే కనుక జూలై 2వ పక్షంలో కూడా మనం విత్తనం అనేది విత్తుకోవచ్చు. అనంతపురం వరకు అయితే కనుక అనంతపురం మరియు శ్రీ సత్యసాయి ఈ 2 జిల్లాల వరకు అయితే కనుక వేరుశనగ ఖచ్చితంగా వేసుకోవాలా, వేరే ప్రత్యామ్నాయమే లేదు అంటే కనుక మనం ఆగస్టు 1వ వారంలో కూడా వేసుకోవచ్చు అని చెప్తాము. కానీ దిగుబడులు అనేది తగ్గుదల శాతం ఉంటుందండి మనకు ఆగస్టు 1వ వారంలో వేసుకుంటే కనుక. జూన్ 2వ పక్షము జూలై 1వ పక్షంలో వేస్తే కనుక వేరుశనగ దిగుబడులు అనేవి అధికంగా ఉంటాయి. మనకు వర్షాలు ఈ 2 పక్షాల్లో లేనప్పుడు జూలై 2వ పక్షంలో కూడా మనము విత్తనం అనేది వేసుకోవచ్చు. ఇకపోతే రకాల విషయంకు వస్తే కనుక వేరుశనగలో మనకు ఇప్పుడు ఉన్నటువంటి సాగులో మనకు చాలా ఎక్కువ రకాలే మనకు లభ్యతలో ఉన్నాయండి. ఎక్కువగా రైతులు ప్రిఫర్ చేసి ఎక్కువగా రైతులు బాగా కోరుకునే రకం ఏది అంటే కనుక మనకు కదిరి 6 K6 అనే రకం అండి. ఈ రకము మనకు గింజ నాణ్యత కానీ గింజ దిగుబడి కానీ అన్నిటికంటే ఎక్కువగా ఉండడం వల్ల దాదాపు 2002లో విడుదలైనటువంటి ఈ రకం మీదనే ఎక్కువ మంది రైతులు అనేది ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎందుకంటే వ్యాపారస్తులు కొనడం కూడా కదిరి 6 రకాన్ని ఎక్కువ అడుగుతూ ఉంటారు, రేటు కూడా దానికే ఎక్కువ వెళ్తుంది కాబట్టి

K6 రకాన్ని అడుగుతూ ఉంటారు. కానీ K6లో ఉన్నటువంటి మనకు ఈ మధ్యన దాదాపు 24 ఏళ్ళ నుంచి సాగులో ఉండడం వల్ల K6 రకం అనేది దాదాపు చాలా మటుకు చీడపీడలకు లొంగిపోతూ ఉంది, దిగుబడుల స్థాయి కూడా పడిపోయింది. కాబట్టి మనం K6కు ప్రత్యామ్నాయంగా కొన్ని రకాల గురించి తెలుసుకున్నాము. వీటిలో మనకు ఇటీవల కాలంలో ఎక్కువగా బాగా పాపులర్ అయిన రకం ఏది అంటే కన కదిరి లేపాక్షి అండి. ఈ కదిరి లేపాక్షి అనే రకము మనకు దాదాపు 1200 నుంచి 1400 కేజీల వరకు ఎకరాకు మనకు దిగుబడి ఇస్తుంది. అంతేకాకుండా ఇది మనకు కదిరి లేపాక్షి రకం కనుక చూస్తే కన ఇది దాదాపు ఖరీఫ్ కాలంలోనే మనకు ఎకరాకు 1200 నుంచి 1400 కేజీల వరకు దిగుబడి ఇచ్చి దాదాపు 135 నుంచి 140 రోజుల లోపల మనకు పక్వానికి వస్తుందండి. మనకు కదిరి లేపాక్షి తర్వాత వచ్చినటువంటి రకం ఏది అంటే కన మనకు టీసీజీఎస్ 1694 అండి. తిరుపతి వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడినటువంటి ఈ రకము విశిష్ట అనే పేరుతో కూడా మనకు చాలా ప్రాచుర్యం లేకొచ్చింది. ఈ రకం కనుక చూస్తే గన మనకు దాదాపు K6కు ప్రత్యామ్నాయంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గింజ రంగులో కానీ గింజ నాణ్యతలో కానీ మనకు దిగుబడి స్థాయి, అదే రకంగా మనకు పంట కాలం, ఈ అన్ని విషయాల్లో కూడా K6కు దాదాపుగా దగ్గరగా ఉన్నటువంటి ఈ రకము. ఈ రకం యొక్క ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే గన మనకు కదిరి లేపాక్షిలో ఏ రకంగా అయితే గన మనకు చీడపీడలను తట్టుకునే సామర్థ్యము, రెండోది మనకు వేరుశనగలో ఎక్కువగా వచ్చేటువంటి ఆకుమచ్చ తెగుళ్ళ యొక్క ఉధృతిని తట్టుకునేటువంటి లక్షణము మనకు ఈ రకంలో కూడా ఉంది, విశిష్ట రకంలో కూడా ఉంది. మనకు K6లో లేనటువంటి ఈ లక్షణం ఏదైతే ఉందో, అంటే K6 మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, K6లో చీడపీడలు తట్టుకునే గుణము ఉండదు, రెండోది ఎక్కువగా వచ్చేటువంటి ఆకుమచ్చ తెగుళ్ళను కూడా తట్టుకునేటువంటి లక్షణం ఉండదు. అదే మనకు కదిరి లేపాక్షి కానీ లేకపోతే విశిష్ట టీసీజీఎస్ 1694 ఈ రకాల్లో మనకు ఆకుమచ్చ తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది. మనకు ఖరీఫ్ కాలంలో దాదాపు ఆగస్టు చివరి నుంచి మనకు ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి, మంచు అనేది కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడి నుంచి మనకు ఆకుమచ్చ తెగుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ మచ్చ తెగుళ్ళను కంట్రోల్ చేసేదానికి ఎక్కువ శాతము డబ్బులు అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని ఈ మచ్చ తెగుళ్ళను తట్టుకునేటువంటి లక్షణం కలిగిన ఈ రెండు రకాలను సాగు చేయటం వలన రైతు సోదరులందరూ కూడా సాగు ఖర్చులను దాదాపు తగ్గించుకునేదానికి ఆస్కారం ఉంటుందండి. ఇకపోతే గన మనకు ఈ రెండు రకాలు కాకోకుండా ఇటీవల కాలంలో ఇంకొన్ని రకాలు కూడా మనకు వ్యవసాయ పరిశోధనా స్థానాలు విడుదల చేయడం జరిగిందండి. మనకు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి హిమని అనే రకాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ రకం కూడా ఎకరాకు 1000 నుంచి 1200 కిలోల వరకు దిగుబడి ఇస్తుంది. కానీ ఈ రకంలో మనకు ఆకుమచ్చ తెగుళ్ళను తట్టుకునే లక్షణం లేదు. కానీ ఈ రకంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే గిన గింజ రంగు గన చూస్తే గిన మనకు కదిరి 6 అనే రకము ఎంత తెల్లగా ఉంటుందో దాదాపు అదే స్థాయి తెలుపుదనం ఉంటుంది. విత్తనం కూడా తీయగా ఉంటుంది. మనకు కన్ఫెక్షనరీ పర్పస్ అంటే మనం మామూలుగా ఇంటి వాడకానికి ఏదైతే ఉంటుందో ఆ ఇంటి వాడకానికి మనకు ఈ రకము చాలా మంచి రకం. అదే మనకు కొద్దిగా నూనె శాతం ఎక్కువగా ఉండాలా మనకు అంటే కన అదే రకంగా నూనె శాతం ఎక్కువగా ఉండి మనకు ఒకవేళ బెట్ట పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. మన ఖరీఫ్ సాగులో మనకు వచ్చేటువంటి ప్రధానమైన ఇబ్బంది ఏది అంటే కన రైతులు చాలా మటుకు మనకు ఏం వర్షాధారం కింద సాగు చేస్తారు. కాబట్టి నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా బెట్ట తగులుతూ ఉంటుంది. అంటే దాదాపు ఒక 20 రోజులు 25 రోజులు మనకు ఎప్పుడైతే వర్షాభావ పరిస్థితులు ఉంటాయో అప్పుడు మొక్క మనకు ఆ బెట్టను తట్టుకునేటువంటి లక్షణాలు కలిగి ఉన్నట్టు రకాలు కావాలన్నమాట. అలా బెట్టను తట్టుకునే లక్షణాలు ఉన్నటువంటి రకం ఏది అంటే కన K9 అనే రకం. ఈ రకము మనకు అత్యంత బెట్ట పరిస్థితులు అంటే 30-35 రోజులు వర్షాభావ పరిస్థితులు ఉన్నా కానీ ఈ రకము దీంట్లో ఉన్నటువంటి లక్షణం ఏంది అంటే కన షెల్లింగ్ అవుట్ అంటే మనం పప్పు శాతం అంటాం కదా, ఈ పప్పు శాతం అనేది 72% ఎటువంటి పరిస్థితుల్లో తగ్గదు. అంత మంచి లక్షణం ఉన్నటువంటి రకం K9 అనే రకం అండి. ఇది మనము వర్షాధారం క్రింద బెట్ట పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అంటే ఈ రకాన్ని సాగు చేసుకోమని చెప్పి చెప్తాం మనం. ఇలా అలా కాకుండా ఎవరైనా కొంతమంది రైతులు ఏం చేస్తారంటే మాకు లావుగింజ రకాలు కావాలా అంటారు. లావుగింజ రకాలు కావాలి అంటే కదా లావుగింజ కోసం అని చెప్పి మనకు ప్రత్యేకమైన రకాలే ఉన్నాయి. మనకు కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి K7 బోల్డ్, K8 బోల్డ్, కదిరి చిత్రావతి, కదిరి అమరావతి ఈ 4 రకాలు కూడా మనకు లావుగింజ రకాల కిందికే వస్తాయి. మనకు కదిరి 7 అనేది మనకు
2008-09 ప్రాంతంలో విడుదల చేయబడినటువంటి రకం అండి. పెద్ద గుత్తి రకము దాదాపు 140 నుంచి 145 రోజుల కాల వ్యవధిలో మనకు పంట చేతికి వస్తుంది. అత్యంత లావుగింజ రకం మనకు దాదాపు 100 గింజల బరువు గన తీసుకుంటే గిన దాదాపు 54 నుంచి 50 గ్రాముల బరువు వస్తుంది. మనం

ఎవరైనా కానీ మనం పచ్చికాయగా వేసుకోవాలా అంటే కనుక K7 రకం అనేది మంచి రకం. ఒకవేళ K7లో ఇంకో ఉన్నటువంటి ఇంకొక మంచి లక్షణం ఏంది అంటే కనుక K7 రకంలో మనకు నిద్ర వస్తూ ఉంటుంది. అంటే కనుక మనకు వర్షాకాలంలో ఒకవేళ మనము పంట కాలం అయిపోయింది, మనం పెరగకపోతే కనుక మనకు మొత్తం మలుపు వస్తుంది అనే భయం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనకు ఈ రకంలో నిద్రావస్తుండడం వల్ల మనం దాదాపు 10 రోజులు 20 రోజులు మనం పంట పెరగడం అనేది, వర్షాలు ఎక్కువగా ఉన్నాయి పంట పెరిగేదానికి ఆస్కారం లేదంటే 10-20 రోజులు పెట్టినా కానీ మనకు మొలక ఎత్తదు. కాబట్టి మనకు ఈ రకం అనేది మనకు నిద్రావస్థ కలిగి ఉండడం వల్ల మనకు అటువంటి పరిస్థితుల్లో మంచి రకం. ఏమంటే కానీ ఇది లావుగింజ రకము, అదొకటి మనం చూసుకోవాలి. తర్వాత కదిరి చిత్రావతి అనే రకం అండి. ఇది మనకు 115 నుంచి 120 రోజుల లోపలే వస్తుంది. దాదాపు 100 గింజలు బరువు కనుక చూస్తే కనుక ఇంతకుముందు చెప్పినటువంటి K7లో మనకు 54 నుంచి 56 గ్రాములు మాత్రమే ఉంటే కనుక ఇది దాదాపు 60 గ్రాముల వరకు ఉంటుంది. 100 గింజల బరువు కనుక తీసుకుంటే కదిరి చిత్రావతి రకంలో 100 గింజల బరువు 60 గ్రాముల వరకు ఉంటుంది. 115 నుంచి 120 రోజుల లోపలే మనకు పంట చేతికి వస్తుంది, దీంట్లో నిద్రావస్థ అనేది ఉండదండి. అదే మనకు కదిరి అమరావతి అనే రకం కనుక చూస్తే కనుక మనకు ఇది కూడా దాదాపు 130 నుంచి 135 రోజుల వరకు కాల వ్యవధి కలిగి ఉంటుంది. పప్పు కనుక చూస్తే కనుక చాలా తెల్లగా ఉంటుంది. మనకు K6 ఎటువంటి తెలుపు రంగు కలిగి ఉంటుందో అదే స్థాయిలో తెలుపు రంగు కలిగి ఉంటుంది. తీపిదనం కూడా చూసినామంటే K6కు ఏమాత్రం తగ్గకుండా ఉన్నటువంటి తీపి శాతం కూడా మనకు ఈ కదిరి అమరావతి అనే రకంలో ఉంటుందండి. ఇది కూడా దాదాపు 100 గింజల బరువు కనుక చూస్తే కనుక మనకు 52 నుంచి 54 గ్రాముల వరకు 100 గింజల బరువు ఉంటుంది. అదే రకంగా నిద్రావస్థ అనేది కూడా చాలా గాఢమైన నిద్రావస్థ అనేది ఈ రకంలో ఉంటుంది. దాదాపు 40 నుంచి 45 రోజుల వరకు నిద్రావస్థ ఉంటుంది. అంటే ఈ నిద్రావస్థ కలిగినటువంటి రకాలను వేసుకుంటే కనుక మనకు పంట చేతికి వచ్చినప్పుడు మనకు ఎక్కడన్నా వర్షం పడే సూచనలు ఉన్నాయి, మనం ఒక 10 రోజులు 10 రోజులు ఆగి పెరకాలి పైరును అనుకుంటే కనుక నిద్రావస్థ ఉన్న రకాలను మనము తీసుకోవడం ద్వారా అత్యంత అనుకూలం అండి. ఇంతకుముందు చెప్పుకున్న ఇప్పటివరకు చెప్పుకున్న అన్ని రకాలను ఒక్కసారి చూసుకుంటే కనుక మనకు నిద్రావస్థ ఉన్న రకాలు ఏవేవి అంటే కనుక కదిరి 9, K7 బోల్డ్, కదిరి అమరావతి, ఈ 3 రకాలు కూడా మనకు నిద్రావస్థ కలిగి ఉంటాయండి. అదే మనకు మధ్యస్థ లావుగింజ రకాలైనటువంటి K6 కానీ లేకపోతే కదిరి చిత్ర కదిరి లేపాక్షి కానీ 1694 TCGS 1694 లేదా విశిష్ట అంతేకాకుండా హిమని, ఈ 4 రకాల్లో కూడా మనకు నిద్రావస్థ అనేది ఉండదు మనకు. ఇది మనము ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయము. ఈ 8 రకాలు కాకుండా మనకు ఇంకా కొన్ని రకాలు కూడా మనకు రైతులు సాగు చేస్తూ ఉంటారండి. మనకు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడినటువంటి ఒక పొట్టి రకం ఉందండి, నిత్య హరిత, TCGS 1157 అనే రకం అండి. ఇది కూడా దాదాపు 15 నుంచి 20 రోజుల వరకు నిద్రావస్థ కలిగి ఉంటుంది. అధిక శాతంలో మనకు 3 పప్పుల కాయ అనేది పడుతుందండి. దీంట్లో దాదాపు 40 నుంచి 60% వరకు కాయలు ఒక్కొక్క మొక్కలో, అంటే మనకు 10 కాయలు ఉన్నాయి అంటే 4 నుంచి 6 కాయలు 3 పప్పుల కాయ ఉంటుందండి. పొట్టి రకము బాగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. మనకు పైరు కూడా ఎక్కువ ఎత్తు పెరగదు, బాగా గుబురుగా ఉంటుంది. మనకు ఒక ఫ్లవర్ వేస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. గింజ నాణ్యత కూడా చూస్తేనే తీయగా ఉంటుంది. ఎటువంటి చేదు కానీ లేకపోతే కనుక కాస్తగా చప్పగా ఉండడం ఏమీ ఉండదండి, తీయగా ఉంటుంది. ఈ రకం కూడా మనకు ఖరీఫ్లో సాగుకు పనికొస్తుంది. మనకు ఈ రకాలు కాకుండా మనకు జాతీయ స్థాయిలో విడుదలైనటువంటి కొన్ని రకాలు ఉన్నాయండి. మనకు ఎవరైనా నూనెతోనే మార్కెటింగ్ చేసుకోవాలా మన రకాలను అనుకుంటే కనుక మనకు గిర్నార్ 4, గిర్నార్ 5 అనే 2 రకాలు ఉన్నాయండి. ఈ 2 రకాల్లో ఉన్నటువంటి విశిష్టత ఏమి అంటే దీని నుంచి తీసుకునేటువంటి నూనె ఏదైతే ఉంటుందో ఇది మనము హై ఓలిక్ ఆమ్లము అనేది ఎక్కువగా ఉంటుంది ఈ 2 రకాల్లో. అంటే మనము గుండె సంబంధిత వ్యాధులకు మనము ఏదైనా నూనె వాడాలా అంటే సన్ఫ్లవర్ ఆర్ సాఫ్లవర్ వాడాలా అంటాం. అంటే ఆ 2 నూనెల్లో మనకి ఏమవుతుంది అంటే కనుక పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, వాటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అదే రకమైన ఆయిల్ క్వాలిటీ అనేది మనకు ఈ 2 రకాల నుంచి కూడా వస్తుంది. అంతేకాకుండా ఈ 2 రకాల నుంచి వచ్చేటువంటి నూనె ఏదైతే ఉంటుందో అది మంచి స్టోరబిలిటీ ఉంటుంది. అంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేటువంటి గుణం ఉంటుంది. మనకు ఈ గిర్నార్ 4, గిర్నార్ 5 అనే రకాల నుంచి వచ్చేటువంటి నూనెలో ఈ లక్షణాలు ఉంటాయి. ఒకటి, గుండె సంబంధిత వ్యాధులకు ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే కనుక వాళ్లకు మంచిది. రెండోది, ఈ నూనెను ఎక్కువ కాలం నిల్వ చేసుకునేదానికి మనకు ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఇది అండి మనకు వేరుశనగ రకాలు
రకాల్లో మనకు ముఖ్యంగా ఉన్నటువంటి రకాలు ఇవి. మనకు ఇకపోతే కనుక మనకు ఈ సాగులో కొద్దిపాటి మెలకువలు చూద్దాము. మనకు వేరుశనగలో ముఖ్యంగా మనకు ప్రధానంగా భారమైన అంశం ఏంది అంటే కనుక గింజ లావుగా లేదా ఉన్న అన్ని పైరుల్లో కంటే గింజ లావుగా ఉండడం వల్ల మనకు ఎక్కువ భారమైన అంశం ఏంది అంటే కనుక మనకు విత్తనం మోతాదు.

అండి, ఒక ఎకరాకి ఎంత విత్తనం వేస్తాం? రైతు రైతును బట్టి విత్తనం అనేది మారుతూ, ఒక్కొక్క రైతు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా వేస్తూ వస్తారు. మనకు ఇది దాదాపు కానీ మనము మామూలుగా మన పరిశోధన ఫలితాలు ఏం చెప్తున్నాయి అంటే కనుక, ఖరీఫ్ కాలంలో మధ్యస్థ లావు గింజ రకాలు అంటాం, అంటే K6 కానీ, కదిరి లేపాక్షి కానీ, లేకపోతే TCGS 1694 లేదా విశిష్ట హిమని K9, ఇటువంటి రకాలు అయితే కనుక మనము దాదాపు ఖరీఫ్ కాలంలో 54 నుంచి 56 కిలోలు విత్తనం మోతాదు సరిపోతుంది అని చెప్తాం మనము. అదే మనకు లావు గింజ రకాలు అయితే కనుక, అంటే K7 బోల్డ్ కానీ, చిత్రావతి, అమరావతి, ఇవైతే కనుక మనకు దాదాపు 64 నుంచి 66 కిలోల వరకు ఒక ఎకరాకు వేసుకోవాల్సి వస్తుంది. విత్తనం విత్తుకునే ముందు ఖచ్చితంగా ఖరీఫ్ కాలంలో కానీ రబీ కాలంలో కానీ మనకు విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. విత్తన శుద్ధి చేయటం వల్ల మనకు దాదాపు విత్తన 18 నుంచి 21 రోజుల వరకు వెంటనే భూమి నుంచి కానీ, లేకపోతే బయట మన గాలి ద్వారా వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటి నుంచి కూడా మనము సమర్థవంతంగా పైరును కాపాడుకున్నాం. ముఖ్యంగా మనకు సాయిల్ నుంచి, అంటే నేల నుంచి వచ్చేటువంటి వ్యాధుల నుంచి మనము ఆ మొక్కల్ని మనము సమర్థవంతంగా కాపాడుకోగలమండి. మనకు విత్తన శుద్ధి కోసము మనకు ఒకవేళ ఎక్కువగా రసం పీల్చే పురుగుల యొక్క బెడద ఎక్కువగా ఉంది అంటే కనుక మనకు ఇమిడాక్లోపిడ్ అనేది 600 FS ఫార్ములేషన్ ఒకటి దొరుకుతుందండి. ఇది 2 ml మందుతో పాటు 4 ml నీటిని కలిపి 1 కిలో విత్తనానికి పట్టించాలి. అంటే మీరు 100 కిలోలు విత్తనం కనుక తీసుకుంటే 200 ml మందు, 400 ml నీళ్లు కలిపేసేసి అది 100 కిలోలు విత్తనానికి పట్టించేసేసి విత్తనాన్ని ఆరబెట్టి విత్తనాన్ని విత్తుకోవచ్చు. దీంతో పాటు మనకు మొక్కకు నేల ద్వారా దాదాపు 18 నుంచి 21 రోజుల వరకు ఎక్కువగా అక్కడక్కడ మొక్కలు ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. మొక్కను కనుక పెరిగి చూసాము అంటే కనుక మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది లోపలే ఉండిపోతుంది, మొక్క అనేది పైకి వచ్చేస్తుంది. కరెక్ట్గా మనకు మొక్క వేరు మరియు కాండం కలిసే చోట మొక్క అనేది నల్లగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. దీన్నే కాలర్ రాట్ అంటాము, మొదలుకుళ్ళు సమస్య అండి, ఎక్కువగా వస్తుంది ఇటీవల కాలంలో. దీన్ని మనము కంట్రోల్ చేయాలా అంటే కనుక టెబికొనజోల్ అనే మందు దొరుకుతుందండి. 1 గ్రాము 1 కిలో విత్తనానికి పట్టించవచ్చు, లేదు అంటే కనుక మనకు మ్యాంకోజబ్ అనే మందు కూడా దొరుకుతుందండి. 3 గ్రాములు కిలో విత్తనానికి పట్టించేసేసి మనము విత్తనాన్ని వేసుకోవచ్చు. ఒకవేళ రెండు కనుక చేసుకోవాలా అంటే కనుక మొదట మీరు ఫంగిసైడ్ అంటే ఈ టెబికొనజోల్ లేదా మ్యాంకోజబ్ను పట్టించండి. ఆరబెట్టిన తర్వాత మళ్ళీ 1-3 గంటల వ్యవధిలో మళ్ళీ మీరు ఇన్సెక్టిసైడ్, ఇందాక చెప్పినటువంటి ఇమిడాక్లోపిడ్తో విత్తన శుద్ధి చేసుకొని మీరు విత్తనం వేసుకుంటే కనుక దాదాపు విత్తన 18 నుంచి 21 రోజుల వరకు కూడా మనకు పంటకు రసం పీల్చే పురుగుల నుంచి కానీ, అదే రకంగా నేల నుంచి సంక్రమించేటువంటి వ్యాధుల నుంచి కానీ మనకు మంచి రక్షణ అనేది కనపడుతుంది. మొక్క నలగదండి. మొదటి 3 వారాలు ఎప్పుడైతే కనుక పైరు నలగకుండా ఉంటుందో ఆటోమేటిక్గా మనకు తర్వాత రావాల్సిన పూత కాత అనేది మనకు ప్రాపర్గా వస్తుంది. ఎప్పుడైతే కనుక మొదటి దశల్లోనే ఎక్కువ భారం పడకుండా చూసుకుంటామో తర్వాత వచ్చేటువంటి పైరంతా కూడా మనకు మంచి దిగుబడి ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది మనకు. అదే రకంగా ఇందాక చెప్పినట్టు నిద్రావస్థ, ఒకవేళ నిద్రావస్థ అనేది ఎక్కువగా ఉంది, మనము నిద్రావస్థను తొలగించుకొని మనం విత్తనం వేసుకోవాలా అంటే కనుక మార్కెట్లో ఎత్రెల్ అనేది దొరుకుతుందండి. ఈ ఎత్రెల్ అనే మందును 10 లీటర్ల నీటిలో మీరు 5 ml నీళ్లు ఈ మందును వేసి దీన్ని మీరు విత్తనాన్ని పల్చగా పరిచేసేసి విత్తనం మీద ఒకసారి స్ప్రే చేసుకొని బాగా ఆరబెట్టిన తర్వాత మీరు ఒక సంచిలో బాగా టైట్గా మొత్తం నీట్గా గాలి చొరబడుకోకుండా నీట్గా మూతి కట్టివేసి పొద్దున్నే మళ్ళా ఓపెన్ చేసి మీరు విత్తుకుంటే కనుక మీకు నిద్రావస్థ అనేది కూడా తొలగిపోయి మీకు మంచి మొలక శాతం అనేది చూడగలమండి. మనకు విత్తనం విత్తుకున్న తర్వాత మనకు వేరుశనగల తర్వాత మనకు ముఖ్యమైన అంశం ఏంది అంటే కనుక పోషకాల యాజమాన్యం అనేది ఇంపార్టెంట్. మనకు ఒక్కొక్క రైతు ఒక్కొక్క రకంగా వేస్తుంటారు. దీనికి కూడా పరిశోధన అంశాల ఆధారంగా మనం సూచించేటువంటి పోషకాల శాతం ఎంత అంటే కనుక మనము సూటి రకాలని ఎక్కువగా వాడాలి. కాంప్లెక్స్ ఎరువులను వాడకుండా ఉండడమే మంచిది. సూటి రకాల విషయంకి వస్తే 8 kg నత్రజన్ ఇచ్చే ఎరువుల్ని వేయటము, అంటే యూరియా రూపంలో ఇవ్వటము, 16 kg భాస్వరంని ఇచ్చేటువంటి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వాడటము, అదే రకంగా 20 kg పొటాష్ని ఇచ్చేటువంటి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వాడటం వల్ల మనకు సాగు ఖర్చులు తగ్గుతుంది. అదే రకంగా మొక్కలకు పోషకాల లభ్యత అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి. అంటే మనకు దాదాపుగా 20 నుంచి 22 కిలోల యూరియా, అదే 50 కిలోల బస్తాలు అనేటువంటి సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 25 కిలోల వరకు పొటాష్ను కనుక మనము మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను కనుక అందించగలిగినట్టయితే వీటన్నింటినీ కూడా మనం దుక్కిలో ఆఖరి దుక్కిలో వేసుకొని విత్తనం విత్తుకుంటే కనుక మనకు
పోషకాల లభ్యత అనేది పైరుకు చాలా బాగా ఉంటుందండి. అదే రకం

ముఖ్యంగా మనకు సూక్ష్మ పోషకాల లభ్యత అనేది కూడా వేరుశనగలో ప్రధానమైన సమస్య. దీని నివారణ కోసము మనము 40 రోజులకు ఒకసారి 60 రోజులకు ఒకసారి 2 సార్లు మైక్రోన్యూట్రియంట్ మిక్స్ అనేది దొరుకుతుందండి. ఇది దాదాపు 6 సూక్ష్మ పోషకాల యొక్క మిశ్రమం అనమాట. దీన్ని 40 రోజులకు ఒకసారి 60 రోజులకు ఒకసారి ఎకరాకు 500 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. 500 గ్రాములు 200 లీటర్లలో మనము కరగబెట్టి దాన్ని ఒక ఎకరాకు పట్టించినట్టయితే గిన ఇది మనకు సూక్ష్మ పోషకాల యొక్క యాజమాన్యాన్ని సమర్థవంతంగా చేసుకున్నట్టు అవుతుంది. రెండోది మనకు బోరాన్ యొక్క లభ్యత. ఇటీవల కాలంలో మాకు చాలా మటుకు కంప్లైంట్స్ వస్తున్నాయి, బోరాన్ యొక్క లభ్యత అనేది తక్కువగా ఉంటుంది. దాని యొక్క మనకు ప్రధానమైన ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనకు లాస్ట్లో గన చూస్తే గన విత్తనం యొక్క సైజ్ అనేది తగ్గిపోతుంది. రెండోది విత్తనం గన ఓపెన్ చేస్తేనే లోపల నల్లగా ఉన్నటువంటి విత్తనం లోపల, అంటే బేడ చేసినాము అంటే ఆ బేడకు ఆ బేడ లోపలంతా కూడా నల్లగా ఉంటుందండి. ఇది ప్రధానంగా బోరాన్ యొక్క లోపం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లము. దీని నివారణ కోసం మనం ఆఖరి దుక్కిలోనే 2 కిలోల బోరాక్స్ను మనము నేలకు పట్టించినట్లయితే కన, అంటే ఈ 2 కిలోలను ఎలా పట్టిస్తాము అంటే కనుక ఒక 10-15 కిలోల ఎరువులు బాగా కొన్నటువంటి పశువుల ఎరువు తీసుకోవడం, ఈ 2 కిలోలను పెట్టి ఆ 15 కిలోలను ఎకరా మొత్తం పొలం అంతా చల్లినట్టయితే కన మనకు బొరాక్స్ యొక్క లోపం కూడా మనం నివారించుకోవచ్చు. ఇది కాకుండా మనం కావాలంటే పైరు పైన కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు అండి. బొరాక్స్ అనే మందు దొరుకుతుంది, ఇది కూడా మనం స్ప్రే చేసుకుంటే కనుక మనకు ఈ బొరాన్ యొక్క లోపాన్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇది కాకుండా మనకు వేరుశనగలో మనకు ప్రధానంగా ఇంకొక ప్రాబ్లం ఏంది అంటే కలుపు యాజమాన్యం. ఇన్ని రోజులు మనకు కూళ్ళు పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి మనకు వ్యవసాయ పనులకు వచ్చే కూలీల లభ్యత ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మనకు ఖచ్చితంగా ఇప్పుడు మనము కలుపు యాజమాన్యం అనేది మందులతోనే చేసుకుంటే కనుక మనము సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చు, పైరుకు కూడా ఎక్కువ నలగకుండా ఉంటుంది. అంటే మొదటి దశలో ఏదైతే కనుక కలుపు అంతా వస్తుందో ఆ కలుపు వల్ల మనకు పోషకాల శోషణ అనేది మొత్తం కలుపే తీసుకుంటుంది, పైరుకు అనేది లేకుండా చేస్తుందండి. అందుకని చెప్పి మనం ఏం చెప్తాము అంటే కనుక మొదటి దశలోనే అంటే విత్తనం విత్తిన వెంటనే 24 నుంచి 36 గంటల లోపల మనము స్ప్రే చేసుకునే పిచికారీ చేసుకునేటువంటి కలుపు మందులు అనేవి ఉన్నాయండి మనకు. వాటిలో ముఖ్యంగా కనుక చూసుకుంటే కనుక పెండిమిథలిన్ అని దొరుకుతుందండి. స్టాంప్ అనే మందు మనకు, పెండిమిథలిన్ అనే మందు మనకు ఇది 30% ఈజీ అనే ఫార్ములేషన్తో దొరుకుతుంది. ఇది ఎకరాకు 1000 ml చొప్పున మనం పిచికారీ చేసుకోవచ్చు. కానీ ఈ మందు పిచికారీ చేయటం వల్ల ఇటీవల కాలంలో ఎక్కువ మంది రైతుల పొలాల్లో ఏం చేస్తున్నామంటే కొన్ని రకాల కలుపులు సమర్థవంతంగా నివారింపబడటం లేదు. ఒకటి మనకు ఎన్నద్రాక్ అంటామండి, కొమ్మలైన బెంగాలెన్సిస్. ఇంకొకటి ఏంది అంటే కనుక మనకు ఫిలాంతస్ నిరూరి, నేల ఉసిరి అంటాం. ఈ 2 రకాలు కూడా, ఈ 2 రకాల కలుపు అనేది మనకు సమర్థవంతంగా నివారింపబడటం లేదు. దీని నివారణ కోసము మనము ఒక కాంబినేషన్ చెప్తాము. అంటే మనకు పెండిమిథలిన్ 30% ఈసీతో పాటు ఇమాజితాపిర్ అనే మందు ఒకటి దొరుకుతుందండి. ఇది మనకు 2% ఈసీ ఫార్ములేషన్తో దొరుకుతుంది. ఈ రెండింటిని ట్యాంక్ మిక్స్ చేసుకుంటాం. అంటే 1000 ml పెండిమిథలిన్ కనుక తీసుకుంటే కనుక దాదాపు 250 ml వరకు ఈ ఇమాజితాపిర్ 2% ఈసీ కనుక తీసుకొని ఈ రెండింటిని ట్యాంక్ మిక్స్ చేసుకొని, అంటే ఈ రెండింటిని 200 లీటర్ నీటిలో కలిపి దాన్ని ఒక ఎకరాకు కనుక పట్టిస్తే, అంటే విత్తనం 24 గంటల నుంచి 36 గంటల లోపల ఎప్పుడైతే పిచికారీ చేసుకుంటామో అప్పుడు మనకు దాదాపు ఇందాక చెప్పినటువంటి ఈ కొమ్మలైన బెంగాలెన్సిస్, ఎన్నద్రాకు, ఇంకొకటి మనకు నేల ఉసిరి, వీటితో పాటు మనకు ఎక్కువగా వచ్చేటువంటి చెంచలాక్ కానీ ఇంకా గంగవాయలాకు ఇవన్నీ కూడా మనకు దాదాపు వీటి యొక్క ఉధృతి అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. ఒకవేళ ఎవరి రైతుల పొలాల్లో ఎవరికన్నా మనకు ఎక్కువగా తుంగజాతి అంటే కనుక మనకు తుంగ ఎక్కువగా వస్తుంది పొలంలో, చాలా ఇబ్బంది అవుతుంది. అంటే తుంగ ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని మనం ఒక కలుపు తీసినా మళ్ళీ తీస్తుంటే వెనకలు వచ్చేస్తూ ఉంటుంది. దీని నివారణ కోసము మనకు డైక్లోసులామ్ అనే మందు దొరుకుతుందండి. కాకపోతే రైతులు ఈ మందు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా చిన్న మోతాదులో ఒక ఎకరానికి వాడమని చెప్తాం. ఒక ఎకరాకు 12.4 గ్రాములు ఒక చిన్న ప్యాకెట్, ఒక షాంపూ ప్యాకెట్ మైనే ఉంటుంది ప్యాకెట్ అది. కాబట్టి వాడేటప్పుడు ఈ ఒక ప్యాకెట్ ఏం సరిపోతుంది, ఇంకో ప్యాకెట్ కలుపుదాము అనుకుంటే కనుక ఖచ్చితంగా విత్తన మలుపు శాతం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. అందుకని శాస్త్రవేత్తలు ఎంతైతే సూచిస్తారో అంతే వాడండి. 12.4 గ్రాములు ఎకరాకు అంటే 200 లీటర్ల నీరు తీసుకుంటే కనుక ఈ 12.4 గ్రాములను 200 లీటర్లో కలపండి. కలిపేసేసి దాన్ని ఒక ఎకరాకు కనుక పట్టిస్తే కనుక తుంగజాతి కలుపు యొక్క ఉధృతి అనేది మనకు చాలా వరకు అత్యంత సమర్థవంతంగా తగ్గిస్తుందండి ఈ మందు డైక్లోసులామ్ అనే మందు. ఇది 12.4 గ్రాములండి. ఒకవేళ ఈ 2 స్ప్రే చేసినా కానీ మనకు కొద్దిగా వర్షాలు పడటం వల్ల విత్తనాల నుంచి మనకు వర్షం పడి మళ్ళీ కలుపులు
వస్తున్నాయి అంటే కన

దాదాపు 18 నుంచి 21 రోజుల లోపలే మళ్ళీ మనకు కలుపు మందులు కొట్టుకోవచ్చండి. 21 రోజులు 22 రోజుల తర్వాత ఎటువంటి కలుపు మందులు మనం పిచికారీ చేయటం వల్ల పైరు అనేది ఖచ్చితంగా నలుగుతుంది, పూత అనేది దెబ్బతింటుంది మనకు. అందుకని చెప్పి మనం ఖచ్చితంగా ఏం చెప్తాము అంటే కానీ 22 రోజుల తర్వాత వేరుశనగలో కలుపు మందులు కొట్టకూడదు. అందుకని మనము పైరు మొలకెత్తిన తర్వాత ఏమైనా కలుపు మందు కొట్టుకోవాలా అంటే కన కలుపు యొక్క స్థాయిని చూడండి, కలుపు యొక్క దశను చూడండి. కలుపు 2 నుంచి 3 ఆకుల దశలో ఉన్నప్పుడే మనము మందులు కలుపు మందులు కొట్టుకోవాలి. వీటికి మనము అంటే పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్

0: కలుపు యొక్క స్థాయిని చూడండి, కలుపు యొక్క దశను చూడండి. కలుపు 2 నుంచి 3 ఆకుల దశలో ఉన్నప్పుడే మనము మందులు, కలుపు మందులు కొట్టుకోవాలి. వీటికి మనము అంటే పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అంటారు. అంటే మనకు మొక్క మొలకెత్తిన, పైరు మొలకెత్తిన తర్వాత మీరు ఏమన్నా కొట్టాలి అంటే కనుక ఇమాజితాపిర్ అనేది దొరుకుతుందండి. ఇందాక చెప్పినట్టు 2% ఈసి, ఇది ఒక ఎకరాకు 250 ml 200 లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకుంటే కనుక బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీకు గడ్డి జాతి, మీకు ఊదర అలాంటివి ఎక్కువ వస్తున్నాయి అంటే కనుక, చిప్పర ఊదర ఇట్లాంటివి వస్తున్నాయంటే క్విజలోఫాపిథైల్ అండి. ఇదైతే కనుక మీకు 400 ml అండి. అదే ప్రాపి క్విజాఫాపిథైల్ అని వస్తుంది. ఇదైతే కనుక మీకు 250 ml ఎకరాకు పిచికారీ చేసుకుంటే కనుక, ఈ రెండు కూడా 200 లీటర్ నీటిలో కలిపి మీరు పిచికారీ చేసుకోవాల్సి వస్తుందండి. దీనివల్ల మీకు గడ్డి జాతి కలుపు అనేది చాలా వరకు సమర్థవంతంగా నివారింపబడుతుంది. మనకు ప్రధానంగా మనకు వేరుశనగ సాగులో కనుక చూస్తే గిన 1 రకాల ఎంపిక, విత్తన మోతాదు, కలుపు యాజమాన్యము, 2 పోషకాల యాజమాన్యం అండి. ఈ 4 అంశాల మీదనే మన దిగుబడి స్థాయి అనేది ఆధారపడి ఉంటుందండి. మనది వర్షాధారం క్రింద కాబట్టి ఒకవేళ మనకి ఎక్కడన్నా బెట్ట పరిస్థితులు వస్తున్నాయి అంటే కనుక బెట్ట తగిలినప్పుడు ఖచ్చితంగా 2% యూరియా ద్రావణం అనేది మనం ఎప్పుడైతే స్ప్రే చేసుకుంటామో, అంటే మీరు 2% యూరియా ద్రావణం స్ప్రే చేస్తే కనుక మీకు బెట్ట నుంచి మొక్క పైరు కాస్త మనకు రికవర్ అవుతుందండి. రికవర్ అయ్యి మనకు మళ్ళా మొక్క దాని సాధారణ స్థాయిలో ఉండిపోతుంది. మళ్ళీ వర్షం పడినప్పుడు క్రాప్ తొందరగా రికవర్ అయిపోయి మనకు దిగుబడుల స్థాయి అనేది పెద్దగా ప్రభావితం అవ్వదు. అందుకని బెట్ట పరిస్థితి ఉన్నప్పుడు 2% యూరియా అనేది స్ప్రే చేసుకోవాలి ఖచ్చితంగా. ఇది కాకుండా నీటి తడులు ఇచ్చే సౌలభ్యం ఉంటే కనుక నీటి తడులు ఇచ్చుకోవాలండి. దాదాపు మొదటి 25 రోజుల వరకు నీటి తడి పెట్టద్దని చెప్తాము. ఎందుకంటే ఎక్కువ తడి ముందరే పెడితే కనుక మనకు తర్వాత పూత కాత అనేది ఎఫెక్ట్ అవుతుంది. మొదటి 25 రోజులు ఖచ్చితంగా ఎంత బెట్ట తగిలితే కనుక పైరు అనేది, మీరు 25 రోజుల తర్వాత ఒక్కసారి తడి ఇచ్చినారు లేదా ఒక వర్షం పడింది అంటేనే ఒక్కసారిగా పూత వస్తుంది. వచ్చే పూతంతా కూడా మనకు ఊడలుగా దిగి మనకు కాత అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని మనకు తర్వాత నుంచి మనకు దాదాపు 10 నుంచి 12 రోజుల వ్యవధిలో నీటి తడులు ఇచ్చుకునే సౌలభ్యం ఉంటే కనుక తడులు ఇచ్చుకున్నాము అంటే కనుక మనకు పంట దిగుబడుల స్థాయి అనేది కూడా చాలా ఆశాజనకంగా ఉంటుందండి. ఇది మనకు వేరుశనగ సాగులో. ఇంకా మనకు వచ్చేటువంటి చీడపీడలను అంటే కనుక మనకు వచ్చేటువంటి చీడపీడలను బట్టి మనము శాస్త్రవేత్తలను అడగటమా లేకపోతే మన అగ్రికల్చర్ ఆఫీసర్లను అడగటమా, అడిగి మనకు మంచి మందులు తీసుకొని మనము మన పైరు అనేది మంచి దిగుబడిని తీసుకోవచ్చండి. నమస్కారం అండి.
1: విన్నారు కదా ఖరీఫ్ వేరుశనగ రకాలు, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రసంగంలో

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: కార్యక్రమంలో చివరిగా వాతావరణ వివరాలు.
7: భారత వాతావరణ శాఖ, గ్రామీణ కృషి వాతావరణ సేవా విభాగం, ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిస్తున్న వాతావరణ సమాచారం. నైరుతి ఋతుపవనాల ప్రభావం ఫలితంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. రాబో రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 36.5 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రతలు 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చు. నైరుతి దిశగా గాలులు గంటకు 9 నుంచి 13 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం పూట 70 నుంచి 80%, మధ్యాహ్నం పూట 45 నుంచి 60% నమోదయ్యే అవకాశం ఉంది. రైతు సోదరులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న తేమను వినియోగించుకొని దుక్కులు చేసుకోవాలి. ఇలా దుక్కులు చేయడం వలన

0: నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.
1: వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు, లక్ష్యాలు, ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
1: ఈరోజు మన స్టూడియోలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మరి ముందుగా వీరిని స్టూడియోకు ఆహ్వానిద్దాం. నమస్కారం అండి శ్రీమతి విజయలక్ష్మి గారు.
2: నమస్తే సార్.
1: ముఖ్యంగా చూస్తే అండి, గత ప్రభుత్వంలో గాని ఈ ప్రభుత్వంలో గాని మహిళా పోలీస్ స్టేషన్లు రావడం జరిగింది. ఇప్పుడు శక్తి టీమ్స్ అనేటివి కొత్తగా వచ్చాయండి. మరి ఈ శక్తి టీమ్స్ గురించి, ఇవి ఎప్పుడు స్థాపించబడ్డాయి, వీటి నేపథ్యం ఏంటి, వీరు ఎప్పుడైనా గానీ ఎక్కడైనా గానీ రెస్పాండ్ అవుతారా, వీరు రెస్పాండ్ అయ్యేదానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా ఉందా, ఇటువంటి విషయాల గురించి మా శ్రోతలకు కాస్త తెలియజేస్తారండి విజయలక్ష్మి గారు.
2: తప్పకుండా సార్. నా పేరు విజయలక్ష్మి సార్. నేను మహిళా పిఎస్ లో ఫిబ్రవరి 2025 నుంచి వర్క్ చేస్తున్నాను సార్. మహిళా పిఎస్ లో పనిచేస్తున్నప్పుడు మేము మహిళా పోలీస్ స్టేషన్ లో, అందులో భాగంగానే ఈ గవర్నమెంట్ మహిళా పోలీస్ స్టేషన్లన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి సార్, కానీ ఇప్పుడు ఈ మధ్య మహిళల మీద, చిన్నపిల్లల మీద జరుగుతున్న నేరాల పట్ల స్పెషల్ వింగ్స్ అనేది కొద్దిగా, అంటే మహిళా పోలీస్ స్టేషన్ లోనే ఒక వింగ్ లాగా, మహిళా పోలీస్ స్టేషన్ లోనే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం గారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8న మన ఏపీ స్టేట్ మొత్తంగా శక్తి టీమ్స్ అని ఇనాగ్రేషన్ చేశారు. అందులో భాగంగా మన కర్నూలు జిల్లాలో మా పోలీసు పరంగా మొత్తం మనకు 4 సబ్ డివిజన్లు ఉన్నాయి. కర్నూలు సబ్ డివిజన్, ఆదోని సబ్ డివిజన్, పత్తికొండ సబ్ డివిజన్, ఎమ్మిగ్నూరు సబ్ డివిజన్. 11 సబ్ డివిజన్ కి ఒక టీం ఉంది. అంటే ఆ టీమ్ లో మన కర్నూలు వచ్చేసి ఒక డిస్టిక్ టీమ్ ఉంది, ఒక సబ్ డివిజన్ టీమ్ ఉంది. మొత్తం 5 టీమ్స్ పనిచేస్తున్నాయి సార్ మన కర్నూలు జిల్లాలో. శక్తి టీమ్స్ 5 టీమ్స్ పనిచేస్తున్నాయి. 11 టీమ్ లో 2 ఉమెన్ ఖచ్చితంగా ఉంటారు. ఉమెన్ కానిస్టేబుల్ కావచ్చు, అంతకన్నా ఎక్కువ క్యాడర్ కావచ్చు, ఇద్దరైతే ఉమెన్ ఖచ్చితంగా ఉండాలి. 4 మాత్రం జెంట్స్ తీసుకుంటున్నాం. అంటే ఒక్కొక్క టీమ్ లో మొత్తం టోటల్ 6 మెంబర్స్ మా స్టాఫ్ ఉంటారు, పోలీస్ ప్రతి ఒక్క సబ్ డివిజన్ లో ఉన్నారు. అట్లా మేము మొత్తం టోటల్ గా మన జిల్లాలో 30 మంది పనిచేస్తున్నాం. శక్తి టీం కింద మేము మొత్తం 5 టీములుగా డివైడ్ అయి మొత్తం 30 మంది స్టాఫ్ పనిచేస్తున్నాం సార్. ఈ శక్తి టీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పటి వరకు 5 నెలలు అయింది మన ఈ శక్తి టీమ్స్ ఏర్పడి. ఈ 5 నెలల కాలంలో మన కర్నూలు జిల్లాలో మా శక్తి టీమ్స్ చేసిన పని ఏమంటే సార్, మా వాళ్ళు ప్రతి ఒక్క స్కూల్స్ కి, కాలేజీలకి, అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళి చిన్నపిల్లల పట్ల జరుగుతున్న నేరాలను, అంగన్వాడీ సెంటర్లకైతేనేమి 1-5 క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్ళకెళ్లి పిల్లలకు సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, అంటే బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి చెప్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో మనకు చిన్నపిల్లల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాటిని పిల్లలకు నాలెడ్జ్ ఉండాలి. అరే ఒక వ్యక్తి, బాగా తెలిసిన వ్యక్తి మన ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారు. మన వాళ్ళు కొంతమంది నమ్మకంతో మన తెలిసిన అబ్బాయే కదా, తెలిసిన వ్యక్తే కదా అని అంటారు. తెలిసిన వాళ్లే ఎక్కువ ఈ చిన్నపిల్లల పైన లైంగిక దాడులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు వీళ్ళకు చిన్నప్పటి నుంచి అంగన్వాడీ సెంటర్లలో కావచ్చు, 1-5 క్లాస్ ఏజ్ గ్రూప్ లో, ప్రైవేటు అండ్ ప్రభుత్వ పాఠశాలల్లో మా వాళ్ళు ఇది బ్యాడ్ టచ్, ఇది గుడ్ టచ్, ఎవరైనా గుడ్ టచ్ చేస్తే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఈ విధంగా చేసినప్పుడు దీన్ని ప్లేసులలో మేము చెప్తాం సార్, వాళ్ళకు వీడియోస్ వేసి కూడా చూపిస్తున్నాం, ఇవి ఇవి చేస్తే, ఇక్కడ టచ్ చేస్తే ఇది బ్యాడ్ టచ్, మీకు అన్సేఫ్ టచ్, ఇమీడియట్లీ మీరు స్కూల్లో ఉంటే టీచర్స్ చెప్పాలి ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే, ఇంటి దగ్గర అయితే పేరెంట్స్ చెప్పాలి ఈ విధంగా బ్యాడ్ టచ్ చేస్తే మీరు అస్సలు సహించకూడదు అని చిన్నపిల్లలకి మా వాళ్ళు

వీడియో పూర్వకంగా వేసి చూపిస్తున్నారు. స్కూళ్ల నుంచి చూస్తే 6th to 10th అండ్ ఇంటర్మీడియట్ స్కూల్ పిల్లలకు, అది ప్రైవేట్ స్కూల్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, వాళ్ళందరికీ చైల్డ్ మ్యారేజెస్ అంటే ఏంటి, వాటి వల్ల మనకు ఎలాంటి నష్టాలు కలుగుతాయి, పిల్లలు ఎవరైనా స్కూళ్ళకి వచ్చేటప్పుడు ఈవిటీజింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది, అదే స్కూల్ కావచ్చు బయట అవుటర్స్ కూడా కావచ్చు, ఈవిటీజింగ్ చేసేటప్పుడు మీరు ఏ విధంగా భయపడకుండా ధైర్యంగా స్కూల్లో టీచర్స్ గానీ ఇంటి దగ్గర పేరెంట్స్ గానీ ఏ విధంగా తెలియచేయాలి, ఒకవేళ మీకు చెప్పాలని భయం అయితే ఇమీడియట్లీ మాకు పోలీస్ వాళ్లకు ఏ విధంగా ఇంటిమేషన్ ఇవ్వాలి. 112 అనేది టోల్ ఫ్రీ నెంబర్ సార్, 112 అనేది 112 అనే నెంబర్ కూడా మీరు కాల్ చేసి ఇట్లా పలాని స్కూల్ దగ్గర మేము ఇలా వెళ్తున్నాం ఈ టైమింగ్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇలా వచ్చి మమ్మల్ని ఈవిటీజింగ్ చేస్తున్నారు స్కూల్కి వచ్చే టైంలో లేకుంటే స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే టైంలో అని 112 కాల్ కి కాల్ చేయొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మొబైల్ ఉండదు కాబట్టి వాళ్లకు టోల్ ఫ్రీ నెంబర్ చెప్తున్నాం. మీకు ఈ సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ కూడా ఎవరైనా బ్యాడ్ టచ్ చేసినప్పుడు కూడా మీకు మీరు ఇమీడియట్లీ 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ అని కూడా వాళ్ళకి ఆ నెంబర్ కూడా చెప్తున్నాం చిన్నపిల్లలకు కూడా, మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మీకంటూ ఒక నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉందని చిన్నపిల్లలకు కూడా మేము టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్తున్నాం సార్. ఈ విధంగా పిల్లలకి 6th to 10th అండ్ ఇంటర్మీడియట్ పిల్లలకి మెయిన్ మేము అవగాహన వాళ్లకు కార్యక్రమాలు చేపడుతున్నాం. బ్యాడ్ టచ్ గుట్ట చైతన్యమే, చైల్డ్ మ్యారేజెస్ చేస్తూ ఉంటే మీరు ఎలా 1098 కి ఫోన్ చేస్తే ఎవరెవరు వస్తారు, మీరు ఇచ్చిన పలాని చైల్డ్ మ్యారేజ్ జరుగుతుందంటే మీ ఇన్ఫర్మేషన్ మేము ఎవరికి చెప్పము, మీ యొక్క ఎవరైతే సమాచారం ఇస్తారో సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతాము, చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి మేమందరం వచ్చి ఖచ్చితంగా ఆపేసి ఆ పాపకి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవడానికి వినే విధంగా వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళందరూ కౌన్సిలింగ్ చేస్తాము అని చైల్డ్ మ్యారేజ్ గురించి కానీ ఈవిటీజింగ్ గురించి కానీ ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంది సార్ పిల్లల మీద, ప్రతి ఒక్కరూ మొబైల్, చిన్నపిల్లలు ఒకలా ఇంటి దగ్గర వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు ఇకపోయినా కానీ గవర్నమెంట్ కొన్ని ట్యాబ్స్ కూడా ఇచ్చింది కానీ ఇంటికి వెళ్ళిపోయిన కూడా పేరెంట్స్ కావచ్చు లేకుంటే ఇంట్లో వాళ్ళ అన్న వాళ్ళు అక్క వాళ్ళు కావచ్చు మొబైల్స్ వాడుతున్నారు పిల్లలు ఎక్కువ. ఈ సోషల్ మీడియా ప్రభావం చిన్నపిల్లల మీద ఎక్కువ చూపిస్తుంది, రకరకాల రీల్స్ అయితేనేమి అవి చూస్తూ, ఇన్స్టాగ్రామ్ అయితేనేమి, స్నాప్ చాట్ అంట, చాలా రకరకాలు అంటే వాళ్లకు తెలియని వ్యక్తులతో కూడా ఈ స్నాప్ చాట్ వల్ల పరిచయం, కొన్ని గేమ్స్ వల్ల పరిచయం, పిల్లలు ఏమైతే మనము చేయదనుకుంటున్నాం అవే చేస్తున్నారు ఎక్కువ పిల్లలు. ఆ సో మొబైల్ వాళ్ళు చదువు పరంగా వాడుకుంటే మొబైల్ నుంచి చాలా నేర్చుకోవచ్చు నాలెడ్జ్, కానీ మంచి కంటే కొద్దిగా చెడు కూడా వాడుకుంటున్నారు పిల్లలు. చెడుగా మన పిల్లలు మొబైల్ చూసేటప్పుడు మన పిల్లలు ఏం చూస్తున్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించి చూస్తున్నారా, ఏదైనా నాలెడ్జ్ పరంగా చూస్తున్నారా అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలపైన నిఘా ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు 10th క్లాస్ పిల్లలు కావచ్చు మొబైల్ వాడుతున్నారు, కొంతమంది పిల్లలు ఆడుతున్నారు, కనీసం ఆ మొబైల్ ఫ్రీగా పేరెంట్స్ కి కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు లేరు. మొబైల్ కి ఒక లాక్ ఉంటది, వాట్సాప్ ఓపెన్ చేయాలంటే ఒక లాక్ ఉంటది, ఇన్ని లాకులు పెట్టి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది పిల్లలకి చెప్పండి సార్. అంటే మన పిల్లలు ఏదో పేరెంట్స్ తెలియకుండా ఏదో హైడ్ చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు పసిగట్టాలి. వాళ్ళతో పిల్లలు ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలతో ఫ్రీగా మూవ్ అయ్యి అసలు ఏం చేస్తున్నావు ఏంటనేది నిఘా పెట్టినప్పుడే పిల్లలు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చెడు అలవాట్లకి దగ్గరే అవకాశం ఉండదు. పేరెంట్స్ ఎప్పుడైతే నిఘా పెడతారో అప్పుడు ఉండదు. ఎప్పుడైతే పేరెంట్స్ మేము మంచి కాలేజ్ చేర్పించాం పిల్లలకి మంచిగా ఫీజులు కడుతున్నామని ఎప్పుడైతే ఫ్రీగా వదిలేశారో ఆ అమ్మాయి స్కూల్ పోతుందో అబ్బాయి కాలేజ్కి వెళ్తున్నారో లేదో మనకు తెలియదు, వాళ్ళ పిల్లల మీద మనకు గ్రిప్ వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కాలేజ్ చేర్పించిన అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మంత్లీ 1 time అయినా కాలేజ్కి వెళ్ళి విజిట్ చేసి మా అమ్మాయి ఎలా ఉంది, మా అబ్బాయి ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, క్లాసులో ఎలా ఉన్నారు, కాలేజీలో ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా పేరెంట్స్ పోయి అలా అడిగినప్పుడే పిల్లలు కూడా భయం ఉంటుంది సార్. ఇప్పుడు కాలేజీ పిల్లలకు ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదివే పిల్లలు కానీ ఇంజనీరింగ్ మెడిసిన్ చేసే పిల్లలు ఉన్నారు కదా సార్, ఎవరైతే ప్రతి ఒక్క విద్యార్థి మొబైల్ వాడే విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా శక్తి యాప్ అనేది మొబైల్లో మనము డౌన్లోడ్ చేసుకుంటే సార్ ఈ శక్తి యాప్ అనేది మనకు అత్యవసర సమయాలలో ఫోన్ చేసే సమయం కూడా లేదు కానీ మనం ఏదో ఆపదలో ఉన్నాము అనుకున్నప్పుడు ఈ శక్తి యాప్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సార్. ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క స్టూడెంట్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మనకు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫీచర్స్ ఉన్నాయి సార్, ఆ ఫీచర్స్లో హ్యాండ్ షేక్ అనే ఒక యాప్ను జస్ట్ అలా చేస్తే మనకు కాల్ చేయకపోయినా మన అత్యవసర సమయంలో మన ఆపదలో ఉన్నామంటే జస్ట్ హ్యాండ్ షేక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కాల్ వస్తుంది సార్. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా అత్యవసర సమయాలలో మీకు 112కి

చేసి దానికంటే జస్ట్ ఆ యాప్ ఉంటే జస్ట్ షేక్ చేస్తే ఇమీడియట్లీ మీరు ఎప్పుడైతే యాప్ను డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అది మా డీజీపీ ఆఫీస్లో మీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది సార్, అయి ఉంటుంది. మీరు ఎక్కడైతే ఆపదలో ఉన్నారో అప్పుడు జస్ట్ ఆ మొబైల్ని మీరు జస్ట్ ఇలా షేక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఇది జీపీఎస్ బేస్ మీద పనిచేస్తుంది. ఆటోమేటిక్గా డీజీ కంట్రోల్కి వెళ్ళి మీకు వితిన్ 30 seconds to 2 minutes లోపల మీకు కాల్ వచ్చేస్తుంది, ఎక్కడ ఉన్నారు, ఏంటి, మీరు ఏ పద సమయంలో ఏ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారనేది ఖచ్చితంగా కాల్ వస్తుంది. వచ్చిన తర్వాత డీజీ కంట్రోల్ వాళ్ళు కన్సర్న్డ్ ఆమె ఏ ఏరియాలో ఉందో, ఆ బాధితురాలు ఏ ఏరియాలో ఉందని ఆ ఏరియా సంబంధించిన ఎస్హెచ్ఓ గారికి, సిఏ కావచ్చు ఎస్ఐ కావచ్చు, వాళ్ళకి ఇమీడియట్లీ ఆమె లొకేషన్ ఆ మొబైల్ నంబర్ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ ఆన్ చేసి పంపిస్తారు సార్. ఆ వ్యక్తి ఎవరైతే మనకు ఆపదలో ఉందనో ఆమె దగ్గరికి పోలీసు 3 to 10 minutes లోపల రీచ్ అవుతారు సార్, ఖచ్చితంగా రీచ్ అవుతారు. 3 to 10 minutes లోపల ఖచ్చితంగా పోలీస్ రీచ్ అయ్యి ఆమెను ఖచ్చితంగా ఆమె ఉన్న ఇబ్బందుల నుంచి ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తారు సార్. కాబట్టి శక్తి యాప్ అనేది ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క స్టూడెంట్, మొబైల్ వాడే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అత్యవసర సమయాల్లో చాలా ఉపయోగపడుతుంది సార్. అంతేకాకుండా దాంట్లో నైట్ షెల్టర్ అనే ఫీచర్ కూడా ఉంది సార్. మనము ఎవరైనా భర్త ఏదైనా కొట్టింటాడు, ఆమె నైట్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింటారు సార్, ఆమె పుట్టింటికి పోవాలంటే చాలా దూరంలో ఉంటారు పుట్టింటి వాళ్ళు, ఆ టైంలో ఎక్కడ పోవాలనుకుంటే నైట్ షెల్టర్ అనే జస్ట్ యాప్లోకి వెళ్ళి నైట్ షెల్టర్ అని క్లిక్ చేస్తే మన వితిన్ స్టేట్లో, మనం ఇప్పుడు కర్నూలులో ఉంటే కర్నూలు షెల్టర్ చూపిస్తుంది, మనం వైజాగ్ వెళ్ళి నైట్ షెల్టర్ కావాలంటే వైజాగ్లో నియర్ బై నైట్ షెల్టర్ని చూపిస్తుంది సార్. స్టేట్ వైడ్ మామూలుగా మనకు మన రాష్ట్ర వ్యాప్తంగా నైట్ షెల్టర్స్ ఉన్నాయి, ఇవి గవర్నమెంట్ వాళ్లే ఆర్గనైజ్ చేస్తున్నారు సార్. మనకు కూడా ఇక్కడ నైట్ షెల్టర్ ఉంది, వన్ స్టాప్ సెంటరు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది కదా సార్, అక్కడే ఉంది మన నైట్ షెల్టర్ కూడా, మేరీ గారిని చూస్తారు సార్ ఆవిడ. కాబట్టి ఎవరైనా కానీ ఆపద సమయంలో ఎవరైనా భర్త కానీ ఏదో ఒకట ప్రాబ్లంతో బయటకు వచ్చిన మహిళ ఒంటరిగా బయట ఎక్కడంటే అక్కడ సేఫ్టీ లేకుండా ఉండేదాని బదులు యాప్లోకి వెళ్ళి నైట్ షెల్టర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి జస్ట్ మనం చూస్తే మనకు మన రాష్ట్ర మన జిల్లాలో ఉన్న ఎక్కడైనా నైట్ షెల్టర్కి మనం వెళ్ళొచ్చు సార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంటే చూస్తుంది సార్. అంతేకాకుండా కొంతమంది కంప్లైంట్ స్టేషన్కి వెళ్ళి ఇవ్వాలంటే కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు సార్. మనము ఈ యాప్ ద్వారానే పోలీస్ కంప్లైంట్ కూడా చేయొచ్చు సార్, ఎవరికైనా మనం దాంట్లోనే కంప్లైంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మన ప్రాబ్లం అంతా చేస్తూ మనం ఏదైతే కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కంప్లైంట్ కూడా అప్లోడ్ చేయొచ్చు సార్. కాబట్టి యాప్ ద్వారా మనకు చాలా సేఫ్టీ ఉంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. కాబట్టి నేను ఈరోజు మన రేడియో వింటూ ఉన్నటువంటి శ్రోతలందరికీ తెలియజేసింది ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో ఉన్న ఫీచర్లు కంపల్సరీ మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. ఎవరైనా మిస్సింగ్ పిల్లలు కూడా ఉంటారు సార్ మనకు, అంటే మన పిల్లలే మిస్సింగ్ అయిపోయి ఉండొచ్చు, ఎవరైనా పిల్లలు కూడా మిస్సింగ్ అయి ఉంటారు, మిస్సింగ్ కంప్లైంట్ కూడా మనము ఈ యాప్ ద్వారానే కంప్లైంట్ రైజ్ చేయొచ్చు సార్. పోలీస్ స్టేషన్ వరకు పోయి చేయని అవసరం లేదు సార్, ఈ యాప్ ఓపెన్ చేసుకుంటే మనకు అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి సార్ దాంట్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ అందులో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ ని ఉపయోగించుకొని ఆపద సమయంలో కావచ్చు, ఒక కంప్లైంట్ కావచ్చు, మీరు అన్ని ఈ యాప్ ద్వారానే అన్ని రకాలుగా ఈ విధంగా ఉంటాయి సార్ మొత్తము మనకు యాప్ అనేది. ఇది కంప్లైంట్ సార్, గివ్ ఏ కంప్లైంట్, ఈ యాప్ ద్వారానే ఈ ఫీచర్ ద్వారానే మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇక్కడ రిపోర్ట్ మిస్సింగ్ చిల్డ్రన్స్, మిస్సింగ్ చిల్డ్రన్స్ మనం ఇక్కడ రిపోర్ట్ చేయొచ్చు. లేదా మనకు ఇక్కడ నైట్ షెల్టర్స్, ఇక్కడ నైట్ షెల్టర్ క్లిక్ చేస్తే మన స్టేట్లో ఉన్న అన్ని షెల్టర్స్ వస్తాయి సార్. మన ఏ జిల్లా అయితే ఆ జిల్లా షెల్టర్ వాళ్ళకి కాల్ చేస్తే జస్ట్ వాళ్ళ లొకేషన్ అని చెప్తారు. ఇలా వస్తే మనము రిపోర్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్, మన ఏరియాలో ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు, ఎగ్జాంపుల్ మా ఏరియాలో బెల్ట్ షాపులు అమ్ముతున్నారు, లేకుంటే ఎక్కువ ఈ ఏరియాలో తాగి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చే వాళ్ళు పోయే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది, లేదా ఇక్కడ మట్కా రాస్తున్నారు, లేదా ఇక్కడ డ్రగ్స్ కానీ మీరు అన్నారు గంజాయి కానీ అట్లా ఏమైనా ఇలా అమ్ముతున్నారు, అంటే ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆ ఏరియాలో జరుగుతుంటే మనం స్టేషన్కి పోయి ఇవ్వాలంటే మన పేరు ఎక్కడ వస్తుందని భయంతో మనం ఇవ్వం సార్. ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఈ యాప్ ద్వారా మనము కంప్లైంట్ చేయొచ్చు సార్. ఇంకా వచ్చేసి మనకు ఫ్యామిలీ కౌన్సిలింగ్, మేము ఇట్లా భార్యాభర్తలు గొడవ పడినాము, లేకుంటే ఎవరి తరపునైనా కానీ ఈ విధంగా వాళ్ళిద్దరు సమస్య ఉంది, ఈ విధంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయండి అని కూడా మనము ఈ శక్తి యాప్ ద్వారా మనకు చాలా సేఫ్ ట్రావెల్ సార్. మనం అక్కడ క్యాబ్ బుక్ చేసుకుంటాం, క్యాబ్
అనే వ్యక్తి సరైన పోతున్నా లేదా అనేది కూడా మనకు సేఫ్ ట్రావెలింగ్ లో జస్ట్ యాప్ ఇది చేసుకుంటే

0: అతను సేఫ్ గా తీసుకెళ్తే ఏం లేదు సార్, సేఫ్ గా తీసుకెళ్ళకపోతే ఆటోమేటిక్ గా మనకు తెలుస్తుంది ఇతను రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నాడని. కాబట్టి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మన శ్రోతలందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్లకు ఏ ఏ సమయంలో అయినా ఈ విధంగా ఉపయోగపడుతుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్.
1: చాలా చక్కగా చెప్పారండి. ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫున మరి మా అందరి కర్నూలు జిల్లా శ్రోతలే కాదు రాష్ట్ర శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నామండి. నమస్కారం అండి, కృతజ్ఞత.
0: థ్యాంక్ యూ సార్.
2: మీరు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు లక్ష్యాలు ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మి, ప్రసన్న, రేణుకా చౌదరి వీరందరి కోసం మంచి మనిషి చిత్రం నుండి ఘంటసాల పిసుశీల పాడిన శ్రీశ్రీ గీతం, సంగీతం టి చలపతిరావు.

అభిలాష కార్యక్రమంలో తర్వాతి పాట బ్రహ్మ చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడినది. రచన జాలాది, సంగీతం బప్పిలహరి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కొరట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. వీరందరి కోసం బ్రహ్మ చిత్రం నుండి ఈ పాట విందాం.

ఈ ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరందరి కోసం. ఇప్పుడు విందాం. అడవి రాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సంగీతం చక్రవర్తి.

క్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తున్నది. మరి కాసేపట్లో కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో.

0: ప్రత్యేక కార్యక్రమం.
1: ఆకాశవాణి ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 12 ఏండ్ల కేంద్ర ప్రభుత్వ పాలన రాయలసీమ ప్రగతి ఈ అంశాన్ని గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ షేక్ మెహబూబ్ బాషా గారి ప్రసంగం వినండి.
2: ఏరువాక సాగాలి, ఎడారి నేలలు పచ్చదనంతో నిండాలి. ఇది దశాబ్దాలుగా రాయలసీమ గుండెల్లో రగులుతున్న ఆశ. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్య వైభవానికి రాజధానిగా రతనాలసీమగా వెలిగి కాలక్రమంలో ప్రకృతి కన్నెర్రజేయడంతో కరువునేలగా మారిన రాయలసీమ స్వరూపం ఇప్పుడిప్పుడే మారుతోంది. ఒక ప్రాంతం సాధించిన మార్పును అంచనా వేయడానికి కేవలం ప్రకటనలు సరిపోవు. ఆ మార్పును సాక్ష్యాధారాలతో, నిఖార్సైన గణాంకాలతో చూసినప్పుడే ఆ ప్రస్థానంలోని వాస్తవికత మనకు అర్థమవుతుంది. గడిచిన 12 ఏళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో ఈ కరువు నేలపై ప్రగతి బీజాలు ఎలా పడ్డాయి? మాటల కంటే ఎక్కువగా అంకెలు, క్షేత్రస్థాయి వాస్తవాలు ఈ ప్రాంత పురోగతిని ఎలా చాటిచెబుతున్నాయి? సంక్షేమ పథకాలు సామాన్యుడి గుమ్మంలోకి ఎలా చేరాయి? మౌలిక వసతులు, పారిశ్రామిక నూతన ఆవిష్కరణలు ఈ నేల భవిష్యత్తును ఎలా మారుస్తున్నాయో ఈరోజు మన విశ్లేషణలో నిశితంగా లోతుగా పరిశీలిద్దాం. ఒక ప్రాంతానికి పెట్టుబడులు రావాలన్నా, ఇక్కడి పంటలు సకాలంలో మార్కెట్కు వెళ్లాలన్నా కనెక్టివిటీనే మొదటి ప్రాధాన్యత. గత 12 ఏళ్ల కాలంలో రాయలసీమ పరిధిలో రవాణా రంగంలో ఊహించని నిశ్శబ్ద విప్లవం జరిగింది. ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో దాదాపు 2500 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారుల విస్తరణ మరియు ఆధునీకరణ పనులు జరిగాయి. ఇందులో అత్యంత ప్రతిష్టాత్మకమైనది సుమారు 14,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మితమవుతున్న 343 కిలోమీటర్ల బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. ఈ రహదారిలో మెజారిటీ భాగం కర్నూలు, కడప జిల్లాల మీదుగానే సాగుతోంది. ఇది రాయలసీమను దక్షిణాదిలోని 2 ప్రధాన ఆర్థిక నగరాలతో అనుసంధానించే గేమ్ చేంజర్ కాబోతోంది. అలాగే హైదరాబాద్ అనంతపురం బెంగళూరు యాక్సెస్ కంట్రోల్ హైవే NH 44 ప్రస్తుతం ఉన్న 4 లేన్ల రహదారిని 6 వరుసల ఎక్స్ప్రెస్ హైవేగా మారుస్తున్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో 260 కిలోమీటర్ల మేర 13,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ హైవే పనులు జరుగుతున్నాయి. రహదారులతో పాటు వైమానిక రంగాన్ని తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్ పథకం రాయలసీమకు కొత్త రెక్కలు తొడిగింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద నిర్మించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం, కడప విమానాశ్రయం రన్వే విస్తరణ మరియు నైట్ ల్యాండింగ్ సౌకర్యాల కల్పన, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ నూతన టెర్మినల్ భవన నిర్మాణం, ఈ మూడు కూడా రాయలసీమను నేరుగా దేశ పారిశ్రామిక పర్యాటక పటంలో అగ్రభాగాన నిలబెట్టాయి. నేడు సీమ నేలమీది నుంచి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయంటే అది గత 12 ఏళ్ల ప్రణాళికాబద్ధమైన కృషి ఫలితమే. రాయలసీమ అంటే కేవలం వ్యవసాయం మాత్రమే, ఇక్కడ భారీ పరిశ్రమలు రావు అనే అపోహను ఎన్డీఏ పాలనలోని పారిశ్రామిక విధానాలు పటాపంచలు చేశాయి. అనంతపురం జిల్లా

పెనుగొండ పరిసరాల్లో దాదాపు 13,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటైన కియా మోటార్స్ ప్లాంట్ ఒక మచ్చుతునక. ఈ ఒక్క ప్లాంట్ ద్వారా నేరుగా మరియు అనుబంధ పరిశ్రమల ద్వారా పరోక్షంగా 20,000 మందికి పైగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఒకప్పుడు అనంతపురం నుంచి ముంబైకి బెంగళూరుకు కూలీలుగా వలస వెళ్లిన చేతులు నేడు అదే అనంతపురం మట్టిపై అంతర్జాతీయ స్థాయి కార్లను అసెంబుల్ చేస్తున్నాయి. ఇక చిత్తూరు తిరుపతి జిల్లాల సరిహద్దుల్లోని శ్రీ సిటీ సెజ్ నేడు 45,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో విలసిల్లుతోంది. 27కు పైగా దేశాలకు చెందిన 100కు పైగా అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ కొలువుతీరాయి. కనీసం 50,000 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తూ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లలో ఒకటిగా అవతరించింది. అలాగే కడప జిల్లా కొప్పర్తి వద్ద ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక రాయితీలు, నిధులు భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మరో పారిశ్రామిక కేంద్రంగా మార్చబోతున్నాయి. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా కొప్పర్తి పారిశ్రామిక వాడలో 8,860 కోట్ల రూపాయల పెట్టుబడి సామర్థ్యంతో 2,595 ఎకరాల్లో శరవేగంగా అభివృద్ధి జరుగుతోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆర్ఆర్పి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ద్వారా 10,239 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్ పరిశ్రమ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో అద్భుత ప్రగతి రక్షణ విమానయాన తయారీ రంగం. రాయలసీమ ప్రాంతం ప్రస్తుతం దేశంలోనే అత్యంత కీలకమైన రక్షణ ఏరోస్పేస్ హబ్గా మారుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల విస్తీర్ణంలో 15,803 కోట్ల రూపాయలతో 5వ తరం స్టీత్ మల్టీరోల్ ఫైటర్ జెట్ యుద్ధ విమానాల తయారీ టెస్టింగ్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. దీనికి అనుబంధంగా వచ్చే ఇతర పరిశ్రమల ద్వారా భవిష్యత్తులో 100 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే డిఫెన్స్ రంగానికి అవసరమైన డ్రోన్ల తయారీని ప్రోత్సహించడానికి కర్నూలులో ప్రత్యేకంగా డ్రోన్ సిటీ అభివృద్ధి చేస్తున్నారు. ఇది దేశంలోనే అత్యుత్తమ డ్రోన్ ఎకోసిస్టంగా రూపుదిద్దుకోనుంది. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా 2,621 ఎకరాల్లో 12,000 కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష్యంగా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు పారిశ్రామికంగా వెనుకబడిన కర్నూలు మట్టిపై నేడు దేశ రక్షణకు విమానయాన రంగానికి అవసరమైన హైటెక్ సాంకేతిక పరిజ్ఞానం రూపుదిద్దుకోవడం ఈ 12 ఏళ్ల కాలంలో సాధించిన వ్యూహాత్మక విజయం. రాయలసీమలో సూర్యుడు ప్రచండంగా మండుతడని మనకు తెలుసు. ఆ తీవ్రమైన ఎండను శాపంగా కాకుండా ఒక వరంగా మార్చింది ఎన్డీఏ ప్రభుత్వ నేషనల్ సోలార్ మిషన్. గడిచిన 12 ఏళ్లలో రాయలసీమ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద హరిత ఇంధన కేంద్రంగా అవతరించింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొండాపురం మండలం టీకోడూరు వద్ద కేంద్ర ప్రభుత్వం సుఖబీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1,200 కోట్ల రూపాయల వ్యయంతో 15 ఎకరాలలో 300 మెగావాట్ల సామర్థ్యం గల మెగా సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభించింది. 11 నెలల కాలంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడం విశేషం. అలాగే జిల్లాలోని అనుకూలమైన కొండ ప్రాంతాలలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో భాగంగా విండ్, సోలార్ మరియు భారీ పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కడప, కర్నూల్ మరియు అనంతపురం జిల్లాల్లో కలిపి దాదాపు 4,000 మెగావాట్లకు పైగా గ్రీన్ ఎనర్జీ గ్రిడ్కు అనుసంధానం చేయబడింది. ఒకప్పుడు బంజరు భూములుగా పడి ఉన్న నిస్సారమైన నేలలు నేడు లక్షలాది సోలార్ ప్యాన్లతో మెరుస్తూ దేశానికే వెలుగులు పంచుతున్నాయి. ఇది కేవలం పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాదు, 100,000 కోట్ల రూపాయల స్థానిక లీజు ఆదాయాన్ని, వేలాది మందికి ఉపాధిని తెచ్చిపెట్టిన పచ్చని విప్లవం. భౌతిక సంపద కంటే మానవ వనరుల వికాసమే శాశ్వతమైన అభివృద్ధి అని విశ్వసించి గడిచిన 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం హామీల కంటే అదనంగా రాయలసీమకు దేశంలోనే అత్యున్నత స్థాయి ప్రీమియం విద్యాసంస్థలను కేటాయించింది.

0: ఒకే ప్రాంతంలో ఇన్ని జాతీయ సంస్థలు రావడం దేశ చరిత్రలోనే అరుదు. తిరుపతిలో ఏర్పాటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, కర్నూలులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ మరియు పాలసముద్రం వద్ద ఏర్పాటైన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ వంటి జాతీయ స్థాయి సంస్థల మౌలిక వసతుల కోసం దాదాపు 5,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చించడం జరిగింది. ఒకప్పుడు నాణ్యమైన చదువు కోసం చెన్నై, హైదరాబాద్ వైపు చూసిన రాయలసీమ విద్యార్థులు నేడు గ్లోబల్ స్టాండర్డ్స్ ఉన్న విద్యను సొంత గడ్డపైనే అందుకుంటున్నారు. రాయలసీమ అంతరాత్మ వ్యవసాయం. కరువుతో పోరాడే ఇక్కడి రైతులకు నీటి చుక్కే ప్రాణాధారం. ఎన్డీఏ హయాంలో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన రాయలసీమలో ఒక సరికొత్త రికార్డుకు కారణమైంది. ఈ పథకం కింద కేవలం సూక్ష్మ నీటిపారుదల కోసమే రాయలసీమ రైతులకు దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా సబ్సిడీ నిధులు అందాయి. దీనివల్ల అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాలు దేశంలోనే అత్యధికంగా డ్రిప్ ఇరిగేషన్ వాడుతున్న జిల్లాల సరసన చేరి అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. మరోవైపు హంద్రీ నివా సుజల స్రవంతి ఫేజ్ 1, ఫేజ్ 2 పనుల పురోగతి, గాలేరు నగరి ప్రాజెక్టుల ద్వారా కరువు నేలల్లో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ జరిగింది. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి తీసే సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల నేడు దేశంలోనే అతిపెద్ద బనానా మరియు స్వీట్ ఆరెంజ్ ఎక్స్పోర్ట్ క్లస్టర్, అరటి బత్తాయి ఎగుమతుల కేంద్రంగా కడప, అనంతపురం జిల్లాలు రికార్డు సృష్టించాయి. ఇక్కడి పండ్లు నేడు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతూ ఉండడం సీమ రైతన్న సాధించిన ఘనత. ఇక గ్రామీణ సంక్షేమ డేటాను నిశితంగా పరిశీలిస్తే ఎన్డీఏ ప్రభుత్వాల సామాజిక స్పృహ స్పష్టమవుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల కింద రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాల్లో కలిపి దాదాపు 4.5 లక్షల పక్కా గృహాల నిర్మాణం ఆమోదం పొందింది. జల్ జీవన్ మిషన్ కింద రాయలసీమలోని సుదూర గ్రామీణ ప్రాంతాల్లో సైతం గడిచిన 5 ఏళ్లలోనే 60% పైగా గృహాలకు నేరుగా మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. శతాబ్దాలుగా ఫ్లోరైడ్ నీటితో మోకాళ్ల నొప్పుల బారిన పడ్డ పశ్చిమ కర్నూలు, ప్రకాశం సరిహద్దు పల్లెలకు ఇది నిజమైన సంక్షేమం. ముద్రా రుణాల ద్వారా దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈ ప్రాంత చిన్న మధ్యతరహా వ్యాపారులకు, మహిళా పారిశ్రామికవేత్తలకు అందాయి. 12 ఏళ్లలో ఎంతో ప్రగతి జరిగినప్పటికీ రాయలసీమ హృదయంలో ఇంకా కొన్ని గాయాలు మిగిలే ఉన్నాయి. కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్కుకు ఆశించిన స్థాయిలో మరిన్ని భారీ పరిశ్రమలు రావాలి. దశాబ్దాల కల అయిన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగవంతం కావాల్సి ఉంది. అదేవిధంగా మనం చెప్పుకున్న జెట్ విమానాల అనుబంధ పరిశ్రమల క్లస్టర్లను క్షేత్రస్థాయిలో మరింత వేగంగా విస్తరించాలి. పరిశ్రమలు వస్తున్నప్పటికీ ఇక్కడి స్థానిక డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చదివిన యువతకు ఆధునిక సాంకేతికతపై నైపుణ్యాల కొరత వేధిస్తోంది. కేవలం భౌతిక నిర్మాణాలే కాకుండా పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేసి స్థానిక యువతకు 100% ఉపాధి దక్కేలా చూడటం రాబోయే కాలంలో అత్యంత కీలకం. గత 12 ఏళ్ల అంకెలు మనకు స్పష్టం చేస్తున్న సత్యం ఒక్కటే, రాయలసీమపై దశాబ్దాలుగా ఉన్న వెనుకబడిన ప్రాంతం అనే ముద్రను చెరిపేసేందుకు అవసరమైన ఫిజికల్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భౌతిక, డిజిటల్ మౌలిక వసతులు సిద్ధమయ్యాయి. కరువుసీమ నుండి ప్రగతిసీమ వైపు, సంప్రదాయ వ్యవసాయం నుండి ఏరోస్పేస్ మరియు అంతర్జాతీయ సౌర విద్యుత్ హబ్ వైపు అడుగులు వేయించేలా ఒక బలమైన పునాది అయితే పడింది. కానీ ఈ ప్రస్థానం ఇక్కడితో ఆగకూడదు. ఈ పటిష్టమైన పునాదిపై రాబోయే రోజుల్లో స్థానిక సహజ వనరులను, ఇక్కడి అపారమైన మానవ వనరులను, ముఖ్యంగా యువశక్తిని మరింత సమర్థవంతంగా వినియోగించుకున్నప్పుడే రాయలసీమ చరిత్రలో కోల్పోయిన తన సమున్నత వైభవాన్ని తిరిగి సాధించి నిజమైన రతనాలసీమగా మళ్లీ అవతరిస్తుంది.
1: మీరింతవరకు ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 12 ఏండ్ల కేంద్ర ప్రభుత్వ పాలన, రాయలసీమ ప్రగతి

0: ఈ అంశాన్ని గురించి సీనియర్ జర్నలిస్ట్
1: శ్రీ షేక్ మెహబూబ్ బాషా గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ.
0: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి
2: వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొన్నారు. దగ్గు సిరప్ల విక్రయాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు గతంలో ఇచ్చిన మినహాయింపులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. నీట్ యూజీ 2026 పునఃపరీక్ష నేపథ్యంలో ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇక వార్తల వివరాలు. ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం పాల్గొన్నారు. కొత్త భాగస్వామ్యాలను నిర్మించటం, అంతర్జాతీయ ఐక్యతను పునరుద్దరించటం అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఉన్నత స్థాయి సమావేశంలో G7 దేశాల నాయకులతో పాటు భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకుకు చెందిన కీలక ప్రతినిధులు పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ప్రధాని మోదీతో పాటు ఇతర భాగస్వామ్య దేశాలకు అధికారిక స్వాగతం పలికిన అనంతరం సమావేశం ప్రారంభమైంది. G7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవటం ఇది వరుసగా 7వసారి. ఈ సదస్సులో భారత్ క్రమం తప్పకుండా పాల్గొనడం ద్వారా ప్రపంచ సవాళ్ల పరిష్కారంలో శాంతి, భద్రత, సుస్థిర అభివృద్ది, ఆర్థిక వృద్దికి సంబంధించిన అంతర్జాతీయ ప్రయత్నాల్లో భారత్ పాత్ర మరింత పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ G7 సదస్సుకు సందర్భంగా నరేంద్ర మోదీ పలు దౌత్య కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ, యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని కీర్ స్టార్మర్, అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్లతో భారత ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఖరీఫ్ 2026 సీజన్కు సంబంధించి దేశవ్యాప్తంగా చేపడుతున్న సన్నాహక చర్యలపై కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచడం, పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ది సాధించటం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో ఎదురయ్యే ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రైతులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను ముందుగానే చేపట్టాలని సూచించారు. వాతావరణ సవాళ్లు ఎదురైనప్పుడు రైతులకు తక్షణ ప్రత్యామ్నాయాలు, సలహాలు, అవసరమైన సహాయాన్ని అందించే విధంగా చర్యలు ఉండాలన్నారు. నీటి సంరక్షణ, నేలలో తేమ నిర్వహణ, అంతర పంటల సాగు, ప్రత్యామ్నాయ పంట విధానాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు 2026 కార్యక్రమాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంవిధాన్ సదన్లోని చారిత్రాత్మక సెంట్రల్ హాల్లో ఈరోజు ప్రారంభించారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి హాజరైన యువ ప్రతినిధులను ఉద్దేశించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వికసిత్ భారత్ కోసం మార్గసూచిపై చర్చించేటప్పుడు ఈ చారిత్రాత్మక వేదిక నుంచి స్ఫూర్తి పొందాలని యువతను ఆయన కోరారు. వికసిత్ భారత్ 2047 కలను సాకారం చేసే బాధ్యత యువతపైనే ఉందని పేర్కొంటూ యువతను దేశ నిర్మాణం వైపు నడిపిస్తున్నందుకు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖను ఆయన ప్రశంసించారు.
1: माननीय प्रधानमंत्री जी फ्रांस गए तो फ्रांस के राष्ट्रपति ने कहा कि भारत का युवा आकांक्षी है, भारत के युवाओं का सपना बड़ा है और आने वाले समय के अंदर भारत का युवा ही

0: तकनीकी और टेक्नोलॉजी के अंदर दुनिया का नेतृत्व करेगा। ये भारत के नौजवानों की ताकत है।
1: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఈ నెల 21వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఈ నెల 22వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. భారతదేశంలో నిర్దిష్టమైన పరిమిత కాలానికి టెలిగ్రామ్ యాక్సెస్ను నియంత్రించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ స్వాగతించింది. ఈ ఆంక్షలు పునఃపరీక్ష జరిగే రోజు ఆ తర్వాత తక్షణ కాలానికి వర్తిస్తాయని ఎన్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే పోస్టు చేసిన సందేశాలను ఎడిట్ చేసే సదుపాయాన్ని ఈ నెల 30వ తేదీ వరకు నిలిపివేయాలని కూడా టెలిగ్రామ్కు ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొంది. జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీక్లపై తప్పుడు ప్రచారాలు, తర్వాత సృష్టించే ఆరోపణలకు ఈ మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను కొందరు దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయని ఎన్టీఏ తెలిపింది. అలాంటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ ఇన్నోవేట్స్ భవిష్యత్తుకు మార్గదర్శక వేదికగా మారనుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యకుడు ఎమాన్యుయల్ మాక్రాన్ల ఇరువురి ఉమ్మడి దృష్టికోణం ఆధారంగా భారత్ ఇన్నోవేట్స్ రూపుదిద్దుకుందని ఆయన తెలిపారు. ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ఈరోజు జరిగిన భారత్ ఇన్నోవేట్స్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న పీయూష్ గోయల్ ప్రసంగిస్తూ, భవిష్యత్లో ఈ కార్యక్రమం ఒక కొత్త దిశను చూపించే వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేదిక ద్వారా ఆవిష్కర్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులకు తమ రంగాలకు సంబంధించిన అభిప్రాయాలను, సూచనలను అందించే అవకాశం లభించిందని తెలిపారు. అదేవిధంగా భారత్లో సౌర ఇంధన రంగం గురించి ప్రస్తావించిన పీయూష్ గోయల్, దేశ సౌరశక్తి మిషన్ లక్ష్యాన్ని నిర్దేశిత గడువుకు ముందుగానే అధిగమించిందన్నారు. భారత సౌర విద్యుత్ సామర్థ్యం 20 గిగావాట్ల నుంచి 100 గిగావాట్లకు పెరిగిందని పీయూష్ గోయల్ వెల్లడిస్తూ,
2: तब भारत की सोलर मिशन क्या थी? इन 14 द सोलर मिशन वी इनहेरिटेड वाज टू मेक 20 गीगावाट सोलर पावर इन द नेक्स्ट आई थिंक इट वाज 10 इयर्स ऑर सो. वन ऑफ द फर्स्ट एक्शंस दैट मिस्टर मोदी डायरेक्टेड द गवर्नमेंट टू डू, आई वाज हैंडलिंग रिन्यूएबल एनर्जी दोस डेज, वाज टू इंक्रीज द सोलर मिशन फ्रॉम 20 गीगावाट टू 100 गीगावाट एंड वी अचीव्ड इट वेल इन एडवांस ऑफ द टारगेटेड डे. टुडे मोर देन 50% ऑफ आवर इंस्टॉल्ड कैपेसिटी इज रिन्यूएबल एनर्जी एंड टारगेट नाउ फॉर सोलर
1: దగ్గు సిరప్ల విక్రయాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చిన మినహాయింపును ఉపసంహరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఔషధ నిబంధనలు 1945 చట్టంలో సవరణ చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేస్తూ ఔషధ నిబంధనల్లోని షెడ్యూల్ కేలో ఔషధాల తరగతి కింద ఉన్న సిరప్ అనే పదాన్ని తొలగించినట్టు తెలిపింది. ఈ పదం తొలగింపుతో దగ్గు సిరప్లకు ఇంతకుముందు ఉన్న మినహాయింపు ఇకపై వర్తించదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంతో చిన్న గ్రామాల్లో దగ్గు సిరప్ల విక్రయం, పంపిణీ ఇకపై తప్పనిసరిగా లైసెన్సు పొందిన ఫార్మసీల ద్వారానే జరగాల్సి ఉంటుంది. గతంలో 1000 మంది కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో కొన్ని రిటైల్ లైసెన్సింగ్ నిబంధనలు పాటించకుండా దగ్గు సిరప్ల విక్రయానికి అనుమతి ఉండేది. సిరపు తయారీలపై నియంత్రణ, పర్యవేక్షణను బలోపేతం చేయటం, ప్రజారోగ్య భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిబంధనలను మార్చటం లక్ష్యంగా ఈ సవరణ తీసుకువచ్చినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. మధ్యప్రాచ్యం, భారత్ మధ్య లోతైన సముద్ర పైప్లైన్ ప్రాజెక్టుపై ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదనను పరిశీలించడం లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మధ్యప్రాచ్య దేశాల నుంచి భారత్కు సముద్ర గర్భం ద్వారా ఇంధన పైప్లైన్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీనిని మధ్యప్రాచ్యం భారత్ డీప్ వాటర్ పైప్లైన్గా పేర్కొంటున్నట్టు వస్తున్న మీడియా కథనాలను మంత్రిత్వ శాఖ గమనించినట్టు తెలిపింది. గుజరాత్ను ఒమన్తో పాటు ఇతర గల్ఫ్ దేశాలతో అనుసంధానించే ఈ ప్రాజెక్టుపై ఎలాంటి చర్చలు ప్రస్తుతం మంత్రిత్వ శాఖ స్థాయిలో జరగడం లేదని స్పష్టం చేసింది. ఇతర గల్ఫ్ దేశాలతో కూడా ఈ అంశంపై ఎలాంటి చర్చలు, ఒప్పందాల ప్రక్రియ కొనసాగడం లేదని వెల్లడించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, పీఏబీ ఫ్యాక్ట్ చెక్డ్ విభాగం ఈ ప్రచారం

0: పూర్తిగా తప్పుడు సమాచారమని స్పష్టం చేసింది. వాతావరణం. దేశంలోని పలు ప్రాంతాల్లో రేపు వర్షాలు, మరికొన్ని చోట్ల వేడిగాలుల ప్రభావం ఉంటుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. కొత్తగా ఏర్పడుతున్న పశ్చిమ అలజడుల ప్రభావంతో ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొన్నారు. దగ్గు సిరపుల విక్రయాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు గతంలో ఇచ్చిన మినహాయింపులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి శ్రీమతి కె ఆదెమ్మ బృందం వారి జానపద సంగీతం.

మీరింతవరకు శ్రీమతి కె ఆదెమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా యముడికి మొగుడు చిత్రం కోసం మనో పి సుశీల పాడిన పాట, రచన వేటూరి, సంగీతం రాజ్ కోటి.

సువర్ణ సుందరి చిత్రం నుండి సుశీల పాడిన పాట విన్నారు. రచన సముద్రాల, సంగీతం పి ఆదినారాయణరావు. శ్రోతలకు ఒక గమనిక, రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో రైతు సేవలో ఎస్ఆర్ఎఫ్ ఎంటీ అండ్ టీఐ ట్రాక్టర్ నగర్ డైరెక్టర్ డాక్టర్ పిపి రావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. అలాగే 8:15 రైతులకు వరం కేంద్ర ప్రభుత్వ పథకాలు కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం.

వింటారు పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమాలు యాప్ ద్వారా ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తరువాతి పాట ఆలాపన చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సంగీతం ఇళయరాజా.

రైతు సోదరులు, ఈ గురువారం అంటే 18వ తేదీ రాత్రి 7:15 2255533 మరో నెంబర్ 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. ఇప్పుడు వినండి చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట. అభినందన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినది. రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 18వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ప్రత్యక్ష ప్రసారంలో గొర్రెలు, మేకలు, కోళ్లను లాభసాటిగా పెంచుకోవడం ఎలా, పశుగ్రాసాల రకాలు ప్రాధాన్యత గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం సిద్ధరాంపురం పశు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ హెచ్ శ్రీనివాస నాయక్ గారు సమాధానాలిస్తారు.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఆత్రేయ సాహిత్యం విన్నారు. సంగీతం ఇళయరాజా, చిత్రం ఆత్మబంధువు. ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అబ్బాయి గారు చిత్రం నుండి.

మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తున్నది. మరి కాసేపట్లో హరికథ వింటారు విజయవాడ కేంద్రం నుండి.

మధ్వాచార్య హరికథ గానం వింటారు. కథకులు కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారు. వినండి మధ్వాచార్య హరికథ గానం.

సహృదయులైనటువంటి భక్త మహాశైలకు ప్రణామం. భారతదేశం వేదనాదాలు వినిపించేటటువంటి వేదభూమి, ధర్మభూమి, పరమ పవిత్రమైన దివ్యక్షేత్రాలు తేజరిల్లే పుణ్యభూమి. ప్రపంచాన్ని తన ఆధ్యాత్మిక జ్ఞాన తేజంతో ప్రకాశింపజేసే దివ్యభూమి. ఆచార్యవర్యులందరికో నిలయమైనటువంటి దివ్యభూమి. భారతీయ తత్వశాస్త్రానికి పురావైభవాన్ని తెచ్చిన ప్రాతస్మరణీయులు త్రిమతాచార్యులు, శ్రీ ఆదిశంకరులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు వారు. వీరిలో చివరివాడైనటువంటి మధ్వాచార్యులు శ్రీ విష్ణు పారమ్యాన్ని ఘంటాపథంగా వివరించి స్థాపించి ప్రచారం కావించిన మహనీయులు. శ్రీ పూర్ణప్రజ్ఞులుగా, శ్రీ ఆనంద తీర్థులుగా, శ్రీ పురుషోత్తమ తీర్థులుగా విఖ్యాతమైన వారు. వారి చరిత్ర పుణ్యప్రదం, మహామహిమాన్వితం, శృతిహితం, బుధనితం, ఆలకించండి. మధ్వాచార్య హరికథ.

అనంత సద్గుణ పరిపూర్ణుడైన పరమా పరిపూర్ణ రూపం శ్రీమన్నారాయణుడు. సకల వేద ప్రతిపాదిత తత్వస్వరూపం శ్రీమన్నారాయణుడు. సకల శాస్త్రాలు రామాయణ మహాభారత భాగవతాది పురాణాలు శ్రీమన్నారాయణుడే సర్వోత్తముడని చాటుతున్నాయి అనే ప్రబోధాన్ని అందించేటందుకు యుగ యుగాలుగా అవతారములు దాల్చుతున్నటువంటి జగత్ప్రాణుడు మహాబలుడు అయిన వాయుదేవుడే శ్రీ మధ్వాచార్యులు జగద్గురువర్యులు.

ఆ వాయుదేవుడు త్రేతాయుగంలో హనుమంతునిగా, ద్వాపరంలో భీమసేనుడుగా, కలియుగంలో శ్రీ మధ్వాచార్యుడుగా అవతారములెత్తి తన దివ్యజ్ఞాన ప్రబోధంతో మోహాంధకార నిర్మూలనం చేసి ముముక్షు జనోద్ధరణం చేశారు. అది కేరళ రాష్ట్రంలో పశ్చిమ సముద్ర సమీపస్థమై సస్య సంపన్నమై దివ్యమై అలరారే పుణ్యక్షేత్రం ఉడుపి. రజతపీఠంగా ప్రసిద్ధమైనటువంటిది. ఉడుపి అనగా ఉడు అనగా నక్షత్రం, ఉడుప అనగా నక్షత్రాలకు నాథుడైన చంద్రుడు. చంద్రుడు తనకు కలిగినటువంటి శాప విముక్తికై ఈ క్షేత్రంలో అనంతేశ్వర స్వామిని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేయగా అనంతేశ్వర స్వామి ఆలయ పుష్కరిణిలో ప్రత్యక్షమై శాప పరిహారం చేసి తేజస్వంతునిగా చేశాడు చంద్రుణ్ణి. ఆ శాప పరిహార స్మారకంగా ఆ క్షేత్రం చంద్రుని పేర ఉడుపిగా ప్రసిద్ధి పొందింది. ఆ ఉడుపికి సమీపంలో గల పవిత్ర క్షేత్రం పాజక. అదే అవతార పురుషుడైన మన మధ్వాచార్యులు అవతరించిన పుణ్యభూమి. ఆ పాజక క్షేత్రంలో శ్రీ నడిల్లాయ మధ్యగేహుడు, వేదవతి అనే పుణ్యదంపతులు పవిత్ర జీవనం చేస్తూ ఉన్నారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఆదర్శ జీవనులు. శ్రీ మధ్యగేహుడు వినయ సంపన్నుడు, మహాపండితుడు, వేదశాస్త్ర పురాణాలు అపార పాండిత్యం గడించినటువంటి వాడు. ప్రతినిత్యము కూడా ఉడిపి క్షేత్రానికి వెళ్ళి శ్రీ అనంతేశ్వరుని సన్నిధిలో పురాణ

పురాణ ప్రవచనంతో శ్రోతలను విష్ణుభక్తి భావ పరవశుని చేసే మధ్యగేహుణ్ణి మెచ్చి పండితులందరూ భట్టు అని పిలిచేవారట. ఆ మధ్యగేహ దంపతులకు ఇద్దరు మగ శిశువులు కలిగి చనిపోగా ఒక ఆడపిల్ల మాత్రం మిగిలింది. వంశోద్ధారకుడైన పుత్రుని వరంగా పొందాలని శ్రీ

హరిని ఆరాధించాలని శివళ్ళి అనే సమీప పుణ్యక్షేత్రం చేరి కఠినాతి కఠినమైన నియమాలతో అనేక వ్రతాలు చేశారు ఆ దంపతులు. వామునుని పుత్రుగా పొందిన అదితి కశ్యపులను తలపింపజేశారు. చివరకు వారి తపస్సు ఫలించింది, వేదవతి గర్భం ధరించింది. నవమాసములు నిండి ప్రసవ దినం సమీపించింది.

క్రీస్తు శకం 1199వ సంవత్సరం విజయదశమి పర్వదిన నాడు అభిజిన్ ముహూర్తంలో సూర్యుడు మహా తేజస్వంతుడై ప్రకాశించే తరుణంలో వేదవతీ గర్భాన ఆ వాయుమూర్తి మహాబలవంతుడైన మహాబలుడని పేరు కలిగిన వాయుదేవుడు జ్ఞానజ్యోతిగా పూర్ణ ప్రజ్ఞుడిగా ఒక చిన్ని బాలునిగా అవతరించాడు. ఆ బాలునికి వాసుదేవ అని నామకరణం చేశారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు. ఆ బాల వాసుదేవుని లీలలు అద్భుతములై కన్నవారికి కనుగొన్నవారికి వింతలై అతని అవతార స్వభావాన్ని ప్రకటితం చేయసాగాయి. అవి ఎలా ఉన్నాయంటే,

వాసుదేవా, పాలు పెరుగు గిన్నెల మూతలను ఎలుకలు పిల్లలు పడదోయకుండా చూడు అని చెప్పి అతని తల్లి ఎక్కడికో వెళ్ళిందట. వాసుదేవుడు బాలుడు కదా, గిన్నెలపై గల మూతలపై బండరాళ్ళుంచి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. విచిత్రం, ఆ రాళ్ళు 10 మంది కూడా ఎత్తలేనంత బరువైనటువంటివి. వేదవతి ఒకసారి కుమార్తెతో, వాసుదేవుడు ఏడిస్తే ఈ గ్లాసుడు పాలు పట్టు అని పొరుగింటికి వెళ్ళిందట. వాసుదేవుడు లేచి ఏడ్చాడు. ఆ పిల్ల గ్లాసుడు పాలు ఇచ్చింది తాగమని. ఆ పసివాడు ఆ పాలు తాగి కూడా ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఏం చేయాలో తోచక

ఆమె పశువులకై ఉడికించి ఉంచిన ఉలవల బుట్ట చూపించిందట. ఆ బుట్టెడు ఉలవలు తిని అరిగించుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏడాది ప్రాయంలో ఒక ఎద్దు తోక పట్టుకుని కొండపైకి ఉదయం వెళ్ళి మరల సాయంత్రానికి అలాగే దిగి వచ్చాడు. మధ్యగేహుడు ఒక ఎద్దు కొన్నాడట. దానికై దాన్ని అమ్మిన వాడికి ధనం కొరకు కొంత బాకీ తీర్చాల్సి వచ్చింది. సమయానికి ఆ ధనం లేదు. ఆ సమయంలో ఆటలాడే ప్రాయం గల వాసుదేవుడు వెంటనే ఆ బాకీ ఉన్నటువంటి ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచి, బాకీ తీర్చవలసిన వ్యక్తిని దగ్గరకు పిలిచి తమ ఇంటి ఆవరణలో చింత చెట్టు కిందకు తీసుకుని వెళ్ళి అక్కడున్నటువంటి చింతగింజలన్నీ ఒక గుప్పెడు ఏరి ఆ వ్యాపారి చేతిలో పోశాడట. అవి బంగారు కాసుగా మారిపోయాయి. బాకీ తీరిపోయింది. ఒక సంక్రాంతి పర్వదినం నాడు ఉడిపి అనంతేశ్వరాలయంలో పురాణ ప్రవచనం చేసి ముగించుకుని ఆ మధ్యగేహుడు వాసుదేవుడితోనూ కొంతమందితోనూ కలిసి పాజకి వస్తున్నాడు. మధ్యలో అరణ్యం ఒకటి ఉన్నది. అర్ధరాత్రి అయ్యింది. ఆ అరణ్యంలో గల ఒక భూతం ఆ బృందంలో ఒకడిని ఆవహించి, ఈ చిరంజీవి మీ మధ్యలో ఉన్నాడు కనుక మీరంతా ప్రాణాలు దక్కించుకున్నారు, పొండి అని వారిని వదిలేసిందట. ఈ విధంగా బాలవాసుదేవుని అనేక అద్భుత లీలలు అందరినీ ఆశ్చర్యపరిచేవి. ఒక శుభముహూర్తంలో ఆ వాసుదేవునికి ఉపనయన సంస్కారం బ్రహ్మోపదేశం చేశారు తల్లిదండ్రులు. అతడు శాస్త్రోక్తంగా త్రికాల సంధ్యావందనం, చక్కగా సంధ్యోపాసన, గాయత్రి మంత్ర జపం, అగ్నికార్యం అనుష్ఠించసాగాడు. ఒకసారి వాసుదేవుడు ఒక దండం, ఒక చేతి కర్ర ధరించి ఉన్నాడట. తండ్రి చూసి, ఏమయ్యా ఏమిటి దండం ధరించావు, దండధారి అయ్యావేమిటి అన్నాడు. అని అంటే అప్పుడు వారి మధ్య ఇలా సాగింది ఒక సంభాషణ పద్యరూపంలో. తనయ వాసుదేవా,

అప్పుడు అన్నాడు, తండ్రి వైష్ణవ ప్రతిష్ట వసుధనిల్ప, వైష్ణవ ప్రతిష్టని నిలబెడతానన్నాడు. పిచ్చివాడా, ఇది కలియుగమయ్యా, ఇది కలియుగము, ఎటు చిగుర్చు మ్రోడు. నాయన, కలియుగం ఎక్కడైనా ఎండిపోయిన మ్రోడు చిగురుస్తుందా? అలాగే అసాధ్యమయ్యా. స్వామి, అసాధ్యమా? తండ్రి, దండమిది చిగుర్చుతూ చిగుర్చు తండ్రి కనుము. అయితే ఈ దండమే చిగురుస్తుంది చూడండి అని దాన్ని పాతిపెట్టి, ఆ చేతిలో ఉండే దండాన్ని పాతిపెట్టి నీడు పోస్తే కొన్నాళ్ళకు అదే కొమ్మలు వేసి పెరిగి చిగురించిందట. కుమారుడు మానవమాత్రుడు కాదని మధ్యగేహునికి నిరూపణ అయింది. ఆనాటి ప్రసిద్ధ గురుకులమైన తోటం తిల్లాయిల గురుకులంలో విద్యాభ్యాసానికై చక్కగా వాసుదేవుని చేర్చారు. కానీ వాసుదేవుడికి పాఠాలపై మాత్రం శ్రద్ధ లేదు, క్రీడలపై మాత్రం ఆసక్తి ఎక్కువగా. ఇది చూసి గురువు అతన్ని మందలించాలి.

ఒకనాడు గురువులు, వాసుదేవా, ఇక్కడ నీటి కొరత వలన ఆశ్రమానికి ఇబ్బందిగా ఉన్నదయ్యా అన్నారట ఏదో మాట మాటల సందర్భంలో.

అప్పుడు వాసుదేవుడు, గురువర్యా, పూర్వము అమ్మ కోసమై వాసుదేవ తీర్థమనేదాన్ని రప్పించాను, మీకోసం ఇదిగో మరొక్క తీర్థం రప్పిస్తాను అంటూ తన దండం నేలపై గీశాడట. వెంటనే అక్కడ భూమి బీటల వారి జలధార ఉద్భవించింది. అలా రెండవ దండతీర్థం ఉద్భవింపజేశారు ఆ మహితాత్ములు. ఒకనాడు గురుపుత్రుడైన వాసుదేవుడితో, ఆ గురుపుత్రుని పేరు కూడా వాసుదేవుడే, ఆ గురుపుత్రుడైన వాసుదేవునితో కలిసి ఈ వాసుదేవుడు ఇతర శిష్యబృందం అడవిలో సమిథలకై బయలుదేరి వెళ్ళారట.

గురుపుత్రుని చిరకాలంగా వేధిస్తున్న శిరోవేదన ఆ అరణ్యంలో మరలరాగా అతడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు వాసుదేవుడు అతని చెవిలో ఒక మంత్రోపదేశం చేశాడట. వెంటనే గురుపుత్రుడు స్వస్థుడై, అంతేకాదు ఆనాటి నుండి అసాధారణ ప్రజ్ఞాశాలి మేధావి అయ్యాడట. అతి క్లిష్టమైనటువంటి ఐతరేయ స్మృతి సారాన్ని గురువులకు వివరించి దానిని గురుదక్షిణగా సమర్పించి వాసుదేవుడు గురుకులవాసం ముగించాడు. ఈ విధంగా తాను దండధారి కావాలి అనగా సన్యాసం స్వీకరించాలని కూడా నిశ్చయించాడు వాసుదేవుడు. పురుషోత్తమ తీర్థులని ప్రసిద్ధినందిన అచ్యుత ప్రేక్షుల వద్దకు చేరాడు వాసుదేవుడు. అమిత తేజస్వంతుడైన వాసుదేవుని చూడగానే అచ్యుత ప్రేక్షులకు అతడు శిష్యుడు కాదు, తనకే గురుస్వరూపం అని అనిపించిందట. ఆనందంగా వాసుదేవునికి అభిమతాన్ని తీర్చాలని నిర్ణయం చేసుకున్నారు. వాసుదేవుని నిర్ణయం వృద్ధులైన అతని తల్లిదండ్రులకు అశనిపాతమైంది. వారతని చేరి, నాయన, మాకు పుట్టిన పుత్రులలో నీ ఒక్కడివే మిగిలావు. నీవిలా సన్యసిస్తే మాకెవరు దిక్కు, మాకెవరు ఆధారం? వృద్ధాప్యంలో మాకి వేదన కలిగించడం ధర్మమా నాయన అన్నారు. అప్పుడు వాసుదేవుడు చిరునవ్వు నవ్వుతూ వారిని ఓదార్చి, తల్లిదండ్రులారా, మీకు ఈ చింత కలిగిస్తానా? ఏమీ పర్వాలేదు. చింత ఏల సుతుడు.

చింతించకండి. మీకు ఒక వాగ్దానం చేస్తున్నాను, మీకు ఒక కుమారుడు జన్మించిన తర్వాతనే సన్యసిస్తాను అన్నాడు. ఈ వృద్ధాప్యంలో మాకు మరల పుత్ర సంతానమా? పర్వాలేదు, అది అసంభవం గనక మన వాసుదేవుడు సన్యసించడులే అని అతని మాటలను అంగీకరించి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు. కానీ మహానుభావులకు అసాధ్యం ఏమున్నది? ఆ వాయుదేవుని వాక్కు అమోఘం కదా. అనతికాలంలోనే వేదవతి గర్భవతి అయి మరల పుత్రుని కన్నది. ఆ దంపతులకు వాసుదేవుని కోరికను అంగీకరింపక తప్పలేదు. వాసుదేవుడు తల్లిదండ్రుల అనుమతి పొంది ఉడిపి పీఠాధిపతులైన అచ్యుత ప్రేక్షుల సన్నిధికి చేరి సన్యాస దీక్షను ఇమ్మని కోరాడు. వెంటనే అమిత నిష్ఠాగరిష్ఠుడైనటువంటి అచ్యుత ప్రేక్షులు వాసుదేవుని కోరికను ఆనందంతో అంగీకరించి అతనికి సన్యాస దీక్షనిచ్చి పూర్ణప్రజ్ఞతీర్థులు అని నామకరణం చేశారు. పూర్ణప్రజ్ఞులకు ఒకనాడు కాశీకి వెళ్ళి గంగా స్నానం చేయాలని కోరిక కలిగింది. ఆ సమయంలో ఒక వ్యక్తిలో ఆ అనంతేశ్వరుడు ఆవహించాడు. పూర్ణప్రజ్ఞ, నీవు కాశీకి పోనక్కరలేదు, ఆ గంగయే ఈ అనంత సరోవరానికి వస్తుంది అన్నాడు. ఆ వాక్కు ప్రకారం ఆ అనంత సరోవరంలో ఈశాన్య దిశలో భూగర్భం నుండి గంగ జలధార ఉద్భవించింది. నాటి నుండి ఉడిపిలోనే ఆ సరోవరం మధ్వ సరోవరంగా ప్రసిద్ధి పొందింది. పూర్ణప్రజ్ఞుల కీర్తి పరిమళం దశ దిశలా వ్యాపించింది. ఆనాటి నుండి పూర్ణప్రజ్ఞులకు క్రమంగా ప్రతివాదులైన పండితులతో వాద సంగ్రామాలు కూడా ఆరంభమయ్యాయి. వారి విజయ దుందుభిధ్వానం దేశమంతా కూడా ప్రతిధ్వనించింది. జయకేతనం ఎగురవేస్తున్నారు పూర్ణప్రజ్ఞులు.

పూర్ణప్రజ్ఞుడు ఎప్పుడూ కూడా భాగవతం ఎప్పుడూ చదవలేదు. ఆ సంగతి బాగా తెలుసు అని బాగా తెలిసినటువంటి అచ్యుత ప్రేక్షులు ఒకనాడు ఆయనకు పరీక్ష పెట్టాలని భాగవత పంచమస్కంధాన్ని వివరించవయ్యా అన్నారట. అప్పుడు పూర్ణప్రజ్ఞుడి యొక్క పూర్వజన్మార్జితమైనటువంటి జ్ఞానం ఒక్కసారి జాగృతమైంది.

జన్మార్జిత జ్ఞాన సర్వస్వము అతనికి జాగృతమయ్యో. ఎవరూ వివరించలేని విధంగా వ్యాస హృదయాన్ని ఆవిష్కరిస్తూ పూర్ణప్రజ్ఞుల భాగవత పంచమస్కంధ ప్రవచనం గురువర్యుని సంభ్రమాశ్చర్యాలలో ముంచివేసింది. సకల గుణాభిరాముడు అపార సేముషి విలసితుడు అయిన

ಉಡುಪಿ ವೇದಾಂತ ಪೀಠ ಉತ್ತರಾಧಿಕಾರಿಗ ಪೂರ್ಣ ಪ್ರಜ್ಞಲಕು ಪೀಠ ಪಟ್ಟಾಭಿಷೇಕಂ ಕಾವಿಂಚಿ ಆನಂದ ತೀರ್ಥುಲು అనే నామకరణం గావించారు. ఆ నామమే మధ్వనామానికి వ్యాఖ్యానమైంది. యతులు సాధారణంగా నిత్య సంచారశీలు కదా, అందుకని నిత్య సంచారం చేసి జ్ఞానవ్యాప్తి చేయడం వారి యొక్క కర్తవ్యం కనుక ఆనందతీర్థులు వారి యొక్క సంచారంలో విష్ణుమంగళం అనే క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ ఒక భక్తుడు ఆయన్ని పరీక్షించాలని, ఈయనేదో వాయుదేవుని అవతారమట, భీమసేనుడు వలె ఈయన కూడా ఆ ఎంతగా అరిగించుకోగలరో చూద్దామని 200 అరటిపళ్ళ పట్టుకొచ్చి ఇచ్చారట. ఆ 200 అరటిపళ్ళను తామొక్కరే ఆరగించి తాము భీమసేనులమేనని నిరూపించారు పూర్ణప్రజ్ఞులు. తర్వాత తిరువనంతపురం వెళ్ళారు. అక్కడ కూడిపుస్తూర్ అనే ఒక అహంకారి అనే విద్వాంసుని ఓడించి అతన్ని భంగపరిచారు. తర్వాత శ్రీరంగం చేరి శ్రీ రంగనాథస్వామిని సేవించారు. తిరుమల క్షేత్రం చేరి శ్రీనివాసుని సేవించారు. ఆ స్వామిని ఈ విధంగా పరమాత్మను సేవించి కీర్తించారు.

అని కీర్తించారు. వారు సువర్ణముఖి నదీ తీరంలో గల అగస్త్యాశ్రమంలో ప్రవచనాలు చేసినప్పుడు సుఖమహాముని ఒక సన్యాసి రూపంలో వచ్చి వారి ప్రవచనాలు వినేవారట. తరువాత వరాహక్షేత్రమైన శ్రీమూష్ణం అనే క్షేత్రాన్ని చేరారు. వారక్కడ ఒకనాడు భిక్షకై ఒక ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఆ ఇంటి గృహిణి నిండు గర్భిణి అయినప్పటికీ అతి ప్రయాసతో నీటి బిందె దూరం నుండి మోసుకొని వస్తూ ఉన్నది. అప్పుడు ఆమెపై కరుణతో ఆనంద తీర్థుడు

నీవయ్యావమ్మా, నీ కష్టం తీరింది ఈనాటి నుండి. ఇక నుండి నీ పేరు కూడా శాశ్వతమై నిలుస్తుంది. ఇంతకు పూర్వం 2 దండ తీర్థాలు వెలిశాయి, ఇప్పుడు నీ కారణంగా 3 తీర్థం ఉద్భవిస్తుంది చూడు అని నీవు చిరస్మరణీయురాలు అవుతావంటూ నేలపై దండంతో కొట్టారట స్వామి. అప్పుడు భూమిపై పగిలి జలధార జివ్వున పైకెగసింది. అక్కడ ఒక దండతీర్థం ఉద్భవించింది. మధ్యలు తరువాత అనేక క్షేత్రాలలో ప్రవచనామృతం ప్రవహింపజేశారు. భక్తులకు శ్రీకృష్ణ షడక్షరీ మంత్రాన్ని ఉపదేశించారు. తరువాత బ్రహ్మసూత్రాలకు భాష్యరచన చేయదలిచారు. దానికి వేదవ్యాసులు అనుమతి పొందాలని అందుకై బద్రీక్షేత్రం వెళ్లాలనుకున్నారు. కానీ రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుం అన్నారు కదా, గురువుల దగ్గరకు ఒట్టి కాళ్ళి చేతులతో వెళ్ళడం ఎలాగా అని వేదవ్యాసునికి కానుకగా ఇవ్వడానికి గీతాభాష్యం రచించి తీసుకుని వెళ్ళారట. ఉడుపు నుండి బదరీక్షేత్రానికి కాలినడకన యాత్ర చేశారు. దారిలో అనేక ప్రాచీన తాళపత్రాలు సేకరించి భద్రపరిచారు. బదరీ చేరి తాను రచించిన గీతాభాష్యం గీతాచార్యుడైన నారాయణునికి సమర్పించారు. ఒకనాటి రాత్రి శ్రీ వేదవ్యాసుడే స్వయంగా వచ్చి ఆచార్యుల గీతాభాష్యం విన్నారట. పూర్ణ ప్రజ్ఞ ఉత్తర బదరిలోని మా ఆశ్రమానికి విచ్చేయినాయన అని ఆహ్వానించారట.

అలా వ్యాసుని పూజ ఆ వ్యాస దర్శనమైంది ఆయనకు. అతి దుర్గమమైనటువంటి ఉత్తర బదరీ క్షేత్రానికి ఒంటరిగా కాలి నడకన వెళ్ళారు. అక్కడ గల వ్యాసాశ్రమం చేరగానే వేదవ్యాసులు ఆయనను సాదరంగా ఆహ్వానించారట. వ్యాసమహర్షి వద్ద ఉపదేశం పొందారు స్వామి. వ్యాసుడు ఆయనను నారాయణాశ్రమానికి తీసుకుని పోగా అక్కడ వారికి శ్రీమన్నారాయణుని యొక్క దివ్య సాక్షాత్కారం కలిగింది. శ్రీమన్నారాయణుడు ఆయనను, నాయనా బ్రహ్మసూత్ర భాష్య రచన చెయ్యి అని ఆదేశించారు. ఆ ఆదేశాన్ని శిరసావహించి మధ్యలు తిరుగు ప్రయాణం చేసి అనంతమఠం చేరారు. బ్రహ్మసూత్ర భాష్య రచన చేశారు. తరువాత

ఒకనాటి వేకువజామున మధ్వాచార్యులు సముద్ర తీరం చేరి సముద్ర స్నానం చేసి ఆ తీరంపై కూర్చుని ద్వాదశ స్తోత్ర రచన ప్రారంభించారు. ఆ సమయంలో సముద్రంలో ద్వారక నుండి పయనమై ఒక నావ సాగిపోతోంది. ఇంతలో అకస్మాత్తుగా తుఫాను సంభవించింది. అది ఆ నావ విపత్తులో చిక్కింది. ఆ నావలో పయనిస్తున్న ఒక వ్యాపారి భయంతో

ఏమిటి వింత? అకస్మాత్తుగా తుఫాను రేగిందే, ప్రళయం సంభవించినట్లుగా హోరుగాలి నావను తలకిందులు చేసేట్టుంది. ఈ నడి సముద్రంలో నన్ను రక్షించేవారెవరు? ఈ భయంకరమైన ఈ సుడిగాలిని నిగ్రహించి శాంతపరిచి చేసే మహానుభావులెవరు అని అన్ని దిక్కులకు తిరిగి ఆక్రోశిస్తూ తీరం వంక చూశాడు ఆ వ్యాపారి. అప్పుడు అక్కడ ఆయనకు దివ్య తేజోమయుడైన మధ్యులు అగుపించారు. ఓహో, అదిగో ఆ తీరాన ఎవరో తపస్వి జ్ఞానమూర్తి కూర్చుని ఉన్నారు. ఆ స్వామే నాకు దిక్కు అని భావించి ఎలుగెత్తి ఆయన ప్రార్థించాడు.

ఆ పనుడే అర్థిస్తున్నటువంటి ఆ బేహారిపై కరుణించిన మధ్వగురుడు తన భుజంపై ఉన్నటువంటి ఉత్తరీయాన్ని ఆ నావ వైపు విసిరి లాగారు. ఆ నావ సురక్షితంగా ఒడ్డుకు చేరింది. ఆ వ్యాపారి ఊపిరి పీల్చుకున్నాడు. నావ దిగి వేగంగా వచ్చి శ్రీగురుని పాదాలకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసి కన్నీటి ధారలతో అభిషేకించాడు. స్వామి, ఆపన్న రక్షకులై నన్ను కరుణించారు. మీరేదైనా కోరండి, మీకు కృతజ్ఞతతో కానుకగా సమర్పిస్తాను అన్నాడు. అప్పుడు మధ్వగురులు, నాయనా, మాకేం కావాలయ్యా?

నాయన, నీ నావమై నీ నావ మీద ఉన్నటువంటి రెండు చందనం బడ్డలు నాకు ఇవి చాలు అన్నారట. ఏమిటి స్వామి ఇది పరీక్ష నాకు? ఆ గోపీ చందనం బండలు మీకెందుకండి? బరువు కోసం నవ మీద మేము పెట్టుకుంటాం అన్నాడు ఆ వ్యాపారి. అయ్యా అవి ఎందుకు పనికిరానివైనా? మాకు చాలా అమూల్యమైనవే. మాకే కాదు ఈ జగత్తుకే అమూల్యమైనవయ్యా. ఇమ్మవి చాలును మాకవి తెమ్మని తెప్పించి, మాకవి చాలులే తీసుకునిరాని ఆ బండలు తెప్పించి, వారిధిని కరిగి ఆ సముద్రపు నీటిలో కరిగించారట. ఆ బండల నుండి కరిగిపోయి ఆ బండలు

ఆ రెండు బండలు కరిగించగానే దానిలో నుంచి రెండు దివ్యమైనటువంటి విగ్రహాలు వెలువడ్డాయి. అవి ఒకటి బలరాముడు, రెండు కృష్ణుడు. వాటిలో ఆ విగ్రహాలు చూడగానే ఆశ్చర్యపోయారందరూ కూడా. అందులో శ్రీకృష్ణుడు శైశవ కృష్ణుడు ద్వాపరంలో విశ్వకర్మ చేత తయారు చేయించి రుక్మిణి చాలా ఆనందంగా అర్చించేదట ఆ శేషవకృష్ణుణ్ణి. బలరామ విగ్రహాన్ని మాత్రం అక్కడే ప్రతిష్ఠించారు స్వామి. ఆ తర్వాత ఆ శేషవకృష్ణుని అందరూ కూడా మహావైభవంగా ఊరేగింపుగా తీసుకుని వెళుతున్నారు. నందయశోదా నందన స్వామి పరమాత్మ

విగ్రహాన్ని ఊరేగిస్తూ కృష్ణనామ సంకీర్తనం చేస్తూ మధ్వల వెంట నడిచి ఉడిపి చేరారు. శ్రీ మధ్వగురులు శ్రీకృష్ణ విగ్రహాన్ని క్రీస్తు శకం 1230 సంవత్సరం విళంబినామ సంవత్సర మాఘశుక్ల తదియ నాడు ఉడిపిలో వేదోక్తంగా ప్రతిష్ఠించారు. తర్వాత ఆ స్వామి అనేకమైనటువంటి రచనలు చేశారు. తంత్రసార సంగ్రహమని, బ్రహ్మసూత్ర భాష్యమని, గీతాతాత్పర్య నిర్ణయమని అనేక గ్రంథాలు రచించారు. వారి పర్యటనలో అనేక మహిమలు, సిద్ధులు చూపించారు. లఘిమ అనే సిద్ధిని చూపించి ఒక బాలబ్రహ్మచారి భుజంపై కూర్చొని దేవాలయం వెంట ప్రదక్షిణలు చేశారు. వేరొకసారి గరిమనే సిద్ధిని ప్రయోగింపగా వారి కాలి బొటన వేలును వస్తాదులు కూడా కదపలేకపోయారట. మరొక్కసారి ఒక మూర్ఖుడైన రాజు మా రాజ్యంలోంచి వెళ్ళాలి అంటే మా ఊర్లో ఒక చెరువు తవ్వితే కానీ వెళ్ళనివ్వమన్నారట. అప్పుడు స్వామి, నాయనా, మాకు అలాంటి పనులు అలవాటు లేదు, పోనీ కొంత తవ్వి నువ్వు చూపిస్తే బలాగే చేస్తాం మేమని వాడిపై వశిత్వం అనే సిద్ధిని ప్రయోగించారట. పాపం ఆ రాజు పారపుచ్చుకుని మొత్తం చెరువు అంతా తానే తవ్వేట. ఒక యవనరాజు గంగానదిలో పడవల సంచారం ఆపివేసి వారికి విఘ్నం కలిగించాడు. వెంటనే స్వామి జలస్తంభన విద్యను ప్రయోగించి తాను తమ శిష్యులు కాలినడకన నడిచి వెళ్ళారు. అలాగ 75 సంవత్సరాల వయస్సులో భద్రానది తీరంలో కలశ అనే గ్రామం వెళ్ళారు. అక్కడ కొన్ని వందల మంది కూడా కదపలేని ఒక గండశిల భద్రానది తీరంలో ఉంది. దాన్ని నది మధ్యలోకి కనుక తోసినట్లయితే ఆ నదీ ప్రవాహం ఊర్లోకి మళ్ళుతుంది, సస్యశ్యామలం అవుతుంది ఊరు అని వేడారట గ్రామస్తులు. వెంటనే ఆనందతీర్థులు మధ్వగురులు ఒంటి చేతితో ఆ శిలను ఎత్తి నది మధ్యలో పడవేశారట. అలాగా వారు ఎన్నో మహిమలు చూపించారు. చక్కగా అనేక రకాలుగా ప్రవచనాలు చేశారు. ఆ ప్రవచనాలు మధ్యలో వారు చేసినటువంటి పర్యటనలో అనేక మహిమలు చూపడమే కాకుండా అనేక తాళపత్ర గ్రంథాలు కూడా సేకరిస్తూ ముందుకు సాగి ఉత్తర బదరికి 2 మార్లు ప్రయాణం చేసి వెళ్ళారు. మధ్వగురులు ఇక తమ అవతార ప్రయోజనం నెరవేరింది అని భావించిన వారే క్రీస్తు శకం 1275 సంవత్సరం మాఘశుద్ధ నవమి నాడు శ్రీగురులు తమ అవతార సమాప్తి దినంగా ఎంచుకున్నారు. ఆనాడు నలుదిశలకు ఆ వార్త వ్యాపించింది. ఆనాడు పరిసర ప్రాంత భక్తజనులందరూ కూడా ఉడిపి చేరుకున్నారు. చక్కగా ఆనాడు మధ్వగురులు అందరికీ కూడా తీర్థ ప్రసాదాదులిచ్చి అనంతరం తర్వాత ఏర్పాటైన సభలో తమ సందేశాన్ని ఇలా వినిపించారు.

చక్కగా అందరినీ కూర్చోబెట్టి ఆయన తన తుది సందేశాన్ని చక్కగా వినిపించడం ప్రారంభించారు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు విష్ణువే పరమదైవం అని కీర్తిస్తున్నాయి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవునికి నమస్కరించినా అది విష్ణువుకే చేరుతుంది. సంసార సాగరం తరించాలంటే విష్ణు స్మరణ కీర్తనాదులే శరణ్యం. నారదాది భాగవత శిఖామణులు, మునులు, సురలు నిత్యం హరిసంకీర్తనమే చేస్తారు. కాబట్టి నాయనలారా, నిత్య కర్మానుష్ఠానం, విద్యుక్త ధర్మం వేడకండి, ఇతర మత దూషణం చేయకండి, జ్ఞానమే ముక్తికి సాధనం, మూలాధారం అని చక్కగా ఆ సందేశమంతా వినిపించినటువంటి వారే

ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసిందట. గురువుల మెడలో ఒక తులసిధామం పడింది. పారిజాత మందారాది దేవతా పుష్పాల యొక్క వృష్టి మధ్యలో గురువులు మునిగిపోయారు. గురువుల పుష్పరాశిలో మునుగగా తరువాత కొంతసేపటికి శిష్యులు ఆ పుష్పరాశిని తొలగించి చూశారట. అక్కడ గురువులు లేరు. లిప్తకాలంలో అదృశ్యులై బదరికి చేరుకున్నారు. ఆనాటి నుండి పౌరాణిక క్షేత్రమైన ఉడిపి అప్రతిహత తత్వక్షేత్రమై వెలుగొందింది. మధ్వాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీకృష్ణమూర్తితో మహాపుణ్యక్షేత్రమైంది. ప్రపంచఖ్యాతిని పొందింది. ఈ విధంగా శ్రీ మధ్వగురువుల యొక్క చరిత్ర, వారి మహిమా విశేషాదులు శాశ్వత కీర్తినందాయి. వాటిని వర్ణింపనెవరి తరం. వారి యొక్క ఆశీస్సులు నిరంతరము మనకు అందుగాక. జయమగుగాక విశ్వహిత దర్శక కోటికిను శుభోదయమగుగాక ఆస్తికులు ధార్మికులు సుజనాళికిను జనప్రియమగుగాక పాలకుల రీతి వసుంధర శాంతి భావనామయమగుగాక సర్వులకు మంగళధామమునై రహింతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీశ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం నోకా.

మీరింతవరకు మధ్వాచార్య హరికథ గానం విన్నారు. కథకులు కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారు. ఈనాటి హరికథ గానం కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్త ప్రసారం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. ముందుగా తారక్ చిత్రం నుండి మనో పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ.

స్వయంవరం చిత్రం నుండి కేజే యేసుదాస్ పాడిన పాట, రచన దాసరి నారాయణరావు, సంగీతం సత్యం.

మీరింతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 11:10 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ గణేశ్వర స్తోత్రం వింటారు. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత డాక్టర్ సి పద్మావతమ్మ. 6:35 సేద్యపు శుద్ధులు. ఇందులో పంట వ్యర్థాలను పొలంలో కాల్చడం వల్ల కలిగే నష్టాలు, ప్రమాదాలు. శ్రీకృష్ణదేవరాయ అగ్రికల్చరల్ కాలేజ్ అనంతపురం అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఏ విద్యాశ్రీ గారు అందిస్తున్న వివరాలు వింటారు. ప్రాంతీయ వార్తలు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, చావడి సంభాషణ, అనంతరం న్యాయ సలహాలు కార్యక్రమంలో మానవ అక్రమ రవాణా గురించి న్యాయవాది వి విజయ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్. నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:35 చిత్రసీమ. 9:00 అభిలాష. ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాల కార్యక్రమం. 10:00 ఎన్డీఏ ప్రభుత్వ 12 పాలనలో సాధించిన విజయాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయం ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు. 5:30 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 6:00 లలిత గీతం. 6:30 ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026 ఇండియా నెదర్లాండ్స్ జట్ల మధ్య జరగబోయే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 9:30 ప్రపంచకప్ ఐసీసీ మహిళల టీ

ట్వంటీ భారత్ నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. మ్యాచ్ ముగిసే వరకు ప్రసారమవుతుంది. 11 గంటలకు చిత్రసీమ, 11 గంటల 10 నిమిషాలకు 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ట్వంటీ భారత్ నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. మ్యాచ్ ముగిసే వరకు ప్రసారమవుతుంది. 11 గంటలకు చిత్రసీమ, 11 గంటల 10 నిమిషాలకు 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:42. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి 101.7 MHz రేపటి ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటున్నది మీ పద్మలత. నమస్తే. జై హింద్.